ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శాలివాహన శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 5వ రోజు క్రీస్తుశకం 2026వ సంవత్సరం ఆగస్టు నెల 27వ తేదీ గురువారం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెడ్స్ మీడియం వేవ్ 102 మెగాహెడ్స్ ఎఫ్ఎం ద్వారా ఈనాటి ఉదయం ప్రసారం ప్రారంభమవుతోంది. ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్ ఫ్రీక్వెన్సీలలో కూడా వినవచ్చు. నిలయంలో సమయం 5:57 దాటి 8 సెకండ్లు. శ్రోతలందరికీ నమస్కారాలతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దేశభక్తి గీతం బృందగానం వింటారు. రచన జాన్సీ కెవి కుమారి గారు, సంగీతం డి నిశ్చల్ గారు. వినండి, ఏడు రంగులు ఏకమై దేశభక్తి గీతం.

0: స్తుతి గీతాలు విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. చింతన వింటారు వ్యాఖ్యాత శ్రీ దర్భముళ్ళ వెంకటేశ్వరరావు.
1: ప్రతి వ్యక్తి సుఖంగా ఉండాలని కోరుకుంటాడు. అసలు సుఖమంటే ఏమిటి? ఈ ప్రశ్నను నిశితంగా పరిశీలిస్తే ఏదైతే శరీరానికి హాయిని కలిగిస్తుందో, ఏదైతే నాలుకకు సంతృప్తిని కలిగిస్తుందో, చెవులకు విందును కలిగిస్తుందో, కళ్ళకు ఆనందాన్ని కలిగిస్తుందో, అదే సుఖముగా భావించబడుతుంది. శాంతి లేనిదే సుఖం ఏ విధంగా వస్తుంది అని తెలివిగలవాణ్ణైనా ఆలోచనలో పెడుతుంది. ఏదైనా ప్రారంభంలో విషంలాగా ఉన్నా చివరకు అమృతంలాగే ఉండేది. మనిషిని ఆత్మానుభూతి వైపునకు జాగృతం చేసేది సాత్విక సుఖంగా చెప్పబడుతుంది. ఏ సుఖమైతే ఇంద్రియ విషయాలతో ఇంద్రియముల సంపర్కము నుండి కలుగుతుందో, ఏది మొదట్లో అమృతంగాను చివరకు విషంగాను కనిపిస్తుందో అది రాజసికమైనదిగా చెప్పబడుతుంది. ఆత్మానుభూతి పట్ల గుడ్డిదై ఉంటుందో, ఏదైతే మొదటి నుండి చివరి వరకు మోహముతో కూడి ఉంటుందో, నిద్ర సోమరితనము మోహము నుండి ఉత్పన్నమవుతుందో అది తమోగుణమైనదిగా చెప్పబడుతుంది. ఈ విధంగా ఎంత అద్భుతమైన జ్ఞానమంటే అటువంటి సమస్త దుఃఖాల నుండి అంతానికి చేరుకుంటాడు. అనుభూతి అనేది జ్ఞానేంద్రియముల ద్వారా కలుగుతుంది. నాలుక, కళ్ళు, చెవులు, ముక్కు, చర్మము అనే 5 జ్ఞానేంద్రియములు. వీటి ద్వారా మనం జ్ఞానాన్ని, సమాచారాన్ని పొందుతాము. అంతేకాక వాటి ద్వారా సుఖానుభూతిని కూడా పొందుతాము. వీటిని నడిపేది, నియంత్రించేది మనస్సు. మనస్సు నిర్మలంగా ఉన్నప్పుడు సుఖానుభూతి కలుగుతుంది. మనస్సు క్షోభతో అలజడిలో ఉన్నప్పుడు చల్లని ప్రదేశంలో ఉన్న శరీరం చెమట పడుతుంది. ఉదాహరణకు విద్యార్థి పరీక్షాపత్రంలోని అన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలిసినా బాహ్యంగా అసౌకర్యాలు కష్టాన్ని కలిగించవు. అలా కాకుండా పరీక్షాపత్రంలోని సగం పైగా ప్రశ్నలకు సమాధానాలు తెలియని విద్యార్థికి ఎంత చల్లగా ఉన్నా చెమటలు పోస్తూ ఉంటాయి. ఇది సుఖరహస్యం. చదువుకునే విద్యార్థులకు కావలసినది సాత్విక సుఖం. గీత చేసే బోధ ఏమిటంటే, ఏదైతే ప్రారంభంలో విషంలాగా అనిపించినా చివరకు అమృతంలాగా అవుతుందో అత్యున్నత స్థితికి దారితీస్తుంది. భాగవత కథలో చెప్పబడిన 5 ధ్రువుడి కథను తీసుకుందాం. ధ్రువుడికి ఇంట్లో సవతి తల్లి ద్వారా అవమానం జరిగింది. దానితో కోపము, ఆక్రోశము కలిగిన ధ్రువుడు భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకుని తన తండ్రి, తాత, ముత్తాతల కంటే ఉన్నతమైన స్థానాన్ని పొందడానికి అడవికి వెళ్ళాడు. దారిలో అతనికి నారద మహర్షి ఒక చక్కని గురువుని లభించేటట్లుగా ఏర్పాటు చేశాడు. గురు నిర్దేశ ప్రకారంగా ధ్రువుడు బృందావనంలో తపస్సు చేయడం మొదలుపెట్టాడు. మొదటి నెలలో 3 ఒకసారి పళ్ళను, చిన్న కాయలను తింటూ తపస్సు చేశాడు. 2వసారి 6 ఎండుటాకులు, తృణములు తింటూ తపస్సు చేశాడు. తదుపరి నెలలో 9 నీళ్లు త్రాగి భగవంతుణ్ణి ఆరాధించాడు. 4వ నెలలో ప్రాణాయామంతో 12 కేవలము గాలిని పీల్చుతూ తపస్సు చేశాడు. 5వ నెలలో గాలిని కూడా బంధించి స్తంభంలాగా చలనరహితుడై

0: ఇంటి కాలి మీద నారాయణ ధ్యానము చేశాడు. 6వ నెలలో అతనికి భగవద్ దర్శనం కలిగింది. తరువాత అతడు ఏనాటికి నశింపబడినట్టి ధ్రువలోకాన్నే పొందాడు. ఆ ధ్రువ నక్షత్రం ఇప్పటికీ కనబడుతూ ఉంది. తపస్సు విషంలాగా కష్టమైన చరమ ఫలితము అమృతంలాగా అయింది. అందుకే చదువుకునే విద్యార్థుల లక్ష్య సాధనలో ధ్రువుడే చక్కని ఆదర్శము. లక్ష్య సాధనలో ఉండేవారు ఎంతటి శారీరక శ్రమకైనా వినదీయరు. 5 నుండి 10 ఏళ్ళు తీవ్రంగా రోజుకు కొన్ని గంటలు పరిశ్రమ చేస్తేనే ఎవరికైనా ఒలింపిక్స్లో బంగారు పతకాలు లభిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది జనులు వీక్షిస్తూ ఉండగా గర్వంగా ఒలింపిక్స్లో బంగారు పతకాన్ని స్వీకరించే అమృత గడియ కోసము క్రీడాకారుడు విషన్ లాంటి ఎంతో శ్రమ చేయవలసి ఉంటుంది. లక్ష్యం వైపుకు ఒక అడుగు వేస్తే విజయావకాశాలు అనుకోకుండా లభిస్తాయి.
1: దర్భముళ్ళ వెంకటేశ్వరరావు గారి వ్యాఖ్యానంలో సూక్తులు విన్నారు. ఈనాటి చింతన కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమం.
1: ఈనాటి పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమంలో సస్యరక్షణలో పురుగుల జీవిత చక్రంపై అవగాహన ఆవశ్యకత ఈ అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారి వివరణ వింటారు.
2: పంటల్లో సాధారణంగా పురుగు మనకు కనిపించినప్పుడు ఆ పురుగు ఏ విధంగా నష్టం చేస్తుందో చూసుకొని దాన్ని నియంత్రించడానికి మనం ప్రయత్నం చేస్తాం, మంచిదే. కొన్ని కొరికి తినే పురుగులుంటాయి, కొన్ని రసం పీల్చే పురుగులుంటాయి, ఇలా రకరకాలుంటాయి. కొరికి తినే పురుగుల్లో కూడా మొదటి దశలో చిన్న పురుగులప్పుడు గీకి గీకి తింటాయి పచ్చటి పదార్థాన్ని, అప్పుడు జల్లెడ ఆకులు తయారవుతుంటాయి. ఆ పురుగు పెద్దదైన తర్వాత కొరకగలిగిన శక్తి వచ్చిన తర్వాత ఆకుని కత్తిరిస్తూ ఉంటుంది. ఇంకొద్ది పెద్దయిన తర్వాత పూతని పిందెని వాటిని అన్నిటినీ కూడా తినేస్తూ ఉంటుంది. ఇంకొద్ది పెద్దయిన తర్వాత కాయల్లో ఒక రంధ్రం పెట్టి లోపలికి వెళ్ళి కూడా తినేటువంటి గుణం కలిగినటువంటి పురుగులు ఉంటాయి. సాధారణంగా ఇలా కనిపించినప్పుడు మనము వాటి మీద మందు కొడతా ఉంటాం, పురుగు వచ్చింది, తింటుంది, కొరికేస్తుంది, నాశనం చేస్తుంది అని. కానీ మనము గమనించాల్సిన విషయం ఏంటంటే, మనకు కనిపించేటువంటి పురుగు నష్టం చేస్తుంది నిజమే, కానీ ఆ పురుగుని అక్కడదాకా రానివ్వకుండా మనము ముందు జాగ్రత్త చర్య తీసుకుంటే అసలు కొరికి తినే పురుగు కానీ రసం పీల్చే పురుగు కానీ అక్కడదాకా రావు. మరి ఎక్కడ ఉంటాయి, ఎప్పుడు నియంత్రించాలి అనేది మనకు అర్థం కావాలంటే, పురుగులకి రకరకాల దశలు ఉంటాయి ఒక జీవితంలోనే. మనకంటే ఒకటే జీవితం, పుట్టినకాడ నుంచి చనిపోయిందాకా ఒకటే రకంగా ఉంటాం మనం, కాకపోతే కొద్ది పెద్ద అవుతుంటాం. కానీ పురుగులు గట్ట కాదు, పురుగులకి ఒక జీవిత చక్రంలో 4 దశలు ఉంటాయి లేదా 3 దశలన్నీ ఉంటాయి. మనము ఏం చేస్తున్నాం, పంట మీద నష్టం చేసేటువంటి పురుగును మాత్రమే నియంత్రించడానికి రకరకాల రసాయనిక మందులను వాడుతూ ఉన్నాం. కానీ ఆ ఒక్క దశ కాకుండా ఇంకా 3 దశలు లేదా 2 దశలు ఖచ్చితంగా ఉంటాయి. మనము ఇతర దశల మీద కూడా నియంత్రణ పెడితే అప్పుడు పంటకు నష్టం చేసేటువంటి దశ తగ్గుతుంది. అదిగాక కొన్ని పురుగుల్లో ఇతర దశలను నియంత్రించడం సులువు కూడా. ఉదాహరణకి మనము వరిలో వచ్చేటువంటి కాండం దొలచ పురుగు తీసుకుందాం. ఈ కాండం దొలచ పురుగు దానికి గుడ్డు దశ ఉంటుంది, అలాగే పంటకు నష్టం చేసేటువంటి పురుగు దశ ఉంటుంది, తర్వాత నిద్రావస్థ ఉంటుంది, ఆ తర్వాత రెక్కల పురుగు దశ ఉంటుంది, మనం చిలక అంటాం. ఇలా 4 దశలు ఉంటాయి. మనం ఏం చేస్తున్నాము, గుడ్డు దశ నుంచి పిల్ల పురుగు బయటకు వచ్చి పంటను నష్టం చేసేటువంటి దశలో మనం రకరకాల పురుగు మందులు కొడతా ఉన్నాం. కానీ వీటిని గుడ్డు దశలో నియంత్రించటం వీలవుతుంది, అలాగే నిద్రావస్థలో నియంత్రించటం వీలవుతుంది, అంతేకాకుండా తల్లి రెక్కల పురుగుల దశలో, రెక్కల పురుగు దశలో కూడా నియంత్రించడానికి వీలవుతుంది. ఈ

దశల్లో కొద్ది కొద్దిగా నియంత్రించినా రాబోయేటువంటి వందల వేల కాండందొలచే పురుగుల్ని నియంత్రించవచ్చు మనం. ఎలా? మనకి కాండందొలచే పురుగు ఏం చేస్తుంది? గుడ్లని ఆకుల చివర్ల సముదాయంలాగా పెట్టది.

0: ఆపినట్టే కదా. అదిగాక ఒకసారి బయటకు వచ్చిన తర్వాత ఆ పురుగులన్నీ అటు ఒకటి ఇటు ఒకటి అటు ఒకటి ఆ మొక్క మీదకి ఈ మొక్క మీదకి లేదా ఆకు మీదకి ఈ ఆకు మీదకి పాకుతాయిపోతాయి. అంటే ఒకసారి పాకిపోయిన తర్వాత వెతుక్కోవటం చాలా కష్టం. అదే గుడ్డు దశలో ఒకటే చోటు ఉంటాయి కాబట్టి ఆ 150 గుడ్లని ఒక్కసారి అలా తుంచేస్తే చాలు, ఎంత సులువు. ఇంకా మనకు తుంచటం రావట్లేదు, కష్టంగా ఉంది అనుకున్నా సహజంగా ప్రకృతిలోనే ఈ గుడ్లను నాశం చేసేటువంటి కొన్ని రకాల చిన్న కందిరీగలు ఉంటాయి, కనిపించి కనిపించినంత కందిరీగలు ఉంటాయి. ఆ కందిరీగలను కనుక మనం పొలంలో వదులుకుంటే అవే వెతుక్కుంటాయి, అవే వెతుక్కొని ఆ గుడ్లన్నింటినీ నాశనం చేస్తాయి. వేల సంఖ్యలో ఉన్నటువంటి కందిరీగలు చాలా సులువుగా ఈ కండెన్స్డ్ సోపు గుడ్లని నాశనం చేస్తాయి. అవి ఎక్కడి నుంచి వస్తాయి? మనకి జీవనింతన ప్రయోగశాలలో కానీ, ఎంత సులువు. ఇంకా మనకు తుంచటం రావట్లేదు, కష్టంగా ఉంది అనుకున్నా సహజంగా ప్రకృతిలోనే ఈ గుడ్లను నాశనం చేసేటువంటి కొన్ని రకాల చిన్న కందిరీగలు ఉంటాయి, కనిపించి కనిపించినంత కందిరీగలు ఉంటాయి. ఆ కందిరీగలను కనుక మనం పొలంలో వదులుకుంటే అవే వెతుక్కుంటాయి, అవే వెతుక్కొని ఆ గుడ్లన్నింటినీ నాశనం చేస్తాయి. వేల సంఖ్యలో ఉన్నటువంటి కందిరీగలు చాలా సులువుగా ఈ కండెన్స్డ్ సోపు గుడ్లని నాశనం చేస్తాయి. అవి ఎక్కడి నుంచి వస్తాయి? మనకి జీవనింతన ప్రయోగశాలలో కానీ, లేకపోతే పరిశోధనా కేంద్రాల్లో ఉన్నటువంటి ఈ ప్రయోగశాలలో కానీ ట్రైకో అట్టలని అమ్ముతారు. అట్టల మీద సన్న సన్న గుడ్లు అతికించి ఉంటాయి. అది తెచ్చి మన వరి పొలంలో ఆకులు వెనక ముక్కలు ముక్కలుగా కత్తిరించి పిన్నీసి పెట్టి వాటికి కుడితే ఆ గుడ్లలోంచి కందిరీగలు బయటకు వస్తాయి. బయటకు వచ్చి ఈ కాండందుల చే పురుగు గుడ్లని అన్నీ వెతుక్కొని వెతుక్కొని వెతుక్కొని నాశనం చేస్తాయి. ఇలా ఒక్క వరిలో వచ్చేటువంటి కాండందుల చే పురుగు కాదు, మనకి చెరుకులో వచ్చేటువంటి పీక పురుగు అని అలా రకరకాల పురుగుల్ని ఈ కందిరీగలు నాశనం చేస్తాయి. ఈ ట్రైకో అట్టలు తెచ్చుకుంటే మనకి చాలా రకాలు దొరుకుతాయి. ఎంత సులువు, రాబోయేటువంటి వేల కొద్ది పురుగుల్ని సులువుగా ఒక 150-200 రూపాయలతోటి నియంత్రించడానికి ఎంత అవకాశం. అలాగే లోతు దుక్కులు దున్నుకుంటే నిద్రావస్థలో ఉన్నటువంటి ఈ పురుగులన్నింటినీ కూడా బయటపడేసి ఎండ వేయడం చనిపోయేలాగా చేయొచ్చు, అది సులువైన పని. ఇంకొకటి, రెక్కల పురుగు దశల్లో మనం లింగాకర్షక బుట్టలు పెట్టుకుంటే ఆ పురుగు సంబంధించి ఆ మగ రెక్కల పురుగులన్నీ వచ్చి ఈ బుట్టలో పడతా ఉంటాయి. ఎక్కువ అందరూ ఒకటేసారి లింగాకర్షక బుట్టలు పెట్టుకుంటే ఆ మగ రెక్కల పురుగులు ఎక్కువ వాటిని పడేస్తే ఆడరెక్కల పురుగులు గుడ్లు పెట్టలేవు కదా. అంటే రాబోయేటువంటి గుడ్ల సంఖ్యను తగ్గించేసినట్టే కదా. ఇలా ఎన్ని అవకాశాలు ఉన్నాయి, ఈ అవకాశాలన్నీ కూడా మనం ఉపయోగించుకుందాం. అందుకే అసలు పురుగేంది, పురుగు జీవి చక్రం ఏంటి అనే దాని మీద కాస్త అవగాహన. మనం ఏ పంట పండిస్తుంటే ఆ పంటకు సంబంధించిన పురుగు గురించే తెలుసుకుందాం ముందు. తత్మా రైస్ సోదరులు కూడా చెప్దాం, చాలా సులువుగా నియంత్రించటం అవకాశం ఉంది.
1: ఇంతవరకు సస్యరక్షణలో పురుగుల జీవిత చక్రంపై అవగాహన ఆవశ్యకత గురించి ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించిన వివరాలు విన్నారు. వ్యవసాయదారులకు వాతావరణ సూచన. విశాఖపట్నం వాతావరణ శాఖ వారి ఈ ఉదయం అందజేసిన సమాచారం ప్రకారం శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలలో రాగల 24 గంటల్లో 1-2 చోట్ల చెదురుమదురు వర్షం గాని ఉరుములతో జల్లులు గాని పడవచ్చు. ఆ తర్వాత రాగల 2 రోజుల్లో వాతావరణంలో చెప్పుకోదగిన మార్పేమీ ఉండబోదు. వ్యవసాయదారులకు వాతావరణ సూచన విన్నారు. కోస్తాంధ్ర తీర ప్రాంతాల్లో చేపలు పట్టేవారికి ఈ రోజు నుంచి ఈ నెల 30వ తేదీ వరకు ప్రత్యేక వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. ఇక ఆంధ్రేతర తీర ప్రాంతాల్లో ఈ రోజు నుంచి ఈ నెల 30 వరకు ఆగ్నేయ బంగాళాఖాతం మరియు అండమాన్ పరిసర ప్రాంతాలలో తీరం నుండి తీరం వెంబడి గంటకు 45-55 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీస్తాయి. ఈ గాలుల తీవ్రత 65 కిలోమీటర్లకు కూడా చేరుకోవచ్చు. కాబట్టి ఈ ప్రాంతాల్లో ఈ 4 రోజుల పాటు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని విశాఖ వాతావరణ విభాగం అధికారులు తెలియజేస్తున్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 6:45 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్వి. ముఖ్యాంశాలు. ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతనుద్దేశించి ప్రసంగిస్తారు. ఆంధ్రప్రదేశ్లో సంజీవని ప్రాజెక్టును వచ్చే జనవరి 1వ తేదీ నుంచి అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ను ప్రపంచస్థాయి జ్ఞాన విద్యా కేంద్రంగా అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఖరీఫ్ సాగుకు ఎలాంటి విఘాతం కలగకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వార్తల వివరాలు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు నిర్వహించనున్న ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా పాల్గొని యువతనుద్దేశించి ప్రసంగించనున్నారు. క్రీడలు, యువనాయకత్వం, ఆరోగ్యం, దేశ నిర్మాణం వంటి అంశాలపై యువతతో ప్రధానమంత్రి చర్చించనున్నారు. యువ సంవాద్లో భాగంగా క్రీడా మౌలిక వసతులు, శిక్షణ, క్రీడా విజ్ఞానం తదితర అంశాలపై ప్రత్యేకంగా చర్చ జరగనుంది. మైభారత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. యువనాయకత్వం, స్వచ్ఛంద సేవ, భవిష్యత్ నైపుణ్యాలు, పౌర బాధ్యతలపై ప్రధానమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. నషాముక్త యువ ఉద్యమంపై కూడా యువతతో ప్రత్యేకంగా సంభాషించనున్నారు. క్రీడల ద్వారా మాదక ద్రవ్యాల వ్యసనాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దేశ క్రీడా ప్రస్థానంలో యువత భాగస్వామ్యాన్ని పెంచడం, బలమైన వికసిత భారత్ నిర్మాణంలో వారిని భాగస్వాములను చేయడం ఖేలో ఇండియా డైలాగ్ ప్రధాన లక్ష్యంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో వైద్యారోగ్య సేవలను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో చేపట్టిన సంజీవని ప్రాజెక్టును వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లాలోని ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో సంజీవని ప్రాజెక్టుపై అధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. డిజిటల్ హెల్త్ రికార్డులతో ఈ ప్రాజెక్టును పూర్తిస్థాయిలో అమలు చేస్తే వైద్య సేవల్లో గణనీయమైన మార్పులు తీసుకురావచ్చునని ఆయన చెప్పారు. చిత్తూరు జిల్లాలో ప్రాజెక్టు అమలుతో మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. రాష్ట వ్యాప్తంగా దీనిని విజయవంతంగా అమలు చేసి వైద్య సేవల్లో రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలపాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ను ప్రపంచస్థాయి జ్ఞాన విద్యా కేంద్రంగా అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. దక్షిణ భారతదేశంలో రియల్ ఎస్టేట్ అభివృద్దికి హైదరాబాద్ అత్యంత ఆసక్తికరమైన ప్రాంతంగా అంతర్జాతీయ మ్యాగజైన్ ది ఎకానమిస్ట్ ప్రశంసించడంపై ముఖ్యమంత్రి ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ అభివృద్దికి గత ప్రభుత్వాలు వేసిన పునాదులపై భవిష్యత్ ప్రణాళికలు నిర్మిస్తున్నామని చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్, ఎఫ్ఎస్ఐ నిబంధనల తొలగింపు, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఐటీ, ఫార్మా రంగాల అభివృద్ది వంటి చర్యలు నగర ప్రగతికి దోహదపడ్డాయని తెలిపారు. హైదరాబాద్ను మరింత పచ్చగా, పరిశుభ్రంగా, వేగవంతమైన రవాణా వ్యవస్థతో, క్రీడలు, సంస్కృతి, కళలు, ఆహారం, వినోదం, ఆర్థిక వ్యవస్థకు కేంద్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం కాళ్ల మండలం కోపల్లె వద్ద పాత బ్రిటిష్ కాలం నాటి వంతెన స్థానంలో నిర్మించిన నూతన వంతెనను ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపసభాపతి మాట్లాడుతూ కేవలం 5 నెలల్లోనే 2 లైన్ల వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు తెలిపారు. త్వరలోనే అప్రోచ్ రోడ్లతో సహా 4 లైన్ల వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రారంభిస్తామని రఘురామకృష్ణరాజు తెలియజేస్తూ
1: ఈ దారిగుండా వెళ్ళటం చాలా ఇబ్బంది పడే పరిస్థితి, ఎన్నో దశాబ్దాల సమస్య. దానికి పనులు మొదలు పెట్టిన 5 నెలల్లో ఒక బ్రిడ్జ్ మనం ప్రారంభించడం, త్వరలో అప్రోచ్ రోడ్లు అన్ని కంప్లీట్ అయిన తర్వాత ప్రారంభోత్సవం తీసుకున్నాం. ఈ బ్రిడ్జ్ మీద రాకపోకలన్నీ ప్రారంభం అవుతాయి. భీమవరానికి ఇది ఒక అత్యంత ముఖ్యమైన, మనకి ఇప్పుడు ఏలూరు పాడు, కైకలూరు ఈ రోడ్డు అదంతా విజయవాడకి వెళ్ళడానికి షార్ట్ కట్ రూట్ అవుతుంది.

0: దానికి ఒక ఇంపార్టెంట్ లింక్ గా మారబోతుంది. మనం ఇప్పుడు రెడీ అయిన ఈ 4 లేన్ బ్రిడ్జ్
1: ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి తిరుపతి వెళుతున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు చిలకలూరుపేట వద్ద ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు మరణించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఖరీఫ్ సాగుకు ఎలాంటి విఘాతం కలగకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఎల్నినో ప్రభావాన్ని ఫిబ్రవరి నుంచే అంచనా వేసి తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించామని చెప్పారు. జూన్ మొదటి వారం నుంచి ఆగస్టు 25వ తేదీ వరకు రాష్టంలో సాధారణం కంటే 51% తక్కువ వర్షపాతం నమోదైన పప్పుధాన్యాల సాగు 23.6% పెరిగిందని అన్నారు. రైతులకు పంటల బీమా భరోసా కల్పించడంలోనూ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి చెప్పారు. ఖరీఫ్ 2025లో 19.5 లక్షలుగా ఉన్న బీమా దరఖాస్తులు ఈ ఏడాది 35.1 లక్షలకు పెరిగాయని వివరించారు. ఎల్నినో పరిస్థితులు నెలకొన్నప్పటికీ రాష్టంలో ప్రతి ఒక్కరికి త్రాగునీటికి ఇబ్బంది లేకుండా చివరి రిజర్వాయర్ వరకు నీటిని నింపుతున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ శ్రీశైలం నుంచి రాయలసీమకు తొలి విడతగా రోజుకు 11,500 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వం తొలి సంవత్సరంలోనే హంద్రీనివా కోసం 3,870 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 55 టీఎంసీల నీటిని రాయలసీమ చివరి భూములకు తరలించినట్లు మంత్రి రామానాయుడు తెలియజేస్తూ
2: కృష్ణా డెల్టాకు సంబంధించి మనం ఆ పులిచింతల్లో ఉన్నటువంటి రిజర్వ్ వాటర్ పోను ఇంకా 15 టీఎంసీలు అవసరం, అంటే దగ్గర దగ్గర 46 టీఎంసీలు ఒక ఆంధ్రాకే నాగార్జున సాగర్కి అవసరం అనేటువంటి పరిస్థితి. చేత ఆ విద్యుత్ ఉత్పత్తి ద్వారా వచ్చినటువంటి నీరు కూడా ఇక్కడ డ్రింకింగ్ వాటర్కి నాగార్జున సాగర్ ద్వారా మనకు అవసరం అనేటువంటి విషయాన్ని కూడా మరి అవగాహన లేకుండా మాట్లాడడం. ఏదైతే తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఉందో దాన్ని కూడా మన అవసరాలకి మించి ఉత్పత్తి చేయడానికి లేదు అని చెప్పి కేఆర్ఎంబికి ఆల్రెడీ ఒక లెటర్ ఇవ్వడం జరిగింది.
1: ప్రపంచ స్థాయి సంస్థలైన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు జీసీసీల ఏర్పాటుకు హైదరాబాద్ను తొలి ఎంపికగా ఎంచుకుంటున్నామని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. హైదరాబాద్ హైటెక్ సిటీలో గ్లోబల్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ను మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ కేవలం ఐటీ రంగానికే కాకుండా స్పోర్ట్స్, టెక్నాలజీ, మీడియా, హాస్పిటాలిటీ, క్యాపిటల్ మార్కెట్లు, ట్రేడింగ్, ఎనర్జీ వంటి విభిన్న రంగాల్లో పెట్టుబడులకు కేంద్రంగా ఎదుగుతోందని తెలిపారు. రాష్ట్రంలో గత సంవత్సరంలో 75 జీసీసీలు ఏర్పాటయ్యాయని, వచ్చే ఏడాది నాటికి మరో 100 జీసీసీలను రాష్ట్రానికి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ప్రతి ఇంటికి సురక్షితమైన త్రాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని గోరంట్ల పట్టణ ప్రజల త్రాగునీటి సమస్యను పరిష్కరించడానికి చేపట్టిన పైప్లైన్ పనులను ఆమె నిన్న అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సవిత పేర్కొంటూ
3: పెనుకొండ నియోజకవర్గంలో హైవే రోడ్ సుమారుగా 33 కిలోమీటర్లు 700 కోట్లతో శతవేగంగా పనులు కూడా జరుగుతున్నాయి. గోరెంట్ల ఊర్లేకపోకుండా బైపాస్ హైవే కనెక్టివిటీ కూడా ఈ రోజు ఓపెన్ చేయడం కూడా జరిగిందన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. ఒక పక్క జలకళ, ఒక పక్క హైవే కనెక్టివిటీ, మనకన్నేశ్వర్ బెంగళూరు ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉండటం వల్ల, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కూడా ఉండటం వల్ల ఈ రోజు మన కియా లాంటి పరిశ్రమలు, కియా అనుబంధ సంస్థలు, బెల్ కావచ్చు, ఫైటర్ జెట్ కావచ్చు, మరి పరిశ్రమలు మొత్తం రాయలసీమ వైపే చూస్తున్నాయి.
1: వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం రుతుపవన ద్రోణి విస్తరించి ఉన్నట్లు అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానామల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ వెల్లడించారు. మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆంధ్రప్రదేశ్లో సంజీవిని ప్రాజెక్టును వచ్చే జనవరి 1వ తేదీ నుంచి అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.

హైదరాబాద్ను ప్రపంచస్థాయి జ్ఞాన విద్యా కేంద్రంగా అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఖరీఫ్ సాగుకు ఎలాంటి విఘాతం కలగకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

శాంతిం స్థైర్యం చ స్థాపయితుం తథా ఉభయోః దేశయోః ద్విపక్షీయ సంబంధానాం స్వస్థం నిరంతరం చ వికాసాయ అనుకూలం వాతావరణం నిర్మాతుం స్వ ప్రతిబద్ధతాం పునః ప్రతిపాదితవంతౌ. భారత చీనయోః విశేష ప్రతినిధీనాం సీమా వివాద సంబద్ధ వార్తాయాః పంచవింశతితమం చరణం హ్యః బీజింగ నగరే అభవత్ ఇతి వార్తాః.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 ఎఫ్ఎం రెయిన్బో. సాగరికాయ ఆలడించి గరిటం ఆలకించు, ఆనందించు, అందరికీ పాచు. క్లాక్ చెప్తుంది ప్రసార విశేషాలకి టైం కావస్తుందని. మరి ప్రసార విశేషాలు 7:05 హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో జాతీయ వార్తలు వింటారు. 7:15 ప్రాయోజిత కార్యక్రమం శ్రీ విశ్వవిద్యాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. డాక్టర్ ఉమర్ అలీషా విరచిత బ్రహ్మ విద్యా విలాసం వింటారు. 7:20 ఉదయ సమీరాలు నేటి మాటలో భాగంగా డొనాల్డ్ బ్రాడ్మ్యాన్ అద్భుతమైనటువంటి బ్యాట్స్మెన్ వారి యొక్క జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు కొన్ని వింటారు. గొప్ప సంగీత విద్వాంసులైనటువంటి ఓలేటి వెంకటేశ్వర్లు గారి జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలు కొన్ని వింటారు. ఇందులో 2 మసిగుట్ట కాలితే ఉదయ సమీరాల్లో, 2 మసిగుట్ట కాలితే అనేటటువంటి నాటిక వింటారు. రచన శ్రీమతి మావూరి విజయలక్ష్మి, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సహకారం శ్రీ బిఎస్ చంద్రశేఖర్, శ్రీమతి ఎస్ ప్రమిల కుమారి. 8:00 ఢిల్లీ కేంద్రం నుంచి సమాచార్ ప్రభాత్ పేరిట హిందీలో వార్తలు వింటారు. 8:15 ఢిల్లీ కేంద్రం నుంచి మార్నింగ్ న్యూస్ పేరిట ఆంగ్లం వార్తలు వింటారు. 8:30 ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో వైద్య మంత్రం, ఫ్యాషన్ మంత్రం, మాటే మంత్రం అంటే కొన్ని మంచి విషయాలు తెలుసుకుంటూ మంచి పాటలను వింటారు. 8:59 పాటల పల్లకి శ్రోతల కోరిక మేరకు కొత్త సినిమా పాటలను వింటారు. 9:30 పాటల పల్లకి కంటిన్యూ అవుతుంది. 10:00 ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా ప్రపంచ సరస్సుల దినోత్సవం సందర్భంగా పులికాట్ సరస్సుపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథి హారిక డిస్ట్రిక్ట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సుళ్ళూరుపేట డివిజన్ తిరుపతి జిల్లా. 10:30 పాటల పల్లకి. 11:00 మధురిమ, మధురిమలో ఆపాత మధురాలను లిసనర్స్ మేరకు. 11:30 ఏకచిత్రగానం. 12:00 ఢిల్లీ కేంద్రం నుంచి హిందీలో వార్తలు వింటారు. 12:05 ఢిల్లీ కేంద్రం నుంచి ఆంగ్లంలో వార్తలు వింటారు. 12:10 మధుమంజరి తెలుగు ఫిలిం సాంగ్స్ వింటారు. 12:30 హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో జాతీయ వార్తలు వింటారు. 12:40 తెలుగు పాటలు వింటారు. 1:20 విజయవాడ కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు. 1:30 కొన్ని వాణిజ్య ప్రకటనలు వింటారు. 1:33 ముత్యాల ముంగిల్లు

రైతు మహిళ ఉపయోగించవలసిన గృహ విజ్ఞానం ఈ అంశంపై డాక్టర్ బి సునీత గృహ విజ్ఞాన శాస్త్రవేత్త వారి వివరణ వింటారు. 2 గంటలకు ఢిల్లీ కేంద్రం నుంచి కొన్ని కమర్షియల్ స్పాట్స్ వింటారు. 2 గంటల 15 నిమిషాలకు ఢిల్లీ కేంద్రం నుంచి హిందీలో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఖేలో ఇండియా డైలాగ్ నుద్దేశించి ప్రసంగిస్తారు. భారతీయ రైల్వే వ్యవస్థ అధిక రద్దీ కలిగిన రైల్వే మార్గాలన్నింటినీ 4 లేన్లుగా మార్చే దిశగా అడుగులు వేస్తోందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మధ్య నేపాల్ను నిన్న భారీ ఆకస్మిక వరద ముంచెత్తడంతో దాదాపు 160 మంది ప్రాణాలు కోల్పోయారు. బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కేరళ, దేశ ఈశాన్య ప్రాంతాల్లో ఈరోజు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఖేలో ఇండియా డైలాగ్నుద్దేశించి ప్రసంగిస్తారు. జాతీయ క్రీడా దినోత్సవం 2026 వేడుకల్లో భాగంగా మేరా యువ భారత్ ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రతి జిల్లాలో 2 కళాశాలల్లో యువత భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది క్రీడలు, యువ నాయకత్వం, ప్రజల బాధ్యత, స్వచ్ఛంద సేవ, ఫిట్నెస్, దేశ నిర్మాణాన్ని ఒకే వేదికపైకి తీసుకొస్తుంది. భారతదేశ యువజన క్రీడా వ్యవస్థపై సాగుతున్న చర్చల్లో వారి ఆలోచనలు, దృక్పథాలు భాగమయ్యేలా ఇది తోడ్పడుతుంది. క్రీడలపై ఆసక్తి ఉన్న యువతకు, ప్రముఖ అథ్లెట్లు, పతక విజేతలకు మధ్య ప్రత్యక్ష సంభాషణ జరగడం విశేషం. ఇందులో పాల్గొనే యువత తమ సొంత ఆలోచనలు, దృక్పథాలు, ఆకాంక్షలను వ్యక్తపరచడానికి యువ సంవాద్ ఈ కార్యక్రమంలో ప్రధానాంశంగా ఉంటుంది. క్రీడలు, ఒలింపిక్ ఆకాంక్షలు, యువ నాయకత్వం, వికసిత్ భారత్, నషాముక్త్ యువ అనే 5 ప్రధాన ఇతివృత్తాల చుట్టూ ఈ చర్చా వేదిక రూపుదిద్దుకుంది. భారతీయ రైల్వే వ్యవస్థ అధిక రద్దీ కలిగిన రైల్వే మార్గాలన్నింటినీ 4 లేన్లుగా మార్చే దిశగా అడుగులు వేస్తోందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దేశంలోని మొత్తం రైల్వే ట్రాఫిక్లో దాదాపు 11,000 కిలోమీటర్ల పరిధిలోని 7 అధిక రద్దీ మార్గాలున్నాయని ఆయన తెలిపారు. ఢిల్లీ హౌరా, హౌరా చెన్నై, చెన్నై ముంబై, ముంబై ఢిల్లీ, ఢిల్లీ చెన్నై, ముంబై హౌరా, ఢిల్లీ గౌహతి అనేవి ఆ 7 రద్దీ మార్గాలు. ఈ మార్గాలు మొత్తం రైల్వే నెట్వర్క్లో 16% విస్తీర్ణాన్ని కలిగి ఉండగా సుమారు 41% రైల్వే ట్రాఫిక్ను నిర్వహిస్తున్నాయని మంత్రి వెల్లడించారు. ఇది నెట్వర్క్ అంతటా మరింత సామర్థ్యాన్ని పెంపొందించడానికి, ప్రయాణికుల సరుకు రవాణా భవిష్యత్ వృద్దికి ఎంతగానో తోడ్పడుతుందని ఆయన తెలిపారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి న్యూఢిల్లీలో ఉన్నత విద్యాశాఖ, అలాగే పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. గతంలో జారీ చేసిన ఆదేశాల పురోగతిని సమీక్షించడానికి, కొనసాగుతున్న కార్యక్రమాల అమలును ఈ సమావేశంలో సమీక్షించారు. ప్రతి స్థాయిలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంపై నిరంతరం దృష్టి సారిస్తూ, పనులను సకాలంలో పూర్తి చేయడం, సమర్థవంతమైన పర్యవేక్షణ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రహ్లాద్ జోషి అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్లో పర్యటిస్తారు. అమ్రేలీ జిల్లాలోని హెత్నీ హవేలీ సరస్సును ప్రారంభిస్తారు. గుజరాత్ విద్యాపీఠం 72వ స్నాతకోత్సవానికి హాజరవుతారు. అహ్మదాబాద్లో జరగనున్న ఒలింపిక్స్, కామన్వెల్త్ క్రీడల ఏర్పాట్లపై సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. థాల్ తేజ్లో ఆర్వీ పటేల్ ఫార్మినోవా అవార్డ్స్ 2026 కార్యక్రమానికి హోంమంత్రి హాజరవుతారు. కేంద్ర నైపుణ్యాభివృద్ది శాఖ మంత్రి జయంత్ సింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా నైపుణ్య పోటీలు, ఫలితాల ఆధారిత ఆర్థిక సహాయం, వ్యవసాయంతో సహా పలు అంశాలపై ప్రధానమంత్రితో జయంత్ సింగ్ చర్చించారు.

సమస్యల పరిష్కారాలు, విధానపరమైన అంశాలపై సృజనాత్మకంగా ఆలోచించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించినట్టు సామాజిక మాధ్యమ వేదికగా జయంత్ సింగ్ తెలియజేశారు. నేపాల్లో నిన్న మధ్య నేపాల్ను భారీ ఆకస్మిక వరద ముంచెత్తడంతో దాదాపు 160 మంది ప్రాణాలు కోల్పోయారు. 133 మంది భారతీయులతో సహా 750 మందికి పైగా ఆచూకీ గల్లంతైంది. టిబెట్లో ఉద్భవించిన ఈ వరద అనేక పట్టణాలు, గ్రామాలను ధ్వంసం చేసింది. టిబెట్ ప్రాంతంలో ఉదయం 8:37 భూకంపం సంభవించిందని, ఆ తర్వాత 3 నిమిషాలకే ఆకస్మిక వరదలు సంభవించాయని నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ తెలిపారు. భూప్రకంపనల కారణంగా హిమానీ నదం కరిగిపోయి ఈ వరదలకు కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు. నేపాల్ టిబెట్ సరిహద్దు వెంబడి ఉన్న లేండే నది ఉప్పొంగడం, కొండచర్యలు విరిగిపడ్డం వల్ల రసువా జిల్లాలోని సరిహద్దు పట్టణమైన తిమురేలో బెటే కోషి మీదుగా ఈ భారీ వరద త్రిశూలి నదిలోకి ప్రవేశించినట్టు నేపాల్ జాతీయ విపత్తు రక్షణ సహాయ నిర్వహణ సంస్థ తెలిపింది. రాజధాని ఖట్మండు నుండి దాదాపు 200 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న నవాకోట్, చిత్రవన్, గోర్ఖా, తనాహు, నవల్పరాసి వంటి ఇతర జిల్లాలకు నదీ ప్రవాహం వ్యాపించింది. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల జరిగిన ప్రాణ ఆస్తి నష్టం సంభవించడం పట్ల రాష్టపతి ద్రౌపది ముర్ము, నేపాల్ అధ్యకులు రామ్చంద్ర పౌడెల్ ఆ దేశ ప్రజలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విపత్తు ప్రభావిత బాధితుల కోసం నేపాల్ ప్రభుత్వం చేపట్టే సహాయ రక్షణ చర్యలకు భారత్ మద్దతిచ్చేందుకు సిద్దంగా ఉందని ముర్ము పేర్కొన్నారు. ఈ ఆకస్మిక వరదల పట్ల ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. నేపాల్లో వరదల కారణంగా సంభవించిన ప్రాణ నష్టంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధాని బాలేంద్ర షాతో ఫోన్లో మాట్లాడి తమ సంతాపం తెలిపారు. ఈ కష్టకాలంలో భారత ప్రజలు నేపాల్ ప్రజలకు సంఘీభావంగా నిలుస్తారని పేర్కొన్నారు. నేపాల్కు సాధ్యమైన అన్ని మానవతా సహాయాలు అందించడానికి భారత్ సిద్దంగా ఉందని తెలిపారు. సహాయ రక్షణ చర్యలపై భారత్ నిరంతరం సమన్వయం చేసుకుంటోందని ప్రధానమంత్రి వెల్లడించారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు, గండక్ నదిలో నీటిమట్టం అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉన్నందున బీహార్ ప్రభుత్వం వరదల ముందస్తు సన్నద్దతను ముమ్మరం చేసింది. రాష్టంలోని 6 జిల్లాలు పశ్చిమ చంపారణ్, తూర్పు చంపారణ్, గోపాల్గంజ్, సరన్, ముజఫర్పూర్, వైశాలీల్లో గండక్ నదీ పరివాహక ప్రాంతంపై ప్రత్యేక నిఘా ఉంచారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సీతామడి, షయోహర్, ఇతర జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. పశ్చిమ చంపారణ్లోని బగాహా, వైశాలి జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా అధికారులు సూచించారు. గండక్ నదిలో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున గోపాల్గంజ్, బెటియాలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, దేశ ఈశాన్య ప్రాంతాల్లో ఈరోజు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణ ఉత్తరప్రదేశ్, వాయువ్య మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ నరేష్ యాదవ్ తెలిపారు. అంతేకాకుండా రానున్న 2 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మహిళా సాధికారత కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీకి కేవలం ఒక ఎన్నికల నినాదం మాత్రమేనని బీజేపీ విమర్శించింది. న్యూఢిల్లీలో జరిగిన పత్రికా సమావేశంలో బీజేపీ నాయకురాలు బాన్సురి స్వరాజ్ మాట్లాడుతూ, మహిళా సాధికారత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం లోక్సభలో నారీశక్తి వందన అధినియంను ప్రవేశపెట్టిందన్నారు. కాంగ్రెస్ ఈ చట్టాన్ని వ్యతిరేకించి సభలో దాని ఆమోదాన్ని అడ్డుకుందని ఆమె ఆరోపించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఖేలో ఇండియా డైలాగ్ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. భారతీయ రైల్వే వ్యవస్థ
అధిక రద్దీ కలిగిన

0: రైల్వే మార్గాలన్నింటినీ 4 లేన్లుగా మార్చే దిశగా అడుగులు వేస్తోందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మధ్య నేపాల్ను నిన్న భారీ ఆకస్మిక వరదలు ముంచెత్తడంతో దాదాపు 160 మంది ప్రాణాలు కోల్పోయారు. బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కేరళ, దేశ ఈశాన్య ప్రాంతాల్లో ఈరోజు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: మీరింతవరకు హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో జాతీయ వార్తలు విన్నారు. రిలే నిలయంలో సమయం 7:15:29 అవుతుంది. ఇప్పుడు మీరు శ్రీ విశ్వవిద్యాన విద్య ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం వారి ప్రాయోజిత కార్యక్రమం డాక్టర్ ఉమర్ అలీషా విరచిత బ్రహ్మ విద్యా విలాసం వింటారు.
2: శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం 550 సంవత్సరాల నుండి భారతావనిలో ఆర్ష సూఫీ వేదాంతాన్ని ప్రబోధిస్తున్న ఒక విశిష్టమైన ఆధ్యాత్మిక కేంద్రం. ఇది ఒక మతాతీత ఆధునిక మానవతా దేవాలయం. మానవత్వమే మతమని చాటి చెప్తున్న ఆధ్యాత్మిక విద్యా కేంద్రం. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం 6వ పీఠాధిపతి పండిత ఉమర్ ఆలీషా వారు 1928 నుండి 1945 వరకు పీఠాధిపతిగా ఉన్నారు. వీరు బహుభాషా కోవిదులు, కవి పండితులు. 1901లో తన 16వ ఏటనే బ్రహ్మ విద్యా విలాసమనే ఒక తాత్విక పద్య శతకాన్ని రాశారు. అందులో బ్రహ్మజ్ఞాన అంశాలను సామాన్యునికి సహితం తేలిగ్గా అర్థమయ్యే శైలిలో వారి వంశ గురువు ఆఖైలీషా వారి పేరున తేటగీతిలో పద్యరచన చేశారు. వాటిని విని ఆధ్యాత్మిక అనుభూతిని పొందండి.

వరద కలుషగత వేషభూష ఆఖైలలీష. మదము, మోహము, లోభము, మత్సరము, క్రోధము, కామము అనే ఈ ఆరింటి సమూహమును సద్గురు బోధచే జ్ఞాని శత్రువులని తెలుసుకొనును.

కలుషగత వేషభూష ఆఖైలలీష. ప్రాజ్ఞుడు, తైజసుడు, విశ్వుడు అనే జీవత్రయము, సత్వము, రాజసము, తామసమనే గుణత్రయము, సంచితము, ఆగామి, ప్రారబ్ధమను కర్మ సమూహము అనేది తొమ్మిది తత్వములు కలవు.

కలుష గత వేషభూష ఆఖైలలీష. మాట్లాడుట, పుచ్చుకొనుట, నడుచుట, మల విసర్జన ఆనందములను ఈ ఐదు కర్మేంద్రియముల వ్యాపారములయ్యెను. నిశ్చయి

0: ಮೈತ್ರಿ ಕಲುಷಗತ ವೇಷಭೂಷ ಆಖೈಲೀಶ. ನಿಶ್ಚಯಿಂಚುಟ ಸಂಕಲ್ಪಮು ಧಾರಣ అభిమానము కరుణ సంతోషము ఉపేక్ష మైత్రి అనే ఎనిమిది తత్వములు కలవు.
1: శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం 550 సంవత్సరాల నుండి భారతావనిలో ఆర్ష సూఫీ వేదాంతాన్ని ప్రబోధిస్తున్న ఒక విశిష్టమైన ఆధ్యాత్మిక కేంద్రం. ఇది ఒక మతాతీత ఆధునిక మానవతా దేవాలయం. మానవత్వమే మతమని

0: పాటి చెప్తున్న ఆధ్యాత్మిక విద్యా కేంద్రం.
1: మీరింతవరకు శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం వారి ప్రాయోజిత కార్యక్రమంలో భాగంగా డాక్టర్ ఉమర్ అలీషా విరచిత బ్రహ్మ విద్యా విలాసం విన్నారు.

0: పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా సూదులు, సిరంజులు ఒకరితో మరొకరు పంచుకోవటం, మార్చుకోవటం జరిగిందా? మీకు ఎప్పుడైనా సురక్షితం కాని రక్త మార్పిడి జరిగిందా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 32, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: మీరు వింటున్నారు 102 FM రెయిన్బో సాగరిక. మనము ఉదయ సమీరాలు మరిన్ని నేటి మాటలో చాలా విషయాలు తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక నాటిక వింటారు. మసిగుడ్డ కాలితే అనే నాటిక వింటారు. రచన శ్రీమతి మావూరి విజయలక్ష్మి. నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. సహకారం శ్రీ బిఎస్ చంద్రశేఖర్, శ్రీమతి ఎస్ ప్రమీల కుమారి.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మసిగుడ్డ కాలితే నాటిక. రచన శ్రీమతి మావూరు విజయలక్ష్మి. నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. సహకారం బిఎస్ చంద్రశేఖర్, శ్రీమతి శేఖర మంత్రి ప్రమీలా కుమారి. వినండి నాటిక మసిగుడ్డ కాలితే.
2: ఇవాళ వంట అంతా అద్దిరిపోయింది. ముఖ్యంగా వంకాయ పులుసు గుమగుమలాడేస్తుంది. ఈ కొత్తిమీర కాస్త వేసి బాగా కలయబెట్టేస్తే ఇక వంట అంతా అయిపోయినట్టే అన్నట్టు. కొత్తిమీర ఇలా కట్ చేసి వేయకూడదట. నిన్న వంటల ఛానల్లో చెప్పిందిగా, అందరూ కొత్తిమీర కట్ చేసి వేస్తారు కానీ ఇలా వేయకూడదు. అలా వేస్తే కొత్తిమీర గుమగుమలు పులుసుకు అంటవు, ఆకు కచ్చా బిచ్చా దంచి వెయ్యాలి అని చెప్పింది. మర్చిపోయాను. ఇది ఈ కలవ ఎక్కడ పెట్టానబ్బా? ఆ ఉంది, ఈ కొత్తిమీర వేశాను. అయ్యయ్యో, ఇదేంటి, ఎలా జరిగిందండి, ఇప్పుడేంటి, అయ్యయ్యో ఎంత పని జరిగింది, ఇప్పుడు ఏం చేయాలి? అసలు ఇవాళ మంగళవారం కూడా, రాహుకాలం ఇక్కడే ఉండి ఉంటుంది. భగవంతుడా, ఇలా చేసావేంటయ్యా, ఇలా జరిగిందేంటయ్యా?
3: మాల్ని, వంట అయిపోయిందా? త్వరగా నాకు లంచ్ బాక్స్ ఇచ్చేస్తే నేను బయలుదేరుతాను.
2: అబ్బబ్బబ్బబ్బా, మీరొకరు, మీకెప్పుడు ఆఫీసు క్యారియర్ గోలే. ఇంట్లో ఏం జరుగుతుందో ఏంటో అన్న ధ్యాసే లేదు. నేనెంత

0: టెన్షన్ పడుతున్నాను, ఏది పట్టదు మీకు.
1: ఏంటే ఉరుములు లేని పిడుగులా నన్ను దులిపేస్తున్నావు? ఎప్పటిదాకా బాగానే ఉన్నావు కదా. వంకాయ పులుసు సూపర్ గా కుదిరిందని నీకు నువ్వే పొగడేసుకుని గొనుక్కుంటుంటే నాకు వినిపించింది కూడాను. ఇంతలో ఏమైంది, అంత టెన్షన్ ఎందుకు?
0: వినిపిస్తుంది వినిపిస్తుంది, నా గొనుగే వినిపిస్తుంది, గాని ఆ తర్వాత జరిగిన ఘోరం కనపట్టం లేదు కాబోలు మీ కళ్ళకి.
1: ఏంటి ఘోరమా? ఇప్పుడేగా నీ హుషారు చూశాను, ఇంతలోనే అంత ఘోరం ఏం ముంచుకొచ్చింది? కొంప తీసి ఎదురింటి వనజగారు కొత్త నగలు కొనుక్కుందని పక్కింటి పిన్నిగారు ఉప్పందించిందా ఏమిటి? లేకపోతే పై ఫ్లాట్లో ఉన్న రుక్మిణి తన తోటి కోడలు పుట్టినరోజు ఫంక్షన్కు వెళ్ళడానికి పట్టుచూర కొనుక్కుందని చెప్పిందా? అయినా పిన్నిగారు ఇంత ఉదయాన్నే ఇలాంటి వార్తలు అందించే అవకాశం కూడా లేదే. ఆవిడ కోడల మీద పంతంతో ఇంకా పడుకునే ఉంటుందిగా. ఎప్పుడూ తెల్లారక ముందే నిద్రలేచి గుమ్మం కడిగి నడవడానికి కూడా దారి లేకుండా ముగ్గులు పెట్టే పిన్నిగారు ఇప్పుడు నైట్ డ్యూటీ చేసి తెల్లారెప్పుడో పడుకునే కోడలకి పోటీగా 9 గాని నిద్ర లేవదని అప్పుడెప్పుడో నువ్వే చెప్పినట్టు గుర్తు.
0: చాలండి మీ సటైర్లు. కొంప మునిగి అరిష్టం జరిగిందని నేను ఏడుస్తుంటే మధ్యలో మీ సటైర్లు ఒకటి. ఇవాళ లేచిన వేళ విశేషం మంచిది కానట్టుంది. లేస్తూనే ఎవరి మొహం చూసానో ఏంటో, ఇంత ఉపద్రం ముంచుకొచ్చింది.
1: ఎవరి మొహం ఎందుకు చూస్తావు? ఇంట్లో ఉన్నది మనిద్దరమేగా. అంటే నా మొహమే చూసుంటావు. అయితే గీతే నా మొహం చూడడం వల్ల జరిగి ఉండాలి.
2: ఏమిటండి
1: అరిష్టం?
0: చా, మీ మొహం చూడడం వల్ల ఏమిటండి?
2: గుర్తొచ్చింది,
0: ఈవేళ లేవడం ఆలస్యమైందని లేచి వెంటనే దేవుడి పటాన్ని చూడకుండా దండం కూడా పెట్టుకోకుండా గబగబా వాకిలి కడగడానికి బయటికి వెళ్ళాను. అక్కడ ఎవరి మొహం చూశానబ్బా? గుర్తు రావటం లేదు, అందుకే ఇంత ఘోరం జరిగిపోయింది. వామో వామో, ఎంత అరిష్టం! ఏం జరుగుతుందో ఏమిటో, నా కాళ్ళు చేతులు ఆడటం లేదండి.
2: అసలే మీరు ప్రమోషన్ లిస్టులో మీ పేరుందని 2-3 రోజుల్లో ఆ శుభవార్త అందుతుందని నిన్నేగా చెప్పారు.
0: ఇప్పుడు ఆ మంగళంతో ఆ ప్రమోషన్ కాస్త పోతుందో ఏంటో, అసలు నా కాపురానికి ఏమవుతుందో ఏమిటో, ఏమీ అర్థం కావటం లేదండి.
2: ఉండండి ఉండండి, ఈ సమయంలో పక్కింటి పిన్నిగారే దిక్కు. ఆవిడైతే మంచి సలహా చెప్తుందండి.
1: అబ్బబ్బబ్బబ్బా మాలిని, అసలు విషయం చెప్పకుండా ఈ హడావిడి గందరగోళం ఏంటి? ఏమైందో అది చెప్పు.
2: చెప్తాను ఉండండి, ముందు పిన్నిగారి ఫోన్ చేసి రమ్మంటారు. ఏది ఆ ఫోన్ ఇలాగ ఇవ్వండి. అబ్బా అందుకోండి. మీరెవరు కానీ, నేనే తీసుకుంటాను.

0: హలో హలో హలో
1: హలో పిన్ని గారు, నేను మాలినిని. లేచారా? అర్జెంటుగా మీరు ఒకసారి మా ఇంటికి రండి.
0: ఏమిటమ్మా, ఏమైంది? అంత కంగారుగా మాట్లాడుతున్నావు, అసలు ఏం జరిగింది?
1: పిన్ని గారు, మీరు వెంటనే మా ఇంటికి రండి, చెప్తాను.
0: ఏమిటమ్మా అంత కంగారు? కొంపదీసి వంట మధ్యలో గ్యాస్ అయిపోయిందే ఏంటి? అక్కడెక్కడో యుద్ధం జరగడం కాదు కానీ ఇక్కడ మనకి గ్యాస్ అస్సలు దొరకడం లేదట. మా ఇంట్లో కూడా గ్యాస్ బండ్ అయిపోయి వచ్చిందని, బుక్ చేసిన గ్యాస్ బండ్ ఇంకా రాలేదని నిన్ననే మా కోడలు గింజుకుంటుంటే విన్నాను.
1: అబ్బా పిన్ని గారు, మీ గ్యాస్ బండ్ నాకు వద్దు, కావాలంటే నేనే మీకు ఇస్తాను, కానీ మీరు అర్జెంటుగా రండి ఒకసారి.
0: సరే అమ్మాయి, వస్తున్నా.
2: అబ్బా మాలిని, పొద్దు పొద్దున్నే విషయం చెప్పకుండా ఏమిటి రగడా? అసలే నాకు ఆఫీసుకు టైం అవుతుంటే.
1: అదేనండి నా బాధ, మీరు ఆఫీస్కి వెళ్తున్నప్పుడే ఇంత ఘోరం జరిగిందేంట? ఆఫీసులో మీకేమవుతుందో అని నాకు కంగారు.
2: అసలు ఇంతకీ ఏం జరిగిందో చెప్పకుండా ఏంటి నాస?
1: ఏం జరిగిందని నెమ్మదిగా అడుగుతారేంటి? అరిష్టం జరిగింది, అమంగళం, మసిగుడ్డ కాలింది. అది కూడా మంగళవారం పూట. అందులోనూ రాహుకాలంలో మసిగుడ్డ లక్ష్మీదేవి అంటారు. మరి అలాంటి మంగళవారం పూట మసిగుడ్డ కాలిందంటే, అందులో రాహుకాలంలో కాలిందంటే ఎంత అమంగళం, ఎంత అరిష్టం!
2: ఏంటి, మంగళవారం మసిగుడ్డ కాలిందా? దానిక పొద్దు పొద్దున్నే ఇంత రాద్ధాంతం చేస్తున్నావు? నీకు అసలు బుర్ర పనిచేస్తుందా? మసిగుడ్డ అన్నాక వంట చేస్తున్నప్పుడు కాలకుండా ఉంటుందా? కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించు మనల్ని, హేతుబద్ధంగా ఆలోచించు.
1: చాలండి మీరు మీ వాదనలు, మీ వితండ

0: పదం మీదే గాని ఎప్పుడు మాత్రం నేను చెప్పిన దాన్ని ఒప్పుకున్నారు? మీకు తెలియదులేండి, ఇలాంటి విషయాల్లో ముందే జాగ్రత్త పడాలి. ఏదో ఒక కీడు జరిగిన తర్వాత చేతులు కాలే కాకులు పట్టుకున్నట్లు ఏడిస్తే ఏ లాభం? చెడు శకునాలు కనపడినప్పుడు ముందుగా జాగ్రత్త పడకపోతే ఎంత ప్రమాదమో మీకేం తెలుసు. కీడు ఏదైనా మనకు చెప్పు వస్తుందా? ఇలాంటి సూచనల ద్వారానే మనకి ఇంటిస్తాడు దేవుడు. అప్పుడు గాని మనం జాగ్రత్త పడకపోతే ఏదో జరిగిన తర్వాత అప్పుడు ఏడవాలి. మొన్న ఈ మధ్య మా మేనత్త తోటికోడలు కూతురు ఆడబడుచు తోటికోడలు ఇలాగే చెడు శకునాలు మట్టిగడ్డలు అంటూ ఈ రోజుల్లో ఇంకా ఈ మూఢనమ్మకాలేంటి అని తిప్పుకుంటూ పిల్లి ఎదురొచ్చినా ఆగకుండా స్కూటీ మీద జుమ్మని ఆఫీస్కి వెళ్ళిందట. ఆఫీస్ వరకు చేరకుండానే మధ్యలో యాక్సిడెంట్ అయ్యి ఒళ్ళంతా దెబ్బలతో చావు తప్పి కన్నులు లొట్టపోయి తిరిగి వచ్చిందట. అక్కడికి వాళ్ళ అత్తగారు మొత్తుకుంటూనే ఉందట. పిల్లి ఎదురొచ్చింది, కాస్త లోపలికి వచ్చి ఓ గ్లాసు మంచినీళ్ళు తాగి కాసేపు కూర్చొని వెళ్ళమ్మా అని. వింటేనా, మీలాగే వితండవాదం చేసి వెళ్ళింది శకునం, దాని పని అది చూపించింది.
1: అవునవును, వాళ్ళ ఆయన నాకు బాగా తెలుసు. నేను విన్నాను యాక్సిడెంట్ గురించి. కానీ నీకు తెలియని విషయం ఒకటి ఉంది, చెప్పనా?
0: ఏమిటో?
1: ఏముంది? నువ్వు చెప్పిన ఆ సదరు మీ మేనత్త గారి తోటికోడల గారి కూతురు గారి ఆడపడుచు తోటికోడలు స్కూటీ తోలడం మొదలు పెడితే దాన్ని ఆవిడి స్కూటీ అనుకోదట. అదేదో విమానంలో ఫీల్ అవుతుందట.
0: అంటే?
1: అంటే ఏముంది, విమానంలో ఎగురుతున్నట్టు ఫీల్ అయిపోయి స్కూటీ మీద ఆవిడి జుమ్మని వెళ్తుంటే పక్కన వెళ్తున్న వారు భయంతో తప్పుకుంటారు, తప్పితే ఆవిడ మాత్రం ఎక్కడ ఆగడం అన్న మాటే ఉండదట. గంటల లారీలా హారను కొట్టుకుంటూ వెళ్ళిపోతుందట. కన్ను మూసి కన్ను తెరిచే లోపల నెక్స్ట్ సిగ్నల్ దగ్గర ఉంటుందట. పాపం ఆ భర్తగారు మొత్తుకుంటూ ఉంటుంటాడు. వెనక ముందు చూడకుండా అలా జెట్ స్పీడ్లో దూసుకుపోతుంటే మరి యాక్సిడెంట్లు అవ్వకపోతే ఏమవుతుంది? నీకు ఇంకో విషయం తెలుసా, ఇలా ఈవిడ బండి మీద నుండి పడి దెబ్బలు తగిలించుకోవడం ఇదేం మొదటిసారి కాదు. ఆవిడికి ఇది అలవాటేనట. మరి అలా పడినప్పుడల్లా పిల్లి ఎదురుతోనే వెళ్ళిందా? ఇంతకీ అన్నిసార్లు ఒకే పిల్లా లేక వేరువేరు పిల్లులా?
0: చాలా ఊరుకోండి మీరు మీ వెటకారం. మాటలతో ఎదుటివారి నోరు ముయించడం మీకు వెన్నతో పెట్టిన విద్య కదా. అయినా స్పీడ్గా వెళ్ళిన వాళ్ళందరికీ యాక్సిడెంట్ అయిపోతున్నాయా? ఏంటో మీరు మీ చేదస్తం మాటలు.
1: ఏంటి చేదస్తమా నాదా?
0: అమ్మాయి మాలిని, మాలిని ఉండండి ఉండండి. ఆ పిన్నిగారు వచ్చినట్టున్నారు. రండి రండి పిన్నిగారు.
2: ఏంటమ్మాయి అంత కంగారుగా రమ్మన్నావు? నాకేమో లేచి బ్రష్ చేశానంటే చాలు, వెంటనే కాఫీ చుక్కలు గొంతులో పడాల్సిందే, లేకపోతే బండి నడవదు. ఏంటో అలా అలవాటైపోయింది. నువ్వు తొందర పెట్టేసరికి ఏమైందో ఏమోని గబగబా వేడివేడి కాఫీ నోట్లో పోసుకునేసరికి నోరు కాలిపోయిందనుకో. ఇంతకీ ఏంటి సంగతి, అంత కంగారుగా రమ్మన్నావు?
0: నెమ్మదంటారు ఏమిటి పిన్నిగారు, అరిష్టం జరిగింది. మసిగొడ్డ పిన్నిగారు ఇందాక కూరగిన్నె దించుతుంటే స్టవ్ మంట తగిలి కాలిపోయింది.
2: అయ్యయ్యో,
0: ఈరోజు మంగళవారం కదా.
2: అవునవును,
0: నా గుండె ఆగిపోయినంత పని అయింది. మంగళవారం పూట అది కూడా రాహుకాలంలో కాలింది మసిగొడ్డ. నాకు చాలా భయంగా ఉందండి.
2: మంగళవారం మసిగుడ్డ అగ్ని ప్రమాదం, బాబోయ్ బాబోయ్, ఇది సామాన్యమైన దోషం కాదు మాలిని. ఇది వినడానికి చిన్న విషయంలా కనపడినా మంగళవారం పూట అది కూడా రాహుకాలంలో మసిగుడ్డ కాలడం చిన్న విషయం కాదు, చాలా దోషం. దీన్ని దగ్ధ వస్త్ర దోషం అంటారు. అదృష్టం బాగుండి నేను వచ్చాను, కానీ లేదంటే ఈ రాత్రికి మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ గిరగిరా కొట్టుకునేది.
0: అమ్మో,
2: మీ ఆయన ఆఫీస్కి వెళ్తున్నప్పుడు లేదంటే నా నోటితో నేను చెప్పలేను అమ్మాయి.
0: అయ్యో,
2: మా ఊర్లో ఒక ఇంట్లో ఇలాగే మంగళవారం మసిగుడ్డ కాలింది. ఆ తర్వాత రోజున ఆయన నడుపుతున్న సైకిల్ టైరు పంచర్ అయింది.
0: అయ్యయ్యో అయ్యో, అంత దోషమా? మరి ఇప్పుడు ఏం చేయాలి పిన్ని గారు?
2: చూడమ్మాయి, నాకు తెలిసిన ఒక స్వామీజీ ఉన్నాడు, ఆయన అందరూ బాబా అని పిలుస్తారు. ఒకసారి నాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఇలాగే జరిగింది. అప్పుడు ఈ స్వామీజీయే వాళ్ళ ఇంట్లో ఒక వ్రతం చేయించాడు. దాంతో ఎంతో పెద్ద ఆపద రావాల్సిన సమయంలో

0: తప్పించుకొని బయటపడ్డారమ్మాయి.
1: అవునా పిన్ని గారు, అదే వ్రతం?
0: మసి విమోచన వ్రతం. సరే, ఆ వ్రతం గురించి నేను వివరంగా చెప్తాను గాని అబ్బాయికి టైం అవుతున్నట్లుంది, ముందు క్యాలరీ కట్టేసి పంపు. ఈలోగా నేను కూడా కాస్త టిఫిన్ చేసేసి వస్తాను, అప్పుడు నీకు వివరంగా వ్రతం గురించి చెప్తాను. అన్నట్లు ఆ కాలిన మసిగుడ్డను పారేయకు, జాగ్రత్తగా పెట్టుసమా, వ్రతంలో అది తప్పక ఉండాలి.
1: సరే పిన్ని గారు.
0: సరే వస్తానమ్మాయి.
2: ఏంటి మాలిని ఈ బ్లౌజ్ పీస్ కట్లు, ఈ తెల్ల తాను బట్టి అలా కొలిచి మరీ కట్ చేస్తున్నావేంటి? అయినా అన్ని ముక్కలు కట్ చేసి అంత నీట్గా మరిచి పెడుతున్నావు ఏంటి? బట్టల బిజినెస్ పెడుతున్నావా ఏంటి? నాకు అసలు చెప్పనే లేదు. ఓన్లే చెప్పకపోతే పోయావు. ఇప్పటికే నా జీతం ఈఎంఐలు కట్టడానికే సరిపోతుంది. నెల సగం గడిచేసరికి కటకటలు ఆడిపోతున్నాను, ఎలాగాని తర్జన బజ్జలు పడుతున్నాను. ఇలాంటి సమయంలో నాకు వేడి నీళ్ళకి చల్లనీళ్ళగా ఉండాలని ఇంటి దగ్గరే బట్టల బిజినెస్ని మొదలుపెట్టావన్నమాట. చాలా సంతోషం మళ్ళీ. ఎంతైనా నువ్వు నా మనసెరిగి నడుచుకునే సహధర్మచారి నువ్వు సుమా.
1: చాలేండి సంబరం, బిజినెస్సా పాడా, నా టెన్షన్లో నేనుంటే.
2: టెన్షనా? ఎందుకు?
1: ఉదయం మీరు ఆఫీస్కి వెళ్లే ముందు ఏమైంది?
2: ఏమైంది? నువ్వు నా క్యారియర్ కట్టించావు, నేను ఆఫీస్కి వెళ్ళాను.
1: ఇదే మీరు ఇలాంటి మాలోకం కాబట్టే నాకు ఇన్ని తెప్పలు. ఉదయం మసిగుడ్డ, మంగళవారం.
2: గుర్తొచ్చింది, అది ఇంకా వదలలేదా నువ్వు?
1: ఎలా వదులుతానండి, వదిలే విషయమా? రేపు పొద్దున్న గురువుగారు వస్తారు, వ్రతం చేయిస్తారు.
2: వ్రతమా? ఏం వ్రతం?
1: మసి విమోచన వ్రతం.
2: ఏంటది, ఏం విమోచన?
1: అంత వెటకార వక్కర్లేదులేండి. సరే కాని వచ్చిన మొత్తం ఎదువులకు తాంబూలం ఇవ్వాలి కదండి. వట్టి తమలపాకు వక్క పెట్టి ఏమిస్తాం, బాగుండదు కదా. అందుకే తాంబూలంలో పెట్టడానికి ఏమండి ఒక 2 కేజీ లడ్డు స్వీట్ కొన్నాను. వీధి చివర స్వీట్ షాప్ లేదు? అక్కడే మా ఆయన వచ్చాక డబ్బులు ఇస్తారని చెప్పాను, వెళ్ళి ఇచ్చేసి రండి.
2: తాంబూలం అంటే తమలపాకు వక్క కదా, అందులో బాగోడానికి ఏముంది? అందులో స్వీట్లు ఎందుకు? మా అమ్మ ఇంట్లో ఏ పూజ చేసినా తమలపాకు వక్క అరటిపండు ఇచ్చేది. కొత్తగా ఈ లడ్డూలేంటి? స్వీట్ ఒకటేనా, హాట్ ఏం అవసరం లేదా?
1: అబ్బాబ్బా, మీతో పెద్ద చిక్కు వచ్చి పడింది. మాటకు ముందు వెటకారాలు వచ్చేస్తాయి. ఎప్పుడో మీ అమ్మ చేసిన పాతకాల పద్ధతులు చెప్పకండి. గత వారం వెనుక వీధిలో సుజాత ఏదో వ్రతం చేసుకుని అందరినీ పిలిచి తాంబూలాలు ఇచ్చింది. ఇదిగో ఇప్పుడు మీరన్నారే తాంబూలాలంటే ఆకు వక్క పండు అని. అలాగే ఆకు వక్క 2 అరటిపళ్ళు అందరి చేతిలో పెట్టేసి పంపించేసింది. వచ్చేటప్పుడు అందరు ఎన్ని మాటలన్నారో తెలుసా? ఆవిడ పిసినారని, తాంబూలంలో జాకెట్ బట్ట పెట్టకపోయేసరికి కనీసం స్వీట్ అయినా పెట్టాలి కదా, అది కూడా తెలీదా? మాత్రం తాంబూలంలో స్వీట్ కూడా పెట్టలేనప్పుడు ఇలా మొత్తయిదువులందరినీ పిలిచి వ్రతాలు ఎందుకు చేయడం? ఆవిడ ఆవిడ మొగుడు పిల్లలు కూర్చుని చేసుకుంటే సరిపోయేది కదా అంటూ ఎన్ని మాటలన్నారు.
2: అది నిజమే, వాళ్ళ కుటుంబం 4 కూర్చొని వ్రతం చేసుకుంటే సరిపోయేదానికి వెనక వీధి, ముందు వీధి, పక్క వీధి ఇలా అందరినీ పిలిచి అడావిడి చేసి ఎందుకు అందరి చేత అనిపించుకోవడం?
1: అందుకే నేను కూడా తాంబూలాల్లో జాకెట్ బట్ట లేకుండా ఎలా ఇస్తామా అని ఆ పక్కనే ఉన్న బట్టల కొట్లో ఇదిగో 50 రూపాయల బ్లౌజులు 50 తెచ్చాను, 2500 అయ్యాయి. నేను వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి ఏ వ్రతం చేసినా ఏ నోము నోచినా వాళ్ళ దగ్గరే బట్టలు కొంటాను కాబట్టి 100 రూపాయలు తగ్గించి 2400 రూపాయలకి ఇచ్చారు. మరి వ్రతానికి ముఖ్యంగా ఇవ్వాల్సింది తెల్లటి వస్త్రం. ఒక్కో పేరంటానికి 1 మీటర్ బట్ట ఇవ్వాలి. కనీసం 50 మందిని పిలుస్తాను కదా, అందుకే 50 మీటర్ల తాను తీసుకున్నాను. బాగా బేరవాడి మీటరు 50 రూపాయలకే తీసుకున్నాను, దానికి 2500 అయింది, మొత్తం 5000 అయింది. వాళ్ళకు కూడా డబ్బులు కట్టేసి వచ్చేసేయండి. ఏమండి ఉండండి ఉండండి, మీకు టీ చేసి ఇస్తాను, తాగి వెళ్ళండి. బట్టలు కొట్టు వాళ్ళకి స్వీట్ షాపు వాళ్ళకి డబ్బులు కట్టేసి వద్దురుగాని.
2: ఏంటి మసిగుడ్డ వ్రతానికి ఇప్పటికి దగ్గర దగ్గర 6000 ఖర్చా? దేవుడా, దీనికి వ్రతాలు పిచ్చేమట్రా బాబు, 6000 ఒక ఈఎంఐ వెళ్ళిపోతుంది ఈ వ్రతం డబ్బులతో. మాల్ని ఒక్కసారి ఆలోచించు, కాలింది పాత చిరిగిపోయిన మసిగుడ్డ, ఇంట్లో వాడకుండా వదిలేసిన బట్ట ముక్క,

0: దానికోసం ఆ వదిలేసిన గుడ్డ కోసం 6,000 రూపాయల వ్రతమా? అసలు నీకు సెన్స్ ఉందా?
1: మళ్ళీ మొదలు పెట్టారా మీ హేతువాదం? ఇక్కడ కాలింది వదిలేసిన

0: మీరేమో లెక్కలు చెప్తారేమిటండి?
1: ప్రమోషనా? మసిగుడ్డ కాలితే ప్రమోషన్ అయిపోతుందా? అంటే ఇప్పుడు మా కంపెనీ సీఈఓ గారు నా పెర్ఫార్మెన్స్ చూడకుండా మా ఇంట్లో మసిగుడ్డ కాలిన రిపోర్ట్ చూసి డెసిషన్ తీసుకుంటారా? ఎంత హాస్యాస్పదంగా ఉంది మాల్ని. ఇది
0: హాస్యాస్పదం కాదు, యథార్థం. ఆ మధ్య మన రామారావు గారి అబ్బాయి అమెరికా వెళ్లే ముందు పిల్లి ఎదురొచ్చింది కదా, ఆయన మీలాగే నేను సైంటిస్ట్ని, సైన్స్ చదువుకున్నవాణ్ణి, పిల్లి గిల్లి జాంతానై నేను ఇలాంటివన్నీ నమ్మను అని వెళ్ళాడు. ఏవైంది, ఎయిర్పోర్ట్కి వెళ్లే దారిలో కారు పంచర్ అయింది. వెంటనే మరో క్యాబు దొరక్క ఫ్లైట్ మిస్ అయ్యాడు. దానివల్ల లక్షలు లక్షలు నష్టం రావడమే కాక ఆ అబ్బాయి ఉద్యోగం కూడా రిస్క్లో పడింది. ఆ రామారావు గారి భార్య ఎంత మొత్తుకుందో మర్చిపోయారా?
1: అబ్బా, అది పిల్లి వల్ల బల్లి వల్ల కాదు మాలిని. ఆ రామారావు గారి అబ్బాయి తన కారు టైర్లో గాలి ఉందో లేదో చెక్ చేసుకోకుండా వెళ్ళాడు కాబట్టి పంచర్ అయ్యింది. అదీ కాకుండా ఇలాంటి ప్రయాణాల్లో కాస్త ముందుగా బయలుదేరి వెళ్ళాలి. నెక్ ఆఫ్ మూమెంట్లో బయలుదేరితే ఇలాగే ఏదైనా ఆటంకం జరిగితే వెంటనే వెళ్ళలేక నష్టపోవాల్సి వస్తుంది. ఆ ఆలోచన మానేసి పిల్లి నల్లి బల్లి అంటూ దానికి జాతకాలు శకునాలంటూ ముడి పెడతారు.
2: ఏంటబ్బాయి, ఏంటి ఆ వాదనలు? మాలినమ్మ చెప్పింది అక్షర సత్యం, శాస్త్రాలంటే నమ్మకం ఉండాలి.
1: శాస్త్రం అంటే విజ్ఞానం, మూఢనమ్మకం కాదు. ఇప్పుడు మసిగుడ్డ కాలడం వల్ల అరిష్టం జరుగుతుంది అనడానికి ఏదైనా లాజిక్ ఉందా?
2: లాజిక్? లోకజ్ఞానం అబ్బాయి, లోకజ్ఞానం. మంగళవారం అంటే కుజుడు వారం, కుజుడు అంటే అగ్నితత్వానికి కారకుడు. మంగళవారం రోజు రాహుకాలంలో వస్త్రం దగ్ధం కావడం అంటే గ్రహాలు అనుకూలంగా లేవని సంకేతం. దీనికి పరిహారం చెయ్యకపోతే ఇంటి యజమానికి అంటే నీకే ఏదో ఒక గండం తప్పదు.
1: గండం ఇప్పటికే మొదలైపోయింది. వ్రతం పేరుతో నా జేబుకు 6,000 రూపాయలు దగ్ధయోగం పట్టింది. ఇదే పెద్ద గండం.
0: చూసారా పిన్నిగారు, ఆయన ఎన్ని చెప్పినా ఇంతే, నాకేమో గుండె దడగా ఉంది.
2: కంగారు పడుకు మాలిని, రేపు ప్రొద్దున్నే బాబా వస్తారు. అయితే ఆయనకి దక్షిణగా ఒక పట్టు వస్త్రము, ఒక వెండి గ్లాసు సమర్పించుకుంటే చాలు, దోషమంతా గాలిలో కలిసిపోతుంది.
1: వెండి గ్లాసా? మసిగుడ్డ కాలితే దానికి వెండి గ్లాస్కి సంబంధం ఏంటి? అంటే బాబాగారు ఆ వెండి గ్లాస్తో మసిగుడ్డ మీద నీళ్లు చల్లుతారా?
0: చాలండి, రేపు వ్రతం జరగాల్సిందే. మీరు వెళ్ళి ఆ స్వీట్ షాపు వాడికి బట్టల షాపు వాడికి డబ్బులు కట్టేసి రండి, లేకపోతే నేను అన్నం ముట్టను.
1: సరే, నీ సంతోషమే నా భాగ్యం. కానీ మాలిని, రేపు వ్రతం అయిపోయాక మళ్ళీ మంగళవారం పొరపాటున పాలు పొంగినా లేక అద్దం పగిలినా ఇంకో 10,000 రూపాయలు వ్రతం కనిపెట్టకు ప్లీజ్.
0: చూద్దాంలేండి, ఏది జరిగినా దానికి తగిన శాంతి ఉంటుంది కదా.
1: శాంతి శాంతి ఎక్కడుంటుందో ఏమో, కానీ నా బ్యాంకు బ్యాలెన్స్కి మాత్రం గ్రహణం పట్టేలా ఉంది. జనాలు గ్రహగతులు కంటే ఈ పుకారు గతులు నమ్మి జీవితాన్ని సంక్లిష్టం చేసుకుంటున్నారు. అయినా ఈ మసిగుడ్డ వ్రతం అనేది ఒకటి ఉందని తెలిస్తే సాక్షాత్తు ఆ దేవుడే షాక్ అవుతాడేమో.
0: ఏమండి, ఈరోజు ఇంట్లో వ్రతం పెట్టుకున్నాం కదా, ఆఫీసు సెలవు పెట్టండి.
1: వ్రతం పెట్టుకున్నాం కాదు, వ్రతం పెట్టుకున్నాను అను. అవును, నువ్వు వ్రతం చేస్తుంటే నేనెందుకు సెలవు పెట్టాలి?
0: ఏమిటండి మీరు, ఈ వ్రతాలు పూజలు అన్నీ మీకోసమే కదా, మీ క్షేమం కోసమే కదా, మీరు లేకపోతే ఎలా చెప్పండి.
2: అమ్మాయి మాలిని.
0: ఆ పిన్నిగారు,
2: వ్రతానికి అన్నీ రెడీ చేసావా?
0: ఆ
2: గురువుగారు ఇంకో గంటలో వచ్చేస్తున్నానని నాకు ఫోన్ చేశారు.
0: ఆహా,
2: ఆ అన్నట్లు అబ్బాయిని ఈరోజు ఆఫీస్కి వెళ్ళొద్దు, వ్రతంలో కూర్చోవాలని చెప్పావా లేదా?
0: అదే చెప్తున్నాను పిన్నిగారు, ఈయన సంగతి మీకు తెలియదేముంది? ఎడ్డమంటే తెడ్డమంటారు. నువ్వేదో పని లేక పిచ్చి వ్రతాలు చేస్తే నేనెందుకు అంటున్నారు, మీరేనో చెప్పండి పిన్నిగారు.
2: అదేంటి నాయన, అమ్మాయి ఏం చేసినా నీ క్షేమం కోసమే కదా, అందులోనూ నువ్వు ప్రమోషన్ లిస్టులో కూడా ఉన్నావు. కాస్త ఈ ఒక్కరోజు ఆఫీస్కి సెలవు పెట్టి వ్రతంలో కూర్చో, అంతా మంచే జరుగుతుంది, దోషం పోతుంది.
0: ఏమండి ప్లీజ్ అండి, నా కోసం కూర్చోండి, లేకపోతే మీ ప్రమోషన్ ఆగిపో

0: అవుతుంది.
1: ఇదిగో మాల్ని, నువ్వేమైనా చేసుకో, నన్ను ఇందులోకి లాక్కు.
0: ఏమిటినైనా ముండుపట్టు. మంగళవారే మసిగుడ్డ దహనే, కిచెన్ మధ్య దోష నివారణార్థం వ్రతం కరిష్యే అంటూ మంత్రాలు చదవకపోతే మీ భార్యాభర్తలిద్దరూ వ్రతంలో కూర్చోకపోతే చాలా అనర్థాలు జరుగుతాయి నాయన. మరీ అంత మంకుపట్టు పనికిరాసుమా, ఏదో పెద్దదాన్ని కాబట్టి మీ మంచి కోరి చెప్తున్నాను. ఆనక మళ్ళీ ఏదైనా అయితే పెద్దదాన్ని పక్క నుండి కూడా చెప్పలేదంటారు.
1: సరేనండి, నేను కొన్ని డౌట్స్ అడుగుతాను, అవి గనక మీరు తీరిస్తే నేను వ్రతంలో కూర్చుంటాను.
0: సరే అడుగు నాయన.
1: అసలు మసిగుడ్డ ఎందుకు కాలుతుందంటారు?
0: ఎందుకేమిటి, దోషం వల్ల?
1: కాదండి, మసిగుడ్డ కాటంతో ఉంటుంది, స్టవ్ మంట ఎక్కువగా ఉంటుంది కాబట్టి గుడ్డను మంటకు దగ్గరగా పట్టుకుంటే అది అంటుకుంటుంది, కాలిపోతుంది. అది కేవలం మన జాగ్రత్త వల్లే జరుగుతుంది.
0: పోని, నీ మాటే కరెక్ట్ అనుకుందాం, కానీ మంగళవారం పూట కాలింది కదా.
1: మంగళవారం మంట చల్లగా ఉంటుందా? బుధవారం వేడి పెరుగుతుందా? రోజు మారినంత మాత్రాన అజాగ్రత్త జాగ్రత్తగా మారిపోదు కదా. జరగాల్సింది జరక్క మాంది కదా. ఒక్కసారి ఆలోచించండి, ఈ కాలంలో కూడా ఇలాంటి మూఢనమ్మకాలతో మన సమయం డబ్బు కూడా వృధా చేసుకోవడం తప్పు. అందులో నిజం ఎంత అన్నది ఆలోచించాలి. పిల్లి ఎదురొచ్చింది, రోడ్డు మీద పడ్డాను, యాక్సిడెంట్ అయ్యింది అంటారు, అంతేగాని మన అజాగ్రత్త అనుకోరు. పరీక్షల్లో ఫెయిల్ అయితే అదృష్టం బాగోలేదు, దృష్టి దోషం అంటారు, అంతేగాని ఒళ్ళోంచి చదవలేదని ఒప్పుకోరు. మసిగుడ్డ కాలితే దోషం అంటాను తప్పితే స్టవ్ దగ్గర జాగ్రత్తగా లేవు అన్న విషయాన్ని పట్టించుకోము. హలో, థ్యాంక్ యూ వెరీ మచ్. అవును, ఈరోజు కొంచెం ఇంట్లో ఇంపార్టెంట్ వర్క్ ఉండి కాస్త ఆలస్యమైంది. ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఏంటి, నిన్ననే ఫైనల్ అయిపోయిందా? నిన్న ఉదయమే ఫైల్ మీద బాస్ సంతకం పెట్టేశారా? సరే సరే, నేను వస్తున్నాను.
2: ఏమైందండి, ఎవరు ఫోన్లో?
1: ఫోన్లో మా సెక్షన్ హెడ్ మాట్లాడుతున్నాళ్లే గాని. మళ్ళీ ఏంటన్నావు? వస్త్రం, దగ్ధం, దోశ.
2: చాలండి, దగ్ధ దోశ మాడిడ్లీ కాదు, దగ్ధ వస్త్ర దోషం.
1: అదేలే, దాని ప్రభావం చూపించడం మొదలుపెట్టింది మరి.
2: చూసారా చూసారా, నేను చెప్తూనే ఉన్నాను, మీరు వ్రతం గురించి అలా వెటకారం చేయబట్టే ఇంత తొందరగా దాని ప్రభావం చూపించడం మొదలు పెట్టేసింది. ఇప్పటికైనా చెంపలేసుకుని వ్రతం దగ్గర కూర్చుంటానని చెప్పండి. అవును, ఇంతకీ ఏం జరిగిందండి, థ్యాంక్స్ చెప్తున్నారేమిటి?
1: ఏం లేదు, నీ మసిగుడ్డ దగ్ధ దోషం వల్ల నాకు ప్రమోషన్.
2: ప్రమోషన్ పోయిందా? అయ్యో అయ్యో అయ్యో, అనుకున్నంత అయ్యింది. అంత మంగళవారం, మసిగుడ్డ, రాహుకాల ప్రభావం.
1: లేదు మాల్ని, పోలేదు, ప్రమోషను ఇచ్చారు.
2: దోష విమోచన వ్రతం చేయకుండానే? అర్థమైంది అర్థమైంది, పూజకి ఏర్పాట్లు చేయడం మొదలు పెట్టగానే ప్రమోషన్ వచ్చేసింది.
1: ఆగవే బాబు ఆగు, నిన్న ఎన్ని గంటలకు జరిగింది మసి వస్త్ర దగ్ధం?
2: నిన్న 9 గంటలకు అవుతుంది.
1: సరిగ్గా అదే సమయానికి మా మేనేజర్ ఆఫీసుకు రాగానే తొలి సంతకం నా ఫైల్ మీదే, అంటే ఇక్కడ మసిగుడ్డ కాలుతున్న సమయానికి అక్కడ సంతకం పెట్టాడు. మరి నీ లెక్క ప్రకారం ఇక్కడ ఎప్పుడైతే మంగళవారం మసిగుడ్డ కాలిందో అక్కడ సంతకం పెట్టడం టక్కున ఆగిపోవాలి కదా. ఇప్పుడైనా ఒప్పుకుంటావా ఇవన్నీ ఒట్టి ట్రాష్ అని, మూఢనమ్మకాలని?
2: అవునండి, ఆలోచిస్తుంటే నాకు నిజమే అనిపిస్తుంది. అయ్యో, అంత డబ్బులు ఖర్చు పెట్టి స్వీట్లు, తెల్ల బట్టలు కొనేసని ఇప్పుడు ఎలా?
1: ఏం పర్వాలేదు, ఆ స్వీట్ ప్యాకెట్ ఎలాతే? ఎలాగూ ప్రమోషన్ వచ్చిన సందర్భంగా ఆఫీసులో స్వీట్లు పంచాలిగా, పనికొస్తాయి. ఇక తెల్ల బట్ట అంటావా? పక్క వీధిలో ఉన్న అనాథాశ్రమంలో పిల్లలకు స్కూలు యూనిఫామ్ కుట్టించడానికి ఎంతో కొంత డొనేట్ చేయమని అడిగారు. వాళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చేస్తే పిల్లలకు వైట్ షర్ట్లు కుట్టించుకోవడానికి పనికొస్తాయి. ఆ జాకెట్ ముక్కల ప్యాకెట్టు ఇంకా ఓపెన్ చేయలేదుగా, కాబట్టి ఆ షాపు వాడికి

0: ఇచ్చేస్తాను, గో నీకు అందులో ఏమైనా అవసరం అయితే తీసుకో.
1: అలాగే పిన్ని గారు రండి.
2: అమ్మాయి
0: ఏమండోయ్, దోషం పోయినట్టేనా, ఇంకా ఏమైనా మిగిలిందంటారా?
2: అంతేనా? అంతే అంతే అంతే. అమ్మాయి మాలిని.
1: ఆ పిన్ని గారు,
2: మర్చిపోయాను, వెనక వీధిలో కంప్యూటర్ ఉద్యోగం చేసే సువర్ణ గారి ఇంట్లో చిరిగిన చేటకి శాంతి పూజ ఉంది, తప్పకుండా రండి పిన్ని గారు అని పిలిచింది. వెళ్ళాలి అమ్మాయి, వెళ్ళొస్తాను. ఉంటాను.
1: అలాగే పిన్ని గారు.
3: మీరింతవరకు మసిగుడ్డ కాలితే నాటిక విన్నారు. రచన శ్రీమతి మావూరు విజయలక్ష్మి, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సహకారం బిఎస్ చంద్రశేఖర్, శ్రీమతి శేఖరమంత్రి ప్రమీలా కుమారి. ఇందులో పాత్రలు, పాత్రధారులు: మాలిని శ్రీమతి పక్కిమణి బాల, రవి శ్రీ పివి రమణమూర్తి, పిన్నిగారు శ్రీమతి మాలిని శివజ్యోతి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమర్పణ.

0: ఊఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా ఏ చిన్నదొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

ఈరోజు డొనాల్డ్ బ్రాడ్మ్యాన్ బ్యాట్స్మెన్ జయంతి. సర్ డొనాల్డ్ జార్జ్ బ్రాడ్మ్యాన్ ప్రపంచంలోనే గొప్ప బ్యాట్స్మెన్గా పరిగణించబడ్డారు. 1908 ఆగస్టు 27 ఆయన జన్మించారు. ది డాన్ అని పిలుస్తారు ఆయన్ని. డొనాల్డ్ ఆస్ట్రేలియా జట్టులో 3 బ్యాట్స్మెన్లతో సమం అని పేర్కొనే స్థాయికి చేరుకున్నారంట. అతను చిన్న వయసులోనే కెరీర్ ఉన్నత స్థాయికి చేరుకున్నారు. అలానే డొనాల్డ్ 22 వయసు వచ్చేసరికి అనేక రికార్డులు సృష్టించారు. వాటిలో కొన్ని ఇప్పటికీ అతని పేరు మీదే ఉన్నాయి.

ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు, రేడియో ప్రముఖులు అయినటువంటి ఓలేటి వెంకటేశ్వర్లు గారి జయంతి నేడు. 1928 ఆగస్టు 27 తేదీన తూర్పుగోదావరి జిల్లాలో జన్మించారు. గుడివాడలో చతుర్వేదుల అచ్యుతరామ శాస్త్రి వద్ద సుమారు 20 వర్ణాలు చేర్చుకున్నారు. ఓలేటి వెంకటేశ్వర్లు గారు ఆయన 1956 విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో ప్రొడ్యూసర్గా సంగీత శాఖకు సమర్థవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఆయన మూర్తిత్రయంతో పాటు సుబ్రహ్మణ్య అయ్యర్, పూచి శ్రీనివాస్ అయ్యంగర్, పొన్నయ్య పిళ్ళై వంటి విద్వాంసుల కృతులతో అన్నమాచార్య కీర్తనలు, క్షేత్రీయ పదాలు, నారాయణ తీర్థుల వారి తరంగాలు సాంప్రదాయ శైలిలో బోధించారు. విజయవాడ కేంద్ర కార్యక్రమాల్లో ప్రసిద్ధి చెందిన భక్తిరంజని కార్యక్రమాల్లో త్యాగరాజ దివ్యనామ కీర్తనలు, రామదాసు కీర్తనలు, తోము నరసింహదాసు కీర్తనలు, రామదాసు కీర్తనలు, సదాశివ బ్రహ్మేంద్ర కీర్తనలు కర్ణాటక సంగీతంలోని బానికి విడవకుండా చక్కని సాంప్రదాయ శైలిలో పాడేవారు.

బాలశేఖరన్ గారి డైరెక్షన్లో 2004లో వచ్చినటువంటి సినిమా అమ్మాయి బాగుంది. సంగీత విద్వాంసుల కోసం తెలుసుకున్న తర్వాత మంచి సంగీతంతో కూడినటువంటి పాటను విందాం. ఈ పాటతో ఉదయ సమీరాలు ప్రోగ్రామ్ని కన్క్లూడ్ చేసేస్తున్నాం.

ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటలకు. సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.

మీరింతవరకు సమాచార ప్రభాత్ పేరిట హిందీలో వార్తలు విన్నారు. వెను వెంటనే మార్నింగ్ న్యూస్ పేరిట ఆంగ్లంలో వార్తలు విన్నారు. రిలే కేంద్రం నుంచి రిలే.

0: లిజినెస్, మీరు ట్యూన్ చేసి వింటున్నారు 102 FM రెయిన్బో సాగరిక. ఇదాలని చీకరటం ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. మనము నా ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో. మరి ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోలో వైద్య మంత్రం, ఫ్యాషన్ మంత్రం, మాటే మంత్రం అంటూ కొన్ని మంచి విషయాలు తెలుసుకుంటూ మంచి సాంగ్స్ని కూడా వినే ప్రోగ్రామ్కి అయితే వెల్కమ్ చెప్పేద్దాం. మరి ఇప్పుడైతే మాత్రం చక్కగా వైద్య మంత్రంలో బేసిక్ ఓరల్ హెల్త్ అన్నమాట, దానికోసం షార్ట్ అండ్ స్ట్రైట్గా చెప్పడానికి డెంటల్ సర్జన్ డాక్టర్ రాఘవ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే విందాం.
1: అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను డాక్టర్ రాఘవ, కాస్మెటిక్ డెంటల్ సర్జన్, శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నుంచి మాట్లాడుతున్నా. ఒక చిన్న ప్రశ్న, మీ బ్యాంక్ అకౌంట్ లో రోజు కొంచెం కొంచెం డబ్బులు విత్డ్రాల్ చేస్తే ఏమవుతుంది? ఒక రోజు బ్యాలెన్స్ 0 అవుతుంది కదా. మన పళ్ళు కూడా అంతే. క్యావిటీస్ ఒక రోజులో రావు, చిగుళ్ళు వ్యాధులు ఒక వారంలో రావు. రోజు కొంచెం నిర్లక్ష్యం, కొంచెం ఎక్కువ చక్కెర పదార్థాలు, కొంచెం బద్ధకమైన బ్రషింగ్, ఇలా చిన్న చిన్న నష్టాలు జరుగుతూనే ఉంటాయి. ఆ తర్వాత మనం డెంటిస్ట్ దగ్గరకు వచ్చి, డాక్టర్ గారు నిన్నటి వరకు బాగానే ఉంది, ఈ రోజే నొప్పి వచ్చింది అంటాం. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, పెయిన్ అనేది డిసీజ్ స్టార్ట్ అయిన సిగ్నల్ కాదు, డిసీజ్ గెలిచిన సిగ్నల్. అందుకే పెయిన్ కోసం వెయిట్ చేయకండి. మీ నేచురల్ టీత్ మీ బాడీలో రీప్లేస్ చేయలేని అమూల్యమైన సంపద. వాటిని కాపాడుకోవడం ట్రీట్మెంట్ కంటే తక్కువ కష్టం, తక్కువ ఖర్చు మరియు ఎక్కువ తెలివి. ప్రతి 6 నెలలకు ఒకసారి డెంటల్ చెకప్ చేయించుకోండి. ఎందుకంటే సమస్య కనిపించే ముందు దానిని గుర్తించడం అదే నిజమైన ప్రివెంటివ్ కేర్. కాబట్టి పళ్ళు పోయాక రిప్లేస్మెంట్ గురించి ఆలోచించే ముందు ఉన్న పళ్ళుని కాపాడుకోవడం గురించి ఆలోచించండి. ధన్యవాదాలు.

చాలా చాలా చాలా చక్కగా చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్, చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే మాత్రం ప్రభాస్కి, శ్రీదేవికి ఇది మొదటి సినిమా అయినప్పటికీ కూడా వారి వారి పాత్రల్లో ఒదిగిపోయి నటించినటువంటి సినిమా ఈశ్వర్. ఆ మూవీ నుంచి ఒక పాట మీకోసం.

0: బేసిక్గా మనం ఏ డ్రెస్ పై ఏ మ్యాచింగ్ దుపట్టా వేసుకుంటే బాగుంటుంది లేదా కాంట్రాస్ట్ వేసుకుంటే బాగుంటుందా అని చెప్పి మనం కొంచెం ఆలోచన చేస్తూ ఉంటాం. ట్రెండ్కి తగ్గట్టు శారీస్ వేసుకునేటప్పుడు కూడా ఎలాంటి బ్లౌజెస్ కాంట్రాస్ట్ వేస్తే బాగుంటుందా, మ్యాచింగ్ వేస్తే బాగుంటుందా అని ఒక్కొక్కసారి తడబడుతూ ఉంటాం. సో ఈ విషయం గురించి మనకి చాలా క్లియర్గా చెప్పడానికి ఫ్యాషన్ మంత్రంలో ఫ్యాషన్ డిజైనర్ శ్రీవిక మంత ఉన్నారు, ఆమె మాటల్లోనే విందాం.
1: ఎలా మ్యాచ్ వేసుకోవాలి అన్నది ఎలా తెలుసుకోవాలి అంటే, ప్లెయిన్ శారీస్ ఉన్నాయి, అవుట్ఫిట్ చాలా బాగుంటుంది. కొంతమందికి షోల్డర్స్ బ్రాడ్గా ఉంటాయి, కొంతమందికి స్లిమ్గా ఉంటాయి. అలాగే అంటే స్ట్రక్చర్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. లైట్ పింక్ శారీ అనుకోండి, గోల్డ్ బ్లౌజ్ వేసుకున్నారనుకోండి చాలా ఎలిగెంట్గా ఉంటుంది. అలాగే డార్క్ పింక్ షేర్ వేసుకున్నారనుకోండి, డార్క్ కలర్లో ఏదైనా వేసుకున్నారనుకోండి, స్టోన్ వర్క్ బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుంది. అలాగే కాంట్రాస్ట్ లుక్ కోసం ఏదైనా వేసుకున్నారనుకోండి, ప్లెయిన్ పింక్ కాంట్రాలో వేసుకున్నారనుకోండి, ప్యారెట్ గ్రీన్ కానీ డార్క్

డార్క్ గ్రీన్ కానీ, రాయల్ బ్లూ కానీ, మెరూన్ బ్లౌజ్ కానీ వేసుకోవచ్చు. లేదా పార్టీస్ కానీ ఫంక్షన్స్ కోసం కానీ మీరు వెళ్ళడానికి అటైర్ బాగుండాలి, అంటే చూడడానికి చాలా బాగోవాలి. అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే

సో ఇప్పుడైతే మనకి 2001లో సూపర్ గుడ్ ఫిలిమ్స్ పై బాలశేఖరన్ గారి డైరెక్షన్లో వచ్చినటువంటి సినిమా స్నేహం అంటే ఇదేరా. ఇందులో నాగార్జున గారు, సుమంత్ భూమిక, ప్రత్యూష కథానాయకులుగా నటించారన్నమాట. ఈ మూవీ నుంచి ఒక మంచి పాట మీకోసం.

పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోలో ఉన్నాం. ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోలో మాటే మంత్రం. చాలామంది అంటారు కదండి, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని. కానీ నవేడేస్ కొన్నిసార్లు అది కూడా పూర్తి వాస్తవం కాకపోవచ్చు. ఎందుకంటున్నానంటే, కొంతమంది ఎదుటివారిపై ఉన్న భయం వలనో, గౌరవం వలనో, బెరుకుతనం వలనో, మొగమాటం వలనో ఓపెన్ అవ్వలేరు. ఫస్ట్లోనే వాళ్ళ ఎపీరియన్స్ చూపించడం, కానీ ఒక ఇంటర్వ్యూకి వెళ్ళామనుకోండి, చాలా కాన్ఫిడెంట్గా వెళ్ళామని అనుకుంటాం. కానీ ఆ టైంలో ఎదురుగా ఉండేటటువంటి ఆఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని చూస్తూ, మనం ఆ ఆఫీసర్ని చూస్తూ ఆ ఇంటర్వ్యూ ఫేస్ చేయడంలో కొంత తడబాటు ఉండొచ్చు. కానీ పనిలో కూడా ఆ తడబాటు చూపిస్తారేమో అని అనుకోలేం. అలానే ఎప్పుడైనా కూడా ఒక మాట ఎదురుపడి అప్పుడే పరిచయమైన వ్యక్తులు మనతో మాట్లాడటానికి కొంత మొహమాటం పడచ్చు. వాళ్ళు అనుకునేటటువంటిది, వాళ్ళ మనసులో ఉండేటటువంటి భావాలని నేరుగా వ్యక్తపరచలేకపోవచ్చు. అంత మాత్రాన వాళ్ళు మొత్తం అలానే ఉంటారని చెప్పి మనం అనుకోలేం. అయితే మాటే మంత్రంలో ఈరోజు నేనేం చెప్పబోతున్నాను అంటే, ఎప్పుడైనా కూడా మొదటి చూపులోనే ఒక్కసారి ఒక మనిషిని ఒక్కసారి ఇలా చూసిన వెంటనే అంత తొందరగా అంచనా వేయలేం అని నేనైతే అనుకుంటున్నాను అనమాట. ఇప్పుడైతే మాత్రం ఆనంద్ మూవీ నుంచి ఒక మంచి సాంగ్ మీకోసం రెడీగా ఉంది. విని ఎంజాయ్ చేయండి. వింటూనే ఉండేటి 102 FM రెయిన్బో సాగరిక.

చక్కగా మీ పేరుపై మీకు నచ్చిన పాటను విని ఎంజాయ్ చేసేటటువంటి ప్రోగ్రామ్ కోసం చూస్తున్నారు కదండి. ఆ ప్రోగ్రామ్ టైం అయితే రానే వచ్చేసింది. మరి పాటల పలకి ఈ ప్రోగ్రామ్ని చక్కగా స్టార్ట్ చేసేద్దా. మీరు 2000 సంవత్సరం నుంచి 2000, 2001 అలా అక్కడి నుంచి ఇప్పటి వరకు 2026 వరకు ఉండేటటువంటి సినిమాల్లో పాటలు మాత్రమే మీరు రిక్వెస్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. పాటల పాలకి వాట్సాప్ నెంబర్, మీ ఫేవరెట్ తెలుగు సాంగ్ మూవీ నేమ్తో పాటు మీ పేరు, ప్రాంతాన్ని కూడా క్లియర్గా మెన్షన్ చేసి 6304767436 నెంబర్కి వాట్సాప్ చేసేయండి.

పాటల పల్లకీలో మనకి రిక్వెస్ట్ చేస్తున్నారు. శుభోదయం, శ్రావణ మాసం శుభాకాంక్షలు మీకు అండ్ ఎయిర్ ఫ్యామిలీ అందరికీ అంటున్నారు, మీకు కూడానండి. అన్నవర మూవీ నుంచి అన్నయ్య అన్నవంటే అన్న చెల్లెల ప్రేమను చాలా కళ్ళకి కట్టినట్లు చాలా అందంగా చాలా బాధ్యతాయుతంగా చూపించారు డైరెక్టర్ భీమనేని శ్రీనివాసరావు గారు. 2006లో విడుదలైనటువంటి ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సంధ్య అన్న చెల్లెల్లా యాక్ట్ చేశారనమాట. సో వాళ్ళు నిజంగా సినిమాలో కంటతడి పెట్టిస్తారు, నవ్విస్తారు, ఇలానే ఉండాలి కదా అన్న చెల్లెలు అని అనిపించేలా చేస్తారు. చాలా ముచ్చటగా అనిపిస్తుంది అనమాట. ఆ మూవీకి సంగీతం రమణ గోకుల్ గారు అందించారు. మరి ఈ మూవీ నుంచి అన్న

అంటే ఈ పాట కావాలంటూ రిక్వెస్ట్ చేస్తున్నవారు కళ్యాణి కృష్ణారావు, శంకర్రావు, భువనశ్రీ, సూర్యకుమారి, విశాఖపట్నం, బీసీ రోడ్, గాజువాక నుంచి మీకోసం ఈ పాట.

పాటలు వింటూ పాటకి సంబంధించినటువంటి సినిమా కోసం విషయాలు తెలుసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు కదండి. ఇప్పుడు పాటల పల్లకీలో సుకుమారుడు ఈ సినిమా నుంచి నీలాకాశంలో సాంగ్ కావాలంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. కాకినాడ జిల్లా పాతకొట్ట నుంచి పలక సత్యనారాయణ, కృష్ణకుమారి, రాజా, మాధురి, ప్రణీత్, ఈక్షిత, లక్ష్మి. సో మరి 2013లో వచ్చినటువంటి సినిమా సుకుమారుడు. ఈ సినిమాలో నిషా అగర్వాల్ ఆది ప్రధాన పాత్రధారులు కాగా అనూప్ రుబెన్స్ ఈ చిత్రానికి సంగీతం వహించారు. మరి సంగీత అనూప్ రుబెన్స్ గారు సంగీతం అందించినటువంటి సుకుమారుడు మూవీ నుంచి ఈ పాట మీకోసం.

మాటల పల్లకీలో నెక్స్ట్ రిక్వెస్ట్. హాయ్ హాయ్ అంజలి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి మీకు కూడా. జర్నీ మూవీ నుంచి ఎనీ సాంగ్ ప్లీజ్ ప్లే చేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు వాస్తవి శేఖర్, ఏవియన్ కాలేజ్ టౌన్. థ్యాంక్ యూ, ప్లీజ్ ప్లే. సురేష్ కొండేటి నిర్మించినటువంటి సినిమా జర్నీ 2011లో వచ్చింది. ఈ సినిమాలో అంజలి గారు చేసిన పాత్ర అయితే అందరికీ గుర్తుండిపోతుందని మనం చెప్పుకోవాలి. మరి ఈ మూవీ నుంచి ఒక సాంగ్ సత్యాహరిణి వాయిస్లో మీకోసం.

లిజనర్స్కి నా నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే మూవీ నేమ్ అండ్ సాంగ్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కొంచెం క్లియర్గా మెన్షన్ చేయాలని నా నుంచి రిక్వెస్ట్ అనమాట. ఎందుకంటే పేపర్ బాయ్ మూవీ నుంచి బృందావనం సాంగ్ కావాలంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు రమణ సీతమ్మ నాగులపల్లి, కానీ ఆ సాంగ్ పేపర్ బాయ్ కాదండి, రౌడీ బాయ్స్ అనమాట. సో మీకు ఇష్టమైన పాటని మీ పేరుపై వినాలి అనుకుంటే మీ ఫేవరెట్ సాంగ్ మూవీ నేమ్తో పాటు మీ పేరు ప్రాంతాన్ని కూడా క్లియర్గా మెన్షన్ చేసి వాట్సాప్ చేసేయండి.

పాటల పల్లకీలో నెక్స్ట్ రిక్వెస్ట్ వచ్చి రొమాంటిక్ అండ్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కినటువంటి సినిమా తండేల్ 2025లో సినిమా రిలీజ్ అయింది. ఇందులో నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రధారులు కాగా స్టోరీకి తగ్గట్టు వారి వారి పాత్రలో చక్కగా నటించినటువంటి ఈ సినిమా నుంచి బుజ్జి తల్లి సాంగ్ కావాలంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు ఎం ప్రతాప్ గారు, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి మీకోసం ఈ పాట.

ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: మణిచిత్ర తయ్యు. ఈ మూవీ మలయాళంలో వచ్చిన మూవీ. ఈ మూవీకి తెలుగులో డబ్ చేశారు చంద్రముఖిగా 2005లో. సూపర్ స్టార్ రజనీకాంత్ గారు నటించినటువంటి ఒక తెలుగు డబ్బింగ్ సినిమా అయినటువంటి చంద్రముఖి మూవీ నుంచి సాంగ్ కావాలి అంటూ రిక్వెస్ట్ చేస్తున్న వారు గొల్లలపాలెం నుండి టైలర్, నూకాల కొండబాబు, వరలక్ష్మి, సత్యం, మనీష. కొంతకాలం కాలం ఆగిపోవాలి ఈ పాటను రిక్వెస్ట్ చేస్తున్నారు మీకోసం. మరీ పాట వేస్తామని చాలా రిక్వెస్ట్ చేస్తున్నామండి అంటున్నారు. ఈ పాట మీకోసం అయితే వచ్చేసింది. విని ఎంజాయ్ చేయండి. వింటూనే ఉండండి 102 FM రెయిన్బో సాగరిక.

తరుణ్ శ్రీదేవి నటించినటువంటి సినిమా నేను ఇష్టపడ్డాను. ఈ మూవీ నుంచి కుక్కు ఆ పాట కావాలి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు సత్యారావు లక్ష్మి, సంతోష్ ప్రసన్న, అభిరామ్ తుమ్మలపాలు నుండి. మీకోసం మీ పాట.

సునీల్ కాశ్యప్ మ్యూజిక్లో వచ్చినటువంటి సినిమా బేవర్స్, 2018లో వచ్చినటువంటి ఈ సినిమా నుంచి తల్లి సాంగ్ కావాలంటూ రిక్వెస్ట్ చేస్తున్న వారు వర్మ గారు గాజువాకా బేసే రోడ్ నుంచి. మీకోసం ఈ పాట.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఎరుముడి చిత్రం నుంచి పాట కోరుతున్నారు, కానీ మనకి ఎరుముడి చిత్రం అవైలబుల్గా లేదండి ప్రజెంట్ అయితే. కాబట్టి గుంపారమణ చిరునామ పాతకొట్టం గ్రామం, కోటనందూరు మండలం, కాకినాడ జిల్లా. యాప్ ద్వారా వింటున్నాం. మీకు శుభోదయం అంటున్నారు, మీకు కూడా శుభోదయం అండి. మీకోసం రామ్ నటించినటువంటి ఇస్మార్ట్ శంకర్ మూవీ నుంచి ఒక జోష్ఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. విని ఎంజాయ్ చేయండి. వింటూనే ఉండండి 102 FM రెయిన్బో సాగరిక.
3: సరే, దామయ్యా.

పాటల పలకిలో నెక్స్ట్ రిక్వెస్ట్ వచ్చి రెండు పాత్రల్లో కనిపించి మెప్పించి మంచి నటన చూపించినటువంటి మీరా జాస్మిన్ నటించినటువంటి సినిమా అమ్మాయి బాగుంది. ఈ మూవీ నుంచి పాటల పల్లకి సాంగ్ కావాలంటూ రిక్వెస్ట్ చేస్తున్నవారు యాక శ్రీనివాసరావు, రామలక్ష్మి, జంగారెడ్డిగూడెం నుంచి మీకోసం ఈ పాట.

0: ఆకాశవాణి
1: ప్రపంచ సరస్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యావరణ సమతుల్యతకు సరస్సుల ఆవశ్యకత వలస పక్షులకు ఆవాసాలుగా మారిన సరస్సుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలు మొదలగు అంశాలపై సూళ్లూరుపేట డివిజన్ తిరుపతి జిల్లా అటవీ సంరక్షణ అధికారిణి హారిక గారి ప్రసంగం ఇప్పుడు వింటారు.
2: అందరికీ నమస్కారం. నా పేరు హారిక, డిసిఎఫ్ డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్. నేను ప్రస్తుతం ఇక్కడ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్గా డిఎఫ్ఓ వైల్డ్ లైఫ్ సూళ్లూరుపేట డివిజన్లో వర్క్ చేస్తున్నాను. సో ఇక్కడ వైల్డ్ లైఫ్ డివిజన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడింది. మన పులికాట్ బర్డ్ శాంక్చురీ అండ్ నేలపట్టు బర్డ్ శాంక్చురీస్ని మేనేజ్ చేయడానికని ఒక డివిజన్ ఏర్పాటు చేశారు. ఇక్కడ మా బౌండరీ జ్యూరిడిక్షన్ అనేది పులికాట్ బర్డ్ శాంక్చురీ ఎంటైర్ పులికాట్ లేక్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ పక్కనే ఉన్న మనకి 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్న నేలపట్టు బర్డ్ శాంక్చురీ కూడా ఇక్కడ రెండిటికి మేనేజ్మెంట్ చేస్తాము, ప్రొటెక్షన్ చేస్తాము, కన్జర్వేషన్ చేస్తాము. సో ఇక్కడ వైల్డ్ లైఫ్ స్టాఫ్ కి మెయిన్ డ్యూటీస్ ఇవే. సో పులికాట్ లేక్ గురించి చెప్పాలి అంటే పులికాట్ లేక్ ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ బ్రాకిష్ వాటర్ లేక్. సో బ్రాకిష్ వాటర్ లేక్ అంటే ఇట్స్ నాట్ కంప్లీట్లీ సీ వాటర్.

వాటర్ ఆర్ ఫ్రెష్ వాటర్. సో ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ సాల్ట్ వాటర్ అండ్ ఫ్రెష్ వాటర్. సో ఫస్ట్ మన ఇండియాలో లార్జెస్ట్ లేక్ అనేది చిలకా లేక్, లార్జెస్ట్ బ్రాకిష్ వాటర్ లేక్ అనేది చిలకా లేక్. దాని తర్వాత మన పులికాట్ లేక్ సెకండ్ లార్జెస్ట్. సో ఇక్కడ ఏంటంటే మనకి 3 రివర్స్ మనకి లేక్ లో కలుస్తున్నాయి, స్వర్ణముఖి, ఆరణి, కాలంగి రివర్స్. ఈ రివర్స్ అదే విధంగా మన సముద్రం నీళ్లు కూడా వచ్చి కలవడం. సో దాని వల్ల మనకి ఈ బ్రాకిష్ వాటర్ అనేది ఏర్పడింది. ఈ లేక్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అలాగే వైల్డ్ లైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక్కడ మైగ్రేటరీ బర్డ్స్ అనేవి చాలా ఎక్కువ వస్తాయి. మైగ్రేటరీ బర్డ్ సీజన్ అక్టోబర్ నుంచి మార్చ్ ఏప్రిల్ వరకు ఉంటుంది. సో ఆ 6-7 మంత్స్ పులికాట్ ఈజ్ లైక్ బర్డ్స్ పారడైజ్. మన ఇండియాలోనే డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా మనకి మైగ్రేటరీ బర్డ్స్ అనేవి సీజన్ లో వస్తాయి. సో అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు విజిట్ చేసే వాళ్ళు మైగ్రేటరీ బర్డ్స్ అన్ని స్పీసీస్ చూడగలుగుతారు. మనకి స్పీసీస్ వైజ్ చూస్తే 15-20 మైగ్రేటరీ బర్డ్స్ ఉన్నాయి. మైగ్రేటరీ బర్డ్ స్పీసీస్ ఒక్కొక్క స్పీసీస్ ఒకటి కౌంట్ చేస్తాం మనం మైగ్రేటరీ బర్డ్స్. అదే విధంగా మొత్తం రెసిడెన్షియల్ బర్డ్స్ మైగ్రేటరీ బర్డ్స్ కలిపి అరౌండ్ మొత్తం 185 స్పీసీస్ ఉన్నాయి రికార్డెడ్ ఇన్ బోత్ పులికాట్ అండ్ నేలపట్టు బర్డ్ శాంక్చురీస్. మనకి ఇక్కడ మెయిన్ పులికాట్ బర్డ్ శాంక్చురీలో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇండికేటర్ స్పీసీస్ ఏంటంటే ఫ్లెమింగోస్. సో ఇక్కడ లెస్సర్ ఫ్లెమింగో, గ్రేటర్ ఫ్లెమింగో, 2 టైప్స్ ఆఫ్ ఫ్లెమింగోస్ ఉన్నాయి. ఆ 2 టైప్ ఆఫ్ ఫ్లెమింగోస్ మనము అక్టోబర్ నుంచి ఇక్కడ చూడొచ్చు. ఈ మనకి ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మెయిన్ గా మన ఇండియాలో ఉన్న గుజరాత్ నుంచి వస్తున్నాయి. అదే విధంగా ఇవి యాక్చువల్ గా మనకి మిడిల్ ఈస్ట్ అక్కడ నుంచి వచ్చే బర్డ్స్ అనమాట. ఇవి మెయిన్ ఫీడింగ్ పర్పస్ కే మనకి పులికాట్ లేక్ కి వస్తాయి. అక్టోబర్ నుంచి మార్చ్ ఏప్రిల్ వరకు ఉంటాయి. నెక్స్ట్ ఆ బర్డ్స్ తో పాటే ఇంకా పెయింటెడ్ స్టాక్స్, గ్రే పెలికన్, స్పూన్ బిల్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పీసీస్ కూడా మనము ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ బర్డ్స్ వచ్చే టైంకి ఇక్కడ ఏంటి అంటే మనకి ఫ్లెమింగో బర్డ్ మీరు చూసారంటే ఫ్లెమింగోకి ఒక పింక్ కలర్ హ్యూ ఉంటుంది. ఆ పింక్ కలర్ హ్యూ అనేది మనకి ఫస్ట్ బర్డ్ అరైవ్ అయినప్పుడు ఆ కలర్ ఉండదు, బట్ ఇక్కడ అది ఫీడ్ తీసుకున్నాకే ఆ పింక్ కలర్ హ్యూ డెవలప్ అవుతుంది. సో ఇక్కడ మనకి పులికాట్ లేక్ లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆల్గేస్ ఉన్నాయి, రెడ్ ఆల్గే, బ్రౌన్ ఆల్గే, గ్రీన్ ఆల్గే. సో ఈ ఆల్గే అనేది అది ఎక్కువ మోస్ట్లీ దాని మెయిన్ ఇంపార్టెంట్ ఫీడ్. అది తీసుకున్నాకే దానికి ఆ పిగ్మెంట్, ఆ పింక్ కలర్ హ్యూ అనేది వస్తుంది. సో ఇక్కడ వచ్చినప్పుడు బర్డ్స్ మామూలుగా వైట్ కలర్ లో ఉంటాయి, ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు యూ కెన్ సీ పింక్ కలర్ బర్డ్స్. సో అదే విధంగా వేరే బర్డ్స్ అన్ని కూడా మనకి ఈ పులికాట్ లైక్ అక్టోబర్ నుంచి రైనీ సీజన్ తర్వాత మనకి మాన్సూన్స్ వల్ల ఫుల్ లేక్ అంతా నిండి ఉంటుంది. ఫీడ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇక్కడ మనకి లేక్ ఫిష్ దొరుకుతుంది, తర్వాత అదే విధంగా రివర్ ఫిష్ దొరుకుతుంది, తర్వాత సముద్రం ఫిష్ కూడా దొరుకుతుంది. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిష్ అవైలబిలిటీ, అరౌండ్ 600 స్క్వేర్ కిలోమీటర్స్ లేక్ ఉంది. ఇంత ఏరియాలో స్ప్రెడ్ అయి ఉంది కాబట్టి మనకి ఇంత అంటే ఎక్కువ బయోడైవర్సిటీ అనేది సపోర్ట్ చేయగలుగుతుంది మన ఈ ఈకోసిస్టమ్. అదే విధంగా పక్కనే ఉన్న నేలపట్టు చూస్తే నేలపట్టు బర్డ్ శాంక్చురీ ఈవెన్ దో ఇట్స్ అ వెరీ స్మాల్ శాంక్చురీ, ఇట్స్ 458 స్క్వేర్ కిలోమీటర్స్ శాంక్చురీ. మెయిన్ ఇంపార్టెంట్ స్పీసీస్ అంటే అక్కడ గ్రే పెలికన్ స్పీసీస్, అవి మెయిన్ అక్కడ బ్రీడింగ్ పర్పస్ కి విజిట్ చేస్తాయి. సో మన శాంక్చురీ విజిట్ చేశారు అంటే అక్కడ లేక్ ఉంటుంది, ఆ లేక్ లో ట్యాంక్ ఉంటుంది, ట్యాంక్ వాటర్ లోనే కొన్ని ట్రీ స్పీసీస్ ఉన్నాయి. అవి ఏ స్పీసీస్ అంటే బారింగ్టోనియా స్పీసీస్. ఆ బారింగ్టోనియా స్పీసీస్ నీళ్లలోనే చెట్లు ఉంటాయి అన్నమాట. ఆ స్పీసీస్ మీదే మనకి 90-95% బర్డ్స్ అనేది అక్కడే రూస్టింగ్ చేస్తాయి. అక్టోబర్ లో వచ్చేటప్పుడు అది సింగిల్ గా వస్తుంది. ఇక్కడ ఇట్ మేక్ వన్ ఫ్యామిలీ అండ్ ఇట్ విల్ లీవ్ విత్ చిక్స్ తో పాటు ఇక్కడ మనకి మార్చ్ ఏప్రిల్ లో తిరిగి వెళ్ళి. సో అక్కడ ఉన్న బర్డ్ స్పీసీస్ కూడా మనకి నేలపట్టులోనే ఫీడింగ్ కాకుండా అది పులికాట్ లేక్ కూడా మనకి ఫీడింగ్ పర్పస్ కి. సో ఈ పులికాట్ లేక్ అనేది యాక్చువల్ గా మనకి ఫస్ట్ ఇనిషియల్ నోటిఫికేషన్ గవర్నమెంట్ 1976 లో వచ్చింది. సో బర్డ్ శాంక్చురీ కింద ఫైనల్ నోటిఫికేషన్ 1997 లో దీన్ని డిక్లేర్ చేశారు. సో అప్పటి నుంచి కూడా మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అప్లై అవుతుంది. ఏవైతే మనకి శాంక్చురీస్, నేషనల్ పార్క్ ఇవన్నీ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో వీటన్నిటిలోనూ మనకి వైల్డ్ లైఫ్ యాక్ట్ అప్లై అవుతుంది. అదే విధంగా మనకి ఈ లేక్ చుట్టూ కూడా ఈకో సెన్సిటివ్ జోన్ అని చెప్పి డిక్లేర్ చేయబడింది. అది మనకి 2015 లో డిక్లేర్ చేశారు. సో ఈకో సెన్సిటివ్ జోన్ మెయిన్ పర్పస్ ఏంటంటే
మనకి లేక్ నుంచి, లేక్ ఇమీడియట్ గా బౌండరీ అయిపోయిన తర్వాత దేర్ షుడ్ బి సమ్ బఫర్ జోన్. బఫర్ జోన్ అంటే ఇమీడియట్ గా మనకి ఈకో సిస్టమ్ మీద ఏమి ఇంపాక్ట్ ఉండకూడదు అని చెప్పి గవర్నమెంట్ ఒక బఫర్ జోన్ డిక్లేర్ చేసింది. అదేంటంటే మనకి లేక్ బౌండరీ ఎంతైతే ఉందో దానికి

కిలోమీటర్స్ వరకు ఈ ఈకో సెన్సిటివ్ జోన్ అనేది అప్లై అవుతుంది. సో ఈకో సెన్సిటివ్ జోన్ నోటిఫికేషన్ ప్రకారం కొన్ని యాక్టివిటీస్ అనేది 3 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ లో మనకి డిక్లేర్ చేస్తున్నారు. ఏంటంటే ప్రొహిబిటెడ్ యాక్టివిటీస్, రెగ్యులేటెడ్ యాక్టివిటీస్, ప్రమోటెడ్ యాక్టివిటీస్. సో ఫర్ ఎగ్జాంపుల్ మైనింగ్ ఇలాంటివి ఉన్నాయనుకోండి, అలాంటి యాక్టివిటీస్ కంప్లీట్ గా ప్రొహిబిటెడ్ యాక్టివిటీస్ లో వస్తాయి. అదే విధంగా రెగ్యులేటెడ్ యాక్టివిటీస్, సో ఇక్కడ ఏమైనా పెద్ద పెద్ద లైక్ మల్టీ కాంప్లెక్సెస్ కట్టాలన్నా ఇలాంటివి అన్నది మనకి రెగ్యులేటెడ్ యాక్టివిటీస్ లో వస్తాయి. నెక్స్ట్ మనకి గ్రీన్ ఫార్మింగ్ ఇలాంటివి ఏమైనా ఉంటే ఇవి ప్రమోటెడ్ యాక్టివిటీస్ లో వస్తాయి. సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ ని కేటగరైజ్ చేశారు. సో ఈ ఈకో సెన్సిటివ్ జోన్ ప్రకారము, నోటిఫికేషన్ ప్రకారము, దెర్ ఇస్ అ మానిటరింగ్ కమిటీ. సో డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇస్ ద చైర్మన్ ఆఫ్ ద మానిటరింగ్ కమిటీ. సో ఈవెన్ దో మనకి లేక్ బయట అనేది అంత రెవెన్యూ ల్యాండ్, ప్రైవేట్ ల్యాండ్స్ కూడా ఉండి ఉంటాయి, బట్ దానిలో కూడా యాక్టివిటీస్ అనేది ఈ మానిటరింగ్ కమిటీ మానిటర్ చేస్తుంటుంది, అలాగే అదే విధంగా రెగ్యులేట్ చేస్తుంటుంది. సో మనకి ఈ లేక్ మొత్తము ఒక 600 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా. మనకి ఓన్లీ ఆంధ్ర వరకు చూస్తే అరౌండ్ 460 స్క్వేర్ కిలోమీటర్స్ మన ఆంధ్రాలోనే ఉంటుంది, రిమైనింగ్ పార్ట్ తమిళనాడులో ఉంటుంది. సో ఈ ఈకో సెన్సిటివ్ జోన్ నోటిఫికేషన్ ప్రకారం కూడా మనం జోనల్ మాస్టర్ ప్లాన్ అనేది ప్రిపేర్ చేయవలసి ఉంది, అది కూడా మేము టేకప్ చేస్తాం. జోనల్ మాస్టర్ ప్లాన్ ఏంటంటే ఒక గైడింగ్ డాక్యుమెంట్ లాగా ఆ ఈకో సెన్సిటివ్ జోన్ లో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఏ డిపార్ట్మెంట్స్ పరిధిలోకి వస్తాయి, అదే విధంగా ఏ విధంగా మానిటర్ చేయాలి, రెగ్యులేట్ చేయాలి అన్నది దానిలో మేము క్లియర్ గా డిస్క్రైబ్ చేస్తాం. ఈ జోనల్ మాస్టర్ ప్లాన్ అనేది స్టేక్ హోల్డర్ డిపార్ట్మెంట్స్ అంటారు, స్టేక్ హోల్డర్ డిపార్ట్మెంట్స్ తో కన్సల్ట్ చేసి వాళ్లతో చర్చలు జరిపి ఏమైనా చేంజెస్ ఉంటే చేంజ్ చేసి ఆ విధంగా దీనికి కలెక్టర్ గారు ఫైనలైజ్ చేస్తారు. సో నోటిఫికేషన్ ప్రకారం దీస్ లీగల్ డాక్యుమెంట్స్ ఇవన్నీ, తర్వాత అదే విధంగా రూల్స్ కూడా అప్లై అవుతాయి. సో ఈ నోటిఫికేషన్ ప్రకారం మనకి ఇన్సైడ్ శాంక్చురీ అరౌండ్ 50 విలేజెస్ ఉన్నాయి. మనకి మొత్తం 5 మండల్స్, ఈ 5 మండలాల్లో ఉన్న అన్ని విలేజెస్, సో ఈ శాంక్చురీ పరిధిలో ఉన్న విలేజెస్ అన్ని కూడా మనకి ఈ శాంక్చురీ నోటిఫికేషన్ ప్రకారము అవన్నీ కూడా పరిధిలోకి వస్తాయి. నెక్స్ట్ దాని ఆ రూల్స్ అన్ని కూడా అప్లై అవుతాయి. అదేవిధంగా ఈకో సెన్సిటివ్ జోన్ లో కూడా ఒక 23 విలేజెస్ వరకు ఉన్నాయి. సో అవి కూడా మనకి ఏమైనా ఇప్పుడు ఇండస్ట్రీ కట్టాలన్నా, తర్వాత ల్యాండ్ కన్వర్షన్ కి ఏమైనా పెట్టుకోవాలన్నా, అగ్రికల్చర్ నుంచి దాన్ని ఏదైనా కమర్షియల్ పర్పస్ కి ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేయాలన్నా ఈ ఈకో సెన్సిటివ్ జోన్ రూల్స్ అన్ని అప్లై అవుతాయి. ఈ మొత్తం లేక్ అంతా మేము 15 బీట్స్ గా డివైడ్ చేసి ఉంది. సో దానిలో ఉన్న 15 బీట్ ఆఫీసర్స్ డిఫరెంట్ స్టాఫ్ వాళ్ళు వాళ్ళ పరిధిలో ఇప్పుడు ఏవైతే మనకి శాంక్చురీ ప్రొవిషన్స్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఉన్న శాంక్చురీ ప్రొవిషన్స్ అన్ని అవి అప్లై అవుతున్నాయా లేదా, ఎవరైనా దాన్ని ఉల్లంఘిస్తున్నారా అన్నది వీళ్ళు కంటిన్యూస్ గా మానిటర్ చేస్తుంటారు, పెట్రోల్ చేస్తుంటారు. ఇప్పుడు శాంక్చురీ రూల్స్ ప్రకారం 3 లోపల మనం చెట్లు కొట్టకూడదు, సో చెట్లు ఎక్కడైనా కొడుతున్నా ఆపడము, ఇలాగా ప్రొటెక్షన్, అలాగే విధంగా శాంక్చురీ బౌండరీని కూడా చుట్టుపక్కల ఏమి వేరియేషన్స్ లేకుండా, ఎవరు మట్టి అది తవ్వకుండా, సో బౌండరీని ప్రొటెక్ట్ చేస్తూ యాక్ట్ ప్రకారం ఉన్న ప్రొవిషన్స్ అన్ని ఫాలో అవుతూ, అదే విధంగా మైగ్రేటరీ బర్డ్స్ సీజన్ టైంలో బర్డ్స్ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి, తర్వాత మనకి ఎన్ని స్పీసీస్ అనేది కనబడుతున్నాయి అనేది వాళ్ళు నోట్ చేస్తుంటారు. అంటే వాళ్ళు మెయిన్ యాక్టివిటీ అనేది ప్రొటెక్షన్, అదే విధంగా కన్జర్వేషన్, అదే విధంగా మనకి వైల్డ్ లైఫ్. ఇక్కడ మనకి రికార్డెడ్ అయితే 185 to 190 species ఆఫ్ బర్డ్స్. అంటే ఇప్పుడు మనం ఫ్లెమింగో తీసుకున్నామంటే అది ఒక స్పీసీస్, అదే విధంగా పెయింటెడ్ స్టాక్ ఒక స్పీసీస్, అట్లా మనకి 185 వివిధ రకాల పక్షులు ఉన్నాయి. సో మనకి మొత్తం మైగ్రేటరీ బర్డ్స్ చూస్తే ఒక 50,000 to 70,000 బర్డ్స్ అనేది మనకి ఓన్లీ అక్టోబర్ నుంచి మార్చ్ ఏపీ అన్ని బర్డ్స్ అనేది వస్తాయి. అదే ఇప్పుడు ఆ సీజన్ లోనే బర్డ్స్ ఉంటాయా మిగతా సీజన్ లో ఉంటాయంటే అలా ఏమి ఉండదు. ఇప్పుడు మనకి ఇది ఆఫ్ సీజన్, బట్ ఈ టైంలో మనకి ఇక్కడ రెసిడెన్షియల్ బర్డ్స్ ఉంటాయి. రెసిడెన్షియల్ బర్డ్స్ అంటే మనకి ఎప్పుడు ఉండే బర్డ్స్, ఎగ్రెట్స్ ఇలాంటి బర్డ్స్ అనేవి ఎప్పుడు ఉంటాయి. సో మొత్తం కలిపి 187 స్పీసీస్ ఉంది. అరౌండ్ మనకి ఒక 60-70,000 వరకు బర్డ్స్ అనేవి ఇక్కడ చూడొచ్చు. మైగ్రేటరీ సీజన్ టైంలో మనకి ఎక్కువ నెంబర్ ఆఫ్ బర్డ్స్, డిఫరెంట్ నెంబర్ ఆఫ్ స్పీసీస్ కూడా ఎక్కువ కనిపిస్తాయి. సో మనకి ఏమేం పక్షులు వస్తాయంటే మనకి మెయిన్ పులికాట్ వరకు వచ్చేసరికి ఇవి ఫ్లెమింగోస్ అన్నమాట. మనం ఫ్లెమింగోస్ నే మనం యాక్చువల్ గా సూళ్ళూరుపేటకి ఏమైనా ప్రమోషన్ చేయాలన్నా సరే మనకి షార్ ఎలాగా పెడతారో సూళ్ళూరుపేట అనగానే, అదే విధంగా మనకి వైల్డ్ లైఫ్ లో మనకి ఫ్లెమింగో అన్నమాట. ఫ్లెమింగోస్ మనకి గుజరాత్ నుంచి వస్తాయి, యాక్చువల్ గా అవి యురేషియా కంట్రీస్ నుంచి వస్తాయి. సో ఇక్కడ మనకి ఏంటంటే గుజరాత్

0: పులులు అనేది దానికి నెస్టింగ్ పర్పస్ కి వస్తాయి, బట్ ఇక్కడ మనకి పులికాటుకు వచ్చేసరికి ఓన్లీ ఫీడింగ్ పర్పస్. పులికాట్ లేక్ లో దొరుకుతుంది కాబట్టి అవి ఈ అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు ఇక్కడ ఉంటాయి. సో అదే విధంగా మనకి ఇక్కడ పెయింటెడ్ స్టాక్స్, స్పూన్ బిల్డ్ పెలికన్స్, గ్రే పెలికన్స్, తర్వాత నార్థర్న్ పింటైల్స్, బ్లాక్ హెడెడ్ ఐబిస్, కార్మరెంట్స్, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ బర్డ్స్ కూడా. సో రివర్టన్స్, ఈ రివర్టన్స్ ఇవన్నీ కూడా చాలా లైక్ ఆస్ట్రేలియా నుంచి మనకి ఏదైతే ఉందో ఇది మనకి మైగ్రేటరీ కారిడార్, ఏవైతే నార్త్ నుంచి సౌత్ కి వెళ్లే బర్డ్స్ అన్ని కూడా ఈ కారిడార్ లో పాస్ అవుతుంటాయి. సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ పులికాట్ లేక్ లో బర్డ్స్ ఆగడం జరుగుతుంది. సో మనకి ఫ్లెమింగోస్ అనేసరికి ఓన్లీ ఫీడింగ్ పర్పస్ కే వస్తాయి, బట్ మనకి ఈ గ్రే పెలికన్, ఈ బర్డ్స్ ఉన్నాయి ఏవైతే మనం నేల పట్టులో చూస్తామో అవి బ్రీడింగ్ పర్పస్ కి వస్తాయి. సో అవి వచ్చేటప్పుడు మనకి సింగిల్ గానే వస్తుంది బర్డ్, బర్డ్ వచ్చిన తర్వాత అక్కడ ఇది ఇక్కడ ఒక పేర్ చేసుకుని తర్వాత బ్రీడింగ్, దాని తర్వాత పిల్లల్ని పెట్టి అది చిక్స్ అయ్యి అవి ఆ చిక్స్ కూడా ఇక్కడే ఫీడింగ్ స్టార్ట్ చేసి దానికి కూడా ఫ్లయింగ్ అనేది నేర్పించి అన్ని కలిసి మళ్ళీ తిరిగి వెళ్తాయి. సో యాక్చువల్ గా మనకి ఇక్కడ సూళ్ళూరుపేట అనేసరికి ఎవ్రీ ఇయర్ ఫ్లెమింగో ఫెస్టివల్ అని మనకి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు జరుపుతారు. సో మనకి 2001 నుంచి ఫ్లెమింగో ఫెస్టివల్ జరుగుతుంది. దీనికి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు చైర్మన్ గా వ్యవహరిస్తారు, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఈ పండుగ చేస్తుంది. బట్ అన్ని డిపార్ట్మెంట్స్ ఏవైతే ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంది, టూరిజం డిపార్ట్మెంట్ ఉంది, అట్లనే మనకి ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్, ఇలాగా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, అన్ని డిపార్ట్మెంట్స్ ఏకమయ్యి అన్ని కోఆర్డినేషన్ తో ఫ్లెమింగో ఫెస్టివల్ చేస్తారు. ఫస్ట్ టైం మనకి ఫ్లెమింగో ఫెస్టివల్ లో మనం ఒక సింపోజియం కండక్ట్ చేసాం, అది శ్రీ సిటీ లో కండక్ట్ చేసాము. సో బయోడైవర్సిటీ సింపోజియం అని చెప్పి ఆల్ ఇండియా నుంచి ఎక్స్పర్ట్స్ లేక్ కన్జర్వేషన్ మీద, ఇకోసిస్టమ్ మీద డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ వచ్చి 2 డేస్ డిస్కషన్స్ చేశారు. డిస్కస్ చేసి మనకి ఈ లేక్ ని ఇంకా ఏ విధంగా మనం కన్జర్వ్ చేయగలం, ఏ విధంగా మనం ప్రొటెక్ట్ చేయగలం, ఈ లేక్ బెటర్ గా ఎలా మేనేజ్ చేయగలం అని చెప్పి డిస్కషన్స్ చేశారు విత్ హెల్ప్ ఆఫ్ ఐఐఎస్సీఆర్. సో అది కూడా డాక్యుమెంట్ మనకి రెడీ అయింది. ఆ డాక్యుమెంట్ కూడా మనం నెక్స్ట్ ఫ్లెమింగో ఫెస్టివల్ కి ఈ లోపు మేము దానిలో మనం ఏవైతే చేయగలమో ఆ విధంగా మేము టేకప్ చేస్తాం. సో ఇది ఫస్ట్ టైం ఏదైతే మనం సింపోజియం చేశారో, సిఎస్ఆర్ కాన్క్లేవ్ అండ్ బయోడైవర్సిటీ సింపోజియం, అది ఫస్ట్ టైం జరిగింది. ఈ 3 రోజుల పండుగ అన్నది 5 వెన్యూస్ లో ప్యారలల్ గా జరుగుతూ ఉంటుంది. సో ఈ పండగ టైంలో మనకి నేలపట్టు బర్డ్ శాంక్చురీ, మన సిబిఈటీ అటకాని తిప్ప ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఒక్కటే రోజు జనరలీ అరౌండ్ ప్లేస్ బట్టి, ఇప్పుడు నేలపట్టులో అరౌండ్ 50,000 మంది విజిటర్స్ విజిట్ చేశారు మొన్న మన ఫ్లెమింగో ఫెస్టివల్ లో యావరేజ్ గా, 3 రోజులు యావరేజ్ గా. మన అటకాని తిప్పలో అరౌండ్ 30,000, బీవి పాలము ఇంకా గ్రౌండ్ లో అయితే ఇంకా ఎక్కువ మంది, ఒక 70,000 మంది. ఈ సంవత్సరం మనం జనవరిలో చేసాము. సో ఎవ్రీ ఇయర్ ఎలా ప్లాన్ చేస్తారంటే డిసెంబర్ మంత్ ఎండ్ గాని జనవరి 1st or 2nd week ప్లాన్ చేస్తారు. సో అది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ డిసైడ్ చేస్తుంది. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఒక డేట్స్ అనుకున్న తర్వాత అన్ని డిపార్ట్మెంట్స్ కి మనకి ఉత్తర్వులు ఇస్తారు అన్నమాట. ఈ విధంగా పలానా కమిటీలు వేస్తుంటారు, ఆ కమిటీలకు ఒక్కొక్క వెన్యూకి ఒక్కొక్క వెన్యూ ఇన్ఛార్జ్, ఆ డిపార్ట్మెంట్ నుంచి ఎవరు దానికి రెస్పాన్సిబుల్, ఎలా కోఆర్డినేట్ చేయాలన్నది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఆ విధంగా టేకప్ చేస్తాం మేము. సో నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ మంత్ ఎండ్ గానీ జనవరి 1st or 2nd week గానీ మనకి ఎప్పుడైతే పాసిబిలిటీ ఉందో ఆ టైంలో మనకి ఫ్లెమింగో ఫెస్టివల్ 2 or 3 డేస్ నిర్వహించడం జరుగుతుంది.
1: ఇప్పుడు మామూలు సందర్శకులు ఎలా సపోర్ట్ ఉంటుంది, ఎంతమంది వస్తారు?
0: సో నార్మల్ గా ఇప్పుడు అక్టోబర్ నుంచి మార్చ్ ఏప్రిల్ వరకు మనకి నేలపట్టు అనేది ఓన్లీ మనకి ఈ సీజన్ లోనే ఓపెన్ చేస్తారు. ఓన్లీ మైగ్రేటరీ బర్డ్ సీజన్ లోనే నేలపట్టు బర్డ్ శాంక్చురీ ఓపెన్ అవుతుంది. సో మనకి ఈ నేలపట్టు కి సందర్శకులు ఎప్పుడైతే పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయో పండగ టైంలో మనకి అరౌండ్ ఒక 30,000-40,000 మంది విజిట్ చేస్తారు, ఎస్పెషల్లీ మనకి ఈ పండగ టైము తర్వాత ఏదైనా పబ్లిక్ హాలిడేస్. అదే విధంగా కూడా ఎవ్రీ డే మనకి నేలపట్టు మాత్రం లైక్ విజిటర్స్ వస్తూనే ఉంటారు త్రూ అవుట్ ద సీజన్, ఎస్పెషల్లీ స్కూల్ చిల్డ్రన్ తర్వాత కాలేజ్ స్టూడెంట్స్. అక్కడ మేము నేలపట్టులో మనకి ఎన్వైరన్మెంట్ ఎడ్యుకేషనల్ సెంటర్ అని ఈఈసీ అని ఉంటుంది. ఈఈసీలో మనకి డిఫరెంట్ బర్డ్స్ డయోరామాస్, బర్డ్స్ గురించి ఇన్ఫర్మేషన్, అలాగే బర్డ్స్ బీక్స్ గురించి, తర్వాత ఫీట్ గురించి ఇలాగా మేము అక్కడ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది. తర్వాత బర్డ్ కాల్ సిస్టమ్, అంటే

ఏదైనా బర్డ్ చూసి మనం ప్రెస్ చేస్తే ఆ బర్డ్ ఎలాగా సౌండ్ చేస్తుంది, అలాంటివి మోడల్స్ ఉన్నాయి. సో ఈఈసీ చూస్తారు, అదే విధంగా ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంటుంది. నెక్స్ట్ డిఫరెంట్ బ్రోచర్స్ కూడా, ఈవెన్ తెలుగులో ఇంగ్లీష్ లో కూడా మేము బ్రోచర్స్ ప్రొవైడ్ చేస్తాము. మనకి నేలపట్టులో బర్డ్ వాచర్స్ ఉన్నారు, బర్డ్ గైడ్స్. బర్డ్ గైడ్స్ వాళ్ళు ఏంటంటే మనకి అక్కడ వ్యూ పాయింట్స్ ఉన్నాయి, 5 వ్యూ పాయింట్స్. 5 వ్యూ పాయింట్స్ లో కూడా మనం బైనోక్లర్స్ ప్రొవైడ్ చేస్తాం. బర్డ్ గైడ్స్ కూడా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇప్పుడు ఎవరైనా వచ్చి అడిగితే బర్డ్స్ గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదే విధంగా అక్కడ నేచర్ షెడ్ ఉంది. నేలపట్టు వచ్చేసరికి అట్లాగా, పులికాటుకు వచ్చేసరికి మనకి సిబిఈటి అటకాని తిప్పలో ఓపెన్ చేసాము. అటకాని తిప్పలో రీసెంట్ గా మనకి 2024 ఆగస్ట్ మంత్ లోనే ఓపెన్ చేసాం. దగ్గర దగ్గరగా 1 సంవత్సరం అయ్యింది. మనకి అక్కడ కూడా ఈసి ఎన్వైరన్మెంట్ ఎడ్యుకేషన్ సెంటర్ ఉంది. దానిలో కూడా మనకి బర్డ్స్ గురించి, ఈకోసిస్టమ్ గురించి, ఎన్వైరన్మెంట్ గురించి, అదే విధంగా మనకి ఇక్కడ పులికాట్ లేక్ లో మనకి టర్టల్స్ గురించి, టర్టల్స్, ఆలివ్ రిడ్లీ టర్టల్స్ కూడా మనకి ఇక్కడ ఉంది. సో అది కూడా మనకి డిసెంబర్ నుంచి ఏప్రిల్ మే వరకు ఆలివ్ రిడ్లీ టర్టిల్ సీజన్. సో దాని గురించి కూడా మేము డయోరామాస్, తర్వాత డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పెట్టు ఉన్నాము. అటకాని తిప్పులో బయో ల్యాబ్ కూడా ఉంది. ఇప్పుడు ఎవరైనా లైక్ కిడ్స్ వచ్చి ఆ ఫ్లెమింగోస్ ఏం తింటున్నాయి అంటే, దట్ ఆల్గే, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆల్గే, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిష్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాన్స్, అక్కడ ఏమేమి వెర్టిబ్రేట్స్, ఇన్వెర్టిబ్రేట్స్ ఏవేవి కనిపిస్తున్నాయో అవన్నీ కూడా శాంపిల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అన్ని దగ్గర మేము బ్రోచర్స్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాం విత్ బైనోక్యులర్స్. మనకి ఏదైతే షార్ రోడ్ లో ఉందో, షార్ రోడ్ లో కూడా 4 వ్యూ పాయింట్స్ ఉన్నాయి. 4 వ్యూ పాయింట్స్ లో కూడా మనం సీజన్ టైమ్ లో కూడా మనకి ఎవరైనా సిబిఈటి వచ్చి రిక్వెస్ట్ చేసినా, వీ విల్ ప్రొవైడ్ బైనోక్యులర్స్ అండ్ ఆల్సో 1 బర్డ్ గైడ్ విల్ అసిస్ట్. సో జనరలీ పక్షులు మైగ్రేటరీ బర్డ్ టైమ్ లో మనకి పక్షులు ఎక్కువ ఉంటాయి. జనరల్ గా ఈ లోకల్ గా ఇక్కడ ఏంటంటే, విలేజెస్ లోకల్ గా పక్షులు వచ్చాయంటే అది మంచిదని నమ్ముతారు. దే బిలీవ్ దీస్ ఆర్ సెలెస్టియల్ బర్డ్స్. అంటే పక్షులు వచ్చాయి అంటే మనకి రెయిన్స్ బాగా వస్తాయి. సో రెయిన్స్ బాగా వస్తే పంట బాగా పండుతుంది అని నమ్ముతారు. జనరల్ గా లోకల్ విలేజర్స్ అయితే ప్రొటెక్ట్ చేస్తారు. బట్ మీరు అన్నట్టు ఇలాంటివి ఏమైనా డిస్టర్బ్ చేయాలి అంటే కొంచెం బయట నుంచి వచ్చిన వాళ్ళు, పక్షుల గురించి ఎక్కువ మనకి తెలియని వాళ్ళు అలా చేస్తుంటారు. సో మాకేంటంటే స్టాఫ్ కంటిన్యూస్ గా పెట్రోలింగ్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళకి ఇప్పుడు డిఫరెంట్ విలేజెస్ లో కూడా ఎవరైతే మనకి వాలంటీర్స్ గా మనకి సపోర్ట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో ఏదైతే బర్డ్స్ ని టీజింగ్ అట్లాగా ఏమైనా చేస్తే మాత్రం మేము వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారము కేసెస్ బుక్ చేస్తాము. అదే విధంగా మేము ప్రొటెక్షన్ కూడా చేస్తాము. నేలపట్టు, యాక్చువల్ గా నేలపట్టు విలేజ్ ఏదైతే ఉందో, ఆ విలేజ్ పక్షుల్ని ముందు నుంచి, అంటే తరతరాలుగా పక్షులు వచ్చాయి అంటే వాళ్ళకి మంచి జరుగుతుంది. ఎందుకంటే ఆ పక్షులు నేలపట్టు ట్యాంక్ లో ఆ పక్షులు గొయ్యాన ఉంటది, అంటే దాని డ్రాపింగ్స్ ఆ నీళ్లలో కలిసి వాళ్ళ పంటలకి వెళ్ళడం వల్ల వాళ్ళకి పంట బాగా పండుతుంది. అది న్యాచురల్ ఫెర్టిలైజర్ కింద యాడ్ చేస్తుంది. సో దాని వల్ల వాళ్ళకి పంట బాగా పండుతుంది, పక్షులు వస్తే మంచిదని నమ్ముతారు. అదే విధంగా ఇక్కడ పులికాట్లో ఏంటంటే, పులికాట్లో మనకి ఇక్కడ నెస్టింగ్ అట్లా ఏం లేదు, అది ఓన్లీ ఫీడింగ్ పర్పస్ కోసం. సో ఫీడింగ్ పర్పస్ కి వచ్చిన పక్షుల్ని, ఇప్పుడు పక్షులు వచ్చాయంటే మా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం గ్రామస్తులు, అదే విధంగా మంచిది అని నమ్ముతారు. కొన్ని ఏదైతే మనకి 2001-2 మొదలైందో అదే వాళ్ళకి పక్షుల పండగ. సో ఆ టైంలో ఒక జూబిలియంట్ ఎన్వైరన్మెంట్, ఒక సెలబ్రేటరీ మోడ్ అలాగా ఉంటుంది అనమాట. ఈ ఇయర్ మేము ఫ్లెమింగో ఫెస్టివల్ లో ఒక ఫిలిం కూడా రిలీజ్ చేసాం, మన లేక్ మొత్తం, లేక్ ఇకోసిస్టమ్ చూపిస్తూ. అదే విధంగా ఫిషర్మెన్, విలేజర్స్ ఎలాగ అంటే ఇన్ కోఆర్డినేషన్, తర్వాత పక్షులు మనుషులు ఇంటర్ఫెరెన్స్ ఎక్కువ లేకుండా ఎలాగ మింగిల్ అయి ఉంటున్నారో కూడా దానిలో డిపిక్ట్ చేసాం. సో ఫిషర్మెన్ ఇక్కడ మనకి ఓన్లీ లైక్ ట్రెడిషనల్ ఫిషింగ్ మాత్రమే అలో చేస్తాం. ఏదైతే మామూలుగా ఫిషర్మెన్ వెళ్ళి ఫిష్ చేస్తుంటారో అవే అలో చేస్తాము. సో వాళ్ళు పక్షులతో పాటు ఎలాగ మమేకమై జీవిస్తున్నారు అన్నది కూడా. సో లేక్ డే అనేది ఇప్పుడు మనకి ఎన్వైరన్మెంటల్ డేస్ మనకి గవర్నమెంట్ డిక్లేర్ చేస్తుంటది. ఆ గవర్నమెంట్ క్యాలెండర్ ప్రకారం మేము డిఫరెంట్ ఎన్వైరన్మెంటల్ డేస్ ని సెలబ్రేట్ చేస్తాం. ఏదైనా సరే, లైక్ వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే, తర్వాత వరల్డ్ వెట్లాండ్ డే, ఇలాంటివి మన వరల్డ్ లేక్ డే కూడా, ఇవన్నీ కూడా మనకి అవేర్నెస్ పెంపొందించడానికి క్రియేట్ చేస్తాం. అవేర్నెస్ ఏంటంటే, ఆ రోజు మనం ప్రత్యేకంగా స్కూల్ చిల్డ్రన్ లేదా కాలేజ్ చిల్డ్రన్ తో
వాళ్ళకి ఏమైనా కాంపిటీషన్స్ కండక్ట్ చేయడము, లేదు అంటే వాళ్ళకి ఒక చిన్న ఇంట్రెస్టింగ్ క్విజ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడము, ఇలాంటివి కండక్ట్ చేసి జనరలీ ఆ రోజు మనం ఇచ్చే ఏదైనా ఒక మెటీరియల్ కానీ వాళ్ళకి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ చేసి వాళ్ళకి ఒక అవగాహన కల్పి

0: నేర్పించడం. సో వాళ్ళకి అసలు అది ఏంటి అనేది తెలిస్తేనే వాళ్ళు నెక్స్ట్ దాని మీద ఏమైనా ఇంట్రెస్టింగ్ గా తెలుసుకోవడానికి, దాని మీద ఒక దృష్టి పెట్టడానికి ఉంటుందని అవేర్నెస్. సో అదే విధంగా ఇక్కడ లోకల్ విలేజర్స్ కూడా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం. కాలేజ్ చిల్డ్రన్ లోకల్ విలేజర్స్ కూడా ఈ మనకి ఏవైతే ఈ బర్డ్స్ ఉన్నాయి, తర్వాత డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిష్ ఉంది, ఆ ఫిష్ వల్ల ఈ బర్డ్ కి ఎలాగ ఫీడింగ్ కి హెల్ప్ చేస్తుంది, అదే విధంగా మనకి ఒక స్పీసీస్ అందులో ఇప్పుడు ఏదైనా స్పీసీస్ మనం ఎరాడికేట్ చేస్తున్నాం అంటే ఎవరైనా ఎక్కువ ఫిషింగ్ అవే స్పీసీస్ చేస్తున్నారు, ఆ స్పీసీస్ తగ్గిపోతే దాని వల్ల ఎలాగ ఇంపాక్ట్, నెగటివ్ ఇంపాక్ట్ మనకి పక్షుల మీద, ఇకో సిస్టమ్ మీద ఎలా పడుతుంది అని చెప్పి అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. వైల్డ్ లైఫ్ డిఎఫ్ఓగా యాక్చువల్ గా ఇక్కడికి వచ్చిన తర్వాత నేను పక్షుల గురించి ఎక్కువ తెలుసుకున్నాను. ఫారెస్ట్ ఆఫీసర్స్ మేము, సో మాకు ఎక్కడ పోస్టింగ్ వేస్తే అక్కడ వర్క్ చేస్తాం. మాకు ఫారెస్ట్ లో డిఫరెంట్ కైండ్స్ లైక్ టెరిటోరియల్ డిఎఫ్ఓ, సోషల్ ఫారెస్ట్ డిఎఫ్ఓ, అదే విధంగా వైల్డ్ లైఫ్ డిఎఫ్ఓ పోస్ట్స్. ఐఎమ్ నాట్ వైల్డ్ లైఫ్ ట్రైన్డ్ బట్ మాకు ట్రైనింగ్ లో వైల్డ్ లైఫ్, తర్వాత అదే విధంగా లా ఇవన్నీ కూడా నేర్పిస్తారు. ఇక్కడ వైల్డ్ లైఫ్ డిఎఫ్ఓగా వచ్చిన తర్వాత మాకు ఎలా అంటే, ఐఎమ్ థింకింగ్ మోర్ అబౌట్ బర్డ్స్ బయోడైవర్సిటీ, వాటిని ఏ విధంగా మనం రక్షించాలి, వాటిని ఏ విధంగా మనము ఇంకా ఎక్కువ స్పీసీస్, అంటే ఇప్పుడు మనకి ఫ్లెమింగోస్ వస్తున్నాయి, ఫ్లెమింగోస్ కూడా ఇప్పుడు ఫీడ్ కోసం వస్తున్నాయి, సో అవి ఏ మంత్ లో, ఇప్పుడు అక్టోబర్ మంత్ లో ఏ ఏరియాస్ లో ఎక్కడ ఉన్నాయి, సో ఇట్లా అనమాట. అంటే ఒక ఏదైనా కన్జర్వేషన్ చేయాలంటే మనకి ఇన్ఫర్మేషన్ ఉండాలి. సో ఇవన్నీ నేను ఇక్కడ వైల్డ్ లైఫ్ డిఎఫ్ఓగా చేస్తున్న తర్వాతే ఓకే, మనకి బర్డ్ బిహేవియర్, తర్వాత బర్డ్ హ్యాబిట్స్ ఇలాంటివి డిఫరెంట్ కైండ్ ఇంకా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. అదే విధంగా ఎక్కువ కన్జర్వేషన్ మీద దృష్టి పెట్టడం జరిగింది. ఈ వైల్డ్ లైఫ్ వచ్చేసరికి మనకి ఎలా ఉంటుంది, ఫారెస్ట్ మామూలుగా ఫారెస్ట్ అంటే మనకి టెరిటోరియల్ ఫారెస్ట్ ఆఫీసర్ అంటే మెయిన్ ప్రొటెక్షన్ చూసుకుంటారు, అదే విధంగా మనకి ఫారెస్ట్ యాక్ట్స్ అవన్నీ అప్లై అవుతాయి. సో వైల్డ్ లైఫ్ అనేసరికి ఈవెన్ దో మాకు ఫర్ సపోజ్ వేరే దగ్గర స్నేక్ ఎక్కడ వచ్చింది, సో దట్ ఈస్ ఆల్సో ఈవెన్ దో మా ఫారెస్ట్ కాదు, బట్ వైల్డ్ లైఫ్ అనేది ఎక్కడ ఉన్నా సరే వీ విల్ బి ఇన్వాల్వ్డ్ అండ్ వీ విల్ రెగ్యులేట్. ఆ విధంగా చూస్తే నాకు ఇది చాలా మంచి ఎక్స్పోజర్ ఇచ్చింది. ఈ ఏరియా మేనేజ్ చేయడమే కాకుండా నేను చాలా కొత్తవి నేర్చుకుంటున్నాను, విచ్ విల్ హెల్ప్ ఇన్ మోర్ ఇన్ మై లేటర్ కెరియర్. మామూలుగా మేము డిపార్ట్మెంట్ లోకి రాకముందు మనం బయటకు వెళ్ళామంటే జనరల్ గా మోస్ట్లీ ఏమైనా చూస్తే చెట్లు చూస్తాం, పూలు చూస్తాం అంతే. బట్ మనకి ఇప్పుడు డిపార్ట్మెంట్ లోకి వచ్చిన తర్వాత వైల్డ్ లైఫ్ గురించి కొంచెం ఇంట్రెస్ట్ స్టార్ట్ అయిన తర్వాత, నేర్చుకున్న తర్వాత వివిల్ ఇప్పుడు మనం రోడ్ మీద మనం ఫీల్డ్ కి వెళ్తూ ఉంటే కూడా మనకి ఇప్పుడు కొన్ని పొలాలు చూస్తాం, పొలాల మీద డిఫరెంట్ కైండ్ ఆఫ్ పక్షులు ఉంటాయి, అదే విధంగా ఇప్పుడు ఫారెస్ట్ ఏరియా లోపలికి వెళ్తే డిఫరెంట్ కైండ్ ఆఫ్ పక్షులు ఉంటాయి. నెక్స్ట్ ఫారెస్ట్ లో నడిచేటప్పుడు అక్కడ కొన్ని లైక్ చిన్న చిన్న యానిమల్స్ ఏవైతే ఉన్నాయో లైక్ స్పాటెడ్ డేర్స్ గానీ, తర్వాత ఇక్కడ ఉన్న చిన్న జింకలు నక్కలు ఇలాంటివి ఫుట్ ప్రింట్స్ ఉంటాయి, ఆ ఫుట్ ప్రింట్స్ ను అబ్జర్వ్ చేయడము. సమ్మర్ మంత్స్ లో ఫారెస్ట్ ఏరియాస్ లో ఏవైనా వాటర్ హోల్స్ క్రియేట్ చేయాలా లేదా సాల్ట్ లిక్స్ పెట్టాలా, సో ఇదంతా వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అనమాట. అంటే ఫారెస్ట్ లోపల ఉన్న వైల్డ్ లైఫ్ ఏ విధంగా దానికి కావలసిన నీడ, అదే విధంగా ఫుడ్, వాటర్ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయా లేవా అన్నది మేము వైల్డ్ లైఫ్ గా మేము ఎక్కువ ఆలోచిస్తాము. దాని మీదే మేము ఉన్న మా స్కీమ్స్ అన్ని కూడా ఈ హ్యాబిటెట్ ఇంప్రూవ్మెంట్, ఇకో టూరిజం, సో వాటిలో ఏమి బెటర్ గా చేయగలమని. ఫ్లెమింగో ఫెస్టివల్ ఇక్కడికి నేను లాస్ట్ మంత్ అక్టోబర్ లో జాయిన్ అయ్యాను. అక్టోబర్ నుంచి కూడా మేము వచ్చిన తర్వాత ఇమీడియట్ గా ఫ్లెమింగో ఫెస్టివల్ టేకప్ చేసాము. సో ఇట్ టుక్ అరౌండ్ 1 మంత్ ప్రిపరేషన్ టైం సరిపోయింది. తర్వాత జనవరిలో జరిగిన తర్వాత మీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మనకి అప్రిషియేట్ చేశారు, అదే విధంగా మనకి ఫ్లెమింగో ఫెస్టివల్ ట్రాఫీస్ కూడా ప్రొవైడ్ చేశారు డిపార్ట్మెంట్ కి, ఎస్పెషల్లీ డిపార్ట్మెంట్ కి. ఎందుకంటే మనం ఏదైతే మనం ఫిలిం రిలీజ్ చేసామో ఫెస్టివల్ టైంలో, ఆ రోజు మనకి అక్కడ ఉన్న కలెక్టర్ గారు కానీ మినిస్టర్ గారు కానీ వాళ్ళు అప్పుడు చెప్పారనమాట, ఇప్పుడు మనం ఫెస్టివల్ అనగానే మనం ఇక్కడ ఈ స్టాల్స్ అన్ని పెట్టుకున్నాము, పేరు ఉంది కానీ దాన్ని యాక్చువల్ గా మనం చూసి ఫీల్ అయితేనే వైల్డ్ లైఫ్ కోసం మనం చేస్తున్నాం, ఏదైతే పక్షుల కోసం చేస్తున్నామో పక్షులకి ఏం చేయగలం అన్నది చూడాలి అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యారు. అదే విధంగా మనకి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి, మాకు మా పై అధికారుల నుంచి కూడా మంచి ప్రశంసలు వచ్చాయి. తర్వాత కూడా ఏ విధంగా ఇప్పుడు ఆలివ్ రిడ్లీ టర్టిల్ సీజన్ ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నాము, మనకి చేసే ఎఫర్ట్స్ కి అదే విధంగా గుర్తింపు వచ్చింది. సో ఇక్కడికి జాయిన్ అయిన తర్వాత ఐ రిసీవ్డ్ లాట్ ఆఫ్ అప్రిషియేషన్.
1: ప్రపంచ సరస్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యావరణ సమతుల్యతకు సరస్సుల ఆవశ్యకత,

పక్షులకు ఆవాసాలుగా మారిన సరస్సుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలు మొదలగు అంశాలపై సూళ్లూరుపేట డివిజన్ తిరుపతి జిల్లా అటవీ సంరక్షణాధికారిని హారిక గారి ప్రసంగం ఇప్పటి వరకు విన్నారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

మనం పాటల పల్లకి, మరి పాటల పల్లకిలో బ్రహ్మోత్సవం మూవీ నుంచి వచ్చింది కదా సాంగ్ కావాలంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు యలపంచల నుంచి సాయి. మీకోసం ఈ పాట.

0: మీరు HIV బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖ వ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: పాటల పల్లకీలో లేటెస్ట్ తెలుగు సాంగ్స్ని మీ పేరుపై వినాలి అనుకుంటే మీ ఫేవరెట్ తెలుగు సాంగ్ మూవీ నేమ్తో పాటు మీ పేరు అండ్ ప్లేస్ని కూడా క్లియర్గా మెన్షన్ చేసి 6304767436 నెంబర్కి వాట్సాప్ చేసేయండి.

పాటల పల్లకీలో నెక్స్ట్ రిక్వెస్ట్, 2000లో వచ్చినటువంటి తెలుగు చిత్రం గాయత్రి ఫిలిమ్స్ పతాకంపై శరత్ దర్శకత్వంలో ఎంఎస్ రెడ్డి గారు నిర్మించినటువంటి సినిమా వంశోద్ధారకుడు. నందమూరి బాలకృష్ణ, రమ్యకృష్ణ, సాక్షి శివానంద్, కృష్ణం రాజు గారు ప్రధాన పాత్రలు పోషించారన్నమాట. మరి ఈ మూవీకి కోటి గారు సంగీతం అందించారంటండి. ఈ మూవీ నుంచి కొండపల్లి బొమ్మ సాంగ్ కావాలి, ప్లీజ్ మా కోసం ప్లే చేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు రమ్య, నాని, కృష్ణ, రాము, రమణ, శివ, శ్రీను, లక్ష్మీదేవి. మీ కార్ షెడ్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు మీ అందరి కోసం ఈ పాట.

మాస్ మహరాజ్ రవితేజ గారు నటించినటువంటి సినిమా కృష్ణ. ఈ మూవీ నుంచి తూ మేరా జిల్ జిల్ సాంగ్ కావాలంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. కుమార్ చంద్రిక, రామ్ చరణ్, దిలీప్, ముచ్చిరాజుపాలెం, రెడ్డివేది రామాలయం ఎన్నిటి నుంచి మా సాంగ్ ప్లే చేయండి ప్లీజ్ అంటున్నారు. మీకోసం మీరు అడిగినటువంటి ఈ పాట విని ఎంజాయ్ చేయండి. వింటూనే ఉండండి 102 FM రెయిన్బో సాగరిక.

ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనే తెరపై చాలా చక్కగా ఎమోషనల్గా చూపించినటువంటి సినిమా యువరాజ్. యువరాజ్ మూవీ నుంచి తొలి వాలుపే సాంగ్ కావాలంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు అనంతపూర్ నుంచి మహేష్ గారు. మీకోసం ఈ పాట.

దేశభక్తి భావం మెండుగా కలిగి మన అందరం ఒక్కటే అనేటటువంటి ఒక మంచి ఉద్దేశంతో ప్రజలందరిలోనూ చైతన్యం కలిగించాలనేటటువంటి ఒక మంచి ఉద్దేశంతో తీసినటువంటి సినిమా ఖడ్గం. ఈ మూవీకి కృష్ణవంశీ గారు దర్శకత్వం వహించారన్నమాట. మరి ఈ మూవీ నుంచి అల్లరి అల్లరి సాంగ్ కావాలంటూ రిక్వెస్ట్ చేసిన వారు సతీష్ సుగుణ ఓల్డ్ డైరీ ఫామ్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు మీకోసం ఈ పాట.

పల్లకీలో చాలా చాలా చాలా రిక్వెస్ట్లు వచ్చాయి, కానీ పాటల పల్లకీలో ఎవరి రిక్వెస్ట్ ఏదైనా ఆ పాట ప్లే చేయలేనట్లయితే, నెక్స్ట్ మధురిమలో మీరు సాంగ్స్ రిక్వెస్ట్ చేసే ఆప్షన్ ఉంది కాబట్టి అందులో తప్పకుండా మీ పేర్లు చదివే ప్రయత్నం అయితే నేను చేస్తానన్నమాట. మరి ఫస్ట్ పాటల పల్లకీలో లాస్ట్ సాంగ్ వచ్చేసి ఆహా మూవీ నుంచి సాంగ్ కావాలంటూ రిక్వెస్ట్ చేస్తున్న వారు రమణ గారు మద్దెలపాల నుంచి మీకోసం ఈ పాట

ఒక మంచి సాంగ్ తర్వాత స్వాతి వాయిస్లో 100%లో మూవీ నుంచి ఏ స్క్వేర్ బి స్క్వేర్ అంటూ ఒక చిన్న పాటతో ఈ ప్రోగ్రామ్ని ఇక్కడితో కన్క్లూడ్ చేసేస్తున్నాం. వింటూ ఉండండి, వింటూ ఎంజాయ్ చేయండి. 102 FM రెయిన్బో సాగరిక.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది అలరించి గిరటం, ఆలకించు, ఆనందించు, అందరికి పంచు. మనమున మధురిమ. మరి మధురిమలో ఆ పాత మధురాల్లో నేను ఒక 5 పాటలు తీసుకొచ్చాను మీకోసం. 5 పాటలు కూడా నేను ప్లే చేసి మీకు వినిపిస్తానన్నమాట. ఆ తర్వాత మీరు చక్కగా అందులో మీ నెంబర్, మీ ఆప్షన్ ఏదైతే అది ఆ నెంబర్ని మీరు చూస్ చేసుకొని నాకు కనుక మీ పేరు మీ ప్లేస్తో క్లియర్గా మెన్షన్ చేసి వాట్సాప్ చేసినట్లయితే మేము ఆ పాటని ప్లే చేయడానికి రెడీగా ఉన్నామన్నమాట. సో మరి ఫస్ట్ సాంగ్స్ చక్కగా వినేద్దాము.

0: బట్టి విక్రమార్క మూవీ నుంచి ఓ నీల రాజా ఈ పాట మధురిమలో 1వ నెంబర్లో ఉంది. మరి 2వ నెంబర్లో ఏ పాట ఉంది?
1: ఆకాశమా

0: కిరాయి కోటిగాడు మూవీ నుంచి ఇది సాంగ్ నెంబర్ 4లో ఉంది. మరి ఆప్షన్ 5, సాంగ్ నెంబర్ 5లో ఉన్న సాంగ్
1: మనం

అదనమాట విషయం. మరి సాంగ్ నెంబర్ 5లో ఉన్నది ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య మూవీ నుంచి టైటిల్ సాంగ్ అనమాట. సో మొత్తం 5 పాటలు చక్కగా వినేశారు కాబట్టి ఇందులో మీ ఫేవరెట్ సాంగ్ ఏదైనా ఉంటే ఆ సాంగ్ నెంబర్తో పాటు మీ పేరు ప్రాంతాన్ని కూడా క్లియర్గా మెన్షన్ చేసి వాట్సాప్ చేసేయండి.

మాధురి మాలో నంబర్1 సాంగ్ కావాలంటూ రిక్వెస్ట్ చేస్తున్న వారు కాకినాడ జిల్లా పాతకొట్ట నుంచి పలక సత్యనారాయణ కృష్ణకుమార్ది కృష్ణకుమారి అండ్ ఫ్యామిలీ. నెక్స్ట్ సాంగ్ నెంబర్1 కావాలంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు ధోనిపూడి నాగ సౌజన్య. అజయ్ బాబు ధీరేంద్ర మహిర్ బెంగళూరు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. అలానే ఒకటో పాట మా కోసం ప్లే చేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా మునగపాక నుంచి అడారి నాగేశ్వరరావు మంగరత్న నిరేష నిర్మల కార్తిక్ రిక్వెస్ట్ చేస్తున్నారు. అలానే సాంగ్ నెంబర్1 కావాలి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు పవన్ గోపాల్ సహస్ర కాజీ తాడేపల్లిగూడెం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. అలానే మా కోసం ఆప్షన్ 1 వినిపించండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమోజు వెంకటాచారి.

వరలక్ష్మి కృష్ణమ్మ మధు రవి నవీన్ రాధిక త్రిలోక్ శ్రీరామదాసు కృపాచారి అనితా సాయి వర్షిత్ సాయి రిక్విత్ రిక్వెస్ట్ చేస్తున్నారు. అలానే సాంగ్ నెంబర్ 1 కావాలి అంటూ ముసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ మెర్సీ విజయ రోజా శిరీష ఓంకర్ లక్ష్మీ నరసింహ యాదవజీ సక్కుబాయి సోనిక లక్ష్మీ వర్మ లడ్డూబాయ్ లడ్డూబాబా ముసాపేట నరేష్ మరియు గ్రామ ప్రజలు. మధురిమలో సాంగ్ నెంబర్ 1 కావాలంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు చింతలపూడి రాంబాబు కాకి అప్పారావు చెంగలరావుపేట తుమ్మలపల్లి వారు. ఇది సాంగ్ నెంబర్ 1 కావాలి అంటూ రిక్వెస్ట్ చేస్తున్న వారు నల్గొండ జిల్లా చందపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి. ఆల్రెడీ చదివేశాం కదండి నేమ్స్, ఒక్క నెంబర్తో ఒకే నెంబర్తో రిక్వెస్ట్ చేయండి ప్లీజ్. సో సాంగ్ నెంబర్ 1 కావాలంటే రిక్వెస్ట్ చేస్తున్నారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకీరాజ్. అండి సాంగ్ నెంబర్ 1 కావాలి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు వీరా కనకారావు పార్వతి. మీ అందరి కోసం సాంగ్ నెంబర్ 1లో ఉన్న సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఇంకా ఎవరికైనా సాంగ్ నెంబర్ 1 కావాలి అని ఇంకా రిక్వెస్ట్లు వస్తున్నాయి. అయ్యి కొవ్వూరు సత్యరెడ్డి పసలపూడి నుంచి, అలానే వనపర్తి జిల్లా ఆత్మకూరు నుంచి డి గోవర్ధన్రావు ఇందిరాబాయ్ భానుప్రకాష్ నవ్య లక్కీ మీరాబాయ్ మోతిబాయ్ రిక్వెస్ట్ చేస్తున్నారు. అండ్ అలానే మీ అందరి కోసం కూడా సాంగ్ నెంబర్ 1 వచ్చేస్తుంది, విని ఎంజాయ్ చేయండి. వింటూనే ఉండండి 102 FM రెయిన్బో సాగరిక.

సాంగ్ నెంబర్ 3 కోసం చాలా రిక్వెస్ట్లు వచ్చేస్తున్నాయి. వారు సాంగ్ నెంబర్ 3 కావాలంటే రిక్వెస్ట్ చేస్తున్నారు. డిఎస్ఎన్ మూర్తి గారు ఇసుకతోట నుంచి, అండ్ అలానే సాంగ్ నెంబర్ 3 కావాలంటే రిక్వెస్ట్ చేస్తున్నారు. యాక శ్రీనివాసరావు లక్ష్మి రామలక్ష్మి జంగారెడ్డిగూడ నుంచి. అలానే సాంగ్ నెంబర్ 3 ఏలూరు జిల్లా భీముడోలు నుంచి మంచం నాగు జాహ్నవి ధనుంజయ. అలానే మొదటి పాట వేయమంటున్నారండి గొల్లలపాల నుండి నూకాల కొండబాబు, వరలక్ష్మి సత్యం మనీష. మొదటి పాట ఆల్రెడీ ప్లే చేసేసాం కాబట్టి మీ నేమ్స్ కూడా నేను చదివేస్తున్నాను. మాకోసం ఏదైనా ఒక పాట అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు శ్రీను నారా గారు డాబా గార్డెన్స్ ఈశ్వర్రావు జగన్నాథపురం నుంచి. ఒకటో పాట ప్లే చేయమని చెప్తున్నారు సత్యనారాయణ చిరంజీవి సాయిబాబా అనపర్తి నుంచి. మీ పేరుపై నేను సాంగ్ నెంబర్ 3 ప్లే చేస్తున్నానండి. ఆల్రెడీ సాంగ్ నెంబర్ 1 ప్లే అయిపోయింది. నమస్తే అండి. ఐదో పాట, సో సాంగ్ నెంబర్ 3 రిక్వెస్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా రేసవానిపాలెం నుంచి శివ టైలర్ రిక్వెస్ట్ చేస్తున్నారు. అండ్ అలానే సాంగ్ నెంబర్ 3 కావాలి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు మల్లికార్జునరావు మరియు కుటుంబ సభ్యులు రాజమండ్రి నుంచి. మీ అందరి కోసం సాంగ్ నెంబర్ 3 అల్లుడు గారి మూవీ నుంచి సాంగ్ అయితే వచ్చేసింది. మీరు ఏం చేసేయండి, వింటూనే ఉండండి 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. శోభన మోహన్ బాబు జంట గారు నటించినటువంటి ఈ సినిమా.

అల్లుడు గారి మూవీ నుంచి సాంగ్ నెంబర్ 3లో ఉన్న ఈ పాటే మా పేరుపై కూడా చదవండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. టెక్కలి వలస విజయనగరం డిస్ట్రిక్ట్ నుంచి ఉమా మహేష్, అనుష, నిన్సి, లోహిత. ఇప్పుడు నెక్స్ట్ రిక్వెస్ట్ వచ్చి సాంగ్ నెంబర్ 2 వినిపించండి మా పేరుపై అంటూ కే సత్యారావు, కేఎస్ లక్ష్మి, సంతోష్ కుమార్, ప్రసన్న, అభిరామ్ తుమ్మలపల్లి నుండి రిక్వెస్ట్ చేస్తున్నారు. అండ్ అలానే సాంగ్ నెంబర్ 3 బంగారాజు, అరుణ, మహత్ కాలనీ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. విశాఖపట్నం మధురిమాలో సాంగ్ నెంబర్ 2 వినిపించండి అంటూ దైవపు గోపాలరావు, హేమలత, ఉష, టోనీ విశాఖపట్నం నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. అండ్ అలానే సాంగ్ నెంబర్ 2 వెంకట్

రమణ లక్ష్మి ఆరిల్లోవా బాలాజీ నగర్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. ప్లీజ్ ప్లే సాంగ్ నెంబర్ 2 అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు అనంతపూర్ నుంచి మహేష్ గారు. అండ్ అలానే సాంగ్ నెంబర్ 2 ప్లీజ్ మేడం అంటూ ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. అండ్ అలానే సాంగ్ నెంబర్ 2 కావాలి మేడం అంటూ చిత్తూరు జిల్లా పోతలపట్ట మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, హన్విత రిక్వెస్ట్ చేస్తున్నారు. అండ్ అలానే సాంగ్ నెంబర్ 2 కావాలండి అంటూ లక్ష్మి విశాల్ ఫ్రమ్ విశాఖపట్నం. సాంగ్ నెంబర్ 2 కావాలి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు ఉట్కూరు నారాయణపేట జిల్లా డి అరుణ, మోహన్జీ, దివ్యాబాయ్, అజయ్, శృతి రిక్వెస్ట్ చేస్తున్నారు. అండ్ అలానే ఇదే పాట మా పేరుపై కూడా వినిపించండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్న వారు సాంగ్ నెంబర్ 3 కావాలంటున్నారు నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుండి మహమూద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ ప్రత్యేక అభినందనలు అంటున్నారు. అలానే సాంగ్ నెంబర్ 2 కావాలి అంటూ కుమార్ టైలర్స్ ఎన్ఏడి జంక్షన్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. మీ అందరి కోసం వందే మాత్రం మూవీ నుంచి సాంగ్ నెంబర్ 2లో ఉన్న ఈ పాట వచ్చేస్తుంది. విని ఎంజాయ్ చేయండి, వింటూనే ఉండండి. 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక 2 ప్లే చేయండి ప్లీజ్. కేఎస్ఎన్ టైలర్స్ అనపర్తి మీకోసం కూడా ఈ సాంగ్ వచ్చేస్తుంది.

మంచి సాంగ్తో ఈ ప్రోగ్రామ్ని ఇక్కడితో కన్క్లూడ్ చేసేస్తున్న మరి ఏకచిత్ర గానంలో నేను ఏ మూవీ తీసుకొచ్చాను, ఈ పాటలు ప్లే చేయబోతున్నాను. వినటానికి రెడీగా ఉన్నారు కదా? స్టార్ట్ చేసేద్దాము ప్రోగ్రామ్ని.

ఏకచిత్ర గానంలో నేను ఏ మూవీ తీసుకొచ్చేసాను, ఏ మూవీ కోసం విషయాలు తెలుసుకుంటూ ఏ పాటలు అయితే ప్లే చేయబోతున్నాం అన్న విషయాన్ని తెలుసుకోబోయే ముందు ఒక టైటిల్ ట్రాక్తో మూవీని స్టార్ట్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసేద్దాం. చక్కగా విని ఎంజాయ్ చేయండి, వింటూనే ఉండండి 102.2 FM రెయిన్బో సాగరిక.

0: ఏంటి మ్యూజిక్లోనే గెస్ చేసేసారా ఏ మూవీ తీసుకొచ్చాను అని? ఏకచిత్ర గానంలో ఆ టైటిల్ ట్రాక్ వినే ముందు చిన్న కమర్షియల్ బ్రేక్.
1: మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాత్.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్

0: జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

నిజంగానే వారి చిందులకే చోటు ఇచ్చేసింది సిల్వర్ స్క్రీన్. శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్ పతాకంపై వివి వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ గారు నిర్మించిన సినిమా అల్లుడు సీను. ఈ సినిమా ద్వారా బెల్లంకొండ సురేష్ చిన్న కొడుకు అయినటువంటి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా పరిచయం అయ్యారు. సమంత కథానాయక అనమాట. ప్రకాష్ రాజ్, ప్రదీప్ రావత్, కన్నెగంటి బ్రహ్మానందం ముఖ్య పాత్రలు పోషించారు. మరి తమన్న ఒక స్పెషల్ సాంగ్లో కూడా కనిపించారనమాట. మిగిలిన విషయాలు కూడా మాట్లాడుకుందాం ఒక సాంగ్ తర్వాత.

అల్లరిచిల్లరిగా తిరుగుతుంటాడనమాట ఊర్లో. తన ఊర్లో ఒక సమస్య తీర్చడానికని డబ్బు కావాల్సి వస్తుంది. అంత డబ్బు మరి తనకు ఎలా వస్తుంది? ఆ డబ్బు కోసం హైదరాబాద్ వచ్చి నంబర్ 1 డాన్గా ఎదిగినటువంటి నరసింహాన్ని కలుస్తాడనమాట. నరసింహ పోలికలతోనే ఉన్న మరో వ్యక్తిని అడ్డం పెట్టుకొని సీను చేసేటటువంటి కామెడీ డ్రామా అంతా కూడా ఈ సినిమా స్టోరీ అనమాట. షార్ట్ అండ్ స్వీట్గా చాలా చక్కగా చెప్పేశాను కదా. సో ఇప్పుడైతే మీకోసం ఇదే మూవీ నుంచి మరొక పాట వచ్చేస్తుంది, విని ఎంజాయ్ చేయండి.

ఫస్ట్ సినిమా అయినప్పటికీ కూడా అతను యాక్ట్ చేసే విధానం కానీ అండ్ అతను చేసేటటువంటి డాన్సులు కానీ ఫైట్లు కానీ అన్నీ కూడా ది బెస్ట్ అనిపించుకున్నారనమాట ఫస్ట్ మూవీతోనే. అండ్ అలానే ఇందులో కామెడీ అయితే మాత్రం ఈ మూవీ ఆ కామెడీ కోసమే చాలామంది ఇష్టంగా చూసారంట ఈ మూవీని. అండ్ అలానే ఈ మ్యూజిక్ ఇంకా ఇంకా బాగా చెప్పుకోవాలి, ఇంకా బెస్ట్ హిట్ అయ్యింది ఎందుకు అని అంటే మాత్రం వన్ ఆఫ్ ద రీజన్ మ్యూజిక్ కూడా. అండ్ సమంత యాక్టింగ్ కూడా ఎప్పుడు చక్కగా చిలాకీగా ఉండేటటువంటి సమంత కూడా ఆమె యాక్టింగ్ చాలా చాలా ప్లస్ అయిందనమాట ఈ మూవీకి.

అయితే మరి అల్లుడు సీను మూవీ ప్లస్ పాయింట్ల కోసం మనం మాట్లాడుకోవాలి అంటే మాత్రం, ఏది మూవీకి బాగా ప్లస్ అయిందంటే మాత్రం ఒక్కటని కాదండి, ఇతనికి ఇది

చక్కగా ఏకచిత్ర గానంలో అల్లుడు శ్రీను మూవీ విషయాలు తెలుసుకుంటూ అందులో పాటలన్నీ చక్కగా విన్నారు కదండి. సో ఒక మంచి పాటతో ఈ ప్రోగ్రాంని ఇక్కడితో కంక్లూడ్ చేసేస్తున్నాను.

మరి కాసేపట్లో హిందీలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి, వెను వెంటనే ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: floods. Meanwhile, Nepal police today said the death toll rose to 162 in the flash flood on the Bhotekoshi River that wreaked havoc across three districts yesterday, originating in Tibet. The flood devastated several towns and villages, washing away critical bridges and crippling a dozen hydropower projects. Nepal Foreign Minister Shishir Khanal told the parliament that an earthquake hit the Tibet region at 8:37 a.m. local time yesterday, and the flash floods were reported 3 minutes later, suggesting a glacial outburst due to tremors which triggered the floods. Nepal's National Disaster Risk Reduction and Management Authority said the massive flood entered the Trishuli River through the Bhotekoshi in Timore, a border town in Rasuwa district, due to the rock slide and swelling of the Lende River, situated along the Nepal-Tibet border. Prime Minister Narendra Modi spoke to his Nepalese counterpart Balendra Shah and assured him of all possible humanitarian assistance. India has dispatched the second tranche of 37.5 tons of humanitarian assistance and disaster relief material, medicines and food packets for Nepal. 9 NDRF teams have been deployed in Bihar and 1 in Uttar Pradesh to respond to any flood-like situation following the flash flood in Nepal. Addressing a press conference in New Delhi today, NDRF IG Narendra Singh Bundela said 1 NDRF team has been deployed in Kushinagar area near Gorakhpur in Uttar Pradesh. Bihar and Uttar Pradesh are on high alert after several districts in neighbouring Nepal were devastated by flash floods in the Gandak River system. Union Home Minister Amit Shah will visit Gujarat today. He will attend the 72nd convocation of Gujarat Vidyapeeth and chair a review meeting regarding preparations for the upcoming Olympic and Commonwealth Games in Ahmedabad. Union Home Minister Amit Shah will begin his day by inaugurating the newly constructed Hethni Haveli Lake at Dudhala in Amreli district. In men's cricket, India remain in a strong position in the second and final test against Sri Lanka in Colombo, despite rain threatening to disrupt the final day's play. Sri Lanka's Sonal Dinusha has brought up his half-century, and along with Kesara Nuwanta is continuing to resist India's bowling attack. Sri Lanka have taken a 116-run lead on the fifth day till lunch. And with that, we end this news bulletin.
1: మీరు ఇంతవరకు హిందీలో వార్తలు విన్నారు. ఢిల్లీ కేంద్రం నుంచి వెనువెంటనే ఆంగ్లంలో వార్తలు విన్నారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
2: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు?
3: శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
4: అట్టా చెప్పు మరి.
3: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
5: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
3: మమ్మీ నేను
5: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
6: ముఖాన మొటిమల నడుగులో తామరా
7: సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
8: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: మధుమంజరి తెలుగు ఫిలిం సాంగ్స్లో శరత్ గారి దర్శకత్వంలో వచ్చినటువంటి సినిమా బావభావమూర్తి. కృష్ణంరాజు, జయసుధ, సుమన్, మాలశ్రీ ముఖ్య పాత్రలు పోషించినటువంటి సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం. విని ఎంజాయ్ చేయండి. వింటూనే ఉండండి 102 FM రెయిన్బో సాగరికా.

ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటలకు. సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.

జయప్రదని చూసి పాట రాశారా లేక పాటతో పాట కోసమే ఆమెని అంత అందంగా రెడీ చేశారా అనిపిస్తుంది ఈ పాట చూసినప్పుడు. విన్నప్పుడు కూడా ఎంతో వినసొంపుగా చాలా చక్కగా ఒక గుడ్ ఫీల్ వస్తుంది అన్నమాట. అలాంటి ఒక పాట మీకోసం ఇప్పుడు ప్లే చేయబోతున్నాం, తండ్రి పాపారాయుడు మూవీ నుంచి. మీరు ఎంజాయ్ చేయండి, వింటూనే ఉండండి 102.5 FM రెయిన్బో సాగరిక.

0: చక్కటి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదండి. మరి షార్ట్ బ్రేక్ అయితే రాబోతుంది, ఏమిటి అన్నది నేను చెప్పేస్తాను. అదే మీరు ఇలానే వింటూ ఉండండి, వింటూ ఎంజాయ్ చేయండి. 102 FM రెయిన్బో సాగరిక, ఇది ఆలడించే కిరటం. ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. 21వ శతాబ్దంలో ఆధునిక క్రీడా పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మధ్యప్రదేశ్ జబల్పూర్లోని వెహికల్ ఫ్యాక్టరీలో టీ సిరీస్ ట్యాంక్ ఓవర్హాల్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు శంకుస్థాపన చేస్తారు. నేపాల్లో నిన్న సంభవించిన ఆకస్మిక వరదల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా వేలాది మంది గల్లంతయ్యారు. బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఈరోజు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. 21వ శతాబ్దంలో ఆధునిక క్రీడా పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. స్పోర్ట్స్ యూనివర్సిటీల నుండి ఆధునిక శిక్షణ కేంద్రాల వరకు దేశవ్యాప్తంగా ఒక వ్యవస్థ రూపుదిద్దుకుంటోందని, దీనివల్ల ప్రతిభకు ప్రతి దశలోనూ తగిన మద్దతు లభిస్తుందని పేర్కొన్నారు. ఈరోజు ఖేలో ఇండియా డైలాగ్నుద్దేశించి మాట్లాడుతూ మోదీ, క్రీడలు కేవలం పతకాలు గెలవడానికే పరిమితం కాదని, అవి భారతదేశ క్రీడా నైపుణ్యాన్ని, యువశక్తిని వికసిత్ భారత్ నిర్మాణంలో ఒక లక్ష్యమని అన్నారు. ప్రతి జిల్లా ప్రపంచ క్రీడాపటంలో ప్రకాశించే సామర్థ్యాన్ని కలిగి ఉందని అన్నారు. క్రీడల్లో 5 నుండి 15 సంవత్సరాల వయసుగల పిల్లలను గుర్తించడం కోసం టాలెంట్ హంట్ నిర్వహిస్తామని ఎర్రకోట నుండి తాను ప్రకటించినట్టు ప్రధాని గుర్తు చేసుకున్నారు.
2: जब मैं स्पोर्ट्स की बात करता हूं तो ये केवल मेडल जीतने तक सीमित नहीं है, ये विकसित भारत के निर्माण में भारत की खेल शक्ति और भारत की युवा शक्ति को एक साथ जोड़ने का अभियान है. मैं हमेशा कहता आया हूं जो खेले वो खिले, और खेल में खिलना सिर्फ मैदान पर जीतना नहीं है, खेल में खिलना मतलब व्यक्तित्व का खिलना और देश का गौरव बढ़ाना.

ఈ కార్యక్రమంలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, క్రీడలు ఒక జాతీయ ప్రాధాన్యతగా, యువత సాధికారతకు ఒక ముఖ్యమైన సాధనంగా రూపాంతరం చెందాయన్నారు. ఫిట్ ఇండియా మూమెంట్, సండే ఆన్ సైకిల్ వంటి కార్యక్రమాల ద్వారా పౌరులు ఫిట్నెస్ ను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకునేలా ప్రోత్సహిస్తున్నందున భారత క్రీడా వ్యవస్థ ఇప్పుడు కేవలం మౌలిక సదుపాయాలు, పథకాలకు మించి ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. వికసిత్ భారత్ దిశగా సాగే ప్రయాణంలో దేశ యువతను క్రియాశీల భాగస్వాములుగా చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మాండవీయ వెల్లడించారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ఈరోజు జబల్పూర్లోని వెహికల్ ఫ్యాక్టరీలో టీ సిరీస్ ట్యాంక్ ఓవర్ హాల్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. రక్షణ రంగంలో జబల్పూర్ వెహికల్ ఫ్యాక్టరీకి అత్యంత కీలకమైన బాధ్యత దక్కనుంది. ఇకపై ఈ కర్మాగారం యుద్ద ట్యాంకుల మరమ్మతులు, ఓవర్ హాల్, సాంకేతిక ఆధునీకరణకు ఒక ప్రధాన కేంద్రంగా మారనుంది. ప్రస్తుతం T-72 ట్యాంకుల మరమ్మతులు చేసే ప్రధాన బాధ్యత తమిళనాడులోని ఆవడిలో ఉన్న హెవీ వెహికల్ ఫ్యాక్టరీ వద్ద ఉంది. ఈ ప్రాజెక్టు కింద తొలి దశలో ప్రతి ఏటా 12 T-72 ట్యాంకులను పూర్తిగా ఆధునీకరిస్తారు. అలాగే ట్యాంకుల నిర్వహణ, మరమ్మతులు, పరీక్షల కోసం జబల్పూర్ వెహికల్ ఫ్యాక్టరీలో ఒక ఆధునిక ప్లాంట్ టెస్టింగ్ ట్రాక్ను కూడా అభివృద్ది చేస్తారు. వచ్చే నెల 12-13 తేదీల్లో న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ శిఖరాగ్ర సమావేశానికి బ్రిక్స్ సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాల అధినేతలు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరవుతారు. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం కొనసాగుతోంది. పరస్పర ప్రాముఖ్యత గల ప్రపంచ ప్రాంతీయ అంశాలపై తమ అభిప్రాయాలు వారు పంచుకుంటారు. జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ JNPT ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న నౌకాశ్రయంగా అవతరించిందని కేంద్ర నౌకాశ్రయాలు, షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ చెప్పారు. 2026 మొదటి అర్ధభాగంలో నౌకా రవాణాలో 13.6% వృద్దిని నమోదు చేస్తూ ఈ పోర్ట్ ప్రపంచవ్యాప్తంగా 21వ స్థానానికి చేరుకుందని తెలిపారు. ప్రపంచంలోని టాప్ 30 పోర్టుల్లో వృద్దిపరంగా ఈ పోర్ట్ మిగతా అన్ని పోర్టులకు మెరుగ్గా ఉందని పేర్కొన్నారు. గత 12 సంవత్సరాల్లో అంతర్జాతీయ ర్యాంకింగ్స్లో అసలు స్థానమే లేని స్థాయి నుంచి భారతదేశ సముద్ర రంగం ఒక ప్రముఖ పోర్టుగా ఎదుగుతూ సరికొత్త మైలురాళ్లను సాధించిందని సోనోవాల్ వెల్లడించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్లో పర్యటిస్తారు. అమ్రేలీ జిల్లాలోని హేత్నీ హవేలీ సరస్సును ప్రారంభిస్తారు. గుజరాత్ విద్యాపీఠం 72వ స్నాతకోత్సవానికి హాజరవుతారు. అహ్మదాబాద్లో జరగనున్న ఒలింపిక్స్, కామన్వెల్త్ క్రీడల ఏర్పాట్లపై సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. థాల్తేజ్లో ఆర్వీ పటేల్ ఫార్మినోవా అవార్డ్స్ 2026 కార్యక్రమానికి హాజరవుతారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేపాల్ టిబెట్ సరిహద్దు ప్రాంతాలను వరద ముంచెత్తడంతో వేలాది మంది గల్లంతుకాగా, వారిలో దాదాపు 300 మంది భారతీయ పర్యాటకులు కూడా ఉన్నట్టు నేపాల్ విదేశీ వ్యవహారాల మంత్రి శిశిర్ ఖనాల్ తెలిపారు. రసువా ప్రాంతంలో సంభవించిన ఈ వరదల్లో 160 మంది మరణించారని, వేలాది మంది ఆచూకీ తెలియకుండా పోయిందని ఖనాల్ ధృవీకరించారు. మరోవైపు 3 జిల్లాలను అతలాకుతలం చేసిన భొటేకోషి నది ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 162 పెరిగిందని నేపాల్ పోలీసులు తెలిపారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు, గండక్ నదిలో నీటిమట్టం అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉన్నందువల్ల బీహార్ ప్రభుత్వం వరదల ముందస్తు సన్నద్దతను ముమ్మరం చేసింది. రాష్ట్రంలోని 6 జిల్లాలు పశ్చిమ చంపారణ్, తూర్పు చంపారణ్, గోపాల్గంజ్, సరన్, ముజఫర్పూర్, వైశాలిల్లో గండక్ నదీ పరివాహక ప్రాంతంపై ప్రత్యేక నిఘా ఉంచారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సీతామడి, షయోహార్, ఇతర జిల్లాల కలెక్టర్లను

0: వేసించారు. పశ్చిమ చంపారణ్లోని బగాహా, వైశాలి జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా అధికారులు సూచించారు. గండక్ నదిలో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున గోపాల్గంజ్, బెట్టియాలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల జరిగిన ప్రాణ ఆస్తి నష్టం పట్ల రాష్టపతి ద్రౌపది ముర్ము, నేపాల్ అధ్యకులు రామచంద్ర పౌడెల్ ఆ దేశ ప్రజలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విపత్తు ప్రభావిత బాధితుల కోసం నేపాల్ ప్రభుత్వం చేపట్టే సహాయ రక్షణ చర్యలకు భారత్ మద్దతు ఇచ్చేందుకు సిద్దంగా ఉందని ముర్ము పేర్కొన్నారు. ఈ ఆకస్మిక వరదల పట్ల ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ కూడా తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. భారతీయ రైల్వే వ్యవస్థ అధిక రద్దీ కలిగిన రైల్వే మార్గాలన్నింటినీ 4 లేన్లుగా మార్చే దిశగా అడుగులు వేస్తోందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దేశంలోని మొత్తం రైల్వే ట్రాఫిక్ లో దాదాపు 11,000 కిలోమీటర్ల పరిధిలోని 7 అధిక రద్దీ మార్గాలున్నాయని ఆయన తెలిపారు. ఢిల్లీ హౌరా, హౌరా చెన్నై, చెన్నై ముంబై, ముంబై ఢిల్లీ, ఢిల్లీ చెన్నై, ముంబై హౌరా, ఢిల్లీ గౌహతి అనేవి ఆ 7 రద్దీ మార్గాలు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి న్యూఢిల్లీలో ఉన్నత విద్యాశాఖ, అలాగే పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. గతంలో జారీ చేసిన ఆదేశాల పురోగతిని సమీక్షించడానికి కొనసాగుతున్న కార్యక్రమాల అమలును ఈ సమావేశంలో సమీక్షించారు. రేపటి వరకు బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, సిక్కిం రాష్ట్రాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 21వ శతాబ్దంలో ఆధునిక క్రీడా పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మధ్యప్రదేశ్ జబల్పూర్లోని వెహికల్ ఫ్యాక్టరీలో టీ సిరీస్ ట్యాంక్ ఓవర్ హాల్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు శంకుస్థాపన చేస్తారు. నేపాల్లో నిన్న సంభవించిన ఆకస్మిక వరదల్లో 100ల మంది ప్రాణాలు కోల్పోగా 1,000ల మంది గల్లంతయ్యారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: మీరు ఇంతవరకు తెలుగులో జాతీయ వార్తలు విన్నారు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

12:41 కావస్తుంది. తెలుగు ఫిలిం సాంగ్స్ వింటారు, తెలుగులో కొన్ని మంచి పాటలు మీకోసం. ఎప్పుడైనా కూడా కొడితే సిక్స్ కొట్టాలి, ఆడితే రఫ్ ఆడాలి. అలానే ఎప్పుడైనా కూడా మనకంటూ ఒక జన్మ ఇచ్చాడు కాబట్టి భగవంతుడు చరిత్రలో ఒక పేజీ కూడా ఉండాలి. చాలా మంచి ఇన్స్పిరేషనల్ సాంగ్ ఠాగూర్ మూవీ నుంచి మీకోసం. విని ఎంజాయ్ చేయండి, వింటూనే ఉండండి 102 FM రెయిన్బో సాగరిక.

పంతొమ్మిది వందల, క్షమించాలి, 2012లో తెలుగు చిత్రం, కెమెరామెన్ గంగతో రాంబాబు, పూరి జగన్నాథ్ డైరెక్షన్ అన్నమాట. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ తమన్నా

నరేంద్ర గీతామాధురి వాయిస్లో ఒక మంచి సాంగ్, తర్వాత శ్వేతమోహన్ వాయిస్లో రంగ్ దే మూవీ నుంచి రంగులే రంగులే సాంగ్ మీకోసం.

ఎన్ని జనరేషన్స్ మారినా, ఎన్ని ఇయర్స్ అయినా ఆడవాళ్ళందరికీ చాలా ఇష్టంగా పాడుకునే పాట ఒక పాట ఉంది. ఆ పాట ప్లే చేయను, విని ఎంజాయ్ చేయండి, వింటూనే ఉండండి. 102 FM రెయిన్బో సాగరిక.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి సినిమా 1995లో సుస్వాగతం. భీమనేని శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో విడుదలైంది. ఇది ఒక ప్రేమ కథా చిత్రం అయినప్పటికీ ఇందులో దేవి అని చేసినటువంటి పాత్ర ఏదైతే ఉందో అది ప్రతి ఆడపిల్లకి కూడా ఒక ఇన్స్పిరేషన్గా అనిపించింది అన్నమాట. సో అంటే లాస్ట్లో ఈ కథ ఒక కొలిక్కి రావటం పక్కన పెడితే, ముందు ఒక ఆడపిల్ల ఎలా ఉండాలి, ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కానీ ఇంట్లో మెసిలేటటువంటి ఆ విధానం కానీ ఇవన్నీ కూడా ఏ విధంగా ఉండాలన్నది చాలా చక్కగా చూపించారన్నమాట. మరి ఈ సినిమా నుంచి ఒక మంచి పాట మీకోసం.

శ్రీకాంత్ భావన నటించినటువంటి సినిమా మహాత్మా. దేశభక్తికి సంబంధించి మహాత్ముడి ఆలోచనలు ఆశయాలకి అద్దం పట్టేలా ఉండేటటువంటి ఈ సినిమా నుంచి ఒక లవ్లీ ట్రాక్ మీకోసం విని ఎంజాయ్ చేయండి. వింటూనే ఉండండి 102 FM రెయిన్బో సాగరిక.

0: రాష్ట్రంలో జాతీయ ఆరోగ్య మిషన్ అమల్లో భాగంగా 2,447.98 కోట్ల రూపాయలను మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. పల్నాడు జిల్లా రోడ్డు ప్రమాద ఘటనలో 7 మృతి చెందడం పట్ల గవర్నర్, ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రితో సహా పలువురు విచారం వ్యక్తం చేశారు. XXI శతాబ్దానికి అనుగుణంగా దేశంలో ఆధునిక క్రీడా వ్యవస్థను నిర్మించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా క్రీడా విశ్వవిద్యాలయాలు, ఆధునిక శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తూ ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రతి దశలోనూ అవసరమైన సహకారం అందించే సమగ్ర వ్యవస్థను అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. దృశ్య మాధ్యమ విధానంలో నిర్వహించిన ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి ఈ ఉదయం ప్రసంగించారు. క్రీడలు కేవలం పతకాలు సాధించడానికి మాత్రమే పరిమితం కాకుండా దేశ నిర్మాణంలో దేశ క్రీడా ప్రతిభను, యువశక్తిని ఏకం చేసే మహత్తర లక్ష్యమని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: జబ్ మే స్పోర్ట్స్ కి బాత్ కర్తా హూ తో యే కేవల్ మెడల్ జీతనే తక్ సీమిత్ నహీ హై, యే వికసిత్ భారత్ కే నిర్మాణ మే భారత్ కీ ఖేల్ శక్తి ఔర్ భారత్ కీ యువా శక్తి కో ఏక్ సాత్ జోడ్నే కా అభియాన్ హై. मैं हमेशा कहता आया हूं, जो खेले वो खिले, और खेल में खिलना सिर्फ मैदान पर जीतना नहीं है, खेल में खिलना मतलब व्यक्तित्व का खिलना और देश का गौरव बढ़ाना.
0: నేపాల్ వరదల్లో చిక్కుకున్న రాష్ట వాసులను గుర్తించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలను పర్యవేక్షించాలని సూచించారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని నేపాల్లో చిక్కుకున్న రాష్ట వాసులు, వారి కుటుంబ సభ్యులు కంట్రోల్ రూమ్

0: ను సంప్రదించవచ్చని సూచించారు. ఏపీ భవన్ కంట్రోల్ రూంలోని 011-233-8406 011-233-8708 ఫోన్ నంబర్లకు వాట్సాప్ ద్వారా సంప్రదించడానికి 9059-24101 నంబర్ను వినియోగించాలని కోరారు. రియల్ టైం గవర్నెన్స్ ద్వారా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ బాధిత యాత్రికులకు అవసరమైన సహకారం అందించాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట వద్ద ఈ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 7 మృతి చెందారు. విజయవాడ నుంచి తిరుపతి వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొంది. ప్రమాద సమయంలో ఆటోలో 15 ప్రయాణిస్తున్నారని పోలీసు అధికారులు వెల్లడించారు. మృతులు వేలూరు వాసులుగా గుర్తించారు. క్షతగాత్రులకు గుంటూరు ప్రభుత్వ సర్జన ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. ఈ ప్రమాదంపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో ఆధునిక హంగులతో రైతు బజార్ నిర్మాణ పనులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని మంత్రి ఆవిష్కరించారు. ప్రాజెక్టు నమూనా చిత్రాలను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 5 ఎకరాల విస్తీర్ణంలో అరబిందో ఫార్మా ట్రస్ట్ సీఎస్ఆర్ నిధులు 18,55,00,000 రూపాయలతో ఈ రైతు బజార్ను నిర్మించనున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. అక్టోబర్ నుంచి నూతన పింఛన్లు మంజూరు చేయనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గౌనివారిపల్లి నుంచి చెట్లమురంపల్లి వరకు 2,50,00,000 రూపాయలతో చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణానికి మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2 ఏళ్ల పాలనలో అభివృద్ది సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనలో భాగంగా రహదారులు, సీసీ డ్రైన్లు, ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రతి ఏటా డీఎస్సీ నోటిఫికేషన్ తో పాటు జాబ్ క్యాలెండర్ ను కూడా విడుదల చేస్తామని మంత్రి పేర్కొంటూ,
1: ప్రతి సంవత్సరం డీఎస్సీ ఇస్తాం, జాబ్ క్యాలెండర్లు ఇస్తాం, కొత్త పెన్షన్లు ఇస్తున్నాం, కొత్త ఇండ్లు కూడా ఇస్తున్నాం, ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా మేము తల్లికి వందనం అందజేసాం, అన్నదాత సుఖీభావం అందజేసాం, ఉచిత గ్యాస్ సిలిండర్, 70 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు మరి ఈ రోజు వాడుకుంటున్నారు, పరిశ్రమలు తీసుకొచ్చాం, ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకొచ్చాం, జలధార పోకడం వల్ల ఏ వర్షం బొట్టు కూడా వేస్ట్ కాకుండా మరి కాలువల్లో నీళ్లు పోవాలన్న ఉద్దేశంతో మరి జంగల్ క్లియరెన్స్ చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వాన్ని అనే విషయం తెలియజేస్తున్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమాల అమలుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 2,447,98,00,000 రూపాయలను మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ మొత్తంలో కేంద్రం వాటా 1,468,99,00,000 రూపాయలు కాగా, రాష్ట్రం వాటా 979,19,00,000 రూపాయలని మంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న నిధులతో రాష్ట్రం ప్రాధాన్యత క్రమంలో కార్యక్రమాలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కలిపి 1,175,03,00,000 రూపాయల నిధులు విడుదల చేసినట్లు సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో భాగంగా దృశ్య మాధ్యమ విధానంలో నిర్వహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగాన్ని తిరుపతి జిల్లాకు చెందిన విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు. తిరుపతి నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల శ్రీకాళహస్తిలో బాలికల డిగ్రీ కళాశాలలో ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. తిరుపతి జిల్లాలో ఎన్సీసీ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్న విద్యార్థులను ప్రధానమంత్రి అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థిని మల్లేశ్వరి ఆకాశవాణితో మాట్లాడుతూ,
2: మా కాలేజీ నుంచి ముగ్గురం ఖేలో ఇండియా ద్వారా సెలెక్ట్ అయ్యాము. మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు టీవీ కాంట్రాక్ట్ ద్వారా మేము ప్రధాని నరేంద్ర మోడీతో సార్తో మాట్లాడుతున్నాము. ఆయన మమ్మల్ని చాలా క్వశ్చన్లు అడిగాడు. మేము సార్తో చాలా కాంటాక్ట్ అయ్యాము. దానికి ప్రభుత్వానికి ధన్యవాదాలు.

0: ధన్యవాదాలు అండ్ ప్రధాన మోడీ గారికి ధన్యవాదాలు.
1: ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు రాష్ట ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోందని గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మంగళగిరిలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ కరువు పరిస్థితులు, వర్షాభావం వంటి అంశాలపై ఇటీవల జరిగిన శాసనసభ సమావేశాల్లో క్షుణ్ణంగా చర్చించామన్నారు. రాష్టంలో మంచినీటి అవసరాలు తీర్చేందుకు, పంటలను కాపాడుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. ప్రత్యామ్నాయ పంటల వైపు రైతుల్ని ప్రోత్సహిస్తున్నామని, రాయలసీమ ప్రాజెక్టులపై కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో 13,500 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నట్లు పేర్కొంటూ,
2: 13,500 కోట్ల రూపాయలు ఈరోజు రాయలసీమ ప్రాజెక్టుల మీద ఖర్చు పెడతా ఉన్నాం. రాయలసీమ ప్రాజెక్టులన్నీ కూడా ఈరోజు కంప్లీట్ చేయడానికి ఒక కార్యాచరణ తయారు చేసుకున్నాం. ఈరోజు మరి కుప్పానికి గాని పులివెందులకు గాని నీరు తీసుకెళ్లగలిగామంటే ఇరిగేషన్ పట్ల చిత్తశుద్ధి అనే విషయాన్ని ఈ సందర్భంగా మీరు తెలుసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రాయలసీమ రైతులకి డ్రిప్ సబ్సిడీ మళ్ళీ తిరిగి ఇవ్వగలిగాం. అలాగే వెలుగొండకి 8,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి అందులో ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇచ్చి అతి త్వరలోనే ప్రారంభించబోతున్నారు విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా.
1: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్యాహ్నం సీఆర్డీఏ అథారిటీపై సమీక్ష నిర్వహించనున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించే ఈ సమావేశంలో రాజధానిలోని ప్రభుత్వ భవనాలకు సంబంధించి భవనాల నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించడంతో పాటు కొత్తగా చేపట్టాల్సిన పనులకు ఆమోదం తెలియజేయనున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 21వ శతాబ్దానికి అనుగుణంగా దేశంలో ఆధునిక క్రీడా వ్యవస్థను నిర్మించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నేపాల్ వరదల్లో చిక్కుకున్న రాష్ట వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్టంలో జాతీయ ఆరోగ్య మిషన్ అమల్లో భాగంగా 2,447,98,00,000 రూపాయలను మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
3: మీరింతవరకు ప్రాంతీయ వార్తలు విన్నారు. విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 MHz పై మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది అలరించే కెరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. ఇప్పుడొక చిత్రగీతం వింటారు బ్రహ్మోత్సవం మూవీ నుంచి, మధురం మధురం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 MHz పై కార్యక్రమాలు వింటున్నారు. ఎఫ్ఎం రెయిన్బో సాగరిక ముత్యాల ముంగిళ్ళు.

ముత్యాల ముంగిళ్ళు గ్రామీణ స్త్రీల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో రైతు మహిళ ఉపయోగించుకోవాల్సిన గృహ విజ్ఞానం, ఈ అంశంపై గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ బి సునీత గారి ప్రసంగం వింటారు.

ఈరోజు మనము రైతు మహిళలు ఉపయోగించుకోవలసిన గృహ విజ్ఞానం గురించి తెలుసుకుందాం. ఇందులో భాగంగా మొట్టమొదటిగా ఆహారము, ఆరోగ్యం గురించి చూస్తే మన ఆరోగ్యం మనం తినే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. సరైన సమతుల ఆహారం తీసుకుంటే మన శరీరం పెరుగుదలే కాకుండా వ్యాధి నిరోధక శక్తి మరియు మానసిక పెరుగుదల కూడా బాగుంటుంది. మనం తీసుకునే ఆహారంలో తగినంత పోషక విలువలు లేనట్లయితే పోషక ఆహార లోపం వలన వచ్చే చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ముఖ్యంగా రక్తహీనత, హార్మోన్ సమస్యలు, మధుమేహము, గుండె జబ్బు, స్థూలకాయం వంటి పోషకాహార లోపంతో ముడిపడి ఉంటుంది. ఆహారం ద్వారా మనకు లభించే పోషకాలు ఏమంటే పిండి పదార్థాలు, మాంసకృత్తులు, క్రొవ్వు, విటమిన్లు, ఖనిజ లవణాలు, నీరు మరియు పీచు పదార్థము వంటివి. పోషకాహారం అనగా శరీరానికి కావలసిన పోషక పదార్థాలన్నీ తగు మోతాదులో అందించే ఆహారము అని అర్థము. మనం తీసుకున్న ఆహారంలో పోషక పదార్థాలు తగు పాళ్లలో లేనప్పుడు అనారోగ్యానికి గురి అవుతూ ఉంటాము. పెరుగుతున్న జనాభా, ఆధునీకరణ, ఉద్యోగంలో ఒత్తిడి వంటి వాటి వలన మన ఆహారపు అలవాట్లలో మార్పులు వస్తున్నాయి. ఆ ఆహారంలో సాంప్రదాయపు పద్ధతులు మానుకుని మార్కెట్లో వచ్చే కొత్త రక ఆహార పదార్థాలను సరైన అవగాహన లేకుండా కొని తినడం వలన ఎన్నో దీర్ఘకాలిక రోగాలకు గురి అవుతున్నారు. అయితే తృణధాన్యాలు, చిరుధాన్యాలు, పప్పు దినుసులు, పండ్లు, కూరగాయలు, పాలు, గుడ్లు, మాంసము, చేపలు, నూనె, ఇతర కొవ్వు పదార్థాలు, నూనె గింజలు అని వివిధ రకాలుగా ఆహార పదార్థాలు విభజించబడ్డాయి. వీటిని ఆహారంలో వైవిధ్యం కోసం 5 రకాలు ప్రతిరోజు తినడానికి ఎంపిక చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల అన్ని పోషకాలు మన శరీరానికి అందుతాయి. చిరుధాన్యాలు మనకు కావలసిన కాల్షియం, ఇనుము, పీచు పదార్థాలను విస్తృతంగా అందిస్తాయి. తాజాగా ఉన్న పాలు, కూరగాయలు తినడం ద్వారా క్యాన్సర్ వంటి రోగాలను రాకుండా జాగ్రత్త పడవచ్చును. ఆకుకూరలలో ఉన్న విటమిన్లు మరియు ఖనిజ లవణాలు మెరిసే శరీరాన్ని, చక్కని కంటి చూపుని, వ్యాధి నిరోధక శక్తిని ఇస్తాయి. గర్భిణీ స్త్రీ మరియు బాలింతలకు అదనపు

ఆహారం ఎంతో అవసరం. తృణధాన్యాలు, మొలకెత్తిన పప్పుగింజలు, పాలు, ఆకుకూరలు, గుడ్లు తినడం ద్వారా కావలసిన శక్తి పోలిక్ ఆమ్లము, ఇనుము, పీచు పదార్థంల ద్వారా లభిస్తాయి. సమతుల ఆహారం తీసుకోవడం వలన గర్భిణీ స్త్రీలలో వచ్చే మధుమేహము, మలబద్ధకము, టాక్సీమియా వంటి సమస్యల నుండి అరికట్టవచ్చును. యుక్త వయసులో ఉన్న పిల్లలు చిరుతిండ్లు తినడానికి ఇష్టపడతారు. చదువులో ఉన్న ఒత్తిడి వలన తినడానికి తగిన సమయం కేటాయించలేకపోతున్నారు. బయట దొరికే చిరుతిండ్లు తినే అలవాటు వలన టైఫాయిడ్, విరేచనాలు, ఇతర జీర్ణకోశ సంబంధిత వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంటుంది. చిన్నపిల్లల పోషక స్థాయిని పరిశీలించినట్లయితే మన దేశంలో రెండు రకాల స్థాయిలు కనిపిస్తాయి. ఒకవైపు కావలసిన పోషకాహారం అందక శక్తిహీనంగా వయసుకు తగిన ఎదుగుదల లేకుండా ఉన్న పిల్లలు కనిపిస్తారు. మరోవైపు పోషకాలు లేని ఆహారము, జంక్ ఫుడ్ తినుట వలన ఎక్కువై శరీర వ్యాయామం లేక స్థూలకాయంతో బాధపడే పిల్లలను చూస్తూ ఉంటాము. వీటిని అరికట్టాలి అంటే సమతల ఆహారం పట్ల పిల్లలకు, తల్లులకు అవగాహన కల్పించాలి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారి జాతీయ పోషణ సంస్థ ఎన్ఐఎన్ వారు కొన్ని మార్గదర్శకాలను ఇచ్చారు. ఈ మార్గదర్శకాలు మనం చేసే పనిని బట్టి, లింగ భేదమును బట్టి, ప్రత్యేక దశలో ఉన్న గర్భిణీ స్త్రీ, బాలింతలు, పిల్లలు, యుక్త వయస్కులు తగిన పరిణామంలో ఆహారం తీసుకున్నట్టుకు సహాయపడతాయి. వివిధ వయసుల వారికి ఒక రోజుకు కావలసిన సమతుల ఆహారము ఇప్పుడు తెలుసుకుందాము. 6 నుండి 12 నెలలు పసిపిల్లలు ధాన్యాలు మరియు చిరుధాన్యాలు 15 గ్రాములు మాత్రము ఒక రోజులో తీసుకోవాలి. పప్పు ధాన్యాలు 7.5 గ్రాములు, దుంపకూరలు 50 గ్రాములు, ఆకుకూరలు 25 గ్రాములు, ఇతర కాయగూరలు 25 గ్రాములు, పండ్లను 100 గ్రాములు, చక్కెర లేదా బెల్లము 10 గ్రాములు, నూనె, క్రొవ్వు పదార్థాలు 20 గ్రాములు మాత్రము మనము ఒక రోజులో పిల్లలకు పెట్టాలి. అదే 1 నుంచి 3 సంవత్సరాల చిన్న పిల్లలకు ధాన్యాలు మరియు చిరుధాన్యాలు 30 గ్రాములు, పాలు 500 మిల్లీలీటర్లు, దుంపకూరలు, ఆకుకూరలు, ఇతర కాయగూరలు 50 గ్రాములు చొప్పున ఇవ్వాలి. చక్కెర లేదా బెల్లము 15 గ్రాములు మాత్రమే మనము ఒక రోజులో ఇవ్వాలి. నూనె, క్రొవ్వులు 25 గ్రాములు ఆహారంలో పెట్టాలి. 4 నుండి 6 సంవత్సరాల పిల్లలకు ధాన్యాలు మరియు చిరుధాన్యాలు 120 గ్రాములు, పప్పు ధాన్యాలు 30 గ్రాములు, పాలు 500 మిల్లీలీటర్లు, దుంపకూరలు, ఆకుకూరలు 100 గ్రాములు, ఇతర కాయగూరలు 100 గ్రాములు, పండ్లు 100 గ్రాములు, చక్కెర లేదా బెల్లము 20 గ్రాములు, నూనె, క్రొవ్వు పదార్థాలు 25 గ్రాములు చొప్పున 4 నుండి 6 సంవత్సరాల మధ్య పిల్లల వయసు వరకు ఒక రోజుకు వారికి ఇవ్వాలి. 7 నుంచి 9 సంవత్సరముల వయసులో ఉన్న వారికి చిరుధాన్యాలు మరియు ధాన్యాలు 180 గ్రాములు, పప్పు ధాన్యాలు 60 గ్రాములు, పాలు 500 మిల్లీలీటర్లు, దుంపకూరలు 100 గ్రాములు, ఆకుకూరలు 100 గ్రాములు, ఇతర కూరగాయలు 100 గ్రాములు, పండ్లు 100 గ్రాములు, చక్కెర లేదా బెల్లము 30 గ్రాములు, నూనె లేదా క్రొవ్వులు 30 గ్రాములను ఇవ్వాలి. 10 నుంచి 12 సంవత్సరముల వయసులో ఉన్న పిల్లలకు ఒక రోజుకు కావలసిన సమతుల ఆహారము చిరుధాన్యాలు మరియు ధాన్యాలు బాలికలకు 240 గ్రాములు, బాలురకు 330 గ్రాములు ఇవ్వాలి చొప్పున ఇవ్వాలి. పప్పు ధాన్యాలు బాలికలకు 60 గ్రాములు, బాలురకు 60 గ్రాములు, పాలు బాలికలకు బాలురకు 500 మిల్లీలీటర్ల చొప్పున ఇవ్వచ్చు. దుంపకూరలు, ఆకుకూరలు 10 నుంచి 12 సంవత్సరాల వయసులో పిల్లలకు ఇవ్వవచ్చు. ఇతర కూరగాయలు 200 గ్రాములు ఇవ్వాలి. చక్కెర లేదా బెల్లము 30 గ్రాములు మాత్రమే ఇవ్వాలి. నూనె, క్రొవ్వు పదార్థాలు సంబంధించినవి బాలికలకు బాలురకు 35 గ్రాములు వారికి ఇవ్వాలి. 13 నుంచి 16 సంవత్సరముల వయసు గల బాల బాలికలకు ఒక రోజుకు కావలసిన సమతుల ఆహారము చూసుకుందాం. ఇప్పుడు ధాన్యాలు మరియు చిరుధాన్యాలు బాలికలకు 330 గ్రాములు, బాలురకు 420 గ్రాములు. పప్పు ధాన్యాలు బాలికలకు 60 గ్రాములు, బాలురకు 75 గ్రాములు.
పాలు బాలికలకు 500 మిల్లీలీటర్లు, బాలురకు 500 మిల్లీలీటర్లు, దుంపకూరలు బాలికలకు 100 గ్రాములు, బాలురకు 150 గ్రాములు, ఆకుకూరలు బాలికలకు 100 గ్రాములు, బాలురకు 100 గ్రాములు, ఇతర కూరగాయలు 200

గ్రాములు బాలికలకు బాలురకు. పండ్లు 100 గ్రాములు బాలికలకు బాలురకు. చక్కెర లేదా బెల్లము 25 గ్రాముల బాలికలకు 20 గ్రాములు బాలురకు. నూనె క్రొవ్వు పదార్థాలు బాలికలకు 40 గ్రాములు బాలురకు 45 గ్రాములు చొప్పున.

చేపలు ఇస్తే బాలికలకు బాలురకు 90 గ్రాములు ఇవ్వాలి. పాలు 500 మిల్లీలీటర్లు, దుంపకూరలు 200 గ్రాములు, ఆకుకూరలు బాలికలకు 100 గ్రాములు, బాలురకు 100 గ్రాములు. ఇతర కూరగాయలు 200 గ్రాములు బాలికలకు, బాలురకు 200 గ్రాములు. పండ్లు బాలికలకు 100 గ్రాములు, బాలురకు 100 గ్రాములు. చక్కెర లేదా బెల్లము బాలికలకు 25 గ్రాములు, బాలురకు 30 గ్రాములు చొప్పున ఇవ్వాలి. నూనె క్రొవ్వు పదార్థాలు బాలికలకు 35 గ్రాములు, బాలురకు 50 గ్రాములు. పురుషులు స్త్రీలు వారు చేయు పనులను బట్టి 3 విభాగాలుగా విభజించి వారికి ఒక రోజుకు కావలసిన సమతుల ఆహారం జాతీయ పోషణ సంస్థ NIN వారు రూపొందించారు. అవి ఏమిటి అంటే, తేలిక పనులు చేసేవారు, సాధారణ పని చేసేవారు, బరువు పనులు చేసేవారుగా విభజించారు. తేలిక పనులు అంటే ఇంటి పనులు, యంత్రాలతో చేయు వ్యవసాయ పనులు, పోస్ట్మ్యాన్, టీచర్, టైలరు, గృహిణులు, ఉద్యోగస్తులు వంట పనులు చేసేవారు తేలిక పనులు కింద చేసే ఏ కోవకు వస్తారు. సాధారణ పనులు చేసేవాళ్లు వ్యవసాయ కూలీలు, బుట్టలు అల్లేవారు, మత్స్యకారులు, తాపీ మేస్త్రులు మొదలగు పనులు చేసేవారు. బరువు పనులు చేసేవారంటే రాళ్లు కొట్టేవారు, గనులలో పనిచేసేవారు బరువు పనులు చేసేవారి కింద వస్తారు. ఇప్పుడు పురుషులలో ఒక రోజుకు కావలసిన సమతుల ఆహారము చూసుకుందాము. ధాన్యాలు మరియు చిరుధాన్యాలు. తేలిక పని చేయువారు 375 గ్రాములు తీసుకుంటే, సాధారణ పని చేయువారు 400 గ్రాములు, బరువు పని చేయువారు 450 గ్రాములు చిరుధాన్యాలు గాని ధాన్యాలు గాని తీసుకుంటారు. పప్పు ధాన్యాలు తేలిక పని చేయువారు 60 గ్రాములు, సాధారణ పని చేయువారు 80 గ్రాములు, అదే విధంగా బరువు పని చేసేవారు 90 గ్రాములు. పాలు తేలిక పని చేసేవారు 300 మిల్లీలీటర్లు, సాధారణ పని చేసేవాళ్లు కూడా 300 మిల్లీలీటర్లు, బరువు పని చేసేవారు పాలు తీసుకోవాలి. దుంపకూరలు తేలిక పని చేసేవారు 200 గ్రాములు, సాధారణ పని చేసేవారు మరియు బరువు పని చేసేవారు కూడా 200 గ్రాములు దుంపకూరలను తీసుకోవాలి. అదేవిధంగా ఆకుకూరలు తేలిక పని చేసేవారు, సాధారణ పని చేసేవారు, బరువు పని చేసేవారు 3 కూడా 100 గ్రాములు ఆకుకూరలను ఒక రోజులో తన ఆహారంలో చేర్చుకోవాలి. 100 గ్రాములు పండ్లను తీసుకోవాలి. చక్కెర లేదా బెల్లం. తేలిక పని చేయువారు 20 గ్రాములు, సాధారణ పని చేసేవారు 40 గ్రాములు, బరువు పని చేసేవారు 40 గ్రాములు. నూనె క్రొవ్వు పదార్థాలు తేలిక పని చేసేవారు 25 గ్రాములు, సాధారణ పనిచేసే పురుషులు 30 గ్రాములు, బరువు పనిచేసే పురుషులు 30 గ్రాములు చెప్పున ఆహారంలో చేర్చుకోవాలి. స్త్రీలు ఒక రోజుకు కావలసిన సమతుల ఆహారము ధాన్యాలు మరియు చిరుధాన్యాలు తేలిక పనిచేసే స్త్రీలు 330 గ్రాములు తీసుకుంటే, సాధారణ పనిచేసే స్త్రీలు 490 గ్రాములు, బరువు పనిచేసేవారు 600 గ్రాములు ధాన్యాలు చిరుధాన్యాలు తీసుకోవాలి. అదేవిధంగా తేలిక పనిచేసే వారు పప్పు ధాన్యాలు 75 గ్రాములు, సాధారణ పనిచేసేవాళ్లు 90 గ్రాములు, బరువు పనిచేసే స్త్రీలు 120 గ్రాములు పప్పు ధాన్యాలు తీసుకోవాలి. పాలు తేలిక పనిచేసేవారు 300 మిల్లీలీటర్లు, సాధారణ పనిచేసేవారు, బరువు పనిచేసేవారు కూడా 300 మిల్లీలీటర్ల పాలును తీసుకోవాలి. దుంపకూరలు తేలిక పనిచేసే స్త్రీలు 200 గ్రాములు, సాధారణ పని మరియు బరువు పని చేసే స్త్రీలు కూడా 200 గ్రాములు చొప్పున తీసుకోవాలి. ఆకుకూరలు తేలిక పని చేసిన స్త్రీలు, సాధారణ పని చేసే స్త్రీలు మరియు బరువు పని చేసే స్త్రీలు 100 గ్రాముల చొప్పున ఆకుకూరలను తీసుకోవాలి. ఇతర కూరగాయలు తేలిక పని, సాధారణ పని, బరువు పని చేసే స్త్రీలు 200 గ్రాముల చొప్పున తీసుకోవాలి. పండ్లు తేలిక పని చేసేవాళ్లు, సాధారణ పని చేసేవాళ్లు, బరువు పని చేసేవాళ్లు 100 గ్రాములు తీసుకోవాలి. చక్కెర లేదా బెల్లం. తేలిక పని చేసే స్త్రీలు 30 గ్రాములు, సాధారణ పని చేసేవాళ్లు 45 గ్రాములు, బరువు పని చేసేవాళ్లు 55 గ్రాములు. నూనె కొవ్వు పదార్థాలు తేలిక పని చేసేవాళ్లు 25 గ్రాములు, సాధారణ పని చేసేవాళ్లు 30 గ్రాములు,
బరువు పనిచేసే వాళ్ళు 40 గ్రాములు. ఈ విధంగా ఆహార మార్గదర్శకాలను విరివిగా అందరికీ అందిస్తే మంచి ఆహారపు అలవాట్లను పాటించి వ్యక్తిగత, కుటుంబ, దేశ పురోగతికి దోహదపడతాయి. ఇవి అన్నీ కూడా గ్రామీణ మహిళలు వాళ్ళ దృష్టిలో పెట్టుకుని పిల్లలకు

0: పట్టాలి. మనకి రోజుకు కావలసిన ఆహారం కాకుండా అదనపు ఆహారము పిల్లలకు అందించకూడదు. ఇప్పుడు ఆహార పదార్థంలోని పోషక విలువలు, వాటి లోపం వలన కలిగే నష్టాల గురించి తెలుసుకుందాం. పిండి పదార్థాలు, ధాన్యాలు, చిరుధాన్యాలు, చక్కెర, బెల్లము, దుంపకూరలులో ఎక్కువగా దొరుకుతాయి. వీటి వలన మన శరీరానికి శక్తిని కలుగజేస్తాయి. పిండి పదార్థాల లోపం వలన శరీరం బరువు తగ్గడము, నీరసం రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మాంసకృతులు శరీర నిర్మాణానికి, పెరుగుదలకు ఉపయోగపడతాయి. ఇవి తక్కువ లోపించడం వలన బరువు తగ్గడము, కండరాలు కలగడము, నీరు పట్టడము, రోగ నిరోధక శక్తి తగ్గడం వంటి లక్షణాలు మనలో కనిపిస్తాయి. ఇవి పప్పు దినుసులు, నూనె గింజలు, మాంసము, గుడ్లు, చేపలు, పాలు, పెరుగు వంటి వాటిల్లో ఎక్కువగా ఉంటాయి. క్రొవ్వు పదార్థాలు, ఇవి మన శక్తిని అత్యధికంగా అందించడమే కాకుండా చర్మం మృదువుగా ఉండుటకు ఉపయోగపడుతుంది. నెయ్యి, వెన్న, వివిధ నూనె వంటి వాటిల్లో లభ్యమవుతాయి. ఇవి లోపించినప్పుడు బరువు తగ్గడము, గరుకు చర్మం ఉండడం వంటి లక్షణాలు కనబడతాయి. విటమిన్ ఏ వల్ల మంచి కంటి చూపును, చర్మమును మృదుత్వంగా ఉండడము శరీరం పెరుగుదలకు, రోగ నిరోధక శక్తిని పెంపొందించుటకు ఉపయోగపడుతుంది. నెయ్యి, పాలు, పెరుగు, గుడ్డు, పచ్చసొన, కాలేయము, ఆకుకూరలు, బొప్పాయి, మామిడి, కమల, క్యారెట్ వంటి పదార్థాల్లో ఇవి లభిస్తాయి. ఈ విటమిన్ లోపం వల్ల రేచీకటి, కంటి చూపు, తరచుగా అనారోగ్యానికి గురి కావడం, గరుకు చర్మము, నరాల బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి. బి కాంప్లెక్స్ వల్ల నరాల బలానికి, జీర్ణకోశ ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. బి కాంప్లెక్స్ చిరుధాన్యాలు, ధాన్యాలు, పాలు, పాల పదార్థాలు, గింజలు, ఆకుకూరలు, చిక్కుళ్ళు, మాంసంలో ఉంటాయి. విటమిన్ బి లోపం వల్ల మనలో పెదవుల చివరల పగలడం, నోటిపూత రావడం, ఆకలి తగ్గటము, రక్తహీనతతో బాధపడడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. విటమిన్ సి వల్ల పళ్ళ చిగుళ్లకు, ఎముకల పుష్టికి, రోగ నిరోధక శక్తి పెంచడానికి ఉపయోగపడతాయి. జామ, నిమ్మ, నారింజ, బత్తాయి, ఉసిరి మొలకెత్తిన పప్పు దినుసుల్లో లభ్యమవుతాయి. విటమిన్ సి లోపం వల్ల పళ్ళ చిగుళ్లు ఉబ్బి, రక్తం కారడం, చర్మపు పుండ్లు, ఆకలి తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. విటమిన్ డి ఎముకలు నిర్మాణానికి మరియు గట్టితనానికి ఉపయోగపడతాయి. పాలు, కాలేయము, సూర్యరశ్మి మన శరీరానికి తగలడం వలన లభ్యమవుతుంది. విటమిన్ డి లోపం వలన రికెట్స్ వ్యాధి, ఎముకలు బలహీనత, పెరుగుదల తగ్గుట వంటి లక్షణాలు వస్తాయి. ఖనిజ లవణాలైన కాల్షియము ఎముకలు, పళ్ళు ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. పాలు, చేపలు, ముడిపప్పులు, రాగులు, ఆకుకూరలు వంటి ఆహార పదార్థాల్లో లభ్యమవుతాయి. పెరుగుదల తగ్గడము, ఎముకలు గట్టితనం తగ్గడము, ఎముకలు గుల్లబారడము, విరగడము వంటి లోపలక్షణాలు కనిపిస్తాయి. ఇనుము రక్తపుష్టికి ఉపయోగపడుతుంది. మాంసము, కాలేయము, గుడ్లు, సజ్జలు, రాగులు, ఆకుకూరలు, అటుకులు, ఖర్జూరం, ఎండుద్రాక్ష, సపోటా వంటి ఈ ఆహార పదార్థాల్లో లభ్యమవుతాయి. ఇనుము లోపం వలన రక్తహీనత, పనిచేయలేని నిస్సత్తువు, గర్భిణీ స్త్రీలకు అబార్షన్లు అవ్వడము వంటి లోపలక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. పీచు పదార్థం వల్ల రక్తంలో క్రొవ్వును, చక్కెరలను నియంత్రించడంతోనూ జీర్ణకోశ ఆరోగ్యం మరియు క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుతుంది. ముడి ధాన్యాలు, చిరుధాన్యాలు, ముడిపప్పులు, ఆకుకూరలు, పండ్లు, కొన్ని సుగంధ ద్రవ్యాలలో పీచు పదార్థాలు లభ్యమవుతాయి. దీని లోపలక్షణాలు ఏమనగా మలబద్ధకము, క్యాన్సర్కు దారితీయగల ప్రమాదం కూడా ఉంటుంది. ఇప్పటి వరకు మనము చర్చించుకున్న సమతుల ఆహారం అనే ముఖ్యమైన అంశాన్ని తన బాధ్యతగా రైతు మహిళ తీసుకుంటూ కుటుంబానికి ఇవ్వడం ద్వారా అందరూ ఆరోగ్యంగా ఉండడంతో పాటు ఆరోగ్యవంతమైన సమాజం తోడ్పడడానికి సహాయపడుతుంది.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 MHz పై రెయిన్బో సాగరిక ఈనాటి ముత్యాల ముంగిళ్లు గ్రామీణ స్త్రీల కార్యక్రమంలో రైతు మహిళ ఉపయోగించుకోవాల్సిన గృహ విజ్ఞానం ఈ అంశంపై గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ బి సునీత గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిత్రగీతం వకీల్ సాబ్ చిత్ర నుండి మగువా మగువా. సిద్ధి శ్రీరామ్ వాయిస్లో

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక నిలయంలో సమయం 1 గంట దాటి 59 నిమిషాలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుండి ఆంగ్లంలో వార్తలు, వెనువెంటనే హిందీలో వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ నుండి రిలే.

0: भारत ने श्रीलंका को उनकी पहली पारी में 290 रन पर ऑल आउट करके फॉलो ऑन दिया है। दो मैचों की श्रृंखला में भारत 1-0 से आगे है। घरेलू शेयर बाजार के संवेदी सूचकांक के दोपहर के कारोबार में आज मामूली गिरावट दर्ज की गई। अंतिम समाचार मिलने तक सेंसेक्स 143 अंक गिरकर 77,330 जबकि निफ्टी 36 अंक गिरावट के साथ 24,171 पर था। और अंत में मुख्य समाचार एक बार फिर। प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा सरकार 21वीं सदी के भारत के लिए आधुनिक खेल व्यवस्था तैयार करने को पूरी तरह प्रतिबद्ध। नेपाल में बाढ़ से लगभग 160 लोगों की मौत, 300 भारतीय समेत 1,000 से ज्यादा लोग लापता। भारत ने नेपाल को राहत सामग्री की दूसरी खेप भेजी। नेपाल बाढ़ के मद्देनजर बिहार और उत्तर प्रदेश में किसी भी स्थिति से निपटने के लिए एनडीआरएफ की टीमें तैनात। बिहार, छत्तीसगढ़, झारखंड और पूर्वोत्तर राज्यों में शनिवार तक मूसलाधार बारिश का अनुमान। और कोलंबो में दूसरे और अंतिम टेस्ट क्रिकेट मैच में श्रीलंका ने दूसरी पारी में चायकाल तक भारत पर 155 रन की बढ़त बनाई। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: आकाशवाणी विशाखपट्नम केंद्रम 102 एफएम रेनबो सागरिक కార్యక్రమంలో ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: వాతావరణ సూచన వింటారు. విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు ఈ మధ్యాహ్నం 2 గంటలకు అందించిన వాతావరణ వివరాలు. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుంది. 1 లేదా 2 చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలియజేశారు. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 32.5 డిగ్రీల సెల్సియస్ గాను, కనిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 36.2 డిగ్రీల సెల్సియస్గాను, కనిష్ట ఉష్ణోగ్రత 28.8 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. వర్షపాతం అల్పంగా ఉంది. వాతావరణ సూచన విన్నారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. జానపద రంజని. ఈనాటి జానపద రంజని కార్యక్రమంలో శ్రీ నీలభాను సత్యం బృందం వారిచే మహాభారతంలో శశిరేఖ పరిణయం తప్పెటగుళ్ళు కథాగానం వింటారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు శ్రీ ఎన్ తిరుపతిరావు, శ్రీ పి గంగులు, శ్రీ ఎన్ రాము, శ్రీ కోరాడ సూర్యనారాయణ, శ్రీ ఎన్ రఘు, శ్రీ పి దుర్గాప్రసాద్, శ్రీ పలస దుర్గాప్రసాద్.
1: విఘ్నేశ్వరులకు, శ్రీ సుబ్రహ్మణ్యానికి, శ్రీరామచంద్రమూర్తికి, మచ్చప్ప గురువు గారి దేవరాములకి, గుడిపూర అప్పుల స్వామికి, గుడిపూర పైడితల్లికి.

అహాయమ్మ ఆ ఒక సుభద్రీ దేవ గర్భం అభిమన్యుడు పుట్టాడట, రేవతీ దేవ గర్భముడు శశిరేఖ పుట్టిందట. శశిరేఖ పుట్టిన వెంటనే ఆ యొక్క బలరాముడు కూడా శల్యుడు సుభద్రను పిలిచాడట. అమ్మా శల్యుడా, సుభద్ర అమ్మ శల్యుడా.

ఒక సుభద్రీదేవిని ఎప్పుడైతే బలరాముడు పిలిచాడో, అమ్మా శల్యుల సుభద్ర, నీ కొడుకు అభిమన్యుడు ఉన్నాడు, నా కూతురు శశిరేఖ ఉన్నది, శశిరేఖ అభిమన్యుడికి మనం ఎప్పుడైనా తప్పకంటాలు వీడిపోయి వచ్చిన తర్వాత ఇద్దరు కూడా పెళ్లి చేయాలని ఆ యొక్క బలరాముడు అన్నాడట. ఆ మాటలు విన్న శల్యుడు సుభద్ర, అన్నయ్యా బలరామా, ఇదిగో మా సన్న

అమ్మయ్యమ్మా అన్నయ్య బలరామా అంతకన్నా నాకు ఇంకేమిటి కావాలనేసి చెల్లెలు సుభద్ర కూడా కేబడి చేస్తున్నామా, ఆయన పాలపో

0: తగ్గాడు.
1: ఒక్క బడి పిల్లలందరూ కూడా అభిమన్యులు శశ్రేఖలతోనే కూడా అలాగ ఒకటి చెప్తుంది, రెండు రెండు చెప్తుంది, మూడు మూడు చెప్తుంది, నాలుగు చెప్తుంది, ఐదు ఐదు చెప్తారు కూడా చదువుతున్నట్టు అలాగుంటుండగా ఒకనాడు సమయ కాలం అందరూ కూడా ఇంకేమిటి జరుగుతుందమ్మా, బడి పిల్లలందరూ కూడా ఆలస్యం అయినారట.

0: శ్రీ నీలభాను సత్యం బృంద వారిచే మహాభారతంలో శశిరేఖ పరిణయం తప్పెటికుళ్ళు కథాగానం విన్నారు. కార్యక్రమంలో రెండవ అంశంగా శ్రీ వనముల దేవుడు బృందం వారిచే రామాయణంలో సుందరకాండ కోలాటం వింటారు కథాగానం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు శ్రీ కె కొండబాబు, శ్రీ కె చిన్న, శ్రీ కె కృష్ణ, శ్రీ వై అన్యాయం నాయుడు, శ్రీ కె ఎర్ని నాయుడు, శ్రీ సిహెచ్ దేముడు, శ్రీ టి సూరిదేముడు.
1: జై శ్రీరామద్రముడి గోవిందా, జై శ్రీరామచంద్రమూర్తికి, జై పార్వతి పరమేశ్వరులకు, జై సిద్ధ వినాయకుడికి, జై గ్రామ దేవతలకి.

తెలిసి వాహనమెక్కే యాగమగా రావయ్యా, తెలిసి వాహనమెక్కే యాగమగా రావయ్యా.

ఎద్దరా తల్లులకే ముద్దులు అతనియుండ, ఓ యజ్ఞములో రక్షించో విజ్ఞనేశ్వర నీవు, ముందునే పూజో

సాగరంబో దాట నేను

అంతకైనా

0: హారతలో కాంతలు వరే రామ,
1: కర్పూర హారతలో కాంతలు వరే రామ,
0: కాంతలు వరే రామ,
1: కాంతలు వరే రామ.
2: జానపద రంజని కార్యక్రమంలో రెండవ అంశంగా శ్రీ వనముల దేవుడు బృందం వారిచే రామాయణంలో సుందరకాండ కోలాటం కథాగానం విన్నారు. ఇంతటితో జానపద రంజని కార్యక్రమం సమాప్తం.

0: ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు. సో మనం ఉన్నాం మధురమే సుధాగానం, ఆపాత మధురాల మణిహారం, ఆనంద డోలికల విహారం, మధురమైన సాహిత్య సమాహారం, మన ఈ మధురమే సుధాగానం. సో మధురమే సుధాగానంలో మీకు నచ్చిన, మీరు మెచ్చిన అలనాటి ఆనిమత్యాలాంటి పాటల్ని విని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? సో అలా అయితే ఏం చేయాలి? ఏం లేదండి, ఒక చిన్న మెసేజ్ చేసేయండి. మీకు నచ్చిన అలనాటి ఆనిమత్యాల్ని వినేద్దరు కానీ మన మధురమే సుధాగానంలో. అది ఎలా అంటే, మీకు నచ్చిన పాట, సినిమా పేరు, మీ పేరు, మీ ప్రాంతం పేరును 6304767436 అనే వాట్సాప్ నెంబర్కి ఒక చిన్న మెసేజ్ పంపించేయండి. మీకు నచ్చిన అలనాటి ఆలిముత్యాన్ని వింటూ ఎంజాయ్ చేసేయండి.

శ్రోతలకు గమనిక. ఈనాటి కార్యక్రమంలో 5:30 మా పదం మీ భావం కార్యక్రమం ఎప్పుడూ ప్రసారమవుతుంది కదా, ఈరోజు కొంచెం చేంజ్ ఉంది. ఏంటంటే, ఢిల్లీలోని డాక్టర్ భీమ్రావు అంబేద్కర్ స్టేడియంలో జరగనున్న 65వ సుబ్రతో కప్ అండర్ 17 జూనియర్ బాలికల ఫుట్బాల్ టోర్నమెంటు తుది మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. ఈ కార్యక్రమం వల్ల మన మా పదం మీ భావం అలానే మిక్సిడ్ మస్తీ కార్యక్రమాలు ఈరోజు ప్రసారం కావు. ఢిల్లీ నుండి ఈ అప్డేట్స్ వింటారు.

ఎస్ ఫ్రెండ్స్, మధుర్మే సుధాకరంలో ఫస్ట్ అండ్ లక్కీ రిక్వెస్ట్ ఎవరు చేశారో చూసేద్దాం. ఆకాశవాణి విశాఖపట్నం రెయిన్బో వారికి నమస్కారం. దయచేసి మధురమే సుధాగానంలో అలనాటి ఆపాత మధుర గీతాలు వినిపించే కార్యక్రమంలో మేము కోరిన పాట దయచేసి వినిపించండి అంటూ చిత్రం అనార్కలి పాట రాజశేఖరా నీపై మోజు తీరలేదురా ఈ పాట లేనిచో ఏదైనా పాట అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా అండి, మీ అందరి కోసం ఈ పాట అయితే ప్లే చేస్తాను. ఈ పాటను కోరిన వారు మేడ్చల్ జిల్లా కేసర మండలం గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవానీ, సుప్రియ, సాయి, చరణ్ బృందం చిన్నముంతల నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. సో మొదటగా మీకోసం అనార్కలి ఈ సినిమా నుంచి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు జిక్కి పాడిన ఈ పాట.

విజ్ఞప్తి: మౌనంగా ఉండకండి, గళమెత్తండి. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు మరియు బ్యాంకులలో లంచం అడగడం లేదా ఆర్థిక కుంభకోణాల గురించి వెంటనే సిబిఐ విశాఖపట్నం వారికి సమాచారం అందించండి. సంప్రదించండి 0891278332 లేదా 9492783344 లేదా టోల్ ఫ్రీ నంబర్ 1800 4250100. గుర్తుంచుకోండి, లంచం తీసుకోవడం మరియు ఇవ్వడం రెండూ నేరాలే. ఎస్ ఫ్రెండ్స్, మీరు వింటున్నారు మధురమే సుధాగానం కార్యక్రమం. సో మధురమే సుధాగానంలో పాత పాటలు వింటాం కదా. ఓకే, ఒక మంచి సాంగ్తో ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. కానీ ఈరోజు టాపిక్ ఏంటి అనుకుంటున్నారా? అదేనండి, జార్ఖండ్ స్టేట్లోని గిరిజన కళల గురించి, చిత్రలేఖన కళ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. జార్ఖండ్ గిరిజన కళల్లో ప్రకృతి పంట జీవితాన్ని కీర్తించే సోహ్రం, అలానే కోవర్ వంటి ప్రాచీన మట్టి ఆధారిత చిత్రకళా సాంప్రదాయాలు ఉన్నాయి. అలానే ప్రధాన కళారూపాలు ఏంటంటే సోహ్రాయ్ పెయింటింగ్, ఎరుపు, నలుపు, పసుపు ఇంకా తెలుపు వంటి సహజమైన మట్టి రంగులను ఉపయోగించి మహిళలు మట్టి గోడలపై

0: చిత్రించే ఒక పంట కళారూపం వంటిది. ఇకపోతే కోవర్ పెయింటింగ్, వివాహ సీజన్లలో చేసే ఒక సాంప్రదాయ కూజ చిత్రకళ ఇది. ఇందులో నలుపు తెలుపు మట్టి పొరలను విభిన్న రీతులలో వేసి శైలీకృతమైనటువంటి నమూనాలను చిత్రీకరిస్తూ ఉంటారట. అంటే ఒకటేమో పంట పొలాల గురించి, ఇంకొకటి పెళ్ళిళ్ళు సాంప్రదాయాలను తెలియజెప్తూ వేసే పెయింటింగ్స్ అన్నమాట. సో ఇలాంటి మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం ఒక పాట తర్వాత, అలానే ఒక కమర్షియల్ బ్రేక్ తర్వాత. పాట ఎవరు కోరుతున్నారంటే ఇంటింటి రామాయణం. ఈ చిత్రం నుంచి వీణ వేణువై సరిగమ విన్నావా అనే పాట మాకోసం ప్రసారం చేయండి అంటూ కాకినాడ జిల్లా పాతకొట్టం నుంచి పలక సత్యనారాయణ గారు, కృష్ణకుమారి, రాజామాధురి, ప్రణీత్, ఈక్షిత, లక్ష్మి రిక్వెస్ట్ చేస్తున్నారు. సో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట వీరందరి కోసం, అలానే ఏదైనా ఒక చక్కని పాట మా కోసం అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు వాసవి శేఖర్ ఏవియన్ కాలేజ్ నుంచి. సో మీకోసం కూడా ఈ పాట అయితే వచ్చేస్తుంది. అండ్ చిన్న రిక్వెస్ట్ శ్రోతలకు, మీరు అడిగే పాటల్లో 1980 ముందు పాటలను అడగండి, బిఫోర్ 1980s సాంగ్స్ మాత్రమే మన మధురమే సుధ గానంలో ప్లే చేస్తారు. సో ఇది కొంచెం గమనిస్తారని అనుకుంటున్నాను. సో మీ అందరి కోసం ఈ బ్యూటిఫుల్ ట్రాక్ కమర్షియల్ బ్రేక్ తర్వాత.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
4: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటలకు. సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు విశాఖపట్నంతో పాటు శ్రీకాకుళం, కాకినాడ మరియు రాజమండ్రి ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ల ద్వారా కూడా ప్రసారమవుతున్నాయి. విశాఖపట్నంలో 102 మెగాహెడ్జెస్లోను, శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్జెస్లోను, కాకినాడలో 100.1 మెగాహెడ్జెస్లోను మరియు రాజమండ్రిలో 102.9 మెగాహెడ్జెస్ ఫ్రీక్వెన్సీల ద్వారా కూడా శ్రోతలు మా ప్రసారాలను ఆస్వాదించవచ్చు. ఎస్ ఫ్రెండ్స్, మధురమే సుధాగానంలో ఆపాతి మధురాలను వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. సో మధురమే సుధాగానంలో జార్ఖండ్ చిత్రకళ గురించి, గిరిజన చిత్రకళల గురించి మాట్లాడుకుంటున్నాం. పైట్కర్ చిత్రకళ భారతదేశపు అత్యంత పురాతనమైన తాళపత్ర చిత్రకళ సాంప్రదాయాలలో ఒకటిగా చెప్పుకుంటారట దీన్ని. ఇది తరచుగా అంటే కథలు చెప్పడం, గిరిజనుల జానపద కథలతో ముడిపడి ఉంటూ ఉంటుందట ఈ చిత్రకళ. జడో పటియా కళ పురాణాలను ఇంకా మరణానంతర జీవితాన్ని వర్ణించడానికి సంత్లాల్ తెగవారు అభ్యసించే కళాత్మక తాళపత్ర చిత్రాలట ఇవి. జడో పటియా కళ అనేది పురాణాలను తెలియజేయడానికి, మరణానంతరం వారికంటూ వారి జీవితం ఎలా ఉంటుందో వర్ణించడానికి సంతాల్ తెగవారు అభ్యసించే ఒక రకమైనటువంటి కళాత్మక తాళపత్ర చిత్రకళ అని చెప్తూ ఉంటారు. అండ్ దీనిలో ప్రధానంగా లక్షణాలు చెప్పుకోవాల్సి వస్తే సహజ పదార్థాలు, కళాకారులు కొమ్మలు, గుడ్డ ముక్కలు, స్థానిక నేలల నుండి లభించే సహజ వర్ణద్రవ్యాలు, మాంగనీస్, కైలిన్, బంకమట్టిని ఉపయోగిస్తూ ఉంటారట. ఇంకపోతే ఇతివృత్తాలు, ఈ డిజైన్లు జంతువులు, పక్షులు, పువ్వులు, సంతానోత్పత్తి, మానవులకు, ప్రకృతికి ఉన్న సంబంధం గురించి తెలియజేస్తూ ఉంటుంది. ఇకపోతే జ్ఞానం సాంప్రదాయకంగా తల్లుల నుండి వారి కుమార్తెలకు అందించబడుతూ ఉంటుందట ఇక్కడ. సో ఇది ఈనాటి మన మధురమే సుధాగారంలో జార్ఖండ్ రాష్ట్రంలో సాంప్రదాయ జానపద

ట్రైబల్ ఆర్ట్స్లో కొన్ని. సో మరొక రిక్వెస్ట్ అయితే చూద్దాం. మనుషులు మట్టి బొమ్మలు, ఈ చిత్రం నుంచి నీలో విరిసిన అందాలు నాలో వీడని బంధాలయే అంటూ సి నారాయణ రెడ్డి గారి రచన, గాను పూలపాక సుశీల శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు. మీ అందరి కోసం ఈ బ్యూటిఫుల్ ట్రాక్, ఈ పాటను రిక్వెస్ట్ చేసిన వారు లింగలక్ష్మి అండ్ సత్యనారాయణ గారు, సత్యనారాయణ మూర్తి చీమలాపల్లి వేపగుంట నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. సో తప్పకుండా అండి, మీకోసం ఈ బ్యూటిఫుల్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది.

ఎస్ ఫ్రెండ్స్, ఆపాత మధురాలు వింటూ ఎంజాయ్ చేశారు కదా. మన మధురమే సుధాగానలో ఈనాటి కార్యక్రమాల్లో ప్రతిరోజు 5 గంటల 30 నిమిషాలకు మా పదం మీ భావం కార్యక్రమం ప్రసారమవుతుంది. కానీ ఈరోజు ఢిల్లీ నుండి, ఢిల్లీలోని డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ స్టేడియంలో జరగనున్న 65వ సుబ్రతో కప్ అండర్ 17 జూనియర్ బాలికల ఫుట్బాల్ టోర్నమెంట్ తుది మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. సో దాని చేత మన మా పదం మీ భావం, అలానే మిక్స్డ్ మస్తి కార్యక్రమాలు ఈరోజు ప్రసారం కావు, శ్రోతలు గమనించగలరు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. స్టూడియోలో టైం 3 గంటలు దాటి 30 నిమిషాలుగా వస్తుంది. ఇప్పుడు NCERT వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో అలరించే గరిటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. అంతే కదండి, మనం ఆనందించడంతో పాటు మన ఆనందాన్ని తోటివారికి కూడా పంచాలి, అదే కదా మన మోటో. సో సరదాగా కాసేపు మీరు వింటున్నారు. సో సరదాగా కాసేపులో మనం ఏం మాట్లాడుకోవాలనుకుంటున్నాం, చాలా చాలా సరదాగా మాట్లాడుకోవాలనుకుంటున్నాం. సో సరదాగా మాట్లాడుకోవాలి, ముచ్చటించాలి అంటే 0891-2727-244 లేదా 0891-2727-288 నంబర్స్కి కాల్ చేసేయండి. మరి అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పెట్టా, ఏమంటారు?

ఏంటబ్బా, సరదాగా కాసేపు మాట్లాడుకుందాం అని చెప్పి ఏంటి ఓల్డ్ సాంగ్ ప్లే చేశారు అనుకుంటున్నారా? ఈరోజు టాపిక్ గురించి మీకు అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నాను, బట్ అర్థం కాని వాళ్ళకి చెప్పాలి కదా. సమ్టైమ్స్ కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, అయ్యో మేము అన్నీ పర్ఫెక్ట్గా చేసాము, అంతా నీట్గా ఉంది, పర్లేదు, ఓకే అనుకుంటారు. అంటే ఇట్ ఈస్ ఆల్వేస్ నైస్ అండ్ గుడ్ అనుకుంటారు, కానీ తీరా దాని రిజల్ట్ చూసేసరికి ఇగో ఇప్పుడు పాట వచ్చింది కదా, అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పెట్టా అన్నట్టు ఆ రిజల్ట్ మనకి కనిపిస్తుంది అనమాట. సో ఇలాంటి ఫన్నీ సిచ్యువేషన్స్ మీ లైఫ్లో ఎప్పుడైనా జరిగాయా? ఆ ఫన్నీ ఇన్సిడెంట్ గురించి నాతో షేర్ చేసుకోండి. మన సరదాగా కాసేపులో సరదా సరదా పాటలు వినేద్దాం. సో ఈరోజు ప్రోగ్రామ్స్లో ఆల్రెడీ అనౌన్స్ చేశాను కదా, 5:30 మా పదం మీ భావం, అలానే మిక్స్డ్ మస్తి కార్యక్రమాలు ప్రసారం కావు. దానికి ఒక ఢిల్లీ నుండి

0: ప్రత్యక్ష వ్యాఖ్యానం ఉంది గనక. సో అస్సలు లేట్ చేయకుండా ఫస్ట్ లక్కీ కాలర్ ఎవరో చూద్దాం. హలో హలో హలో. సో కాల్ చేస్తూ ఉండండి 0891-2727-244 లేదా 0891-2727-288 నంబర్స్కి. హలో,
1: హలో, గుడ్ ఈవినింగ్ అండి.
0: గుడ్ ఈవినింగ్. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుండి?
1: నేను శ్రీకాకుళం నుండి, ధర్మవరం రుక్మిణి.
0: ఓకే రుక్మిణి గారు, టాపిక్ విన్నారా?
1: విన్నామండి.
0: చెప్పేయండి.
1: మేము ఒకసారి టెంపుల్కి వెళ్దామని అనుకున్నాం. ఆ టెంపుల్కి వెళ్దామంటే ఆ గుడి కరెక్ట్ టైంలో మూసేశారనమాట.
0: ఓ, అంటే మీరు కరెక్ట్ టైంకి వెళ్ళారా?
1: మేము వెళ్ళాము ఆ రోజు, మరి ఏమో అందుకో గాని వాళ్ళు ముందుగా మూసేశారు గుడి.
0: ఓ, అప్పుడు
1: అనిపించింది
0: అనిపించింది
1: అవతార అవతారమే కదని వేరే గుడికి వెళ్ళిపోయాం.
0: ఓ, ఏదో ఒకటి దేవుడిని దర్శించుకున్నారు, ఏ దేవుడైతే కానివ్వండి, అంతేనా?
1: సరే సరే అంతే.
0: ఓకే అండి, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
1: థ్యాంక్ యూ.
0: సో ఇలానే అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కదా, సో మరికొంతమంది కాలర్స్తో మాట్లాడేద్దాం. హలో హలో,
2: నమస్తే. బాగున్నారా?
0: బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు, ఎవరు, ఎక్కడి నుండి? చెప్పుకోండి, మాట్లాడుతున్నాను కదా, మీరే రోజు వింటారు, రోజు మాట్లాడతారు కదా. ఓకే సత్యరెడ్డి గారు, టాపిక్ ఉన్నారా? ఏదనుకున్నారు, ఏమైంది?
2: ఇప్పుడు మనం పరీక్ష కరెక్ట్గా రాసాం అనుకుంటామండి. రాసుకుంటే సాదా తొమ్మిది వచ్చింది అనుకోండి, అది తెరపడి రాశాం కదా, ఎలా వచ్చిందా అని అనుకుంటాం వాటిని.
0: ఓకే
2: బాయ్ అండి.
0: ఓకే అండి, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. హలో
3: సార్, నమస్తే.
0: నమస్తే, ఎవరు, ఎక్కడి నుండి? రమణ గారు,
3: ధన్యవాదాలు.
0: చెప్పండి.
3: టాపిక్
0: వెళ్ళలేదా? అనుకున్నది ఒక్కటి, అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అంటే మనం ఏదైనా పని చేస్తాం, ఓకే నేను ఈ పని అంతా బాగా చేస్తానబ్బా, ఏం పర్లేదు ఇంకా నాకు, అంటే అందరూ అప్రిషియేషన్స్ ఇంకా గుడ్ గుడ్ గుడ్ అంటారు అనుకుంటా ఆ టైంకి, అది కాస్త ఎక్కడో ఏదో ఒక పెద్దదే, చిన్న ప్రాబ్లమే కానీ పెద్ద ఎఫెక్ట్ చూపించేది జరుగుతుంది, అప్పుడు అనిపిస్తుంది అనమాట, బాగా అనుకున్నది ఒకటి, అయినది ఒకటి. ఇలాంటి సిచ్యువేషన్ ఏదైనా చెప్పండి.
3: అందుకనే అంటారు సార్, మనం ఎంత దిగినా ఒదిగొంటే లేదు, అట్లాంటి చిన్న చిన్నవి కూడా పెద్దగా కనబడుతూ ఉంటాయి, దాన్ని మనం సరిదిద్దుకుంటూ ఉంటే ఏ కంప్లైంట్ లేకుండా ఉంటుంది.
0: ఎస్ ఎస్ ఎస్, అలాంటి సిచ్యువేషన్ ఏం జరిగిందో చెప్పలేదు మీ లైఫ్ లో, అసలు టాపిక్ మీరు మాట్లాడారు అంటే కొటేషన్ చెప్పారు మీరు.
3: అంటే ఉన్నది జరిగింది, అంటే జరిగేదే నేను చెప్పాను సార్, కాకపోతే జరగలేదని ఏం కాదు, నాకు కూడా చిన్న చిన్న అట్లా. ఇప్పుడు నేను ఏదైనా చేసింది ఏదంటే 10 మంది పొగిడి చేసి మన ఏదో పొంగిపోయి ఇదవటం కాదు.
0: ఫన్నీగా ఏం జరిగింది అడుగుతున్నాను, అలా ఏమైనా జరిగిందా అని
3: సార్. వేరే కలర్ కి అవకాశం.
0: ఓకే థ్యాంక్ యూ. సో ఆయన అంటే ఏదైనా చేసేటప్పుడు కొంచెం ఆచితూచి ఆలకించి ఆలోచించి సారీ చేయాలంటున్నారు, లేకపోతే పర్యవసానాలు చాలా విరుద్ధంగా మారిపోవచ్చని వచ్చిన నీతి చెప్పారు రమణ గారు. సో ఇలా ఫాలో అయిపోదాం మీ అందరి కోసం. బలే బలే మా గడువు నుంచి ఎందరూ అంటూ ఈ పాట.

0: విజ్ఞప్తి: మౌనంగా ఉండకండి, గళమెత్తండి. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు మరియు బ్యాంకులలో లంచం అడగడం లేదా ఆర్థిక కుంభకోణాల గురించి వెంటనే సిబిఐ విశాఖపట్నం వారికి సమాచారం అందించండి. సంప్రదించండి 0891-27833-22 లేదా 9492-78334 లేదా టోల్ ఫ్రీ నంబర్ 1800-425-0100. గుర్తుంచుకోండి, లంచం తీసుకోవడం మరియు ఇవ్వడం రెండూ నేరాలే. హలో,
1: నమస్తే సార్.
0: నమస్తే. మీరు రేడియోకి దూరంగా ఉండి కానీ వాల్యూమ్ తగ్గించి కానీ మాట్లాడితే బాగుంటుంది. చెప్పండి.
1: నమస్తే సార్, ఎన్ఎన్ఎస్లో సీతానగర్ మీద.
0: ఓకే, రావు గారు చెప్పండి.
1: సార్, నేను యాక్చువల్లీ టీచర్గా జాబ్ చేద్దామనుకున్నాను, కానీ నాకు రైల్వేలో ఆఫీస్ సరిగ్గా దొరికింది సార్.
0: అచ్చా,
1: ఎన్న సాటిస్ఫై దీంట్లో, దాంట్లోనే మీరు సాటిస్ఫై లెక్క దీంట్లో వేయకండి. ఎనీవే, మీరు లాస్ట్ లోని ఆఫీస్ సూపరింటెండెంట్ గా రిటైర్ అయ్యాను సార్.
0: అచ్చా, ఓకే.
1: హ్యాపీగానే.
0: టాపిక్ గురించి మాట్లాడదాం.
1: అసలు
0: ఇప్పుడు చిన్నప్పుడు

0: ఏదైనా పని చేయాలనుకుంటాం, కానీ మనం చేసే పని మనకి పర్ఫెక్ట్గా అనిపిస్తుంది, కానీ ఒక్కొక్కసారి అనుకున్నది ఒకటి అయినది ఒకటి అన్నట్టుగా కామెడీగా జరిగిన ఒక సిచ్యువేషన్ గురించి నాతో చెప్పండి.
1: అదే అయింది సార్. నాకు నాకు యాక్చువల్లీ నాకు చిన్నప్పటి నుంచి నాకు టీచర్ గా అవ్వాలని ఉండేది జాబ్. కానీ ఆ జాబ్ నాకు దొరికితే రైల్వేలో ఇంకో జాబ్ దొరికింది సార్ ఆఫీసర్ గా.
0: అంటే ఇది చాలా గుడ్ అది గుడ్, ఇది కూడా గుడ్, అలాంటివి కాదు. కొంచెం మిమ్మల్ని సగం ఏడిపిస్తూ సగం నవ్వించే సిచ్యువేషన్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఎనీవే థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
0: సో ఎస్ ఫ్రెండ్స్, మరికొంతమంది లిజినెస్తో మాట్లాడే ముందు కొన్ని కమర్షియల్ యాడ్స్ వినేద్దాం.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
4: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
5: ముఖాన మొటిమల
6: సైబాన్,
5: గజ్జా బొబ్బల
6: సైబాన్,
5: నడుగుల కామరా
6: సైబాన్,
5: బురద పుల్ల
6: సైబాన్.
7: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
8: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

0: ఎస్ ఫ్రెండ్స్, మీరు వింటున్నారు సరదాగా కాసేపు. అస్సలు లేట్ చేయకుండా మన లిజనర్స్తో మాట్లాడేద్దాం.
1: హలో
0: హలో హలో,
1: గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్,
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుండి?
1: నా పేరు రాధాకృష్ణ అండి, నేను రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను సార్.
0: ఓకే రాధాకృష్ణ గారు, టాపిక్ విన్నారా?
1: విన్నాను సార్, ఫన్నీ ఇన్సిడెంట్ అని ఒకటి అనుకుంటే ఇంకోటి అయినట్టుగా.
0: అలా ఎప్పుడైనా జరిగిందా మీకు?
1: ఈ మధ్య రీసెంట్ గా 3 డేస్ క్రితం జరిగిందండి.
0: ఓకే, ఏమైంది?
1: మేము, మా అబ్బాయి సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది కర్ణాటకలో బెంగళూరు. అయితే మేము నెల క్రితం ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటే మా అబ్బాయికి వెయిటింగ్ లిస్ట్ నాకు కన్ఫర్మ్డ్ వచ్చిందండి.
0: ఓకే,
1: సరే తత్కాల బుక్ చేద్దామని వెయిట్ చేసాం 2 డేస్ ముందర. అయితే అక్కడ అంత ముందర ఎంక్వైరీ చేసిన బుకింగ్ లో ఏం చెప్పారంటే, ఫస్ట్ పర్సన్ మీరు అయి ఉండాలి బుకింగ్ లో, కౌంటర్ లో చెయ్యి, అప్పుడే మీకు అవడానికి అవకాశం ఉంటుందంటే. అప్పుడు మేము ఏం చేసామంటే రాత్రి 4:30 కల్లా లేచిపోయి స్టేషన్కి వెళ్ళాం. ఆల్రెడీ అప్పటికి అప్పుడు 3 ఉన్నారు స్టడీగా అక్కడ. మా
0: ఓకే,
1: గుండెల్లో రాయి పడింది, సర్లే దేవుడి మీద భారేసి ఉందామని నేను మా అబ్బాయి శక్తి కింద ఎలా కూర్చున్నాం లైన్ లో నుంచున్నామని. నుంచుంటే దేవుడి దేవుళ్ళ 3వ దర్శనం అయినప్పటికి కూడా మేము మాకు భగవంతుడు ఇప్పించారు సార్ టికెట్.
0: ఏదో ఒకటి కొద్దిలో కొద్దిగా కొంచెం
1: కానీ
0: టెన్షన్
1: మనం
0: పడినా.
1: మా 4:30 ఎవరు రారు కదా అనుకుంటే పాప అందులో ఒక ఆయన వచ్చి ఆయన ఏమన్నారంటే, నేను ఇలా రిక్వెస్ట్ చేస్తాను మా అబ్బాయి జాబ్ అంటే అప్పుడు లేదని మా వాళ్ళు పేషెంట్ ఉన్నారని జరిగింది సార్, మీ ఆర్ డిజర్వ్డ్ ద ఫస్ట్ టికెట్ అని ఆయన వదిలేశారు. అలా చేయడం వల్ల ఏంటంటే మాకు దేవుడు ఇప్పించాడు సార్.
0: ఓకే, అయితే
1: అసలు యాక్చువల్ గా 3వ దర్శనం తత్కాల రావడం అనేది చాలా మిరాకిల్ సార్,
0: మీకు మంచి జరిగింది.
1: మంచి జరిగింది సార్. దేవుడి మీద బాగా వేసి టేక్ అవర్ విత్క ఛాన్సెస్ సార్.
0: ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్
1: సమయంలో
0: ఫర్
1: మనం ఛాన్సెస్ తీసుకోవాలి సార్ లైఫ్ లో.
0: యా, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ రాధాకృష్ణ గారు. హలో
2: సార్ గారు, నమస్తే అండి.
0: నమస్తే, ఎవరు, ఎక్కడి నుంచి?
2: నా పేరు గంట వీరబాబు, కాకినాడ సార్ గారు.
0: ఓకే వీరబాబు గారు, చెప్పండి.
2: సార్ గారు, అయితే మా మామయ్య అతను సెక్యూరిటీ గార్డ్ చేస్తాడు మా సార్ గారు.
0: ఓకే,
2: అయితే నిన్న మధ్యాహ్నం ఏమన్నాడంటే, అదే 6 గంటల కల్లా నువ్వు వచ్చి ఇలా పంచుకోవాలి, మనకి భోజనాలు ఉన్నాయి అనేసి చెప్పడం వల్ల నేను మధ్యాహ్నం అలాగే మా ఆయన ప్రిపేర్ అయిపోతే సడన్ గా ఆ టైంకి ఫోన్ చేస్తే, మామ నువ్వు ఇక్కడికి దయచేసి రాగలవు అంటున్నాడు. అయ్యో అంత చాలా టైం పట్టద్దు మాయా, నువ్వేదో వస్తానని పికప్ చేసుకుంటా ఉన్నావు కదండి అన్నాడు. అది అనుకున్నది ఒకటే జరిగింది, ఒకటే నా ఆశ నిరాశ అయిపోయింది దగ్గర. రాత్రి పాస్ చేశాను అంతేండి.
0: ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సో ఇలా ఒక్కొక్కటి అనుకుంటాం, కాకపోతే ఇంకోటి అవుతూ ఉంటుంది. అది కామన్ అనుకోవాలి తప్ప దాని గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. కానీ కొన్ని విషయాల్లో మాత్రం మనం ఏదో చేసేస్తాం.

0: ఏదో అయిపోద్ది అని ఆలోచించడం కూడా రాంగ్ అవుతుంది. అందుకనే కొంచెం ఆచితూచి అడుగులు వేయాలి. చిన్న చిన్న వాటికే పొంగిపోయి ఉబ్బితే అబ్బిబ్బి అయిపోకూడదు అనమాట. దానివల్ల వచ్చే రిజల్ట్ అనేది చాలా దారుణంగా అనిపించవచ్చు. ఒక్కొక్కసారి దాన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇంకా మనం ఏదన్నా అనుకున్నా కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇలా ఉంటుంది. హలో
1: హలో,
0: హలో, నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుండి?
1: గుడ్ ఈవినింగ్ రాకేష్.
0: వాసవి గారు, గుడ్ ఈవినింగ్.
1: అడ్వాన్స్ రక్షాబంధన్ అమ్మా,
0: మీకు కూడా అండి.
1: థ్యాంక్ యూ అమ్మా. ఏదో
0: చెప్పండి.
1: అనుకుంటే ఇంకేదో అయ్యింది
0: ఏదో
1: అంతే
0: అనుకుంటే.
1: కదమ్మా.
0: ఎస్ ఎస్.
1: కానీ అంటే రీసెంట్ గా మామూలు జరిగింది చెప్తాను, మరి తర్వాత ఎలాగ మాట్లాడడం అవ్వదు కాబట్టి.
0: ఓకే ఓకే, చెప్పండి.
1: అదే అంటే రీసెంట్ గా మన టీవీ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేశారమ్మా మన ఊర్లో.
0: కాకపోతే
1: అంటే
0: మనం రేడియో ప్రోగ్రాంలో టీవీ ప్రోగ్రాం గురించి మాట్లాడుకోకుండా ఉంటే బాగుంటుంది. సరేలేండి, ఏదో
1: అంటే
0: ఇన్సిడెంట్ చెప్పండి చాలు.
1: ఇన్సిడెంట్
0: అదే
1: అంటే
0: అక్కడ
1: అక్కడ
0: జస్ట్
1: మేము
0: అక్కడ జరిగిన ఫన్నీ
1: సరే
0: ఇన్సిడెంట్ గురించి చెప్పండి
1: అదే
0: చాలు.
1: అదే మేము ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఏమి చేయకుండా తినకుండా బాగా తయారైపోయి అదే అదే మేకప్ పౌడర్లు అన్ని వేసుకుని బాగా రెడీ అయిపోయి అక్కడికి వెళ్ళిపోయామమ్మా. రీజన్గానే చెప్పొచ్చా?
0: చెప్పండి
1: చెప్పొచ్చా?
0: చెప్పండి. రెడీ అయ్యారు? ఓకే,
1: లేదంటే వంట గురించి చెప్తాను.
0: చెప్పండి చెప్పండి. ఏదో ఒకటి మనకి నవ్వుకోవడం, మనం సరదాగా మాట్లాడుకోవడం ఇంపార్టెంట్ ఇక్కడ.
1: అదే బ్రేక్ఫాస్ట్ ఏం తినకుండాను బాగా మేకప్ వేసుకొని ఎక్కువ నగలు అవన్నీ వేసుకుని తయారైతే మా షాప్ దగ్గరికి వెళ్ళి తాళాలు వేస్తుంటే అందరూ అడిగిస్తే ఈ విషయాలు చెప్పేశాను అనమాట.
0: ఓకే
1: అయితే స్టేటస్ లో కూడా పెట్టేసుకున్నాను నువ్వు రీజన్ గా అక్కడికి వెళ్ళి యాంకర్ తో ఫోటో అని. నేను
0: ఓకే.
1: తీరా చూస్తే అక్కడ మాకు ఆడియన్స్ లోనే కూర్చోబెట్టారు, కానీ అంటే
0: అయ్యో,
1: గేమ్స్ ఆడించలేదనమాట రీజన్ గా. అందరూ ఎప్పుడు స్టేటస్ లో పెట్టేసి అందరూ ఎప్పుడు
0: అదే అప్పుడు మీకు ఈ
1: అనిపించారనమాట.
0: పాట గుర్తొచ్చుంటుంది, ఏదో
1: అదే
0: అనుకుంటే ఇంకేదో అయ్యింది
1: ఇంకేదో
0: అంటూ.
1: అయింది.
0: ఓకే వాసవి గారు, థ్యాంక్ యూ,
1: థ్యాంక్ యూ సో
0: థ్యాంక్స్
1: మచ్
0: ఫర్
1: మా
0: కాలింగ్.
1: అవకాశం ఇచ్చినందుకు.
0: ఎస్, అలా ఉంటుందండి అప్పుడప్పుడు. ఏమనుకోకూడదు, కానీ ఏదో అనుకుంటే ఇంకేదో అవుతుంది. కాకపోతే ఏదో రెడీ అయ్యి వెళ్ళారు కదా, కొంచెం ఏదో ఆటపాటలు అక్కడ ఏదో కొందరితో కబుర్లు అయితే చెప్పుకున్నారని సాటిస్ఫై అయిపోవడం మనం, ఇంకేం చేయలేము. సో మీ అందరి కోసం మరొక సాంగ్ అయితే వచ్చేస్తుంది దిల్ మూవీ నుంచి.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రసారాలు విశాఖపట్నంతో పాటు శ్రీకాకుళం, కాకినాడ మరియు రాజమండ్రి ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ల ద్వారా కూడా ప్రసారమవుతున్నాయి. విశాఖపట్నంలో 102 మెగాహెడ్జెస్లోను, శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్జెస్లోను, కాకినాడలో 100.1 మెగాహెడ్జెస్లోను మరియు రాజమండ్రిలో 102.9 మెగాహెడ్జ్ ఫ్రీక్వెన్సీల ద్వారా కూడా శ్రోతలు మా ప్రసారాలను ఆస్వాదించవచ్చు. ఎస్ ఫ్రెండ్స్, అనుకున్నదొకటి అయినదొకటి అని ఈ టాపిక్ మీద నాతో సరదాగా మాట్లాడాలంటే 0891-272-7244 లేదా 0891-272-7288 నంబర్స్కి కాల్ చేసేయండి. సరదా ముచ్చట్లాడేసుకుందాం. మీరు ఏదేమనుకున్నారు, అసలు అక్కడ ఏం జరిగింది, ఆ విషయం నాతో చెప్పండి. హలో
1: హలో రాకేష్ గారు, బాగున్నారండి?
0: బాగున్నాను. మీరు బాగున్నారా? మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: నా పేరు అంతర్హారపు తిరునాడు.
0: మీరు వాల్యూమ్ తగ్గించండి లేదా రేడియోకి దూరంగా వెళ్ళి మాట్లాడండి.
1: లేదండి, బాగానే ఉంది.
0: రిటర్న్ వస్తుంది వాయిస్?
1: ఆ చిన్న పెసరా
0: చాలా ఎక్కువ వస్తుంది. మీరు వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి.
1: సరిపోయింది సరిపోయింది.
0: ఓకే చెప్పండి.
1: అంటే చిన్నమ్మ వారి గురించి మాట్లాడుతున్నానండి.
0: ఓకేనండి.
1: ఆ టాపిక్ నాకు అర్థమైంది. నేనైతే బాగా పాటలు పాడేవాడిని అండి. అయితే పాటలు పాడేటప్పుడు నేను బాగా నాకు జ్ఞాపక శక్తి ఉంటే కొంచెం భగవంతుడు జ్ఞాపక శక్తి ఎక్కువ ఇస్తే బాగుందని అనుకున్నానండి.
0: ఓకే,
1: మరి అవ్వలేదండి. అంటే పాడాను. అయితే గంటసాలి ఇప్పుడు చూసారా శివశంకర పాటలు అయిపో ఉంటాయి చూసారా?
0: ఓకే, సిచ్యువేషన్ చెప్పండి, మీరు అసలు ఏం జరిగింది చెప్పండి.
1: అదే అలాంటివి జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంటే బాగుందని అనుకున్నానండి.
0: ఓకే,
1: కానీ అవ్వలేదండి.
0: వెరీ నైస్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సో ఫ్రెండ్స్, ఒక రిక్వెస్ట్, టాపిక్ని లెంగ్తి చేసి ఎక్కువసేపు మీరే మాట్లాడితే ఇంకొకరికి అవకాశం లేకుండా పోతుంది. సో అందుకని కొంచెం మీరు ఏం మాట్లాడాలనుకున్నారో దాన్ని షార్ట్కట్లో మాట్లాడేసి వీలైతే సరదాగా మమ్మల్ని నవ్వించండి, మీరు కూడా నవ్వండి, మీ తోటివారిని నవ్వించండి, అంతేనా? హలో,
2: గుడ్ ఈవినింగ్ సార్.
0: గుడ్ ఈవినింగ్ అండి.
2: హలో
0: హలో, వినిపిస్తుంది, చెప్పండి. గుడ్ ఈవినింగ్, ఎవరు మాట్లాడుతున్నారు?
2: రాజమండ్రి సార్.
0: ఓకే, మల్లికార్జున్ గారు రాజమండ్రి నుంచి.

0: మన ఆకాశవాణి ఎఫ్ఎం సిబ్బందికి, ప్రేక్షకులకి, శ్రోతలకి అందరికీ కూడా హ్యాపీ శ్రావణ శుక్రవారం, శ్రావణ పౌర్ణమి శుభాకాంక్షలు, అలాగే జంజాల పౌర్ణమి శుభాకాంక్షలు, రక్షాబంధన శుభాకాంక్షలు.
1: ఓకే అండి, థ్యాంక్ యూ. మీకు కూడా
0: సినిమాలో చంచల వేషాలు వేస్తూ ఉంటారండి. అజ్ఞాతవాద సినిమాకి నన్ను బుక్ చేశారు, టికెట్లు బుక్ చేసి అన్ని అయిపోయాయి. నేను విజయవాడదాకా వెళ్ళిన తర్వాత నాకు మళ్ళీ ఫోన్ చేసి, సారీ సార్ మీ క్యారెక్టర్ క్యాన్సిల్ అయిపోయిందని చెప్పి ఫోన్ చేశారు.
1: అయ్యో,
0: అలాగా ఆ సినిమాలో నాకు కొంచెం అలాగ అనుకున్నది ఒకటి అయింది, అయిపోయింది ఒకటి. అంటే మేల్ క్యారెక్టర్ వల్ల ఫీమేల్ క్యారెక్టర్ పెట్టారు సాంగ్ లోను, స్వాగతం అని చెప్పి పాట వస్తుంది. అందువల్ల నేను విజయవాడ నుంచి మళ్ళీ వెనకొచ్చేసాను సార్.
1: అయ్యో, ఓకే ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి,
0: బై.
1: సో ఫ్రెండ్స్, కొన్ని కమర్షియల్ స్పాట్స్ తర్వాత మనం మరొక కాలర్తో మాట్లాడి నైస్ సాంగ్ అయితే వినేద్దాం. ఏదో అనుకుంటే ఏదేదో అయ్యింది అంటూ అలా మొదలైంది మూవీ నుంచి.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
4: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
6: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
5: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
6: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
5: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
6: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD, దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
5: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
6: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
5: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: ఎస్ ఫ్రెండ్స్, మరొక కాలర్తో మాట్లాడద్దాం. హలో,
1: హలో, గుడ్ ఈవినింగ్ సార్.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుండి?
1: మేము ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం నుంచి ఆకాశ్ శ్రీనివాసరావు రామలక్ష్మి అండి.
0: ఓకే, శ్రీనివాస్ గారు చెప్పండి.
1: సార్, మా ఫ్యామిలీతో మేము ఫస్ట్ టైం తిరుపతి, అంటే తిరుపతి ఎక్కువ వెళ్తున్నాం అండి. తిరుపతికి ట్రైన్ ఎక్కడం ఇదే ఫస్ట్ టైం సార్.
0: ఓ
1: అయితే ఫ్యామిలీతో పాటు ఎక్కితే రిజర్వేషన్ రేణిగుంట దాకా దొరికింది సార్.
0: ఓకే,
1: రేణిగుంటలో దిగేసిన తర్వాత మళ్ళీ బస్సు ఎక్కడ మీదకి ఇక్కడ నుంచి తిరుపతి వెళ్ళే ట్రైన్ ఏమన్నా ఉందా అని అడిగితే, అదో ప్లాట్ఫారం మీద కన్యాకుమారి ట్రైన్ ఉందని చెప్పారు సార్.
0: ఓకే.
1: వెంటనే జనరల్ టికెట్ తీసుకుని వచ్చేటప్పటికి మా అన్లక్ ఏంటంటే, యువత పక్క ప్లాట్ఫారం మీద కూడా కన్యాకుమారి ట్రైన్ ఉందండి.
0: ఓ
1: ఒకటి తిరుపతి వెళ్తుంది, ఒకటి తిరుపతి క్రాస్ చేసుకుని తమిళనాడు మీద వెళ్ళిపోతుంది సార్.
0: ఓకే,
1: అది తిరుపతి వెళ్ళాలని అడిగితే ఆ రైల్వే కూలీ ఏం చేశాడంటే, ఇదిగో ఈ ట్రైన్ ఎక్కడన్నా అన్నాడండి, యువత ట్రైన్ చెప్పాడు. అది ఎక్కేస్తే తిరుపతి క్రాస్ అయిపోయి వెళ్ళి తమిళనాడుకి వెళ్ళిపోయామండి. అక్కడికి తిరుపతి వెళ్దాం అనుకున్న వాళ్ళు గోల్డెన్ టెంపుల్కి వెళ్ళవలసి వచ్చింది.
0: ఓ మంచిదే, కొంచెం నవ్వొచ్చిన ఏదో ఒకటి, ఓ దర్శనం అయింది.
1: రిటర్న్ లో తిరుపతి తీసుకున్నాం సార్.
0: మంచిదే. ఇంకా ఇంకా వస్తాయి, ఇంకొక గుడికి వెళ్ళారు, ఆ గుడి తర్వాత ఈ గుడికి వచ్చారు. లేకపోయి ఉంటే ఇంకెక్కడో ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటే కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు, అంతేనా?
1: ఈసీ చెక్ చేయలేదు సార్ అక్కడ, అలా చెక్ చేస్తే బుక్ అయిపోతుంది.
0: ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ, థ్యాంక్స్
1: ఓకే
0: ఫర్ కాలింగ్ అండి.
1: ఓకే.
0: సో మీ అందరి కోసం అలా మొదలైంది మూవీ నుంచి ఏదో అనుకుంటే అంటూ ఈ పాట.

ఎస్ ఫ్రెండ్స్, సరదాగా కాసేపు అలా ముచ్చట్లాడేద్దాం. వెంట వెంటనే కాల్ చేసేయండి మరి. సో ఇప్పుడు మన కార్యక్రమాల్ని సాంప్రదాయ రేడియో సెట్స్ ద్వారానే కాకుండా న్యూస్ ఆన్ ఏఐఆర్ యాప్ ద్వారా కూడా ప్రపంచంలో ఏ చోటు నుండైనా వింటూ ఎంజాయ్ చేయొచ్చు. మరి ఇది కాలస్యం, వెంటనే న్యూస్ ఆన్ ఏఐఆర్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ప్రపంచంలో ఏ చోటు నుండైనా మన ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలని వింటూ ఎంజాయ్ చేయొచ్చు. వీలుంటే పార్టిసిపేట్ కూడా చేయొచ్చు. సో లేట్ చేయకుండా వెంటనే న్యూస్ ఆన్ ఏఐఆర్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మరి.

0: हेलो
1: गुड इवनिंग राखी जी, लॉरेंस फरवाड़ा।
0: लवरस गारू चपंडी।
1: फनी इंसिडेंट का डिसेंबर 4th ने
0: లేదు లేదు,
1: నైట్
0: ఫన్నీ
1: అయితే
0: ఇన్సిడెంట్ కావాలి మరి.
1: ఫన్నీ ఇన్సిడెంట్ అండి, సర్లేని మరి పాస్వర్డ్
0: చెప్పండి
1: అండి.
0: పని, ఏదో ఒకటి.
1: అదే జనవరి డిసెంబర్ 4th ని నావిడే జరుగుతుంది కదా,
0: అంటే ఏం
1: ఎప్పుడు అలా
0: లేదండి, సరదాగా కాసేపులో సరదాగా మాట్లాడుకోవాలి కానీ సీరియస్గా మాట్లాడుకోకూడదు కదా.
1: సీరియస్ సీరియస్ కాదు, సీరియస్ ఏం కాదు.
0: ఓకే
1: ఎప్పుడు అటెండ్ అయ్యాడి, రీసెంట్ గా జరిగినప్పుడు అదే టైంకి బీచ్ కి వెళ్ళిపోయాను, రామకృష్ణ బీచ్ కి.
0: అచ్చా
1: తెర
0: ఓకే
1: చూస్తే ఏమి ఏమీ లేదు, తెర చూస్తే ఇంటర్నేషనల్ ఫీట్స్ అన్ని పోస్ట్ పోన్ చేశారట.

0: అది ఎన్ని రాస్తా బయట మళ్ళీ వచ్చాను. తర్వాత 18th 19th 2 డేస్ వెళ్ళాను
1: ఓకే.
0: ఫిబ్రవరి జరిగినప్పుడు. సరే అనుకున్నది
1: ఓకే,
0: ఒకటి, ఆయనది
1: అయినది
0: ఒకటి
1: ఒక్కటి.
0: కదా, ఆ బేస్ మీద మీకు ప్రెజెంట్ చేశాను.
1: ఓకే అండి, లవరాజ్ గారు థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. హలో,
2: హలో రాకేష్ గారు, బాగున్నారా?
1: మీరు ఏమనుకోకపోతే రేడియోకి దూరంగా వచ్చి మాట్లాడతారా?
2: హలో,
1: అయినా కూడా మీరు ఈరోజు మీ చెవులు కానివ్వండి, నా చెవులు కూడా పనిచేయకుండా చేసేస్తారు.
2: హలో,
1: ఇంకా దూరంగా వచ్చి మాట్లాడండి, లేదా వాల్యూమ్ తగ్గించేయండి.
2: అలాగే.
1: ఓకేనా?
2: ఓకే.
1: పేరు, ఊరు?
2: ఎం రమణ, ఎల్మెన్స్లీ మున్సిపాలిటీ, కదపిల్లి.
1: ఓకే రమణ గారు, టాపిక్ విన్నారా?
2: విన్నామండి.
1: చెప్పండి మరి.
2: అంటే 3 రోజుల క్రితం ఓ దగ్గర తీర్థం చూడండి వెళ్దాం అనుకున్నాం పెన్షన్ మేమును. వెళ్దాం అనుకుంటే అక్కడ అనుకుంటే మా ఓ దగ్గర ఎవరు అక్కడ గొడిపెద్దలు వెళ్తాయంటారా, వెళ్దాం అంటే ఇంకో నలుగురు బయలుదేరారు.
1: ఓకే,
2: బయలుదేరితే తీరం పోసి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అక్కడ ఎలబతికి మేము ఎలబతికి అయిపోయి 7 గంటలకి అయిపోయి అన్నారు. అది
1: ఓకే ఓకే
2: అంటే నీ మాట అలగించేసి వచ్చామని చెప్పేసి ఇంకా అలా కాలక్షేపం చేసుకున్నాం పెద్ద మాటలను.
1: ఓకే అండి, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. హలో,
3: హలో, గుడ్ ఈవినింగ్ సార్, నమస్తే.
1: గుడ్ ఈవినింగ్, నమస్తే.
3: మీరు అడిగిన క్వశ్చన్ కి ఒక్కొక్కరు ఏదేమో చెప్తున్నారు, వింటున్నాను, అలాగని సంబంధం లేదు.
1: నా టర్మ్ వస్తుంది, నేను చెప్తాను అనుకుంటున్నారు అయితే మీరు, అంతేనా?
3: రింగ్ అవుతుంది, రింగ్ అవుతుంది కరెక్ట్ గా. ఎవరో కట్ చేస్తే ఇంకొకరు వెళ్ళిపోతుంది రింగ్.
1: అయ్యా,
3: కరెక్ట్ గా నేనైతే చెప్తాను, మీకు నవ్వు రావాలి ఇవన్నీ చెప్తాను.
1: అంతకన్నా ముందు మీరు ఎవరో చెప్పాలి.
3: రాధాపురం శ్రీకాకుళం.
1: రాధా శ్రీకాకుళం, ఓకే చెప్పండి.
3: బాగున్నారా?
1: బాగున్నానండి.
3: అయితే మేము మా ఫ్యామిలీతో ఎక్కడికి వెళ్ళిన 10 మెంబర్స్ వెళ్తాం ఎక్కడికి వెళ్ళినా సరదాగా.
1: ఓకే,
3: అయితే మా పుట్టినూరు వెళ్దాం అనేసి బయలుదేరాం. తినడానికి ప్యాక్ చేసుకున్నాం దీన్ని. 7:00 ట్రైన్ అనమాట విజయనగరం. ఇలా ప్లాట్ఫామ్ మీద అడుగు పెట్టాము, ట్రైన్ క్యాన్సిల్ పెట్టాడు బోర్డు. చెత్తగానే ఇంకా మరి ఆ రూట్ కి మరి ట్రైన్స్ లేవు, చాలా తక్కువ. మరి మార్నింగే ఉంది ట్రైన్ మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే. ఆ ప్లాట్ఫామ్ మీద కూర్చొని పొట్లాలు ఇచ్చుకొని తినుకొని ఆ ట్రైన్ లో నిలవలసింది, క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా అనుకున్నాం ఒకటి, ఎంత వేగం రీచ్ అయిపోతామని సరదా పడ్డాము. అదేమో అయింది, ఒకటి అయిపోయింది. ఇంకా
1: కూర్చోబెట్టి
3: వాళ్ళు భజనే ప్లాట్ఫామ్ మీద భజనే, మరి ఇంకేం లేదు.
1: ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ రాధ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సో అలా ఉంటుందండి, అప్పుడప్పుడు జరుగుతాయి. సో మీ అందరి కోసం ఈ అజ్ఞాతవాసి మూవీ నుంచి, ఏదైనా సరే ఆ దేవుడికి తెలియాలి, ఆ కృష్ణుడినే అడగాలి, స్వాగతం కృష్ణ అంటూ ఈ పాట.

0: ఇప్పుడు ఒక ప్రకటన వింటారు.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: హలో,
1: గుడ్ ఈవినింగ్ సార్. రాకేష్ గారు, సుమలత కాకల్లోవా?
0: అనుకున్నానండి. అనుకున్నాను, అనుకున్నదే అయింది. అనుకున్నది ఒకటి, అయినది ఒకటి అయితే జరగలేదు ఇప్పుడు. చెప్పండి.
1: నేను ప్రైవేట్ స్కూల్లో చదివినప్పుడు ప్రతి నెల రిజిస్టర్ రాయాలని చెప్పి మా సార్ చెప్పేవారు అన్నమాట.
0: ఓకే.
1: అయితే రేపు 1వ తారీఖు వస్తుందని ముందే రాసేసి పెట్టేశాను అన్నమాట.
0: అబ్బో,
1: ఏదో చేస్తానంటే అప్పుడు ఏమన్నారంటే, అమ్మ నువ్వు నువ్వే రాసావు కదా, ఇక నుంచి మంత్ అంతా నువ్వే రాయాలన్నారన్నమాట.
0: ఓకే.
1: అంటే ప్రతి నెల ఒక్కొక్కరికి ఇచ్చేవారు, ఈసారి 1 ఇయర్ అంతా నేనే రాయాలనేసి నాకు అలా చెప్పడంతో.
0: అంటే మీరు చేసిన పనికి మీకు బంపర్ ఆఫర్ ఇచ్చారు అయితే.
1: అచ్చా,
0: ఓకే, నైస్ సుమలత గారు, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్
1: థ్యాంక్
0: కాలింగ్.
1: యూ.
0: సో ఫ్రెండ్స్, సరదాగా కాసేపు ముచ్చట్లలో మరొక కాలర్తో మాట్లాడేద్దాం. హలో
2: హలో,
0: హలో,
2: కొత్తగా వచ్చారు సార్?
0: మీరెప్పుడొచ్చారు? మీ పేరు, ఊరు?
2: మీ వయస్సు కొంచెం కొత్తగా అనిపించి అడిగాను సార్.
0: అవునా? ఓకే, సరేలేండి, చెప్పండి.
2: గాజువాక్ నుండి అమ్మాజీ నా పేరు.
0: గాజువాక్ నుంచి అమ్మాజీ, నాకు మీరే కొత్తగా అనిపిస్తుంది. రోజు ఫోన్ చేసిన వాళ్ళు తెలిసిపోతుంది కదా. సో సరే, టాపిక్ విన్నారా?
2: వినండి.
0: చెప్పండి.
2: నేను అదే పుణ్య క్షేత్రాలు వెళ్ళాలి అనుకుని ఎప్పుడు పెట్టో అనుకుంటే జరగడం లేదు.
0: ఓకే,
2: ఎవరు చదవండి ఒకటే ఉన్నట్టుగా చెప్పారు కదా, ఎంతున్నా కూడా జరగటం లేదు.
0: అచ్చా, అంటే జరగటం లేదా? అంటే టాపిక్ ఏంటో విన్నారు కదా, అంటే ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది అనేది టాపిక్, జరగటం లేదు అనేది టాపిక్ కాదు మంది ఈరోజు. అలా ఏమైనా ఫన్నీగా జరిగిందా అనేది మన టాపిక్ ఈరోజు. ఓకే అండి, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సో ఇలానే మాట్లాడేస్తూ ఉందాం ఒక్క 10 నిమిషాల పాటు, మరొక కాలర్తో మాట్లాడదాం. హలో,
3: హలో
0: హలో,
3: హలో,
0: వినిపిస్తుంది? సూర్యబాబు గారు చెప్పండి. హలో
3: హలో,
0: చెప్పండి, వినిపిస్తుంది?
3: శుభ సాయంత్రం.
0: మీకు కూడా టాపిక్ విన్నారా? ఇప్పటికి 4 సార్లు చెప్పారు ఇది, మీ టాపిక్ లోకి వెళ్ళిపోండి.

0: ఇంటికా నుంచి బస్సు లోకి వెళ్దామనేసి తొందరగా వెళ్తే ఆటో దొరికిందమ్మా.
1: ఓకే ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సో ఆయన అక్కడ కొంచెం సిగ్నల్ ప్రాబ్లంలా ఉంది. సో ఇలానే మాట్లాడేసుకుందాం మరొక 10 నిమిషాల పాటు మీ అందరి కోసం. గురువారం మార్చి 1 అంటూ దూకుడు మూవీ నుంచి ఈ పాట రాహుల్ నంబియార్ వాయిస్లో.

ఎస్ ఫ్రెండ్స్, మీరు వింటున్నారు సరదాగా కాసేపు ముచ్చట్లు. హలో హలో, సో సరదాగా కాసేపులో ఇంకొక ఇద్దరు కాలర్స్తో మాట్లాడేద్దాం. సో లేట్ చేయకుండా కాల్ చేసేయండి 0891-2727-244 లేదా 0891-2727-288 నంబర్స్కి.

0: అంతే కదా ఫ్రెండ్స్, అప్పుడప్పుడు కొంతమంది చేసే తప్పులు ఎలా ఉంటాయంటే ఓవర్ కాన్ఫిడెన్స్ తక్కువ, అండ్ వాళ్ళకే తెలుసు వాళ్ళకే వచ్చంటూ చేసే పనిలో అనుకున్నది ఒకటి అయినది ఒకటి అన్నట్టు కామెడీగా జరిగిపోతూ ఉంటాయి. ఆ కామెడీ ఏ రిజల్ట్ ఒక లెక్కలో ఉంటుంది, అది ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరిని నవ్విస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు కొంచెం బాధ పెడుతూ ఉంటుంది. హలో హలో సో కాల్స్ వస్తున్నాయి, బట్ ఐ థింక్ టెక్నికల్ ఇష్యూ వల్ల లైన్ కనెక్ట్ అవ్వట్లేదు. సో మరొక కాలర్ కాల్ చేస్తున్నారు, చూద్దాం. హలో హలో
1: హలో, నమస్తే సార్.
0: వినిపిస్తుంది, మీరు వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, లైన్ కట్ అయిపోతుంది. ఓకేనా?
1: సార్
0: చెప్పండి, పేరు ఊరు.
1: కార్యక్రమంలో మీ పేరు చెప్తున్నారా?
0: మీ పేరు ఊరు, టైం లేదు, మీరు తొందరగా మాట్లాడితే
1: నా
0: ప్రోగ్రామ్ కి
1: పేరు
0: బాయ్ బాయ్ చెప్పేద్దాం.
1: మీ చెరువు కట్టున్నాడు.
0: ఓకే, టాపిక్ విన్నారా?
1: సార్
0: మీరు వాల్యూమ్ తగ్గించండి.
1: తగ్గించండి, తగ్గించండి.
0: అప్పుడప్పుడు మన లైఫ్లో మనం ఏదైనా పనులు చేసినప్పుడు ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుంది ఉంటుంది కదా, అలా ఏమైనా మీ లైఫ్లో ఏమైనా జరిగిందా అనేది టాపిక్.
1: బాలయోగి గంగల్కూర్ చెరువు కొట్టండి.
0: ఓకే బాలయోగి గారు, చాలా చాలా థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి, బాయ్ బాయ్. సో ఆయనకి టెక్నికల్గా ప్రాబ్లం ఉండడం వల్ల వినిపించడం లేదు, ఆయనేమో రేడియో వాల్యూమ్ తగ్గించడం లేదు. సో మనం ఇబ్బంది పడద్దు, ఆయన ఇబ్బంది పెట్టద్దు. సో మన ప్రోగ్రామ్లో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ శుభ సంకల్పం మూవీ నుంచి ఈ పాట మీ అందరి కోసం.

ఎస్ ఫ్రెండ్స్, సరదాగా కాసేపు కార్యక్రమం ఇంతవరకు విని ఎంజాయ్ చేశారనుకుంటాను. సో ఇంతటితో సరదాగా కాసేపు కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక. ఇది ఆలరించే కెరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. స్టూడియోలో టైం అయితే 5 గంటలుగా ఉంది. సో ఇప్పుడైతే యువవాణి యోజనల కార్యక్రమం. యువవాణి యోజనల కార్యక్రమం

ఎస్ ఫ్రెండ్స్, యువవాణి యోజనల కార్యక్రమంలో ఉన్నాం. సో ప్రతిరోజు ఏదో ఒక టాపిక్ గురించి మాట్లాడుకుంటాం. ఆ టాపిక్ నుంచి ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉంటారు యూత్, కానివ్వండి పిల్లలు ఎవరైనా కూడా. సో ఈరోజు మనం ఏ విషయం గురించి మాట్లాడుకుంటున్నాం? ప్రతి ఒక్కరిలో, అంటే ప్రతి ఒక్కరూ జ్ఞానులై ఉండక్కర్లేదు, ప్రతి ఒక్కరికి అన్ని విషయాలు తెలిసి ఉండక్కర్లేదు. తెలిసిన వాళ్లే గొప్ప అని ఏం కాదు కదా. సో తెలియని విషయాన్ని కూడా తెలీదు అని ఒప్పుకోవడంలో కూడా హుందాతనం ఉంటుంది. మనకి రాదు, మనం చేయలేదు అని చెప్పడంలో మనం రాంగు కాదు, మనకేమీ రాదు అని అర్థం కూడా కాదు. మనం నేర్చుకుంటున్నాం, నేర్చుకోబోయే ముందు అదొక తొలి అడుగని అనుకోవచ్చు. కొంతమందికి యాక్సెప్టెన్సీ అనేది ఉండదు, అంటే అంగీకార భావన అనేది ఉండదు. దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేదే ఈరోజు మన యువన్లో టాపిక్. సో దాని గురించి మాట్లాడుకునే ముందు ఓ బ్యూటిఫుల్ ట్రాక్ అయితే వినేద్దాం. కార్తికేయ మూవీ నుంచి ఇంతలో అంటూ ఈ పాట మీ అందరి కోసం.

ఎస్ ఫ్రెండ్స్, యాక్సెప్టెన్సీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ముందుగా మనల్ని మనం అంగీకరించాలి. అంటే మనలో కొన్ని బలాలు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి. కొంతమంది ఏమనుకుంటారంటే బలహీనత గురించి మాట్లాడుకోరు, అంటే ఆ బలహీనత నుంచే ఆందోళన పడిపోయి, అంటే అమ్మ మనకన్నా ముందు మనకి వీళ్ళు ఏమైనా కాంపిటీషన్ అయిపోతారా, లేకపోతే వీళ్ళు ఏమైనా ముందు వెళ్ళిపోతారా, ఈ ఇటువంటి నెగిటివ్ థాట్స్లో ఉంటారనమాట. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఎవరైతే కొంచెం బెటర్గా అనిపిస్తారో వాళ్ళ గురించి నెగిటివ్ థాట్లో వెళ్ళిపోయి, అంటే మనకి ఇబ్బంది ఏమో వీళ్ళ వల్ల అని వాళ్ళకి ఇబ్బంది పెట్టాలని ట్రై చేస్తూ ఉంటారనమాట. సో అలాంటి ఆలోచనలు ఉండకుండా ఉండాలంటే యాక్సెప్టెన్సీ, అంగీకరించాలి. అది తప్పైనా ఒప్పైనా కూడా మనం దాన్ని ఒప్పుకోవాలి. అప్పుడే మనలో ఇలాంటి నెగిటివ్ థాట్స్ లేకుండా ఉంటాయి. మనలో ఉన్న బలాలు, బలహీనతలు రెండింటినీ గుర్తించి మనల్ని మనం రెస్పెక్ట్ చేసుకోవాలి, గౌరవించుకోవాలి. అండ్ ప్రతి ఒక్కరూ భిన్నమే అని అర్థం చేసుకోవాలి. అంటే ప్రతి ఒక్కరూ ఒక వారికంటే ఒక స్టైల్ ఉంటుంది, ప్రతి ఒక్కరి శైలి ఒకలా ఉంటుంది. అంటే నువ్వు కరెక్ట్ చేసావని అందరూ అదే కరెక్ట్ అని నమ్మాలి, అదే కరెక్ట్ అని చేయాలి అనేది కరెక్ట్ అయిన ఆలోచన కాదు. కొంతమందిలో ఇలా ఉంటుంది, అంటే నేను చెప్పింది కరెక్ట్, సో అందరూ కూడా అది ఫాలో అవ్వాలి అని అనుకుంటారు. కానీ అలాంటి ఆలోచనలు ఎప్పుడూ ఉండకూడదు. ప్రతి ఒక్కరు కూడా భిన్నంగా ఉంటారు, వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఉంటారు అనేది ఎప్పుడూ యాక్సెప్ట్ చేయాలి. సో అలా యాక్సెప్ట్ చేయలేనప్పుడు, ఒకేసారి మార్పు వచ్చినప్పుడు మీ మనసు, మీ యొక్క స్వభావం దాన్ని తట్టుకోలేదు. ఈ విషయాన్ని ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి ఎవరైనా కూడా, ఓకేనా? సో అంటే ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క స్కిల్ ఉంటుంది, ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఆ స్టైల్లో వాళ్ళు వెళుతూ ఉంటారు. ఆలోచనలు కావచ్చు, అభిప్రాయాలు కావచ్చు, అభిరుచులు కావచ్చు, అందరివి ఒకేలా ఉండవు. భిన్నత్వాన్ని గౌరవించడం నేర్చుకోవాలి ముందుగా. సో అలాంటి ఆ టైంలోనే అలా మనం అలవాటు చేసుకుంటే కనుక మనకన్నా ముందు వేరే వాళ్ళు ఉన్నారు అన్నప్పుడు మనకి జెలస్ ఫీలింగ్ రాకుండా, ఓకే వాళ్ళకున్న టాలెంట్కి వాళ్ళు ఉన్నారు అనే ఫీలింగ్లోనే మనం ఉంటాం. లేదు అంటే అబ్బా ఇంతవరకు నేనే ఫస్ట్ ఉన్నాను, ఈరోజు ఏంటి ఇలాంటి పరిస్థితి అనే థాట్స్ కూడా వచ్చేస్తూ ఉంటాయి. దానివల్ల మన కెరియర్కి, జీవితానికి చాలా నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా ఇలాంటిదాన్ని అవాయిడ్ చేసి ఈ లైన్స్ని ఫాలో అయిపోండి మరి. సో ఇప్పుడు ఒక కొన్ని వాణిజ్య ప్రకటనలు వింటారు.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
2: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: ఈనాటి కార్యక్రమంలో భాగంగా 5:30 ఢిల్లీలోని డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ స్టేడియంలో జరగనున్న 65వ సుబ్రతో కప్ అండర్-17 జూనియర్ బాలికల ఫుట్బాల్ టోర్నమెంట్ తుది మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. కార్యక్రమంలో ఇప్పుడు కాంతారా ఈ మూవీ నుంచి ఈ బ్యూటిఫుల్ ట్రాక్ అయితే వస్తుంది, వింటూ ఎంజాయ్ చేసేయండి. మరి సాయి విఘ్నేష్ వాయిస్లో

అప్పుడప్పుడు ఏమవుతుందంటే, కొన్ని స్కూల్స్లో కానివ్వండి, కాలేజీలో కానివ్వండి, స్కూల్ కాలేజ్ అని కాదు, ఎక్కడైనా సరే, ఎప్పుడు ఏదైనా పని బాగా చేసినప్పుడు కానివ్వండి, వారిని ఎప్పుడు ఎవరైనా అప్రిషియేట్ చేసినప్పుడు, తర్వాత ఏదో ఒక దాంట్లో వాళ్ళకి మిస్టేక్ అయిందనుకోండి, ఎవరైనా అలాంటి విషయాన్ని ఐడెంటిఫై చేసి చెప్తే వాళ్ళు వాళ్ళ తప్పుని అస్సలు యాక్సెప్ట్ చేయలేరు. సో ఇది చాలా పెద్ద, ఐ మీన్ మనకి చాలా లాస్ అయ్యే పాయింట్ అన్నమాట. సో అందుకనే విమర్శలను సానుకూలంగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఎవరైనా మన తప్పును చెప్తే వెంటనే తప్పు చేశారా లేదా అనేది మీరు పరిశీలించుకొని బాధపడకుండా దానిలో మనకు ఉపయోగపడే విషయాన్ని తెలుసుకోవాలి. అంటే ఎవరైనా తప్పును చెప్తే వెంటనే బాధపడిపోకుండా దాని నుంచి, ఓకే వాళ్ళు ఇలా చెప్పారు కదా, ఓ నేను ఈ మిస్టేక్ చేయబట్టే ఇలా చేశాను, సో నెక్స్ట్ టైం ఇంకొంచెం బాగా చేయొచ్చు అనేది తెలుసుకోవాలి తప్ప, ఎప్పుడు నేను బాగా చేస్తాను కదా ఇప్పుడు నాకు చెప్తున్నారు ఏంటి అనే ధోరణి కరెక్ట్ కాదు. అండ్ కొన్ని విషయాలు మార్చలేం, మార్చలేని విషయాల్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. గతాన్ని మార్చలేం కదా, సో చేసిన తప్పుని మళ్ళీ, అంటే నెక్స్ట్ టైం బాగా చేయగలం కానీ ముందు జరిగిపోయిన దాంట్లో దాన్ని తీసుకెళ్ళి ఎడిట్ చేసి చేయలేం కదా. సో గతాన్ని మార్చలేం కానీ దాని నుంచి పాఠాలు నేర్చుకొని ముందుకు వెళ్ళిపోవచ్చు మన లైఫ్ జర్నీలో. సో జరిగిన తప్పు గురించి ఆలోచించుకుంటూ కూర్చోకుండా ఏం చేయాలో అనేది ఆలోచిస్తే గనక చాలా ఈజీగా మనం ఎటువంటి యాటిట్యూడ్, అంటే గర్వంగా లేకుండా కెరీర్లో ముందుకెళ్ళిపోవచ్చు అనమాట, ప్రత్యేకించి యూత్. సో ఇంకొక విషయం ఏంటంటే, తప్పుల్ని అంగీకరించడానికి భయపడకుండా ఉండాలి. నేను తప్పు చేశాను అని ఒప్పుకోవడంలో అది బలహీనత అయితే కాదు, అది ఎదుగుదలకు మొదటి అడుగని గుర్తించాలి. అంటే తప్పు చేశారంటే ఇవి ముద్దాయి అనేలా ఎవరూ చూడరు. ఓకే, ఎంత హుందాగా తను తప్పు చేశారని ఒప్పుకున్నారని ఇంకా అప్రిషియేట్ చేస్తారు మనకి. కొంతమంది అలా లేకుండా తప్పు చేశానని దాని మీద ఇంకొక తప్పు ఇంకొక తప్పు అలా తప్పులు చేస్తూ ఉంటారు. సో అది కరెక్ట్ కాదు. యాక్సెప్టెన్సీలో భాగంగా తప్పుల్ని అంగీకరించడానికి భయపడకుండా నేను చేశాను అని అనిపించుకోవడంలో ఎదుగుదలకు అదొక మొదటి మెట్టు అన్నది మనకి సూచిస్తూ ఉంటుంది. అండ్ ఇతరుల అభిప్రాయాలను వినాలి, ఖచ్చితంగా వినాలి. మన అభిప్రాయమే ఎప్పుడు సరైనది, మనం చెప్పిందే కరెక్ట్, మనం అన్నదే కరెక్ట్, మనం ఏం చేసినా రైట్ అనేది కాకుండా, మనం చేస్తున్నది కూడా ఏమైనా తప్పులు ఉన్నాయేమో, ఆత్మ పరిశీలన అంటారన్నమాట. ఇలాంటివి కూడా మనం యంగ్స్టార్గా ఉన్నప్పుడే నేర్చుకుంటే గనక

0: ఫ్యూచర్లో నీ కెరియర్ లైఫ్ అంతా కూడా చాలా చక్కగా నడుస్తుంది. సో ఇలాంటి టిప్స్ని ఫాలో అయిపోండి. ఇప్పుడు ఒక కమర్షియల్ బ్రేక్, దాని తర్వాత మరొక బ్యూటిఫుల్ ట్రాక్ మీ అందరి కోసం.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: జయ జానకి నాయిక ఈ మూవీ నుంచి మరొక బ్యూటిఫుల్ ట్రాక్ మీ అందరి కోసం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఎస్ ఫ్రెండ్స్, మీరు వింటున్నారు యువవాణి. యువవాణి కార్యక్రమానికి బాయ్ బాయ్ చెప్పేసే ముందు ఈ రెండు మాటలు మీకోసం. పోలికలను తగ్గించాలి. అంటే ఆపోజిట్ పర్సన్స్, ఇతరులతో మనల్ని మనం పోల్చుకోవడం కంటే నిన్నటి మనతో ఈరోజు మనం ఎంత మెరుగయ్యామో, ఎంత డెవలప్ అవుతున్నామో చూసుకోవాలి. అంటే వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళలా నేను లేను, లేకపోతే నాలా వాళ్ళు చేయలేదు, ఇలాంటి పోలికలు ఉండకపోతే చాలా సాఫీగా సరిపోతుంది. అది ఎగ్జామ్స్ అవ్వచ్చు, ఆఫీస్ అవ్వచ్చు, కాలేజీ ఏదైనా కూడా. ఇంకా అంగీకారం అంటే ఓటమి కాదు అనే విషయాన్ని ఖచ్చితంగా గ్రహించాలి. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ని యాక్సెప్ట్ చేస్తూ, అంటే దానికి లొంగిపోవడం కాదు, పరిస్థితిని అంగీకరించడం అంటే దానికి లొంగిపోవడం కాదు, పరిస్థితిని అర్థం చేసుకుని దాన్ని డెవలప్, అంటే సరిదిద్దుకోవడానికి ప్రయత్నించడం అనేది తెలుసుకోవాల్సిన విషయం. ఇదండి యువల్లో యాక్సెప్టెన్సీ గురించి. ప్రతిదాన్ని అంగీకరించగలగాలి. ఇప్పుడున్న యూత్కి ఒక చిన్న సందేశం. మనల్ని మనం అంగీకరించినప్పుడు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఇతరులను అంగీకరించినప్పుడు సంబంధాలు, రిలేషన్స్ బలపడతాయి, పరిస్థితులను అంగీకరించినప్పుడు జీవితాన్ని ముందుకు నడిపించే శక్తి మనకు వస్తుంది. అంతే కదా. సో మీ అందరి కోసం ఆది పురుష్ మూవీ నుంచి ఈ పాట కార్యక్రమంలో చివరగా.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కరటం ఆలకించు ఆరాధించు. మీరు ఇంతవరకు యువవాణి కార్యక్రమం విన్నారు. ఇంతటితో యువవాణి కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్టూడియోలో టైం 5 గంటలు దాటి 29 నిమిషాలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఢిల్లీలోని డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ స్టేడియంలో జరగనున్న 65వ సుబ్రతో కప్ అండర్ 17 జూనియర్ బాలికల ఫుట్బాల్ టోర్నమెంట్ తుది మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

Thank you.

0: మీరింతవరకు
1: ఢిల్లీలోని డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ స్టేడియంలో జరగనున్న 65వ సుబ్రతో కప్ అండర్-17 జూనియర్ బాలికల ఫుట్బాల్ టోర్నమెంట్ తుది మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక, ఇదో అలరించే కెరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు.

సో ఇప్పుడు మనం సినిమా పాటలు విందాం, అలా చక్కని కబుర్లతో. ముందుగా వంశీ ఈ మూవీ నుంచి కోయిలమ్మ పాడుతున్నది, అంటే ఈ పాట మీకోసం.

విజ్ఞప్తి. మౌనంగా ఉండకండి, గళమెత్తండి. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు మరియు బ్యాంకులలో లంచం అడగడం లేదా ఆర్థిక కుంభకోణాల గురించి వెంటనే సిబిఐ విశాఖపట్నం వారికి సమాచారం అందించండి. సంప్రదించండి 0891278332 లేదా 9492783344 లేదా టోల్ ఫ్రీ నంబర్ 1800420100. గుర్తుంచుకోండి, లంచం తీసుకోవడం మరియు ఇవ్వడం రెండూ నేరాలే.

సో ఫ్రెండ్స్, సరదాగా ఏమైనా మాట్లాడుకుందాం. ఈరోజు ఇంపార్టెన్స్ గురించి మనం చెప్పుకుందామా? ఈరోజు ఏంటంటే, ప్రతి సంవత్సరం ఆగస్ట్ 27వ తేదీని ప్రపంచ సరస్సుల దినోత్సవంగా జరుపుకుంటారు. ఇకపోతే దీని ప్రాముఖ్యత చరిత్ర. జపాన్లోని షిగా ఫ్రిక్చర్చ్లో 1984 ఆగస్ట్ 27న మొదటి ప్రపంచ సరస్సుల సదస్సు జరిగిందట. ఆ చరిత్రక రోజును గుర్తుగా ఈ తేదీని సరస్సుల దినోత్సవంగా అనుకుంటారట. సో మరొక పాట మీ అందరి కోసం. ఏ పాట అంటారా? ఈశ్వర్ మూవీలో నుంచి, గుండెలో వాలవా, రాజేష్ ఉషా వాయిస్లో.

ప్రపంచ సరస్సుల దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఈ పలానా డేట్ని ఇలా దినోత్సవంగా పెట్టడానికి రీజన్ ఏంటి అంటే, దాని ఉద్దేశం సరస్సులు మంచినీటి వనరులుగా, జీవ వైవిధ్యానికి కేంద్రాలుగా, వాతావరణ నియంత్రకులుగా ఎంత కీలకమో ప్రజలకు తెలియజేయడం. కాలుష్యం వాతావరణ మార్పుల వల్ల ముప్పు ఎదుర్కొంటున్నటువంటి సరస్సులను పరిరక్షించడం దీని ప్రధాన లక్ష్యం. సో మరొక సాంగ్ మీ అందరి కోసం, ఆయనకిద్దరు, ఈ మూవీ నుంచే.

మీకు తెలుసా ఫ్రెండ్స్, భూమిపై 117 మిలియన్లకు పైగా సరస్సులున్నాయట. అవి గ్రహం యొక్క భూ ఉపరితలంలో దాదాపు 4% ఆక్రమించాయట. చాలా మంచినీరు హిమనీనదాలలో మరియు భూగర్భంలో నిల్వ ఉన్నప్పటికీ భూమిపై ఘనీభవించని ఉపరితలం మంచినీటిలో సుమారు 90% సరస్సులలోనే ఉంటుందట. అందువల్ల అవి సులభంగా అందుబాటులో ఉండే నీటికి కీలక వనరులుగా ఉంటాయి. సో మరొక పాట ఆజాద్ మూవీ నుంచి, కళ అనుకో కలదనుకో అంటూ.

ఎస్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు చిత్రగీతాలు విన్నారు కదా. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక స్టూడియోలో టైం 7 గంటలు దాటి 44 నిమిషాలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో విజయవాడ కేంద్రం నుండి వికసిత భారత్ ప్రసారమవుతుంది.

0: క్షేత్ర స్థాయిలో మౌలిక సదుపాయాలను కల్పించి గిరిజనుల స్థితిగతుల్లో మెరుగుదలను తీసుకురావడం కోసం ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం పిఎం జన్మన్, పిఎం జుగా అనే కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. మరి ఈ కార్యక్రమాలకు సంబంధించి పురోగతిని మనతో పంచుకునేందుకు ఆదిలాబాద్ సహాయ గిరిజన అభివృద్ధి అధికారి చౌహాన్ నిహారిక గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం నిహారిక గారు.
1: నమస్తే.
0: ముందుగా మనం పిఎం జన్మన్ గురించి మాట్లాడుకుందాం. ఈ పిఎం జన్మన్ కార్యక్రమం ఎవరిని ఉద్దేశించి ప్రవేశపెట్టబడింది? దీనికి సంబంధించిన విధి విధానాలు ఎట్లా ఉంటాయి? దీని ఉద్దేశాలు ఏమి? వాటి గురించి చెప్పండి.
1: అయితే మన ప్రధానమంత్రి గారు నవంబర్ 15 2023లోనే ఈ ప్రోగ్రామ్ ని లాంచ్ చేశారు. చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పీవీటీజీస్ కోసం పర్టికులర్ గా ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. అయితే వాళ్ళకి అసలు ఏమీ తెలియని వాళ్ళకి, గూడల్లో ఉండే వాళ్ళకి మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రభుత్వం ఇచ్చే పథకాలు వాళ్ళకి తెలియాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు సార్. అయితే ఏంటంటే ప్రతి ఇంటికి త్రాగునీరు, పక్కా ఇల్లు.

విద్య, వైద్యం, నెట్వర్క్ చాలా. ఏంటంటే మనకు ఎక్కడ చూసినా నెట్వర్క్ ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు మనం రూరల్ ఏరియాస్లో వెళ్తా ఉంటే నెట్వర్క్ ఇబ్బంది చాలా ఉంటుంది. అలా ఏంటంటే ఆ నెట్వర్క్ ఇబ్బంది కూడా లేకుండా ప్రతి ఒక్కరికి మంచి సౌకర్యాలు అందించాలి అనే ఉద్దేశంతో చాలా పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్ ని శ్రీకారం చుట్టారు. గ్రామీణ స్థాయిలో ప్రతి ఒక్క అర్హుడికి ఈ స్కీమ్ బెనిఫిట్ అందించాలి అనే ఉద్దేశంతో ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్ మరియు మన రాష్ట్ర స్థాయిలో

0: కొనసాగుతున్నది ఈ కార్యక్రమం, ఈ పథకం?
1: అయితే ఇప్పుడు మనం 26లో ఉన్నాం, కానీ 23లోనే చాలా పెద్ద ఎత్తున, పర్టికులర్గా ఏంటంటే మా ట్రైబల్ డిపార్ట్మెంట్ ఏంటంటే అప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి మా ఎస్సీఆర్పి సహకారంతో కానివ్వండి, ఫస్ట్ ఒక సర్వే జరిగింది, అసలు ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి గ్రౌండ్ లెవెల్లో, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఏం కావాలి అనేది. ఆధార్ లేని వాళ్ళకి ఆధార్ కార్డ్స్ అప్డేషన్ గురించి కానివ్వండి, మళ్ళీ ఏంటంటే క్యాస్ట్ లేని వాళ్ళకి కేసీసీ మన కిసాన్ క్రెడిట్ కార్డ్స్, ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ కానివ్వండి, జన్ధన్ అకౌంట్ కానివ్వండి, ఇట్లా ఏది ఉన్నా కానీ 100% వాళ్ళందరికీ లబ్ధి చేకూరాలని సాచురేషన్ క్యాంప్స్ అప్పుడే నిర్వహించారు. అప్పటి నుండి ఈ ప్రోగ్రామ్ అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క విధంగా కొంచెం మార్పులు చేర్పులు చేసుకుంటూ ఇప్పటికీ మనం కొనసాగిస్తున్నాం వాటిని.
0: అయితే ఇప్పటి వరకు ఏదైతే లక్ష్యం ఉండేనో అది నెరవేరిందా, ఇంకా లక్ష్యాన్ని చేర్చుకోవాల్సి ఉందా?
1: చాలా వరకు అయితే అందరికీ మనం ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ అందించాం, జన్ధన్ అకౌంట్స్ కూడా చాలా మందికి ఓపెన్ అయ్యాయి. ఆధార్ విషయానికి వచ్చినా కానీ చాలా బెటర్మెంట్ ఉంది, క్యాస్ట్ కూడా ఎక్కడ లేని వాళ్ళు లేరు అన్నట్టు లేదు, ఎక్కడో 1% అలా ఉండొచ్చు, కానీ ఆల్మోస్ట్ దీని వల్ల చాలా మందికి బెనిఫిట్ అయింది.
0: అయితే ఇప్పుడు ఇంకా దీంట్లో మిగిలిపోయిన వారు ఎవరైనా ఉన్నారా, ఇంకా వాళ్ళని గుర్తించి ఇంకా వారికి లబ్ధి చేకూర్చాల్సి ఉందా?
1: అయితే పిఎం జన్మన్ అనేది ఓన్లీ ఆదిమ గిరిజనులకే అని అప్పుడు ప్రవేశపెట్టారు, ఆ తర్వాత ధర్తీ ఆభ దియే జుగా అన్నట్టు ఇంకో ప్రోగ్రామ్ ని, దాని అంటే ఎక్స్టెన్షన్ అన్నట్టు కొనసాగింపుగా ఏంటంటే అది పీవీటీజీస్ కే కాకుండా అందరూ గిరిజనులకి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి అనే ఉద్దేశంతో దియే జుగా అనేది ఒకటి ఇంకో ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు.
0: అంటే ఆదిమ గిరిజనుల కోసం పిఎం జన్మన్ ని తీసుకొచ్చి మళ్ళా దాని కొనసాగింపుగా మిగతా గిరిజనుల్లో కూడా మౌలిక సదుపాయాల కల్పన కోసం పిఎం జుగా, ధర్తీ ఆభ ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. మరి ఇవి కూడా 2023 నుంచి అమలు అవుతున్నాయి, తర్వాత ప్రారంభమైనాయి?
1: ఇది ఏంటంటే 2 అక్టోబర్ 2024 లో స్టార్ట్ అయింది, ఇది కూడా మన ప్రధానమంత్రి గారే మొదలు పెట్టారు. అయితే ఇందులో ఏంటంటే 17 లైన్ డిపార్ట్మెంట్స్ తో అందరిని ఏకీకృతం చేసి ఒక దగ్గర తీసుకొచ్చి, అంటే డిపార్ట్మెంట్ వైజ్ గా మీ డిపార్ట్మెంట్ లో ఏముంది, ఈ డిపార్ట్మెంట్ లో ఇప్పుడు హెల్త్ వాళ్ళు కానివ్వండి, ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళు కానివ్వండి, గ్రామీణాభివృద్ధి శాఖ వాళ్ళు కానివ్వండి, ఇట్లా వివిధ డిపార్ట్మెంట్స్ 17 డిపార్ట్మెంట్స్ కలిపి వాళ్ళని ఒక దగ్గర ఏకీకృతం చేసి ఈ ప్రోగ్రామ్ ని ఇంకా బాగా ఇంప్లిమెంట్ చేయాలి అనే ఉద్దేశంతో మాకేంటంటే ఆది కర్మయోగి అని ప్రోగ్రామ్ కూడా తీసుకొచ్చారు. అంటే ట్రైనింగ్ డిస్ట్రిక్ట్ లెవెల్ డిఎంటీస్ వేరు, మళ్ళీ బ్లాక్ లెవెల్ మాస్టర్ ట్రైనర్స్ వేరు, విఎంటీస్
0: విలేజ్ లెవెల్ గ్రామ స్థాయిలో.
1: అవునండి. అయితే ఏంటంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో హైదరాబాద్ లో ట్రైనింగ్ చేసుకుని బ్లాక్ మాస్టర్ ట్రైనర్స్ వీళ్ళు ఏంటంటే ఉట్నూరు ఐటీడీఏలో ఇచ్చారు ట్రైనింగ్ మనకు. మళ్ళీ డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ గా డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ గా మన కలెక్టర్ సార్ ఎన్నుకున్నారు డిఎంటీస్. మళ్ళీ ఏంటంటే ఎంపీడీఓ బ్లాక్ మాస్టర్ కమిటీకి నోడల్ ఆఫీసర్, పంచాయత్ సెక్రటరీ ఏంటంటే మనకు విలేజ్ లెవెల్ మాస్టర్ ట్రైనర్ అన్నట్టు. అంటే వీళ్ళందరూ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు, ముఖ్యంగా ఏంటంటే ICDS, హెల్త్, ఎడ్యుకేషన్, DRDO, RWS, ట్రైబల్ వెల్ఫేర్, పంచాయత్ ఆఫీస్, అంటే ఈ 7 డిపార్ట్మెంట్స్ నుండి ఒక్కొక్కరిని ఎన్నుకొని ఈ 7 డిపార్ట్మెంట్స్ నుండి ఒక్కొక్కరు ఏంటంటే ఈ మాస్టర్ ట్రైనర్స్ గా ఉంటారు. అంటే వాళ్ళకి ఎక్కువ తెలిసి ఉంటది, అంటే విలేజ్ లో ANMs కానివ్వండి, ఆశ కానివ్వండి,
0: వాళ్ళకు క్షేత్ర స్థాయిలో ప్రజలతో సంబంధాలు కలిగి ఉంటారు, వాళ్ళ అవసరాలు ఏమున్నాయి వీళ్ళకి తెలిసి ఉంటది కాబట్టి వీళ్ళకు ముందు ట్రైనింగ్ ఇచ్చారు. ఈ ట్రైనింగ్ లో వాళ్ళకి ఏం చెప్తారు, అంటే ఏ రకంగా వాళ్ళు ముందుకెళ్తారు ఇందులో?
1: ఫస్ట్ ఏంటంటే మనం ఒక గ్రామ సభ పెట్టుకుంటాము, ఆ గ్రామ సభలో ఏంటంటే అందరూ ప్రజలు వస్తారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అనేది మనకు చెప్తారు. దాని వల్ల ఏంటంటే అసెస్మెంట్ అంటే ఈ విలేజ్ లో, ఈ బ్లాక్ లో, ఈ హ్యాబిటేషన్ లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది మనకు తెలియడం వల్ల ఏంటంటే మనం మన పై అధికారులకు తెలియజేస్తాము. దాని వల్ల ఏంటంటే వాళ్ళ మౌలిక సదుపాయాల కల్పన అనేది ఈజీగా అవడంతో పాటు వాళ్ళకి 100% చేకూరేలా ఇది ఒక ప్రోగ్రామ్ అన్నట్టు.
0: అంటే ముందు వాళ్ళ అవసరాలను గుర్తించి తదనుగుణంగా సౌకర్యాలను కల్పిస్తే
1: కల్పించడం
0: దీని ఉద్దేశం. ఇంకా ఎట్లా కొనసాగుతున్నాయి ఇప్పుడు ఈ ధర్తీ ఆభాలో, ఈ పిఎం జుగాలో ఇంకా ఏమైనా ప్రత్యేకమైన కార్యక్రమాలు తీసుకున్నారా?
1: అయితే మనకు మినిస్ట్రీ

0: ఆఫ్ ట్రైబల్ అఫేర్స్ నుండి ఈ మధ్య ఏంటంటే మే 18 నుండి 25 వరకు మళ్ళీ సాచురేషన్ క్యాంప్స్ పెట్టి ఏంటంటే ఇంకా ఏదన్నా ఇబ్బందులు ఉన్నాయా వాళ్ళని ముందు ఇంకా సమస్యలు తెలుసుకొని దాన్ని సాల్వ్ చేసే విధంగా సేమ్ 18 నుండి 25 వరకు క్యాంప్స్ పెట్టుకోవడం జరిగింది.
1: ఈ సంవత్సరం మే 15 నుంచి
0: దానికి ఏంటంటే జన్ భాగీదారీ సబ్సే దూర్ సబ్సే పెహలే అనే నినాదంతో ఇది స్టార్ట్ అయింది. అంటే కింది స్థాయిలో విలేజ్ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందించే ఫలాలు పథకాలు కానివ్వండి, వాళ్ళకి అందించేలా మౌలిక సదుపాయాలు కల్పించడం అనేది ముఖ్య ఉద్దేశం. సబ్సే దూర్ సబ్సే పెహలే అనే దాని మీనింగే అది. చాలా దూరంగా ఉన్న వాళ్ళకి చాలా తొందరగా ఈ పథకాలు అందించాలి.
1: అయితే ఇప్పుడు ఈ పిఎం జన్మన్, పిఎం జుగా, ధర్తీ ఆబా వీటికి కొనసాగింపుగానే ఆది కర్మయోగి కూడా తీసుకొచ్చింది కదా, మరి ఈ ఆది కర్మయోగి ఈ కార్యక్రమం దీని ఉద్దేశం ఏమి, ఇందులో ఎలాంటి అంశాలు ఉన్నాయి?
0: అయితే మనకు ఇదేంటంటే 5 ఇయర్స్ ప్రోగ్రామ్ లాగా ఉండే, అంటే ఒకటేసారి మనం చేయలేము కాబట్టి మెల్లిమెల్లిగా స్టెప్ బై స్టెప్ అలా చేయాలి అనేది ముఖ్య ఉద్దేశం. అందుకే ఇట్లా ముందు పీవీటీజీస్ కి, ఆ తర్వాత అందరు గిరిజనులకి మళ్ళీ ఇలా స్టెప్ బై స్టెప్ ఇలా తీసుకురావడం జరిగింది.
1: అయితే ఇందులో ఎలాంటి అంశాలు ఉంటాయి, ఆది కర్మయోగిలో ఎలాంటి పనులు చేస్తారు? ఇప్పుడు ఈ పిఎం జన్మన్ జుగా పథకాల ద్వారా మౌలిక సదుపాయాల కల్పన అనేది ఉంది కదా, మరి ఈ ఆది కర్మయోగి కూడా వాటికి సంబంధించిందేనా, ఇందులో ఇంకేమైనా వేరే కార్యక్రమాలు ఉన్నాయి?
0: అది కూడా మెయిన్ మన మోటో ఏంటంటే విద్య వైద్యం. ఈ మధ్య మనం ఏంటంటే సికిల్ సెల్ అనీమియా అనేది చూస్తున్నాం, చాలా వింటున్నాం, ఇది ఒక జెనెటికల్ డిసీజ్. అయితే ఏంటంటే ఈ సికిల్ సెల్ అనీమియాని నిర్మూలించడం ముఖ్య ఉద్దేశం హెల్త్ పరంగా చూసుకుంటే, అంటే శాంపుల్స్ తీసుకోవడం, గుర్తించడం వాళ్ళని, వాళ్ళకి ఫర్దర్ గా ట్రీట్మెంట్ కోసం మనం మంచి హాస్పిటల్స్ కి ప్రిఫర్ చేయడం. వాళ్ళు పెద్ద పెద్ద హాస్పిటల్ కి వెళ్ళలేరు, మళ్ళీ ఏం చేయాలి ఏం చేయకూడదు ఇట్లాంటి నిర్మూలించడం కోసం ఏంటంటే ఈ ప్రోగ్రామ్ మనకు పర్టికులర్ గా ఈ ప్రోగ్రామ్ లో ఎక్కువ ఫోకస్ చేశారు. మళ్ళీ అటవీ హక్కు పత్రాలు ఇట్లా ఫారెస్ట్ ల్యాండ్ కి సంబంధించి కానివ్వండి, ఇలాంటివి ఏం లేకుండా ఎడ్యుకేషన్ కి సంబంధించి డ్రాప్ అవుట్స్ లేకుండా కానివ్వండి, మళ్ళీ ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ ఎక్కడ అయితే ఇంకా కొంచెం మిగిలి ఉండిపోయి ఉంటే గనక ఇవన్నీ మళ్ళీ మనం ఏంటంటే పికప్ చేసుకోవచ్చు అన్నట్టు, ఇక్కడ గ్యాప్ వచ్చి ఉన్నా గానీ మళ్ళీ వాళ్ళకి అందేలాగా పథకాలు మనం చూసుకోవడం.
1: అయితే ఇప్పుడు ఈ పథకాల అమలు తర్వాత ఏ రకమైన మార్పు గమనించారు, ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఈ గిరిజన ప్రాంతాల్లో?
0: క్షేత్రస్థాయిలో ఏంటంటే మనకు చాలా మంచి ఫలితం అయితే వచ్చింది ఈ ప్రోగ్రామ్స్ ద్వారా. ఇంకా కొంచెం ఏంటంటే చిన్న చిన్న ఇబ్బందుల వల్ల, ఏంటంటే ఇప్పుడు ఆధార్ కావాలి అనుకోండి, మనకు బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. అంటే గిరిజనులకు ఏంటంటే బర్త్ సర్టిఫికేట్ తీసుకోవడం కూడా తెలియదు, చాలా మారుమూల గ్రామాల్లో ఉన్న వాళ్ళకి అది తెలియకపోవడం వల్ల ఆధార్ తీసుకోలేకపోవడం, అలా వాళ్ళు ఏంటంటే మన అంగన్వాడీ కేంద్రాల్లో కానివ్వండి అక్కడ అది ఇది అయిపోయినా కానీ స్కూల్ కి వెళ్తే కంపల్సరీ మనకు ఆధార్ అనేది మ్యాండేటరీ, అక్కడ కొంచెం ఇబ్బంది పడడం అలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇంకా కొంచెం ఏంటంటే మెరుగుపడేలా మేమందరం కృషి చేస్తున్నాం, అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళం కలిసి వాళ్ళ సమస్యల్ని అన్నింటినీ కూర్చొని నివారించడానికే ట్రై చేస్తున్నాం అన్నమాట.
1: అయితే ఇప్పుడు ఈ గిరిజన ప్రాంతాల్లో ఈ పథకాల ద్వారా ఏదైతే మౌలిక సదుపాయాల కల్పన కోసం వివిధ శాఖల సమన్వయంతో ఏదైతే కృషి చేస్తున్నారో, అట్లా చేస్తున్న క్రమంలో క్షేత్రస్థాయిలో ఏమైనా సవాళ్లు లేదా సమస్యలు ఎదురైనాయి?
0: సవాళ్లు అని అంటే ఇదే, కొంచెం తెలియని తనం వల్ల కొన్ని మన దగ్గర ఉండకపోవడం డాక్యుమెంట్స్ అలా అలాంటి వాటి వల్ల. ఏంటంటే వాళ్ళకి వెళ్ళిన ప్రతిసారి మేము ఇలా ఇది అప్లై చేసుకోండి, ఇది మీకు వచ్చింది, ఇట్లా చేసుకుంటే దీని వల్ల ఈ బెనిఫిట్ వస్తుంది అని మేము వాళ్ళకి చెప్పడం అయినా కానీ వాళ్ళు కొంచెం తెలియని తనం వల్ల దాన్ని పట్టించుకోకపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. అయినా కానీ మేము సర్పంచ్ వాళ్ళకి, గ్రామ పటేళ్ళకి వాళ్ళ సహకారంతో కానివ్వండి, అందరినీ పంచాయత్ సెక్రటరీ మెయిన్ గా మనకు వాళ్ళు ఇంపార్టెంట్ విలేజ్ లో కాబట్టి వాళ్ళ సహకారంతో కానివ్వండి, ప్రతిదీ వాళ్లకు అందేలాగా చేయడానికి చూస్తున్నాం.
1: ఇప్పుడు ఇవన్నీ విషయాలు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెబుతున్నప్పుడు ఎట్లా స్పందించారు గ్రామ స్థాయిలో కింది స్థాయిలో గిరిజనులు?
0: వాళ్ళ స్పందన బాగుంది, కాకపోతే ఏంటంటే ఇదే చెప్పాం కదా, తెలియని తనం అంతే.

0: ఏముందిలే మనకు
1: ఆ
0: అంత అవసరం ఉందా ఇది
1: అంటే దాని
0: అన్నట్టు
1: ప్రాధాన్యత
0: ప్రాధాన్యత
1: గుర్తించలేకపోతున్నాడు,
0: తెలియకపోవడం.
1: తెలియక దాని విలువ తెలియక దాటేసే ప్రయత్నం చేశాడు. చాలా సంతోషం నిహారిక గారు. ముఖ్యంగా పిఎం జన్మన్, పిఎం జుగ పథకాలతో పాటు ఆది కర్మయోగికి సంబంధించి ఏదైతే గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన అమలు తీరు, ప్రజల వద్దకు వీటిని ఏ రకంగా చేరవేసిండ్రు, అందులో అధికారుల కృషి, వీటన్నింటిని గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు. ప్రభుత్వం ఏ ఉద్దేశంతోనైతే ఈ పథకాలని ప్రారంభించిందో ఆ లక్ష్యాలు నెరవేరాలని, ప్రతి చివరి లబ్ధిదారు వరకు ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరి వారు వారి జీవితాల్లో మెరుగుదలని చూడాలని ఆకాంక్షిస్తూ ఈ వివరాలు మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: థ్యాంక్ యూ సార్.
2: ఆకాశవాణి ఇంతవరకు వికసిత్ భారత్ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
3: మీరు ఇంతవరకు వికసిత భారత్ కార్యక్రమం విన్నారు విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు. ప్రతిరోజు ఓ సామెత, ఓ మంచి మాట లేదా నిద్రకు చిట్కాలు, ఇలా మిమ్మల్ని చివరగా హాయ్ హాయిగా పాటలు ప్లే చేస్తూ మంచి మంచి చిట్కాలు చెప్పి మీ ప్రోగ్రామ్ మెలడీ మ్యాచ్లో ఉన్నాం మనం. సో ఈరోజు మెలడీ మ్యాచ్లో కూడా ఓ సామెతతో నేను సిద్ధంగా ఉన్నాను. ఏంటో తెలుసుకునే ముందు ఓ బ్యూటిఫుల్ ట్రాక్తో మన మెలడీ మ్యాచ్ ప్రోగ్రామ్ని మొదలు పెడదామా? సో అందుకనే కరెంట్ మూవీ నుంచి అటు నువ్వే ఇటు నువ్వే అంటూ ఈ పాట.

ఎస్ ఫ్రెండ్స్, బ్యాక్ టు బ్యాక్స్ టూ సాంగ్స్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతోంది మీ మెలడీ మ్యాచ్. కొంతమంది వారు ఏ దృష్టితో చూస్తే వారికి అన్నీ అలానే కనిపిస్తాయి, అంటే వాళ్ళ థాటే నెగిటివ్గా అనిపిస్తూ ఉంటుంది అక్కడ. అంటే ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి.

చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఏంటంటే వారు చూసే విధానమే కొత్తగా ఉంటుంది, సరికొత్తగా. అక్కడ ఏముంది అనేది వాళ్ళకి అనవసరం. అలాంటి సందర్భాల్లో పెద్దలు ఏమంటూ ఉంటారంటే, పచ్చకామర్ల వానికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుందట. కొంతమంది అంటూ ఉంటారు, వావి వరుస ఉందా అంటారు కదా, అంటే అలాంటి సందర్భాల్లో ఇలాంటి వాడుతూ ఉంటారన్నమాట. కొంతమంది ఏంటంటే అక్కడ క్లియర్గా కనిపిస్తున్నా కూడా వారి మాటల్లో కానీ వారి ఆలోచించే విధానాల్లో కూడా తేడా లేకపోతే అలాంటి వాళ్ళ విషయంలో ఒకప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఈ సామెత ఒకటి మాట్లాడుతూ చెప్తూ ఉంటారు. పచ్చకామర్ల వానికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుంది. అంటే మనం తప్పుగా నెగిటివ్గా థింక్ చేస్తే ప్రతి ఒక్కరు మనకి అలానే కనిపిస్తారు. అందుకని ఇలాంటి సామెతలు మళ్ళీ మళ్ళీ చెప్పుకునే అవకాశం లేకుండా మన ఆలోచన విధానం, చూసే విధానం మారితే బాగుంటుంది కదా. ఏమంటారు? అవుననే అంటారు. సో బ్యాక్ టు సాంగ్స్ మీ అందరి కోసం. నీ మనసు నాకు తెలుసు ఈ మూవీ నుంచి మొదటిగా ఈ పాట.

ఇతరుల గురించి మన సమయాన్ని వినియోగించవచ్చు. ఎప్పుడు వారికి మన వల్ల మంచి జరుగుతుంది, మన వల్ల మంచి జరగడం వల్ల వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది, అండ్ దానికి ఒక అర్థం ఉంది, పరమార్థం ఉంది అన్నప్పుడు మన సమయాన్ని ఇతరులపై వినియోగించవచ్చు. కానీ అలా కాకుండా నీకున్న సమయం చాలా తక్కువ, దాన్ని ఇతరుల గురించి ఆలోచిస్తూ వృధా చేయడం అనేది కరెక్ట్ కాదు కదండి. అలానే చెప్తున్నారు స్టీవ్ జాబ్స్ గారు. అంతేకా, వినియోగించవచ్చు మన టైంని. టైం అనేది తిరిగి రానిది, ఎవరు కొనలేనిది, ఇవ్వలేనిది. అలాంటి టైం సమయాన్ని వృధా చేయడం అనేది కరెక్ట్ కాదు. అలా చేసాము అంటే ఆ చేసిన పనికి సార్థకత ఉండాలి. సో మన మెలడీ మ్యాచ్లో మంచి మాట ఇది. బ్యాక్ టు బ్యాక్ 2 సాంగ్స్ వినేద్దామా? ఇద్దరు మూవీ నుంచి శశివదనే అంటూ ఈ పాట.

ఎస్ ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు మెలోడీ మ్యాచ్లో మెలోడీస్ పాటలు వింటూ అలానే సామెతలు, చిన్న చిన్న టిప్స్ని తెలుసుకున్నారు కదా. ఓ మంచి మాట. సో ఇది ఈరోజు మెలోడీ మ్యాచ్.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు దాటి 29 నిమిషాలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి.
1: వింటారు విశాఖపట్నం కేంద్రం నుండి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. దేశ జాతీయ ప్రయోజనాలను పెంపొందించేలా భాగస్వామ్యాలను ఏర్పరచుకోవాలని రాష్టపతి ద్రౌపది ముర్ము దౌత్యవేత్తలకు సూచించారు. ఆధునిక క్రీడా వ్యవస్థను రూపొందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. నేపాల్లో చిక్కుకుపోయిన భారతీయులను రక్షించే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నామని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. గడచిన దశాబ్ద కాలంలో దేశ రక్షణ రంగ ఉత్పత్తి సుమారు 4 రెట్లు పెరిగిందని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలియజేశారు. ప్రపంచంతో భారత్ సంబంధాలు ఎల్లప్పుడూ దేశ ప్రయోజనాలకు అనుగుణంగా ఉండాలని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఐఎఫ్ఎస్కు చెందిన ట్రైనీ అధికారులు రాష్టపతి భవన్లో ఈరోజు ఆమెను కలిశారు. అవసరమైన సమయాల్లో దేశ పౌరులకు భారత దౌత్య కార్యాలయాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూడాలని ద్రౌపది ముర్ము యువ దౌత్యవేత్తలకు సూచించారు. ఐఎఫ్ఎస్ అధికారులు ప్రభుత్వానికి మాత్రమే కాక 140 కోట్ల మంది దేశ ప్రజల ఆశలు ఆకాంక్షలకు కూడా ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. విదేశాలలో భారత్కు ప్రాతినిధ్యం వహించడం, దేశ ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడం, ప్రపంచ దేశాలతో భారత్ సంబంధాలను బలోపేతం చేయడం వంటి గొప్ప అవకాశం, బాధ్యత ట్రైనీ అధికారులపై ఉందని వ్యాఖ్యానించారు. భారతదేశ జాతీయ ప్రయోజనాలను పెంపొందించే భాగస్వామ్యాలను ఏర్పరచుకోవాలని రాష్టపతి దౌత్యవేత్తలకు సూచించారు. ఆధునిక క్రీడా వ్యవస్థను రూపొందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఖేలో ఇండియా సంవాద్ కార్యక్రమంలో దృశ్య మాధ్యమ విధానంలో ప్రధానమంత్రి ఈరోజు ప్రసంగిస్తూ క్రీడా విశ్వవిద్యాలయాల నుండి ఆధునిక శిక్షణా కేంద్రాల వరకు ప్రతి దశలోనూ ప్రతిభను ప్రోత్సహించేలా దేశవ్యాప్తంగా ఒక వ్యవస్థను అభివృద్ది చేస్తున్నామని పేర్కొన్నారు. క్రీడలు పతకాలు గెలిచేందుకు మాత్రమే పరిమితం కాదని, దేశ నిర్మాణంలో క్రీడా సామర్థ్యాన్ని, యువశక్తిని ఏకం చేసే ఒక గొప్ప లక్ష్యం.

0: మని అన్నారు. చిన్నారులకు ఆసక్తి ఉన్న క్రీడపైనే కాకుండా వారికి ఏ క్రీడ అత్యంత అనుకూలంగా ఉంటుందో గుర్తించడంపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. ఖేలో ఇండియా సంవాద్ అనేది క్రీడల గురించి చర్చించే కార్యక్రమం మాత్రమే కాదని, ఇక్కడ వెలువడే ప్రతి ఆలోచన దేశ క్రీడా విధానానికి కొత్త దిశను చూపగలదని వ్యాఖ్యానించారు. దేశ యువశక్తి నుండి వచ్చే ఈ కొత్త ఆలోచనలే వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాకారం చేయడంలో కీలకంగా మారతాయని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: जब मैं स्पोर्ट्स की बात करता हूं तो ये केवल मेडल जीतने तक सीमित नहीं है, ये विकसित भारत के निर्माण में भारत की खेल शक्ति और भारत की युवा शक्ति को एक साथ जोड़ने का अभियान है। मैं हमेशा कहता आया हूं, जो खेले वो खिले, और खेल में खिलना सिर्फ मैदान पर जीतना नहीं है, खेल में खिलना मतलब व्यक्तित्व का खिलना और దేశ గౌరవ బడానా.
0: ఆకస్మిక వరదల కారణంగా నేపాల్లో చిక్కుకుపోయిన భారతీయులను గుర్తించి రక్షించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నామని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. న్యూఢిల్లీలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, విపత్తు సంభవించిన సమయంలో నేపాల్లో ఉన్న 288 మంది భారతీయులతో ఇంకా సంప్రదింపులు జరగలేదని, వీరిలో త్రిశూలి 1 విద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 73 మంది కూడా ఉన్నారని చెప్పారు. నేపాల్కు 47 టన్నులకు పైగా అత్యవసర సహాయక సామగ్రిని పంపించామని, రక్షణ సహాయక చర్యల కోసం బెయిలీ వంతెనలను కూడా తరలిస్తున్నామని వివరించారు. చైనా వైపు చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా తరలించేందుకు బీజింగ్లోని భారత రాయబార కార్యాలయం అన్ని ప్రయత్నాలు చేస్తోందని జైస్వాల్ తెలియజేస్తూ,
2: दो जहाज पे हम लोगों ने सहायता नेपाल को पहुंचाया है. पहला जहाज यहां से 10 टन करीबन रिलीफ मटेरियल लेके काठमांडू पहुंचा था, जिसमें कि कंबल, सोलर लैम्प, दवाइयां, हाइजीन किट्स और टेंट वगैरह इस प्रकार की चीजें हैं. दूसरा जहाज C-17 वो आज सवेरे हमारे यहां से निकला और इसमें 37.5 टन की सप्लाई, जिसमें कि 28.5 टन रिलीफ आइटम्स और 8 टन दवाइयां और 1 टन खाने पीने की सामग्री और जो भी मानवीय सहायता हो सकता है वो भी हम प्रदान करेंगे.
0: రక్షణ రంగంలో దేశం స్వయం సమృద్ది దిశగా పయనిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. మధ్యప్రదేశ్లోని వెహికల్ ఫ్యాక్టరీ జబల్పూర్లో టీ సిరీస్ యుద్ధ ట్యాంకుల సమగ్ర మరమ్మతు కోసం 472 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న ప్రాజెక్టుకు కేంద్ర మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గత దశాబ్ద కాలంలో రక్షణ రంగ ఉత్పత్తి దాదాపు 4 రెట్లు పెరిగి సుమారు 180,000 కోట్ల రూపాయలకు చేరగా, ఎగుమతులు దాదాపు 39,000 కోట్ల రూపాయలకు పెరిగాయని చెప్పారు. 2028-29 ఆర్థిక సంవత్సరం నాటికి 50,000 కోట్ల రూపాయల విలువైన రక్షణ ఎగుమతులను సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 29వ తేదీ నుండి 4 రోజుల పాటు ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లలో పర్యటించనున్నారు. ఉజ్బెకిస్తాన్ అధ్యకులు షౌకత్ మిర్జియోయేవ్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి ఉజ్బెకిస్తాన్లోని తాష్కంట్లో 2 రోజుల అధికారిక పర్యటన జరుపుతారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పశ్చిమ విభాగం కార్యదర్శి సిబి జార్జ్ తెలిపారు. భారత్ ఉజ్బెకిస్తాన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రధానమంత్రి మిర్జియోయేవ్తో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారని చెప్పారు. కిర్గిజ్ రిపబ్లిక్ అధ్యకులు సాదిర్ జపరోవ్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి తాష్కంట్ నుండి కిర్గిజ్స్థాన్లోని బిష్కెక్ నగరానికి వెళ్తారు. 2 రోజుల పర్యటనలో భాగంగా నరేంద్ర మోదీ ఈ నెల 31న జరగనున్న 26వ షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తారని, ఆ వేదికపై భద్రత, అనుసంధానత, అవకాశాలకు సంబంధించి భారతదేశ ప్రాధాన్యతలను ఉద్ఘాటిస్తారని సిబి జార్జ్ తెలియజేశారు. దేశవ్యాప్తంగా పటిష్టమైన క్రీడా వ్యవస్థను, మౌలిక సదుపాయాలను నిర్మించేందుకు ప్రభుత్వం 36,000 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. పాలజ్లోని ఐఐటి గాంధీనగర్లో జరిగిన ఖేలో ఇండియా డైలాగ్ సందర్భంగా ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, క్రీడా అకాడమీలను స్థాపించడానికి, క్రీడా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి ఈ నిధులను వినియోగిస్తామని చెప్పారు. దీని ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రపంచ వేదికలపై పోటీపడే అవకాశాలు లభిస్తాయని కేంద్ర మంత్రి పేర్కొంటూ,

0: भारत का स्पोर्ट्स इकोसिस्टम केवल इंफ्रास्ट्रक्चर और मेडल्स तक सीमित नहीं है। फिट इंडिया से करोड़ों युवाओं को जोड़ने से लेकर संडे ऑन साइकिल जैसी पहलों तक आपने फिटनेस को लाइफस्टाइल और स्पोर्ट्स को नेशनल मूवमेंट बना दिया है। प्रधानमंत्री जी, सिर्फ इतना ही नहीं, नेशनल स्पोर्ट्स गवर्नेंस एक्ट के माध्यम से ट्रांसपेरेंसी, अकाउंटेबिलिटी और फेयर अपॉर्चुनिटी को मजबूत करने का प्रयास यह सुनिश्चित करता है कि प्रतिभा को अपना टैलेंट साबित करने का समान मंच मिले।
1: పునరుత్పాదక ఇంధన రంగంలో భారత్ సాధిస్తున్న పురోగతి అవకాశాలను ప్రపంచం గుర్తిస్తోందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ముంబైలో ఈరోజు జరిగిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ, ఈ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచ దేశాలు ఆసక్తి చూపుతున్నాయన్నారు. ఈ ఏడాది నవంబర్ 2 నుండి 5 వరకు న్యూఢిల్లీలో జరగనున్న భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్ అండ్ ఎక్స్పో 2026లో సుమారు 8 నుండి 10 దేశాలు భాగస్వామ్య దేశాలుగా పాల్గొంటాయని చెప్పారు. పునరుత్పాదక ఇంధన రంగంలో సామర్థ్య పెంపుదల, నిబద్దత, నాణ్యత, విశ్వసనీయత, సరసమైన ధరలు ఆవశ్యకమని కేంద్ర మంత్రి వివరించారు. భారత్ ఆతిథ్యంలో బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సమావేశం న్యూఢిల్లీలోని భారత్ మండపంలో వచ్చే నెల 12-13 తేదీల్లో జరగనుంది. బిల్డింగ్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ అనే ఇతివృత్తంతో జరిగే సమావేశంలో బ్రిక్స్ సభ్య భాగస్వామ్య దేశాల నాయకులతో పాటు అవుట్ రీచ్ ఆహ్వానితులు కూడా పాల్గొంటారు. ఉమ్మడి ప్రాధాన్యతలపై, బ్రిక్స్ అంతర్గత సహకారాన్ని బలోపేతం చేయడంపై నాయకులు తమ అభిప్రాయాలను పంచుకుంటారు. అలాగే పరస్పర ప్రాముఖ్యత కలిగిన ప్రపంచ, ప్రాంతీయ అంశాలపై తమ అభిప్రాయాలను తెలియజేస్తారు. భారతదేశం అధ్యక్షత వహించిన ఈ సంవత్సర కాలంలో రాజకీయ భద్రత, ఆర్థిక, ద్రవ్య, సాంస్కృతిక, ప్రజల మధ్య మార్పిడులు వంటి ప్రాథమిక అంశాల ద్వారా బ్రిక్స్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా 25కు పైగా నగరాల్లో 350కి పైగా సమావేశాలు, కార్యక్రమాలు జరిగాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ జాతీయ ప్రయోజనాలను పెంపొందించేలా భాగస్వామ్యాలను ఏర్పరచుకోవాలని రాష్టపతి ద్రౌపది ముర్ము దౌత్యవేత్తలకు సూచించారు. ఆధునిక క్రీడా వ్యవస్థను రూపొందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. నేపాల్లో చిక్కుకుపోయిన భారతీయులను రక్షించే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నామని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, తెలుగు చిత్రగీతం వింటారు. మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం నుండి శ్రేయ ఘోషల్ పాడిన పాట వింటారు.

స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటున్నారు. సాహస్ వీరుడు, సాగరకన్య చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎంఎం శ్రీలేఖ పాడిన పాట వింటారు.

మీరు ఇంతవరకు స్వరమాలిక తెలుగు సినిమా పాటలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో ప్రకటించిన కార్యక్రమం వింటారు విజయవాడ కేంద్రం నుండి.

0: నాటిక. రచన శ్రీమతి చివుకుల కృష్ణకుమారి శాస్త్రి. నిర్వహణ శ్రీ ఆళ యోగానందీశ్వరరెడ్డి. మలి సంధ్యలో నాటిక.
1: సరస్సు, సరస్సు, ఓ సరస్సు, ఎక్కడున్నావు? అర్జెంటుకు రావాలి తొందరగా.
2: అబ్బాబ్బా, ఏమిటా కావుకేకలు? మీ పద్ధతి నాకేమి నచ్చటలేదు సుమా. రాను రాను మరీ కుర్రోళ్ళు అయిపోతున్నారు. అందరికీ వయసు ముందుకు నడుస్తుంటే మీకు మాత్రం వెనక్కు పరిగెడుతున్నట్లుంది. మనవలు మనవరాళ్లు ఉన్నారని మర్చిపోకండి. అవ్వా, ఎవరైనా చూస్తే నవ్విపోతారు సుమా.
1: ఎందుకు నవ్విపోతారట?
2: ఎందుక, మొన్నటికి మొన్న బాత్రూమ్ లో కూర్చొని చన్నీళ్లు కావాలని పిలిచి లోపలికి రాగానే తలుపు గడే వేస్తారు. ఈ వయసులో చేసే చేష్టలేనా ఇవి?
1: అవునోయ్, చన్నీళ్లు కావాల్సి వచ్చి పిలిచా. అది నా భార్యను, పక్కింటామిడి కాదుగా, అది కూడా నేరమేనా సరస్సు?
2: కోడళ్ళు ఎక్కడ గమనిస్తారో అని భయపడి చస్తున్నాను. నిన్నటికి నిన్న గుడికని చెప్పి హోటల్కి తీసుకువెళ్ళటం ఏమన్నా బాగుందా?
1: నా భార్య నా ఇష్టం. గుడికి తీసుకెళ్తా, హోటల్కి తీసుకెళ్తా, ఇంకా కావాలంటే పార్కు కూడా తీసుకెళ్తా. ఇందులో తప్పే ఉంది చెప్పు.
2: మీరు మాటి మాటికి గదిలోకి పిలుస్తుంటే చిన్న కోడలు వింతగా చూస్తుంది, పెద్ద కోడలు పిచ్చి మొహంది కాబట్టి పట్టించుకోవడం లేదు. గాని
1: అదే వద్దుంటున్నా. భర్త నాక భార్యను పిలవకుండా ఉంటాడా? ముద్దు మురిపని చేయకుండా ఉంటాడా?
2: అయ్యో, అది కాదండి. ముద్దు మురిపేలకు వయసు ఉంటుంది, సమయం సందర్భాలుంటాయి. నలుగురు ఉన్న ఇంట్లో వయసు వచ్చాక పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలి, హద్దుల్లో ఉండాలి.
1: ఎలా ఉంటాను చెప్పు. అసలు దీనికంతటికి కారణం నువ్వేనే.
2: నేనా?
1: ముమ్మాటికి నువ్వే. వయసు పెరుగుతున్న కొద్దీ నీ అందం కూడా పెరుగుతుంది. అసలు నిన్నెంత అందంగా ఉండమని ఎవరు చెప్పారు చెప్పు?
2: అదేమీ కాదు, అంతా మీ ప్రేమే గాని.
1: అది సరే, ఈ రోజైనా గుర్తుందా నీకు?
2: ఏమిటండి?
1: గుర్తులేదా? అబ్బా, ఇవాళ మన పెళ్లి రోజు. ఉదయం నుంచి ఒక్కసారైనా నీ ముఖార విందాన్ని నాకు చూపించావా? నీ చేత్తో ఓ కప్పు కాఫీ, ఒక కప్పు కాఫీ అయినా ఇచ్చావా? లేదు. ఎంతసేపు ఆ వంటగదికి అతుక్కుపోయి ఊడిపడవు. మరి నాకెలా ఉంటుంది చెప్పు? పెళ్లి రోజు కదా, నీ దగ్గరకు రమ్మంటే అలా చిరుబుర్రలాడుతావే.
2: పెళ్లి రోజులు చేసుకోవడానికి మనమేమైనా కుర్రజంట?
1: అదే వద్దంటనా. కుర్రాళ్ళకైనా పెళ్లి రోజులు ముసలాళ్ళకి చేసుకోకూడదా? నిన్ను ఇలా చూస్తుంటే మన పెళ్లైన రోజు గుర్తుకొస్తుంది. సరిగ్గా 50 ఏళ్ల క్రితం పెళ్లి పీటలపై సిగ్గుల మొగ్గగా కూర్చున్న నీ అమాయకమైన ముఖమే గుర్తుకొస్తుంది. బిందెలో ఉంగరం తీస్తూ నా వేలుని గిచ్చి ఉంగరాన్ని లాగేసిన మధుర స్మృతి ఎలా మర్చిపోతాను చెప్పు. అప్పగింతల్లో కంట తడిపెట్టి నా వేలు పట్టుకుని కాపురానికొచ్చి 50 సంవత్సరాలుగా ఈ ఇంట్లో మా ఆలనా పాలనా చూస్తూ సాగిన నీ ప్రేమానురాగాన్ని ఎలా మర్చిపోగలను చెప్పు.
2: మీరు చెప్పేవన్నీ నిజమే కాదనని వయసు పెరిగే కొద్దీ మరి కాస్త ఒదిగి ఉండాలండి.
1: పిచ్చిదాన, వయస్సుతో పని ఏమిటి? మనసుండాలి కానీ.

0: ఈ వృద్ధాప్యంలో నాకు నువ్వు నీకు నేను తోడు. నీకు దూరంగా ఉండమంటావా? నీ ఒళ్ళో తలపెట్టుకుని పడుకోవాలని, నీతో అన్యోన్యంగా ఉండాలని కోరుకోవటం తప్పా సరస్సు?
1: అయ్యో రామా, మీకెలా చెప్పాలో అర్థం కావటం లేదు నాకు. వయసు మళ్ళినా వీళ్ళకి కోరికలు చావలేదని నానా మాటలు అంటారండి.
0: సరస్సు, ఎవరేమనుకున్నా లెక్క చేయను నేను. ఈవేళ నిన్ను పార్కుకు తీసుకెళ్తా, మల్లెపూలు కొంటా, ఐస్ క్రీమ్ నీకు తినిపిస్తా. ఈ పెళ్లి రోజున నీకు గిఫ్ట్ కొనాలనే తెగ ఇదిగా ఉంది నాకు. పద, బయలుదేరు.
1: నేను రాను బాబు, నాకు చాలా పని ఉంది ఇంట్లో.
0: సరస్సు.
1: ఏమండి?
0: సరస్సు,
1: వదిలేయండి
0: ప్లీజ్.
1: ఏమండి?
0: నా మాట విను, ఈ ఒక్కసారికి రా సరస్సు.
2: అరుణక్క, ఈ విషయం తెలిసిందా నీకు?
3: నువ్వు చెప్పందే నాకెలా తెలుస్తుంది? ఇంతకీ ఏమిటా విషయం?
2: నువ్వు అమాయకంగా ఏ విషయాలు పట్టించుకోవు కాబట్టి నీకేమీ తెలియవు. ఈ ఇంట్లో ఘోరాలు జరిగిపోతున్నాయి.
3: ఘోరాలా? ఏమిటవి?
2: ఆ, ఇంత వయసు వచ్చినా ప్రతిరోజు అత్తగారి తలలో మల్లెపూలు, మామగారి బొగ్గున కిళ్ళి, చూస్తున్నావా?
3: బాగుంది నీ వరస. ఇందులో విచిత్రమేముంది? అత్తగారు పూలు పెట్టుకోవడం తప్పు కాదు, మామగారు కిళ్ళి వేసుకోవడం కూడా తప్పు కాదే.
2: అయ్యో పిచ్చక్క, అందులోనే ఉంది వింత. అందుకే నేను పిచ్చక్క అనేది. వయసు మళ్ళిన అత్తగారికి ప్రతిరోజు టెన్షన్గా మామగారు మల్లెపూలు తెచ్చి తల్లో పెడుతున్నారు. రాత్రి అయ్యేసరికి ఆయన కిళ్ళి బిగించి అత్తగారిని గదిలోకి లాక్కెళ్లి తలుపులు బిడాయిస్తున్నారు. తెలుసా?
3: తప్పు హేమ, పెద్దవాళ్ళని గురించి అలా మాట్లాడకూడదు.
2: నేను మాత్రం ఊరికే అంటానా చెప్పక్క, అస్తమానం ఆవిని గదిలోకి పిలుస్తారు మామయ్య. ఆవిడ వెళ్లగానే భల్లం తలిపేస్తారు. ఇది చూసేవాళ్ళకి ఎలా ఉంటుందో చెప్పు.
3: బాగుండదు.
2: ఇంట్లో కొడుకులు కోడళ్ళు తిరుగుతున్నారు, ఎదుగొచ్చిన మనవలు మనవరాళ్లు ఉన్నారు, ఆ మాత్రం ఆలోచన అయినా లేదే వాళ్ళకి. ఇక అసలు విషయం వింటే అదిరిపడతావు. ఏది? అచ్చూ విటుపడే.
3: అయ్యో అయ్యో, విడ్డూరంగా ఉందే.
2: వెళ్ళక్క, బావగారు పిలుస్తున్నారు నిన్ను.
4: వస్తున్నాను.
2: అమ్మయ్యా, ఇప్పుడు నా గుండె బరువు తగ్గింది.
5: ఏంటిది, గ్లాసుడు మంచినీళ్ళు తీసుకురావడానికి ఇంతసేపా? ఏం చేస్తున్నావు అరుణ నువ్వు?
4: ఏం చేస్తాను, మంచినీళ్ళు తీసుకొస్తున్నాను, తీసుకోండి.
5: ఏంట పొలగురుపు మాటలు?
4: లేకపోతే ఏమిటండి, మీకంటే మీ నాన్నగారే నయం. ఎంచక్క పెళ్లి రోజని అత్తయ్య గారిని తీసుకుని బజారుకి వెళ్ళి కొత్త చీర కొనిపెట్టారు. హోటల్లో డిన్నర్ కూడా ఇచ్చారు. మీరు ఉన్నారు దేనికి? ఇన్నాళ్ళ మన కాపురంలో ఏనాడైనా ఓ మూర మల్లెపూలు దండనా తెచ్చారా?
5: అబ్బబ్బబ్బా, ఎందుకు అక్కర్లేని మాటలా నిన్ను?
4: అక్కర్లేని మాటలు కాదు, ఉన్న మాటలే. మీ తమ్ముడు స్నేహితుడు చూసి అతనితో చెప్పాట. అతనేమో హేమతో చెప్పాడు, హేమేమో నాతో చెప్పింది, నేనేమో మీతో చెప్పాను.
5: టెలిఫోన్ వాళ్ళకైనా లైన్ దొరకటానికి టైం పడుతుందేమో గాని మీ ఆడవాళ్ళకి
4: కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే మాలాంటి వాళ్ళకి చేరక చస్తాయా? వయసు పైబడ్డా కోరికలు చెలరేగుతుంటే పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారులే.
5: ఆ గొడవమని లైట్ ఆర్పు, నిద్ర ముంచుకొస్తోంది.
4: హోయప్పో, అమ్మా నాన్నల్ని అనేప్పటికీ కోపం పొడుచుకొచ్చింది. ఇక ముసుగు తన్ని పవ్వలించండి.
5: మూతి మీద గుద్దుతా, పడుకో. అరుణా, అరుణా, లోపలేం చేస్తున్నావు? ఇలా రా.
4: ఏంటండి, ఏం కావాలి?
5: ఏంటిది, నాలుగు రోజుల నుంచి ఇంట్లో అమ్మా నాన్న కనపడటం లేదు, ఊరేళ్ళేరా?
4: అనే నేను అనుకుంటున్నాను.
5: అనుకోవడం ఏంటి, వాళ్ళు ఎక్కడికి వెళ్లారో నీకు తెలీదా?
4: వెళ్లేప్పుడు చెప్తే కదా తెలిసేది.
2: అవును బావగారు, చెప్ప పెట్టకుండా హడబుడిగా ఎక్కడికో వెళ్లారు.
4: కొంప తీసి హనీమూన్కి కాదు కదా.
5: ఏయ్ నర్మయ్, ఏంటా పిచ్చి మాటలు?
6: అవునన్నయ్య, చాలా పెద్ద లగేజ్తో బయలుదేరారు.
5: ఎక్కడికని నువ్వు అడగలేదా?
6: అడిగాను, వచ్చాక చెబుతానులే అన్నారు నాన్నగారు. తనతో పాటు అమ్మను కూడా తీసుకెళ్లారంటే ఆలోచించాల్సిన సంగతే.
5: ఏమిటి ఇదంతా గందరగోళంగా ఉంది. ఈ మధ్య నాన్నగారి ప్రవర్తన కూడా బాగుంటలేదు.
4: అవి పక్కన పెడితే, నాలుగు రోజుల నుంచి వంట వార్పు చాలా కష్టంగా ఉంది నాకు. ఆవిడ ఉంటే వంటింటి సంగతులన్నీ ఆవిడే చూసుకునేది. ఇలా చెప్పా పెట్టకుండా పెడితే మనం ఎంత ఇబ్బంది పడతామో అనే ఆలోచన కూడా లేదు.
2: ఈ వయసులో తగుదునమ్మా అని ఊళ్ళు తిరగడం సరదాగా ఉందేమో ఆవిడికి. ఇంట్లో పని పాటలు చేయలేక చస్తున్నాను నేను.
7: ఏమిటి అంత గుమికూడి చర్చిస్తున్నారు?
5: ఎరా గోపి, మీ ఆవిడ ఎప్పుడు తీసుకొస్తున్నారా కాపురానికి?
7: వచ్చే నెలలో అన్నయ్య. కానీ ఏం లాభం, మన ఇల్లేమో ఇరుకు, మీరంటే ఎలాగోలో అడ్జస్ట్ అవుతున్నారు.

0: అని మా ఆవిడ ఈ చిన్న ఇంట్లో ఉండగలదా అని.
1: మేముండటం లేదు, అలాగే నీ భార్య రాధ కూడాను.
0: తను బాగా ఉన్నవాళ్ళ అమ్మాయి, ఎలాగోలా సర్దుకోమంటే వినేదానిలే లేదు అదినా.
2: గొంపదీస్ వేరే కాపురం పెడతావేమిట్రా నువ్వు.
0: తప్పేటట్లేదన్నయ్యా, అయినా నాన్నగారు సర్వీస్ లో ఉండగా ఓ ఇల్లు అమర్చితే ఈ ఇబ్బంది ఉండేది కాదు కదా.
3: అమర్చడానికి ఆడపిల్లల పెళ్లిళ్ళు అడ్డొచ్చాయి కదరా. వాళ్ళ పెళ్లి కోసం చేసిన అప్పులు నిన్నమ్మనట దాకా తీరుస్తూనే ఉన్నారు గా నాన్నగారు.
2: ఒరే గోపి, వేరే కాపురం అనే ఆలోచన మానేసే. నీలాగే మేము కూడా మొదట్లో ఉత్సాహపడి చేతులు గాల్చుకున్నాం. ఇంట్లో పని పాటలకి, వంటకి, పిల్లల్ని చూసుకోవటానికి అమ్మలాంటి మనిషి దొరుకుతుందా? సాహసిస్తే తడిసి మోపిడి అవుతుంది, జాగ్రత్త.
1: అదిగో మామయ్య గారు వాళ్ళొస్తున్నారు.
2: నాన్నగారు ఏమిటి చెప్పా పెట్టకుండా టూర్ వెళ్లారు?
4: హనీమూన్ కి వెళ్ళామేమోనని కంగారు పడుతున్నారా ఏమిట్రే?
3: అబ్బే అలాంటిదేం లేదు నాన్నగారు, కానీ
4: మీ భార్యలు చెబితే అదే అనుకున్నారేమోనని.
2: అలా చెప్పకుండా వెళితే కంగారు పడ్డావు నాన్నగారు అంతే.
4: మీకు చెప్పి వెళ్లే టైం లేక చెప్పలేదు. మీకు తెలుసుగా, నా చిరకాల కోరిక సొంత ఇల్లని, ఇంతకాలం నేను కష్టపడి సంపాదించిందంతా మీ చదువులకి, చెల్లాయిల పెళ్లిళ్ళకే సరిపోయింది. అమ్మ పేరిట వాళ్ల పుట్టింటి వాళ్ళిచ్చిన ఎకరం భూమికి ఇప్పుడు మంచి రేటు వచ్చింది. అనుకోకుండా బయలుదేరాం, బేరం అయిపోయింది. దాంతో ఇల్లు కడదామనే నిర్ణయానికి వచ్చాను. ఇల్లు పూర్తయితే నా చిరకాల కోరిక తీరుతుంది. విశాలమైన ఇంట్లో మనం హాయిగా ఉండొచ్చు. ఏమంటారు?
3: ఇన్నాళ్లకైనా మనకు సొంత ఇల్లు రాబోతుందన్న ఊహ అందంగా ఉంది నాన్న.
0: థ్యాంక్ గాడ్. కొత్తగా కాపురానికి వచ్చే మా ఆవిడ ఈ ఇరుకింట్లో ఎలా అడ్జస్ట్ అవుతుందా అని కంగారు పడ్డాను. అమ్మయ్యా, ఇక నా బెంగ తీరిపోయింది.
4: సరసు, ఓయ్ సరసు, ఎక్కడున్నావు? రా, ఇలా రా. ఇన్నాళ్ళకి నీ కోరిక నా చిరకాల వాంఛ నెరవేరా. సొంత ఇల్లుని కలవరించావు, మొత్తానికి అది సమకూరింది. నీకోసం నీ పతిదేవుడు కష్టపడి నీకిచ్చిన బహుమతి అది. మరి ఆనంద సమయంలో నాకేమిస్తావు నువ్వు? సరస్సు, ఇలా దగ్గరకు రా.
5: ఆపండి మీ మాటలు, మనం చిన్న పిల్లలం అనుకుంటున్నారా? రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చున్నాను అన్న సంగతి మర్చిపోకండి.
4: అబ్బాబ్బాబ్బా, ప్రతిదానికి రిటైర్ అయ్యావు రిటైర్ అయ్యావు అని నా వయసును గుర్తు చేస్తావే. అయినా రిటైర్మెంటు ఉద్యోగానికే గాని ఈ శరీరానికి కాదుగా. ఏమిటి వాళ్ళ కొత్త చీరలో వనదేవతలా కనిపిస్తున్నావు. పచ్చని నీ ఒంటికి ఈ ఆకుపచ్చ చీర చాలా బాగుంది. ఇలా దగ్గరకు రమ్మంటే రావే.
5: అబ్బా, ఇన్నిసార్లు చెప్పాలి మీకు. గృహప్రవేశానికి ఇంటికి వచ్చిన చుట్టాలు ఇంట్లోనే ఉన్నారు. కాసేపు బజారుకు వెళ్ళిరండి బాబు.
4: అబ్బాబ్బాబ్బా, బజారుకు వెళ్ళినా నా మనస్సంతా నీ మీదేనే. ఓ కవి గారు తన గ్రంథంలో ఏం రాశారో తెలుసా?
5: ఏమి రాశారో నాకెందుకు చెప్పండి. అవతల బోల్డ్ పనులు ఉన్నాయి, వంట వాళ్ళకి అన్ని అందించాలి, వచ్చే వాళ్ళని పలకరించాలి. నన్ను వెళ్ళనివ్వండి బాబు.
4: నేను చెప్పేది వినేదాకా వెళ్ళనివ్వను. కవిగారు ఏమన్నారంటే, కోరిక అనేది చావని మొక్కలాంటిది. చచ్చినట్లు కనిపించినా మళ్లీ చిగుళ్లు వేసుకుంటూ మొలకెత్తుతుంది. అసలు ఫ్రాయిడ్ సిద్ధాంతం ప్రకారం ప్రతి ముసలివాడికి తన ముసిల్ది పెళ్లైన కొత్తలో ఎలా శృంగార రసాది దేవతలా ఉంటుందో 60 ఏళ్ల వయసులో కూడా అలాగే కనిపిస్తుందట.
6: వసిని వయ్యార పాడుగాను.
4: సరే వెళ్ళు, మళ్లీ దొరకపోతావా ఏమిటి?
2: ఒరే తమ్ముడు, మొత్తానికి విశాలమైన ఇల్లు అమిరిందిరా మనకి. మీకు విషయం చెప్పాలి, ఈ ఇంట్లో ముందు పుట్టినవాణ్ణి, అందుకే చెప్తున్నాను. మాస్టర్ బెడ్రూంలో పెద్ద కొడుకు ఉండాలి అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయని శాస్త్రి గారు చెప్పారు. అందుకే నేను మాస్టర్ బెడ్రూమ్ తీసుకోవాలనుకుంటున్నానరా. మా ఇద్దరు పిల్లలకి మాకు చక్కగా సరిగ్గా సరిపోతుందిరా ఈ బెడ్రూమ్.
3: ఒక్క నిమిషం ఆగన్నయ్యా, మా ఆవిడ పుట్టింటి నుంచి తెచ్చుకున్న సామాన్లు చాలా ఉన్నాయి. మీకెవ్వరికీ లేని ఫ్రిజ్జు, ఏసీ, కలర్ టీవీ అందంగా అమర్చాలంటే మాస్టర్ బెడ్రూమ్ సరైన గది. అసలు ఆ గది కట్టించేటప్పుడే దగ్గరుండి మరీ శ్రద్ధ తీసుకున్నాను అన్నయ్య.
0: చాలా బాగుందన్నయ్యలు. మీలో ఎవరికి వారే అలా ప్లాన్లు వేసుకుంటే కొత్తగా పెళ్ళైన వాణ్ణి నేనేం కావాలి? అందరికంటే ఎక్కువ కట్నం తెచ్చింది మా ఆవిడే. ప్రత్యేకంగా అలాంటి గదుల్లోనే పుట్టి పెరిగింది నా శ్రీమతి. అసలు ఆ గది మనదేనని ఇల్లు కడుతున్నప్పుడే రాధకు చెప్పేశాను కూడా.

0: మెంటల్ గా ప్రిపేర్ అయిపోయింది తను. కాబట్టి మాస్టర్ బెడ్రూమ్ నాకు వదిలేయండి.
1: ఒరేయ్ పెద్దవాణ్ణి రా, నా మాట వినండరా.
2: ఇక్కడ పెద్ద చిన్న అనేది కాదు ప్రశ్న.
0: కరెక్ట్, చిన్నవాళ్ల కోరికలను కూడా గౌరవించాలన్నయ్యలు.
1: ఇంతకే ఏమంటారా మీరు, ఆ గది నాకు ఇవ్వను అంటారా?
2: సారీ అన్నయ్య, ఈసారికి నా మాట విను.
0: మీరిద్దరూ నా మాట వినాలి, నన్ను నా కాపురాన్ని గురించి ఆలోచించండి ప్లీజ్ అన్నయ్యలు.
3: ఏమిట్రా ఆలోచించమంటున్నావు?
0: అది అది నాన్న.
3: పిల్లలారా చూడండి, నా చిన్నప్పటి నుంచి సొంత ఇల్లు కావాలని కలలు కనేవాడిని. ఎదుగు బొదుగు లేని ఉద్యోగం చేశాను, రిటైర్ అయ్యాను. ఈలోగా మీ చదువులు అమ్మాయిల పెళ్లిళ్లతో అసలు సాధ్యం కాలేదు. మీ అమ్మకి పుట్టింటి వాళ్ళు ఇచ్చిన ఎకరం భూమి ఈరోజు మనల్ని ఆదుకుంది. ఈ సొంత ఇల్లు కల సాకారమైంది. ఇక ఎవరెవరు ఎక్కడ ఉండాలి ఇంట్లో అనేదే మనం తెలుసుకోవాలి. అందువల్ల మీ అందరికీ నేను చెప్పేది ఏమిటంటే, దక్షిణం వైపు ఉన్న ఆ మాస్టర్ బెడ్రూమ్ లో నేను మీ అమ్మ ఉంటాం, రెండో బెడ్రూమ్ లో పెద్దడు భాస్కరం, మేడ మీద ఉన్న రెండు బెడ్రూములు రమేష్ గోపాలు ఆక్యుపై చేస్తారు. అదన్నమాట సంగతి.
1: ఆ మాస్టర్ బెడ్రూమ్ మీరు తీసుకుంటారా?
3: అవునరా, దానికంతే ఆశ్చర్యం దీనికి.
0: ఆశ్చర్యమే నాన్నగారు, ఈ పెద్దతనంలో మీకు సపరేట్ గా బెడ్రూమ్ దేనికండి? మీరు అమ్మ ఎక్కడైనా అడ్జస్ట్ అయిపోవచ్చు కదా.
3: అయిపోవచ్చు, కానీ అయిపోను.
2: మీ జోకులు ఆపండి నాన్నగారు.
3: జోకులు కావు నాయనా, నిజమే. మరోసారి గట్టిగా చెప్తున్నాను, ఆ దక్షిణం వైపు బెడ్రూమ్ మాది, మిగిలినవి మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి. ఇంకా ఈ విషయంలో ఎవరూ ఇంటర్ఫియర్ కాకండి. నా సంగతి మీకు తెలుసుగా, లైఫ్ ని ఎంజాయ్ చేసే రకాన్నని, అందుకే కావాలని ఆ బెడ్రూమ్ ని స్పెషల్ గా డెకరేట్ చేయించాను. అవును, ఇంతకీ మీ అమ్మాయి ఎక్కడుందిరా? ఎక్కడుంటుందిలే, పిచ్చి ముఖంది, వంటగదిలో అఘోరిస్తూ ఉంటుంది. అలా బజారుకి వెళ్ళొస్తా.
2: అయినా ముసలాయనకి ఈ వయసులో గది ఎందుకంట, ఏం చేస్తాట అందులో?
4: సామెత ఊరికే వచ్చిందా ముసలోళ్ళకి దసరా పండగని?
1: లాభం లేదు, ఈ విషయం వెంటనే అమ్మతో చెప్పాలి. అమ్మా
5: అమ్మా,
6: ఎందుకురా పెద్దోడా అంత బిగ్గరగా అరుస్తున్నావు, మెల్లగా పిలవరాదు?
1: చూసావా చూసావా నాన్నగారు ఏం చేశారు?
6: ఆయన ఏం చేశారా ఇంతకీ ఏడి? అయినా
2: బజార్కి వెళ్ళాడు.
0: అది కాదమ్మా, ఆ దక్షిణ వైపు బెడ్రూము మా ముగ్గురులో ఎవరు తీసుకోవాలో తెలుసుకోలేకపోతుంటే రామాయణంలో పిడకల వేటలాగా మధ్యలో నాన్నగారు వచ్చి ఆ గది నాకు నా భార్యకి అని ఎగరేసుకుపోయారు. ఇదేమైనా బాగుందా చెప్పమ్మా?
1: అయినా నాన్నకి ఈ వయసులో అంత పెద్ద గది ఎందుకంట, ఆయన ఎక్కడ కావాలంటే అక్కడ, ఎవరు కాదంట చెప్పు.
2: ఏం చేస్తావో ఏమో మాకు తెలియదమ్మా, నాన్నకి నువ్వు నచ్చ చెప్పి ఆ గది మాకిప్పించాలి.
6: అలాగే అలాగే, మీరు కంగారు పడకండి, నీ చెప్తాగా ఆయనతో ఏదో సరదాగా అని ఉంటారు. మీలో ఎవరో ఒకరు ఆ గది తీసుకోండి.
0: అమ్మా అమ్మా, అదిగో నాన్నగారు వస్తున్నారు, నువ్వు చెప్పు అమ్మా.
6: ఏమండి ఏమిటండి, మీరు ఆ పెద్ద గది కావాలన్నారంట?
3: అవును కావాలన్నాను.
6: మతుండే మాట్లాడుతున్నారా? ఈ వయసులో మీకు ప్రత్యేకంగా గద్దేనికి? కొడుకులతో పోటీ పడుతున్నారా? మీ పద్ధతి నాకేమి నచ్చటం లేదు సుమా. ఈ ఇంట్లో మనం ఎక్కడుంటే ఏమిటో చెప్పండి. పెద్దోడా నువ్వు ఆ గది తీసుకో.
3: సరస్వతి నువ్వు, నిర్ణయం నీది కాదు నాది.
6: ఏమండి నా మాట విని?
3: ఎవరి మాట వినను, పద లోపలికి.
6: ఇంత మొండితనం ఏమిటండి మీకు?
3: అవును మొండివాణ్ణే, ఎవరేం చెప్పినా మారను. అర్థమైందిగా పద.
7: ఏమా ఓ హేమా, త్వరగా రా. చూసావా వాకిట్లో ఆగిన బండిలో ఉంచి డబుల్ కాట్ మంచం దిగింది, ఎవరికై ఉంటుందప్పా? ఒకవేళ చిన్నమరిది గోపాలం కొన్నాడేమో, కొత్తగా పెళ్ళైన వాడు కదా.
4: చిన్నమరిది కాదు, చింతకాయ కాదు. చూడక్క ఆ మంచం సరాసరి మావి గారి గది వైపు వెళ్తుంది. వయసు 60లు దాటినా మనసు మాత్రం 20లోకి దిగడం అంటే ఇదే మరి. సర్లే పద, మామగారు ఇటే వస్తున్నారు.
3: సరస్సు, ఓ సరస్సు ఎక్కడున్నావు? ఇల్లంతా వెతికినా కనపడమే. ఓస్, ఈ పెరట్లో కూర్చుని తులసమ్మ దగ్గర తీరుపడిగా ఒత్తులు చేసుకుంటున్నావా? అర్జెంటుగా లేచి హాల్లోకి రా, నీకోసం ఏం తెచ్చానో చూడు.
6: ఏం తెచ్చారు? పెద్ద మంచం. ఇది ఇదెందుకండి?
3: నీకోసమే నీకోసమే ప్రత్యేకంగా తెప్పించా. కాస్త ఖరీదు ఎక్కువైనా చూడు, ముచ్చటగా ఉంది, పరుపు కూడా ఫస్ట్ క్లాస్ క్వాలిటీ. ఈ మంచం మీద వచ్చి కూర్చో, ఎంత మెత్తగా ఉందో చూడు, చూసే వాళ్ళకి గుమ్మికి పోవాలి. ఎలా ఉంది నా ఆలోచన? ఇన్నాళ్ళకి నా కోరిక నెరవేరింది అనుకో.
6: ఆ మంచం బాగానే ఉంది, మీరు బాగానే ఉన్నారు, బాగాలేనిది నాకే. ఏమిటండి ఇది, మీ ప్రతి చర్య నన్ను సిగ్గుతో కుంచుకుపోయేలా.

0: చేస్తుంది. మరీ బరి తెగించినట్లు మీ వ్యవహారం, ఎవరన్నా చూస్తే నవ్విపోతారు.
1: నవనీవే పిచ్చిదేనా, నాకేమిటి నష్టం? నా గది, నా మంచం, నా భార్య, నా ఇష్టం. ఇంతకాలం నిన్ను సుఖపెట్టలేకపోయాను. అద్దె కొంపలో ఇరుగ్గదుల్లో మంచం లేక మండిగం మీద తలపెట్టుకుని నువ్వు, వరండాలో వాలు కుర్చీలు నేను మగ్గిపోయాం. మంచం ముఖం అంటూ ఎరుగుదమా? అందుకే ఈ చరమాంకంలో ఇప్పుడైనా సుఖాలను అనుభవించాలి. అలా బిరుగ్గా ఉంటావు ఎందుకు? మనకు గది, అందులో మంచం ఉండకూడదా చెప్పు.
0: ఇది తప్పని నేననటం లేదు. ఇప్పుడు ఈ గది మంచం అవసరం అంటారా? మీరేం చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. ఇంట్లో కొడుకులు కోడళ్ళు చూసే చూపులు తట్టుకోవటం నా వల్ల కావటం లేదు సుమా.
1: చూడు సరస్వతి, ఇది నీ ఇల్లు. ఇక్కడ నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నేను నీ భర్తని, నీ క్షేమం కోరుకునేవాడిని. నీ మీద అత్యంత ప్రేమతోనే ఇవన్నీ చేస్తున్నాను, అది నా అంతరాత్మకి తెలుసు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదంతా నీకోసమేనా?
0: అవును, నా కోసమే. ఇదంతా నేను మాటలు పడటానికి.
2: అత్తయ్యా, ఏమిటలా ఉన్నారు? రాత్రి సరిగ్గా నిద్రపోలేదా?
3: అత్తయ్య ముఖం బాగా వాడిపోయింది సుమా, ఎందుకో పాపం.
2: నిన్న రాత్రి బాగా ఆలస్యంగా పడుకున్నట్లున్నారు. గదిలో లైట్ వెలుగుతూనే ఉంది.
3: చూసావా హేమా, మనం మాట్లాడుతూనే ఉన్నాం, ఏం చెప్పకుండా కన్నెత్తి చూడకుండా ఆవిడ ఎలా ముభావంగా వెళ్ళిపోతుందో చూడు.
2: ఆవిడ మాత్రం పాపం ఏం చెప్తుంది లెక్క. కొత్త గది, కొత్త మంచం, మళ్ళీ వెనకటి రోజులు గుర్తుకొచ్చినట్లున్నాయి.
3: బాగా చెప్పావు హేమా.
2: అందుకే కాబోలు, మా పిల్లలకు రోజు అత్తగారి దగ్గర పడుకోవడం అలవాటు కదా. నిన్న రాత్రి కూడా వెళ్ళబోతుంటే, ఒరే పిల్లలు, మీ బామ్మ దగ్గర పడుకోవడం కుదరదు కానీ ఇవాటి నుంచి మీ అమ్మా నాన్నల దగ్గరే పడుకోండి అని వాళ్ళకి చెప్పి వెనక్కి పంపించేశారు మామగారు.
3: అలాగా
2: అక్క, మామగారి జోరు చూస్తుంటే మళ్ళీ అత్తగారికి మనం సీమంతం వేడుకలు చేయాలేమో అన్న భయం వేస్తోంది.
3: అవునమ్మా, అంత పని జరిగినా జరగచ్చు, అయినా వయస్సు రాగానే సరిపోదు, ఇంగితం పెరగాలి. 10 మంది తిరిగే ఇంట్లో పట్టపగలు తలుపులు మూసుకుని కూర్చోవడానికి సిగ్గుండాలి. మరీ ఇంత పచ్చిగా ప్రవర్తించడం, అప్పే చెప్తుంటేనే చాలా సిగ్గు అనిపిస్తోంది.
2: కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా మరీ ఇంత చేటుగా ప్రవర్తించరు. అసలు కొత్త ఇల్లు కట్టుకోవడం తప్పైపోయింది అనిపిస్తుంది. వృద్ధ దంపతుల శృంగార పాఠాలు చూడలేక చస్తున్నాం. అయినా మనం ఇలా చూస్తూ ఊరుకోవడం నాకేం బాగలేదక్క, ఏదో ఒకటి చేయాల్సిందే.
3: ఏం చేస్తాం, అయినా మనం ఏం చేయగలం చెప్పు.
2: చేస్తాను, నేనే చేస్తాను. అదిగో మా ఆయన ఇటే వస్తున్నారు. ఏమండి, ఏమిటండి ఇది? మీరు చెప్తారా, నన్ను చెప్పమంటారా? చాలా అసహ్యంగా ప్రవర్తిస్తున్నారు మీ అమ్మా నాన్న.
4: ఏం చేయమంటావో చెప్పు, చాలా డెలికేట్ విషయాలు ఇలాంటివి. మా నాన్నగారు సరదా మనిషి అనుకున్నాను కానీ చాలా అతిగా ప్రవర్తిస్తున్నారేమో అనిపిస్తుంది.
3: మీకంటే పిల్లలు చిన్నవాళ్ళు, మాకు పెళ్ళిడికొస్తున్న పిల్లలున్నారు, రేపు వాళ్ళు ఏమిటి ఇదే అని అడిగితే.
5: ఏదో గది కావాలని పట్టుబడితే ఫోన్లే అని ఆ బెడ్రూమ్ వాళ్ళకే వదిలేశాం గాని, ఇలా మితిమీరిన వాళ్ళ ప్రవర్తన చాలా అసహ్యంగా ఉంది. ఈ సమస్యని ఎలాగైనా సరే పరిష్కరించాలి.
2: అలా అనుకుంటూ మేనమేషాలు లెక్క పెట్టే బదులు ధైర్యంగా అడిగేయటం మంచిది.
4: అంతేనంటావా?
2: అంతే, కనీసం మీ అమ్మగారికైనా ఉండాలి. అది లేదు, అందుకే మనందరం కలిసి వెళ్ళి అడిగేద్దాం, మీ ప్రవర్తన మార్చుకోండి అని.
5: సరే పదండి, ఇప్పుడే వెళ్ళి అడిగేద్దాం. అమ్మా తలుపు తీయండి.
1: ఏమిటి, అందరూ కట్టకట్టుకుని దండయాత్రకు వచ్చారు, ఏమిటి విషయం?
5: అది
1: ఓహో, మీ భార్యలు వీరపుత్రునుల్లా మిమ్మల్ని ఉసిగొలిపి నా మీదకు యుద్ధానికి పంపారా? చెప్పండి, చెప్పరే, ఎలా అడగాలో, ఏమని అడగాలో అర్థం కావడం లేదా? నేను చెప్తాను, మా ప్రవర్తన మీకు అసహ్యంగా తోచి దాన్ని ప్రతిఘటించడానికి ఏకమొత్తంగా కలిసి వచ్చారు. బరి తెగించి ప్రవర్తిస్తున్నారేమిటని నిలదీసి అడగటానికి బృందంగా వచ్చారు, అవునా? అవును. ఇది మీకు చాలా అసహ్యంగా కనిపించినా నాకు మాత్రం చాలా అవసరం అనిపించింది.
5: ఏమిటో పెద్ద అవసరం?
1: ఏమిటా,

0: పుట్టి బుద్ధిరిగాక ఇంతవరకు మీ అమ్మ ఏ సుఖానికి నోచుకోలేదురా. ఈ గుమస్తాగాణ్ణి కట్టుకుని చాలీ చాలని జీతంతో తను తిన్నా తినకపోయినా మనందరి కడుపులు నింపింది. పొదుపుగా కుటుంబాన్ని నడిపి డబ్బు దాచి మీకు చదువులు చెప్పించిందిరా. మీ చెల్లెళ్లకు పెళ్లిళ్లు చేయించింది. ఏనాడు నాకిది కావాలని నోరు తెరచి అడగలేదురా. ఇరుకు గదుల్లో మంచం కూడా లేక కటిక నేలపై పడుకుందిరా. వంటింట్లో యంత్రములా అతుక్కుపోయి అంకితమైపోయింది. కట్టెల పొయ్యి ముందు ఆ పొగలో ఉక్కిరి బిక్కిరై మనకు మాత్రం ఏ లోటు రాకుండా కాఫీలు భోజనాలు టిఫిన్లు వేళకి అమర్చి పెట్టిందిరా. మీకు ఏ కష్టం వచ్చినా తను కొండంత బాధతో కుమిలిపోయిందిరా. అలాంటి మీ అమ్మకే
1: అమ్మకి ఏమైంది?
0: అమ్మది విశాల హృదయం కదా. ఆయాసంతో బాధపడుతున్న అమ్మను డాక్టర్కి చూపిస్తే ఆమె గుండె పెద్దదయ్యిందని, అదేరా హార్ట్ ఎన్లార్జ్మెంట్ అని చెప్పారు.
1: ఏమిటి అమ్మకి హార్ట్ ఎన్లార్జ్మెంట్?
0: అవును, తనకు పూర్తి బెడ్ రెస్ట్ అవసరమని చెప్పారు. అందుకే నాకు గది కావాలి. ఆ గదిలో ఆమెను ఒక గాజు బొమ్మలా కాపాడుకోవాలి. ఆ స్వార్థంతోనే నాకు గది కావాలని అనుకున్నాను. అంతేకాని మీరు ఊహించినట్లు చిచ్చి 50 సంవత్సరాలు తన మది అనే గదిలో నాకు చోటిచ్చిందిరా మీ అమ్మ. ఆమె సొమ్ముతో కట్టిన ఈ ఇంట్లో ఆమెకు గదిని కేటాయించటం తప్ప ఆమె విశ్రాంతి కోసం తలుపులు వేసుకుంటే లోపల ఏవేవో జరిగిపోతున్నాయని ఊహాగానాలు చేశారు కదరా. పెద్దవాళ్ళన్న గౌరవం కూడా లేకుండా అందరూ కలిసి మా మీదకు దాడి చేయటానికి సిద్ధపడ్డారు. అవునా
2: నాన్న? అమ్మ అనారోగ్యం గురించి మాకెందుకు చెప్పలేదు నాన్న?
0: మిమ్మల్ని కష్టపెట్టద్దని మీ అమ్మే అన్నది. చాలా రోజుల వరకు మీ అమ్మకు కూడా తన అనారోగ్యం గురించి చెప్పలేదు. కానీ మొన్న రాత్రి చెప్పాల్సి వచ్చింది. మీరిలా నీచంగా ఊహిస్తారని తెలిస్తే తన బాధ కంటే మీ ప్రవర్తనే ఆమెను ఎక్కువగా బాధించేదిరా.
2: క్షమించండి నాన్న, అసలు విషయం తెలియక
0: పొరపాటు చేసామంటావు అంతేనా? మొన్న రాత్రంతా మీ అమ్మ ఆయాసంతో బాధపడుతుంటే తెల్లవారులు మేల్కొని సేవలు చేశాంట్రా. మిమ్మల్ని లేపొద్దని, మీ నిద్రలకు భంగం కలిగించొద్దని వారించిందని ఆ పిచ్చి తల్లి. గదిలో రాత్రంతా లైట్ ఉండటం చూసి మీ భార్యలు ఏవేవో ఇచ్చుకొని మమ్మల్ని దోషుల్లా చూశారు కదరా.
3: మమ్మల్ని క్షమించండి మావయ్య, మా ప్రవర్తన సిగ్గుపడుతున్నాం.
0: మరో విషయం, జీవితంలో మీ అమ్మకి ఏ సుఖాన్ని ఇవ్వని ఈ నాన్నకు ఒకటే కోరిక. బ్రతుకంతా నేలపై పడుకుని గడిపిన మీ అమ్మకు మంచం కొనివ్వాలని, పైసా పైసా కూడబెట్టిన సొమ్ముతో మంచం కొని సుఖ పెడదామనుకున్నాను. కానీ చివరికి ఆవిడ బెడ్ రెస్ట్ కి ఈ మంచం అవసరం అవుతుందని ఊహించలేదు. కానీ కోడళ్ళు ఏవేవో ఊహించుకుని మిమ్మల్ని ఉసిగొలిపి పంపించారు.
1: మేము
0: ఎవరో మాట్లాడకండి, కండ తల్లిదండ్రులను అర్థం చేసుకోక వాళ్ళని వారిద్దామని వచ్చారు. అమ్మా నాన్నల కష్టాల్లో పాలు పంచుకోకపోయినా పర్వాలేదు, కాని వాళ్ళను దోషులుగా ఎంచి ప్రశ్నించడానికి నిలదీయటానికి వచ్చిన మీ ప్రవర్తనని మార్చుకోండి. రేపు మీరు మాలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తే ఎలా స్పందిస్తారో ఊహించుకోండి. నా సమాధానంతో మీరు తృప్తి పడలేకపోతే ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి. వెళ్ళి మీరు మీ భార్యలు కళ్ళు మూసుకోండి. మూసుకుపోయిన మీ కళ్ళు జాగ్రత్తగా తెరిచి మరీ ఆలోచించండి.
4: మీరింతవరకు మలిసంధ్యలో నాటికి విన్నారు. రచన శ్రీమతి చివుకుల కృష్ణకుమారి శాస్త్రి. ఇందులో మన్మథరావు, శ్రీ తోకచిచ్చు నరసరాజు, సరస్వతి శ్రీమతి ఆరుమళ్ళ విజయశ్రీ, భాస్కరం శ్రీ అనంత హృదయరాజ్, అరుణ శ్రీమతి బుర్రా విజయదుర్గ, రమేష్ శ్రీ జవంగుల అర్జున్, హేమ శ్రీమతి భవనిపాటి జానకి, గోపాలం శ్రీ గుడిపాటి శ్రీనివాస్, నిర్వహణ శ్రీ ఆల యోగానందీశ్వరరెడ్డి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆపాత మధురాలు పాత తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా పిచ్చి మహారాజు చిత్రం నుండి పి సుశీల పాడిన పాట వింటారు.

ఆపాత మధురాలు పాత తెలుగు సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు శ్రీదేవి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వింటారు.

ఆపద మధురాలు పాత్తెలుగు సినిమా పాటల్లో చివరిగా బంగారు బాబు చిత్రం నుండి పి సుశీల పాడిన పాట వింటారు.

0: calibrated and targeted release of onions from the buffer stock to ensure adequate availability and moderate seasonal price pressures in the coming months. Secretary, Department of Consumer Affairs, Nidhi Khare today flagged off onion vans for the retail distribution from Krishi Bhavan, New Delhi, for consumers of the National Capital Region. Onions from the government's price stabilization buffer are being sold at a subsidized rate of 35 rupees per kilogram through NCCF, NAFED and Kendriya Bhandar outlets as well as mobile vans across Delhi. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం రేపటి ప్రసార విశేషాలు వింటారు. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం జయ జయ జయ బృందగానం వింటారు. రచన శ్రీమతి చెళ్లపిల్ల శ్యామల, సంగీతం శ్రీ డి నిశ్చల్. 6:10 భక్తిరంజన కార్యక్రమంలో భక్తి కీర్తనలు, నాట్య కళం ప్రసారమవుతాయి. 6:30 చింతన కార్యక్రమంలో శ్రీ మోహి భుల్లా ఖాన్ గారి ఖురాన్ సూక్తులు వింటారు. 6:35 పొలం పనుల కార్యక్రమంలో వరి పంటలో జీవ నియంత్రణ పద్ధతులు, అవకాశాల గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించిన వివరాలు ప్రసారమవుతాయి. 7:15 ఉదయ సమీరాల్లో ముందుగా నేటి మాట శీర్షికన స్వాతంత్ర సమరయోధుడు దాట్ల సత్యనారాయణ రాజు గారి జయంతి, అలాగే దర్శకుడు, రచయిత, రంగస్థల, సినిమా నటుడు డివి నరసరాజు గారి వర్ధంతి సందర్భంగా వారి వారి జీవిత విశేషాలు వింటారు. అనంతరం ఆరోగ్యమే మహాభాగ్యంలో నేత్రదానం అవగాహన అంశం గురించి విశాఖపట్నం ప్రభుత్వ ప్రాంతీయ నేత్ర వైద్యశాలలో కార్నియా స్పెషలిస్ట్గా సేవలు అందిస్తున్న డాక్టర్ జి మోహన్ ప్రీతి గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీమతి ఎస్ ప్రమీలా కుమారి. తర్వాత గాంధీ గమనం, పుష్పాంజలి, సమాచారవాణి మొదలైన అంశాలు ఉంటాయి. 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుండి. 8:35 తిరిగి మధ్యాహ్నం 2:31 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఇందిరా కామేశ్వరరావు గారి గానం వింటారు. శ్రీ ఎంఎస్ఎన్ మూర్తి వైలెన్, శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి మృదంగం. 8:59 తిరిగి 10:15 పాటల పల్లకి. 10:11 ప్రధానమంత్రి జన్ధన్ యోజనపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 11:00 మధురిమ, 12:10 మధుమంజరి, 12:40 హిందీ సినిమా పాటలు వింటారు. 1:33 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో శ్రీమతి డివి మానస, శ్రీమతి డి శ్రీదేవి గార్ల రక్షాబంధనం గురించి సంభాషణ ప్రసారమవుతుంది. ఇక సాయంత్రం ప్రసారంలో 5:00 యువవాణి, 5:30 సంధ్యారాగాలు, 5:55 ఉద్యోగ వార్తలు వింటారు. చదివిన వారు బి రాజు. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ముందుగా శ్రీ కొవ్వూరు మోహన్ డోలు లైవ్ విన్యాసం ప్రసారమవుతుంది. తర్వాత ఫిట్నెస్ మంత్ర వికాసంలో ప్రధానమంత్రి మాతృవందన యోజన గురించి కొన్ని వివరాలు ప్రసారమవుతాయి. 7:15 పల్లె సీమల వ్యవసాయదారుల కార్యక్రమంలో మారిన కాలానికి అనుగుణంగా విస్తరణలో రావాల్సిన సాంకేతిక మార్పుల గురించి నైరా వ్యవసాయ కళాశాల ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె గురువారెడ్డి గారు అందించిన వివరాలు. జానపద గీతం, వ్యవసాయ సమాచారంలో వరి తొలిదశలో ముఖ్య యాజమాన్య మెళకువల గురించి కొన్ని వివరాలు ప్రసారమవుతాయి. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుండి. 8:00 తిరిగి 9:30 స్వర్మాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. రాత్రి 10:00 ఆపాత మధురాలు పాత తెలుగు సినిమా పాటలు ప్రసారమవుతాయి. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాలు వివరాలు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ సమాచారం వింటారు. విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు ఈ రాత్రి అందించిన సమాచారం ప్రకారం వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్. పౌర విమానయాన కేంద్రాల్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28.8 డిగ్రీల సెల్సియస్. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల వారికి వాతావరణ సూచన. ఆకాశం సాధారణంగా మేఘవృతమై ఉండి వర్షపు జల్లులు కానీ ఉరుములతో కూడిన వర్షం కానీ పడే సూచన ఉంది. కోస్తా ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులు

అధికారులకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. ఆంధ్రేతర ప్రాంతాల వారికి వాతావరణ హెచ్చరిక. దక్షిణ తమిళనాడు తీరం వెంబడి నైరుతి బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో గంటకు 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయవచ్చు. కొన్ని సమయాల్లో 65 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. అండమాన్ సముద్రంలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. కొన్ని సమయాల్లో 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈ సమయంలో సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 11:15:58. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 323.6 మీటర్లనగా 927 కిలోహెర్ట్స్పై మీడియం వేవ్ ప్రసారాలతో పాటు 102 మెగాహెర్ట్స్పై ఎఫ్ఎం ప్రసారాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.